ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం 106.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 22వ తేదీ శుక్రవారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:53 దాటి 48 సెకన్లు. శ్రోతలకు శుభోదయం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం 6:10 భావన కార్యక్రమంలో మరీచిక సిరిపురపు అప్పారావు గారి లఘు ప్రసంగం వింటారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో లక్ష్మీస్తుతి, 6:30 పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో కూరగాయల సాగు వివరాలు. ఈ ఉదయం 7:00 కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ జి మహేష్ గౌడ్ గారు. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సుపదం సామాన్యుని విజయగాథ శీర్షికన డ్రోన్ డీడీగా గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సురేఖ గారితో శ్రీ కార్యవర్ది గోపీశెట్టి గారి సంభాషణ వింటారు. అనంతరం ఇది మన చట్టం శీర్షికన రోడ్ సేఫ్టీ, ఈ అంశం గురించి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ పుప్పల గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి గాత్రం వింటారు. ఈ ఉదయం 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సినీ గీత రచయిత గాయకుడు శ్రీ ఎక్కిరాల యాదగిరి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరద్బాబు. ఈ ఉదయం 11:03 నేనే ఒక గుణపాఠం నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మధ్యాహ్నం మా ప్రసారంలో 12:10 యువవాణి తెలుగు కార్యక్రమంలో 9 దశాబ్దాల ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం స్వయం సహవాసం. మధ్యాహ్నం 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో పులిపిర్ల మంగు మచ్చలు సమస్య చికిత్స నివారణ మార్గాలు, ఈ అంశం గురించి ప్రముఖ డర్మటాలజిస్ట్ డాక్టర్ సివి మాధురి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. మధ్యాహ్నం 2:30 హిందీ కార్యక్రమంలో బాల్ జగత్. ఇక సాయంత్రం మా ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో భీష్మ విజయం కథ మొదటి భాగం చిందు యక్షగానం వింటారు. వినిపిస్తారు శ్రీ గజవెల్లి వెంకన్న బృందం వారు. సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్థక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు ఈనాటి అంశం వేసవిలో నువ్వు సాగు చీడపీడల నిర్వహణ. ఇక రాత్రి 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. ఇంకా ఆరోగ్య సంరక్షణలో ప్రకృతి వ్యవసాయం, ఈ అంశం గురించి కొన్ని వివరాలు ఉంటారు. రాత్రి 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన పుత్రేవు మానసగారి ప్రసంగం ఉంటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. రాత్రి 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమం. 9:15 స్పాట్లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 10:00 లెజెండ్స్ ఆఫ్ డెక్కన్, ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.
1: प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली में साइप्रस के राष्ट्र

0: అది ఒక భ్రమ. ఆంగ్లంలో మిరేజెస్ అంటారు. సైన్స్ పరంగా చూస్తే భూమి ఉపరితలం దగ్గర కానీ అధికంగా వేడెక్కినప్పుడు కానీ కాంతి కిరణాలు వక్రీభవనం చెంది, అనగా వంకరగా ప్రయాణించి, దాని ఫలితంగా నీరు లేక సరస్సులు ఉన్నట్లు కనిపించే భ్రమ ఏర్పడుతుంది. అదే మరీచిక. సాహిత్యంలో మరీచిక అనే పదాన్ని అసత్యమైన ఆశలు లేదా లభించని కోరికలు సూచించడానికి ఉపయోగిస్తారు. ధనం కోసం పరిగెత్తటం, కొన్ని సందర్భాలలో మరీచికను వెంబడించినట్లే. తత్వవేత్తలు లోకసుఖాలు మరీచిక వంటివి అని పేర్కొంటారు. ఎండల వేళ ఎడారిలో మెరిసే నీటి రూపం, కన్నులకు కనువిందైన కల్పిత సుందర స్వప్నం, దగ్గరకు చేరునంతనే దూరమగు మాయాభాసం, మానవ కోరికలకు ఇదే మరీచిక అనే ఉపమానం. దీని భావం, ఎడారిలో కనిపించే నీటి భ్రమ వలె మనిషి సాధించలేని ఆశలు కూడా మరీచికల వంటివేనని తెలియజేస్తుంది. ఎండల ఎడారిలో నీరని మెరపించినది, చూడగానే చిత్తమును చెలింపజేయనది, దగ్గరకు చేరగానే దూరమైపోయినది మాయ వయలోకం, ఇదంతా మరీచికే సుమ. లోకంలోని ఆశలు, ఐశ్వర్యాలు, సౌందర్యం, నేను అనే అహంకారం, ఇవన్నీ మాయాస్వరూపమైన మరీచికలు అని సందేశం. యవ్వన సౌందర్యముల్ యుగ యుగముల నీతి శాశ్వతమని మదిలో సంభ్రమించుతి, వేళ వేళలతో వాడిపోవునని అది అస్వరమైన అందము మరీచికే సుమ. భోగముల బాటలో మునిగిన మనసు యోగమును మరచి సంచరించు జనులు సత్యమును గ్రహించినప్పుడే తెలియన్ మాయామయ జగమిదంతా మరీచికే సుమ. సత్యహరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడి పాత్ర చేత ఇదే నిజాలను చెప్పిస్తారు. మాయామయ జగంబె నిత్యమని సంభావించి మోహమ్మునన్ నా ఇల్లాలని నా పుత్రులని ప్రాణమ్ముండు నందాక అల్లాడిన ఈ శరీరమని ఒక నిజమైనటువంటి విషయాన్ని ఆ పాత్ర ద్వారా చెప్పిస్తారు. అంటే ఈ జగత్తులో కనిపించేదంతా మిథ్య, ఇది నిజమని మనం నమ్మకూడదు అని భావం. ఈ జగత్తు మరీచిక, మాయాస్వరూపం. సంపద, సుఖాలు, పదవులు అస్వరమైనవి. మనిషిని నిలబెట్టేది ధర్మం ఒకటే. సత్యం, నీతి, నిజాయితీతో జీవించిన వాడే చిరస్థాయిగా నిలుస్తాడు అని గొప్ప తాత్విక భావగర్భితమైన విషయాలను తెలియజేస్తారు. ఎడారిలో ఒక కుందేలు వెళుతుండగా దాహం వేస్తుంది. దూరంగా మెరిసే నీరు కనిపించింది. వేగంగా పరిగెత్తుతూ ఎంత దూరం వెళ్ళినా నీరు కనిపించలేదు. అప్పుడే ఎదురైన ఒంటె చెప్పింది, అది నీరు కాదు, అది మాయ, మరీచిక అని చెప్పగా కుందేలు నిజం గ్రహిస్తుంది. తృప్తి అనేది ఒకటే ఈ మాయ నుండి కాపాడేది. సోము అని బాలుడు రోజూ మిఠాయిల కోసం ఆశపడేవాడు. అతని తల్లి అత్యాస మంచిది కాదని చెప్పినా వినేవాడు కాదు. ఒకరోజు కలలో జరిగింది. తరిగిపోనన్ని మిఠాయిల మధ్య ఉన్నాడు, తింటున్నాడు, చాలా చాలా ఇంకా తింటున్నాడు. కడుపు నొప్పి ప్రారంభమైంది. ఇదంతా నిద్రలో కల. లేచి తల్లికి అడిగాడు మిఠాయిలు కనిపించవేమని. ఇదంతా నీ భ్రమ, మరీచిక అని తల్లి చెప్తుంది. అనగా మనకు సత్యమైనటువంటి విషయాల మీదనే శ్రద్ధ పెట్టాలి, కానీ అసత్యమైనవి ఆచరణ సాధ్యంలో లేని వాటి గురించి మనం ఇష్టపడటం లేదా కోరుకోవటం మరీచికేనని దీని భావం.
1: ఇంతవరకు మరీచిక ఈ అంశం గురించి సిరుపురపు అప్పారావు గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: సాగు చేయవచ్చు. అంతేగాక నీరు సక్రమంగా ఇవ్వటం వల్ల నా తుంపర్ల ద్వారా ఎండవేడి తగ్గి మంచి దిగుబడులను పొందవచ్చు. సాధారణ పద్ధతి నీరు ఇచ్చే పంటలలో ఎండ తీవ్రత తగ్గించటానికి అప్పుడప్పుడు సాయంత్రం వేళల్లో నీటిని పిచికారీ చేయాలి. టమాటాలో పుచ్చలోను నీటి యాజమాన్యం సరైన సమయంలో లేకపోతే కాయ పగులు వస్తాయి. నీటి నిర్వహణ సక్రమంగా ఉండేటట్లు చూడాలి. ఆ తర్వాత కాయ పగుళ్ల నివారణ కోసం బొరాక్స్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక పూత పిందె ఈ యొక్క నిర్వహణ పద్ధతి, ఈ తీగజాతి కూరగాయలలో అధిక ఉష్ణోగ్రతకు మగపూలు ఎక్కువగా పూస్తాయి. దీని నివారణకు పూత దశలో సైకోసిల్ 2.5 గ్రాములు లేదా 0.5 గ్రాములు మాలిక్ హైడ్రోజైడ్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి. లేదా గింజ విత్తిన 15 రోజులకు 2-4 ఆకుల దశల్లోనే 1-2 గ్రాము బొరాక్స్ లీటర్ నీటికి లేదా ఇతరిల్ 2.5 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటి కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారి చేస్తే తర్వాత దశలో ఆడపూల సంఖ్య పెరిగి అధిక దిగుబడి వస్తాయి. అదే ఆకుకూరలు అయితే ఆకుకూరల పంటల్లో ఆకు దిగుబడి పెంచడానికి 2% యూరియా ఇంకా 50 ppm జిబ్బర్లిక్ ఆమ్లము కలిపి పిచికారీ చేయాలి. వేసవిలో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి వీలుగా 2% యూరియా నీటిలో ద్రావణాన్ని పంటపై పిచికారీ చేసుకోవాలి. ఇంకా ముఖ్యమైన మెలకువలు ఏంటంటే, పొటాషియం సరైన పద్ధతిలో వాడితే నీటి ఎద్దడిని చీడపీడలను తట్టుకునే గుణం మొక్కలలో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతి కిలో యూరియాకి 1/2 కిలో పొటాషియం తప్పనిసరిగా వాడాలి. యూరియా ఎండవేడికి త్వరగా ఆవిరి కాకుండా మొక్కకు ఎక్కువ రోజులు అందుబాటులో ఉండే విధంగా 9 కిలోల యూరియాకు 1 కిలో వేపపిండిని కలిపివేయాలి. అలాగే ప్రతి 25 కిలోల యూరియాకి 1 కిలో వేప నూనెను కలిపి 1/2 గంట సేపు ఆరబెట్టి పంటలకు వేయాలి. పూత పిండి రాలకుండా పిండి బాగా పట్టడానికి టమాటా వంగ లాంటి పంటలకు 1 మిల్లీలీటర్లు ఫ్లానోఫిక్స్ 4.5 లీటర్ల నీటిలో కలిపి పూత దశలో వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇక మిరప పంటలో పూత దశలో ట్రైకాంటినాల్ 2 గ్రాములు లేదా 2.5 మిల్లీలీటర్లు ప్లానోఫిక్స్ 10 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే పిండి నిలిచి కాత బాగా ఉంటుంది. కాయగూరలను ఆకుకూరలను చల్లటి పూట కోసి తడి గోనె సంచి కప్పి మార్కెట్కు తరలించుకోవాలి. ఈ విధంగా చక్కటి పద్ధతులు పాటిస్తే వేసవిలో కూరగాయల సాగు చక్కటి లాభాలు కొని తెచ్చే అవకాశం ఉందని మన శాస్త్రవేత్తలు తెలియజేస్తారు. ఇంకా రైతు సోదరులకు ఏమైనా సందేహాలుంటే ఇప్పుడు చెప్పబోయే ఫోన్ నంబర్కు ఫోన్ చేసి మీ సందేహ నివృత్తి చేసుకోవచ్చు. ఫోన్ నంబర్ ఒకసారి 9705170776. ఫోన్ నంబర్ ఇంకోసారి 9705170776. ఈ నంబరుకు ఫోన్ చేసి తగిన సమాచారాన్ని ఈ వేసవి కాలంలో ఈ కూరగాయల సాగులో ప్రత్యేకమైన పద్ధతుల గురించి తెలుసుకొని రైతులు లబ్ధి పొంది చక్కటి పంటను పండించి లాభాలు పొందాలని ఆదాయాన్ని పొందాలని ఆశిస్తున్నారు శాస్త్రవేత్తలు.
1: ఇంతవరకు వేసవిలో కూరగాయల సాగు ఈ అంశం గురించి వ్యవసాయ సోదరులకు వివరాలు విన్నారు. ఇప్పుడొక వాణిజ్య ప్రకటన వింటారు.

వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం పొందిన ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారత ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిన్న ఢిల్లీలో కలిశారు. విద్యా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు శాసనసభ్యులు గళ్లా మాధవి ఆధ్వర్యంలో 41 మంది విద్యార్థుల బృందం ఢిల్లీకి వెళ్లింది. విద్యార్థుల బృందంలో 27 మంది బాలికలు ఉండడంపై ఉపరాష్టపతి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి ఈ తరహా విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని తెలిపారు. దేశంలోని అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు, నాయకులు ప్రభుత్వ పాఠశాలల నుంచే వచ్చారని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: This always gives a pleasure that we are to back, support and enthusiastically encourage if something happens good. This is one of the finest effort. Those who have come successfully in the examinations with the colorful marks and especially from the rural background and in particular they have studied in the government schools. I will tell you one thing, if we can bear the sufferings, that means we are going to be successful in life.
0: Andhra Pradesh Prabhutvam aamodam pondina అన్ని ప్రాజెక్టుల పనులను ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖ భాగస్వామ్య సదస్సు ఒప్పందాలు, రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి ఆమోదించిన ప్రాజెక్టుల పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పెట్టుబడిదారులకు అనుమతులు, ప్రాజెక్టుల పురోగతి, ఉద్యోగాల వివరాల కోసం సింగిల్ పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించారు. భూ కేటాయింపుల్లో పర్యాటక ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. పరిశ్రమల్లో పర్యావరణ హిత సాంకేతికత వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పంచాయతీలో వడపోత ఫిల్టర్ బెడ్లను నెల రోజుల్లోగా శుభ్రం చేయాలని ఆదేశించారు. గృహ అవసరాలకు పూర్తి స్థాయిలో శుద్ది చేసిన నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రభుత్వం ఆమోదించిన గ్రామీణ తాగునీటి పథకాల పనులకు సంబంధించిన ముందస్తు ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి వెంటనే క్షేత్రస్థాయిలో ప్రారంభించాలని మార్గనిర్దేశం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దిశగా ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వియంత తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 10వ తరగతి పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అభినందన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో 103 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం మంత్రి అనిత మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. 100 రోజుల ప్రత్యేక ప్రణాళికల కారణంగా ఈసారి 10వ తరగతి ఫలితాలు మెరుగ్గా వచ్చాయని మంత్రి పేర్కొంటూ,
2: పిల్లలకి ముఖ్యంగా చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా చట్టాల మీద అవగాహన కలగాలి, అదేవిధంగా వాళ్ళకి హౌ టు లెర్న్ అనే కన్నా హౌ టు గ్రో అన్నది కూడా పుస్తకాల నుంచి రావాలి. అంటే ఈ రోజు టీచర్స్ మీద కూడా ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీరందరూ కూడా టాపర్స్, మీ అందరికీ కూడా ఒక గోల్ ఉండాలి, ఒక అచీవ్ అవ్వాలని తప్పనుండాలి. దీంతో పాటు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మనం ఏం చేసినా తల్లిదండ్రులకు కనపడక నుంచి ఒక ఆలోచన చేసుకోవాలి.
0: తెలంగాణలో మొక్కజొన్న, జొన్న, ఆయిల్ పామ్, పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు. హైదరాబాద్ పర్యటన వచ్చిన కేంద్ర మంత్రిని కలిసి నిన్న పలు వినతి పత్రాలు సమర్పించారు. మొక్కజొన్న, జొన్న పంటలను కేంద్ర నోడల్ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆయిల్ పామ్ దిగుమతి సుంకం పెంచాలని, హెచ్ పత్తిపై జాతీయ విధానం ప్రకటించాలని కోరారు. సమీకృత ఉద్యాన అభివృద్ది పథకం వంటి కేంద్ర పథకాలకు తెలంగాణకు కేటాయిస్తున్న నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ సంబంధిత శాఖలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 6:45 మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి శ్రీ జే నానిబాబు గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్ను ఉత్పత్తి చేసి మళ్ళీ విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములపై శాశ్వత హక్కులు అందిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇప్పటికే 160,000 ఎకరాల భూములను 22A జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కులు కల్పించినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. రహదారి విస్తరణ పనుల్లో భంగంగా నివాసాలు కోల్పోతున్న నంద్యాల బొగ్గులైన్ బాధితులకు అండగా ఉంటామని, వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్నమిటి ఫరూక్ తెలిపారు. నంద్యాలలో బొగ్గులేని బాధితుల కోసం స్థల సేకరణ ప్రక్రియలో భాగంగా మంత్రి అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ బొగ్గులేని బాధితులకు 2 సెంట్ల స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. స్థల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేపడతామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ పురుషులు మహిళల క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిన్న ఘనంగా ముగిశాయి. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ సమాఖ్య కామన్వెల్త్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు జి హరీష్ మాథూర్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు అమలాపురం వేదిక కావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా హరీష్ మాథూర్ తెలియజేస్తూ,
3: పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని అక్కడికి సెలక్షన్ క్రైటీరియా ఇక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది. జూనియర్ సబ్ జూనియర్ మెన్ అండ్ ఉమెన్ ఈ 4 కేటగిరీలో ఎన్నుకోవడం జరిగింది. పిల్లల విషయంలోకి వచ్చేటప్పుడు వారిని ప్రోత్సహించాల్సిన మనం ముఖ్య ఆలోచన ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్న పిల్లలు ఇంకా 12వ స్థాయిలో నేషనల్ స్థాయిలో కూడా వాళ్ళు పోటీ చేయాలని ఒక ఆలోచనతో వీరందరినీ మనం అందరం కూడా ప్రోత్సహించాలని చెప్పి అన్ని పార్టీలు కూడా కలిసి రావడం దానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదం కూడా తెలుపకుండా అసలు ఎక్కడ కూడా ఎక్కువ ఇబ్బందులు రానివ్వకుండా అందరినీ ప్లేయర్ ని అన్ని విధాలుగా కూడా ఆదుకుంటూ చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
0: తెలంగాణ ఆర్థికాభివృద్దికి, యువతకు ఉపాధి కల్పనకు పర్యాటక రంగం కీలకమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. హైదరాబాద్లోని బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిజిటల్ వేదికల ద్వారా తెలంగాణ ప్రకృతి అందాలు, చారిత్రక వైభవం, సంస్కృతి సంపదను ప్రపంచానికి చాటాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛత, కనీస వసతులు, ఆధునిక టెంట్ సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి వివరించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 10 జిల్లాల్లోని 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాలు 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలుగా నమోదైందని తెలిపింది. తెలంగాణలో ఈ రోజు, రేపు కూడా పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్టంలో నిన్న అత్యధికంగా పెద్దపల్లి జిల్లా, ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాల్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యాయని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం పొందిన ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః.

0: అభివృద్ది కార్యక్రమాలపై సమగ్ర నివేదిక. 2027 సెన్సస్ లో భాగంగా జిల్లాలో మొదటి విడత ఇళ్లకు కార్యక్రమం కొనసాగుతోంది. మే 10 వరకు వ్యక్తిగత నమోదు ప్రక్రియ కొనసాగగా 11 నుంచి జూన్ 9 వరకు సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ఇళ్ల గణన చేస్తున్నారు. ఇళ్ల గణన ప్రక్రియను జిల్లా కలెక్టర్తో పాటు అధికారులకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ పకడ్బందీగా చేసే విధంగా అన్ని చర్యలు చేపట్టారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వివిధ శాఖలు వారోత్సవాలు నిర్వహిస్తున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా వారం రోజుల పాటు జనభాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కింద ఎంపికైన 149 గ్రామాలకు సీఆర్పీలను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఆయా గ్రామాల్లో గిరిజనులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు వారి అవసరాలను తీర్చడమే ఈ కార్యక్రమంలో గిరిజనాభివృద్ది అధికారి రమాదేవి ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలక వర్గాన్ని రెన్యువల్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలోని 12 సొసైటీల్లో చైర్మన్లు తిరిగి పదవీ బాధ్యతలు స్వీకరించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలో పశువుల అక్రమ రవాణా కాకుండా పోలీసులు బందోబస్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 14 ప్రత్యేక పోస్టులు అధికారులు ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేసిన పోలీసులు ఎక్కడైనా అక్రమ రవాణా కనిపిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 37 స్థానికంగా ఉండి నమోదు కాని ఓటర్లను గుర్తించడంతో పాటు వెళ్లిపోయిన ఓటర్ల విషయంపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియను క్షేత్రస్థాయిలో అధికారులు మరింత వేగవంతం చేశారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జూన్ నెలలో సీజన్ ప్రారంభం కాన నేపథ్యంలో ఇప్పటికే రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రత్యేక అప్లికేషన్ ద్వారా ఎరువులు బుక్ చేసుకోవడంతో పాటు ఇతరత్రా పనులు పూర్తి చేసుకుంటున్నారు. విత్తనాలకు సంబంధించి నకిలీ వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించడంతో పాటు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ది కోసం ప్రవేశపెట్టిన జనభాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కార్యక్రమం ప్రారంభమైంది. అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులతో ఎంపీడీఓలు సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజనులకు మౌలిక వసతులు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనభాగీదారీ వారోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో గిరిజనులకు కావలసిన వివిధ రకాల సౌకర్యాలు కల్పించడం ఈ పథకం లక్ష్యమని సూచించారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 1వ తరగతిలో ఖాళీగా ఉన్న ఒక సీటు కోసం జిల్లాలో ఆసక్తి ఉన్న ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి అశోక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 29 జిల్లా కేంద్రం కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ విద్యార్థిని మమత తయారు చేసిన ఒక ప్రాజెక్టుకు ప్రత్యేక గుర్తింపు లభించింది. పార్కింగ్ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా తయారు చేసిన ప్రాజెక్టు డిజైన్ కు కేంద్ర ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం రిజిస్ట్రేషన్ నెంబర్ 4862670001 మంజూరు చేసింది. రద్దీ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ నిర్వహణ సులభతరం చేయడంలో ఈ డిజైన్ ఉపయోగపడుతుందని జిల్లా సైన్స్ అధికారి మధుకర్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్ర నేతృత్వంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాలోని 92 గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పంట మార్పిడి, పంట పండించే విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. పంటల్లో దిగుబడి పెంచేందుకు తక్కువ ఎరువులకు వాడకంతో తీసుకోవాల్సిన చర్యలు శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ప్రభుత్వం నియోజకవర్గంలోని అభివృద్ది పనులకు నిధులు కేటాయించడం లేదంటూ బీజేపీ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సిరిపూర్లో గల చెరుపుల అభివృద్ది కోసం 50 లక్షల నిధులు మంజూరు చేశారు. దీనివల్ల మిగతా ఎమ్మెల్యేలు కూడా తమ వ్యక్తిగత నిధుల నుండి అవసరమైన అభివృద్ది పనులకు కేటాయించడానికి ప్రయత్నాలు చేయాలంటూ ప్రజలు సూచిస్తున్నారు.
1: ఇంతవరకు శ్రీ జి మహేష్ అందించిన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమాచారం లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచిన

0: అంత ఇంధనం ఎందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 89 పరుగుల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సైప్రస్ అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. నిన్న న్యూఢిల్లీ చేరుకున్న నికోస్ క్రిస్టోడౌలెడస్ విమానాశ్రయంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ సహాయ మంత్రి అజయ్ తమ్తా ఘన స్వాగతం పలికారు. సైప్రస్ అధ్యక్షుడు ముంబై కూడా సందర్శించారు. ఆయనతో పాటు సైప్రస్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఢిల్లీకి వచ్చింది. క్రిస్టోడౌలెడస్ సైప్రస్ అధ్యక్షుడి హోదాలో భారత్ సందర్శించడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, మొబిలిటీ, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి రంగాలు చేర్చారు. వీటితో పాటు బహుళ పాక్షిక వేదికల్లో సహకారంతో పాటు ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్చుకున్నారు. పర్యటనకొచ్చిన అతిథి గౌరవార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం విందిస్తారు. సైప్రస్ అధ్యక్షుడు ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. గత ఏడాది జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్లో జరిపిన చారిత్రాత్మక పర్యటన ముగిసిన ఏడాదిలోపే సైప్రస్ అధ్యక్షుడి పర్యటన జరుగుతోంది. అంతకుముందు గత 2 దశాబ్దాల్లో ఒక భారతీయ ప్రధానమంత్రి సైప్రస్ను సందర్శించడం ఇదే మొదటిసారి. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్కు సైప్రస్ ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత సైప్రస్ దేశాల మధ్య కాలపరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉందని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 2 దేశాలు తమ 60 సంవత్సరాల దౌత్య సంబంధాన్ని పూర్తి చేసుకోనున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత్ ఎంత ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటే అంత ఇంధనాన్ని విక్రయించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ఇంధనం ధరలు పెరిగి భారత్ ప్రభావితం కావడంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వీడన్ భారతదేశ పర్యటనకు బయలుదేరే ముందు మయామిలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా మంత్రి ఈ విషయం వెల్లడించారు.
1: A great ally, a great partner. We do a lot of good work with them. And so it is an important trip. I'm glad we're able to do it because I think there'll be a lot for us to talk about. And we'll also meet with the Quad there, which is important. Something, I think my first meeting as Secretary of State was with the Quad. So I believe like I went, I got sworn in, I did the thing in the lobby, and then I went right upstairs and that was my first meeting. And I'm glad we're able to do it now in India. And we're going to do one later in the year as well.
0: Bharat. అమెరికాకు గొప్ప భాగస్వామి అని అభివర్ణించిన ఆయన, క్వాడ్ కూటమి దేశాల మంత్రులను కూడా కలిసే అవకాశం లభిస్తున్నందుకు తన పర్యటన ఎంతో కీలకమైందన్నారు. ఈ నెల 23 తేదీ నుంచి 26 తేదీ వరకు మార్కో రూబియో భారతదేశంలో పర్యటిస్తారు. కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ సందర్శిస్తారు. ఈ నెల 26 తేదీన క్వాడ్ సమావేశం నిర్వహిస్తారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సదస్సుకు అధ్యక్షత వహించనున్నారు. మార్కో రూబియోతో పాటు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి మొటెగి తోషిమిట్సు కూడా హాజరవుతారు. ఉత్పాదకత అనేది ఈనాడు కేవలం సమర్థతకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతిఘటన శక్తి, ఆవిష్కరణలు, సమగ్ర వృద్ధి కూడా కలిగి ఉంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ పాలక మండలి 68వ సర్వసభ్య సమావేశం ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. సాంకేతిక సుస్థిరత, మారుతున్న ప్రపంచ పరిణామాలు, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్న తరుణంలో ఏపీఓ పరివర్తనాత్మక దశలో భాగస్వామ్యం వహించే అవకాశం భారత్కు తగ్గడం గర్వకారణమని గోయల్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో చేపట్టిన సంస్కరణ ప్రస్తావిస్తూ మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలు, పీఎం గతిశక్తి వంటి కార్యక్రమాలను ఉత్పాదక ఆధారిత మార్పులకు నిదర్శనాలుగా ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

కేంద్ర రైల్వే ఐటీ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈవేళ నుంచి రాజస్థాన్లో 2 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే సౌకర్యాలను దేశానికి అంకితం చేస్తారు. రైల్వే మంత్రి ఉదయం 11 గంటలకు జోధ్పూర్ చేరుకుని అక్కడ వివిధ రైలు సేవలు ప్రారంభిస్తారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో గతంలో కేవలం 8 కోచ్లతో నడిచిన జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను 20 కోచ్లకు విస్తరించి ఆయన జెండా ఊపి ప్రారంభించనున్నారు. అంతేకాకుండా సబర్మతి జోధ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను జైసల్మేర్ పొడిగించే కార్యక్రమాన్ని కూడా వైష్ణవ్ ప్రారంభిస్తారు. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ట్రైనీ డాక్టర్ 2024 ఆగస్టులో రాత్రి భోజన సమయం నుంచి ఆమె అంత్యక్రియల వరకు జరిగిన పరిణామాలపై దర్యాప్తు చేసేందుకు సిబిఐకి చెందిన 3 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. 2024 ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆ యువ వైద్యురాలిపై ఆసుపత్రిలోనే అత్యాచారం హత్య జరగడం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సమాజంలో తీవ్ర ఆగ్రహ వేశాలకు దారితీసింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆధారాలను ధ్వంసం చేశారని, ఉదంతాన్ని తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. నిన్న జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోషల్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ బృందానికి సిబిఐ జాయింట్ డైరెక్టర్ నాయకత్వం వహిస్తారని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు వచ్చిన 48 గంటల్లోగా ఈ బృందంలోని మిగిలిన 2 సభ్యుల పేర్లు కూడా నియమిస్తారు. ఫై మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంసా బుర్హాన్ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. 2019లో కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఈ దాడిలో సిఆర్పీఎఫ్ సిబ్బంది ఘోర మరణానికి గురయ్యారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు నిన్న తన కార్యాలయం నుంచి బయటికి వచ్చిన వెంటనే హంజా బుర్హాన్ను కాల్చి చంపినట్లు తెలుస్తోంది. 2026-27 పర్యాటక సీజన్ కోసం అప్గ్రేడ్ చేసిన సరికొత్త గోల్డెన్ చారియట్ లగ్జరీ రైలును ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకటించింది. ప్రయాణికుల కోసం ఇందులో మెరుగైన ఆన్బోర్డ్ వసతులతో పాటు అనేక ఆఫర్లను కూడా ప్రవేశపెట్టింది. దక్షిణ భారతదేశంలో సంపన్న సాంప్రదాయ వారసత్వాన్ని, అందమైన ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబించేలాగా పేరుగంచిన గోల్డెన్ చారియట్ రైలు ఆధునిక సౌకర్యాలతో సరికొత్త రూపంలో తిరిగి వస్తోందని ఐఆర్సీటీసీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారమంతటా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈవేటి నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్లో అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ 89 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. గుజరాత్ టైటన్స్ నిర్దేశించిన 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 13.4 ఓవర్లలో కేవలం 140 పరుగులకే కుప్పకూలింది. ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రైస్టో డౌలిడెస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 89 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఉదయతరంగిణి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినండి సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన డ్రోన్ డీడీగా గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సురేఖ గారితో శ్రీ కార్యవర్తి గోపిశెట్టి గారి సంభాషణ విందాం.

0: ఆకాశవాణి సుపదం.
1: శ్రోతలకు నమస్కారం. సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన ఈరోజు మనతో పాటున్నారు సురేఖ ఆదిమూలం గారు. ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు ఒక కార్పొరేట్ ట్రైనర్గా, ప్రముఖంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా సత్కారం అందుకొని డ్రోన్ దీదీగా పేరు తెచ్చుకున్నారు. మరి వారిని అడిగి వారి ప్రయాణం తాలూకు విశేషాలు వారి మాటలోనే విందాం. నమస్కారం సురేఖ గారు.
2: నమస్కారం
1: సురేఖ గారు. డ్రోన్ దీదీగా మీరు ఎలా మారారు అనే విషయాన్ని మా శ్రోతలకు తెలియజేసే ముందు, మీరు ట్రైనర్ ఎలా అయ్యారు, అసలు ఇటువైపు రావడానికి మీకు స్ఫూర్తినిచ్చింది ఏంటి?
2: కార్పొరేట్ ట్రైనర్గా గత 16 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను. నేను ఒక నా ఓన్ కన్సల్టెన్సీ కూడా నేను స్టార్ట్ చేసుకున్నాను. అయితే దీనికి బేస్ నాకు ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ ముందు నుంచే స్టార్ట్ అయింది. నేను చదివింది జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్. సో డిగ్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అన్న ఒక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఎంసీజే బీసీజేలకు వెళ్ళిపోయారు. కొంతమంది లెక్చరింగ్ అని పీజీస్ చేస్తున్నారు. కానీ నాకు అడ్వర్టైజింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి నేను అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ జాయిన్ అయ్యి మీడియా హౌజెస్తో పనిచేసి ఆల్మోస్ట్ ఒక 9 ఇయర్స్ నేను 2 అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్లో పనిచేసి నాకున్న క్లయింట్స్కి మీడియా ఎలా మేనేజ్ చేసుకోవాలి, లేదా మీడియా బడ్జెట్ ఎలా పెట్టాలి, క్రియేటివ్స్ ఎలా చేయాలి, యాడ్స్ ఎలా తయారు చేయాలి, జింగిల్స్ ఇవన్నీ చేస్తుండగా ఆ క్రమంలో నేను రేడియోకి ఇంట్రొడ్యూస్ అయ్యాను. రేడియో వచ్చిన తర్వాత నేను ఆడిషన్స్ ఇచ్చాను. నాకు ఇంట్రెస్ట్ కలిగింది అప్పుడు. సో ఆడిషన్స్ ఇచ్చాను. ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యి నేను ఆల్ ఇండియా రేడియోలో మీడియం వేవ్లో యువవాణి అనే ప్రోగ్రాంలో నేను కాంపేర్గా చేశాను. అప్పుడు ఎర్లీ మార్నింగ్ షోస్ ఉండేవి.
1: ఏ సంవత్సరం అది?
2: 2004 నుండి 2008 వరకు,
1: దాదాపు 20 ఏళ్ల క్రితం.
2: యా, 20 ఏళ్ల క్రితం. సో రేడియోలో అలా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అదొక మంచి ఎక్స్పీరియన్స్ అండి. అసలు మనకు కనిపించని ఆడియన్స్తో మనం మాట్లాడుతున్నాము, అది అమేజింగ్ కనెక్ట్. దూరదర్శన్లో కూడా నేను 2 ఇయర్స్ స్టేట్ స్కాన్ అని ఒక ఇంగ్లీష్ 8 మినిట్స్ స్లాట్ ఉండేది. సో దానికి కూడా నేను వార్తలు చదివి అలా నేను జర్నలిజం చదివినందుకు ఒక 3-4 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ అలా మీడియాతో కనెక్టెడ్గా ఉన్నాను, రేడియోతో కనెక్ట్ ఉన్నాను, మళ్ళీ టీవీతో కనెక్ట్ అయ్యాను. సో ఇవన్నీ అయిన తర్వాత మేము ఓన్ హౌస్ కొనడం పరంగా సిటీకి కొంచెం దూరంగా వెళ్ళడం వల్ల నేను రేడియో అవన్నీ డ్రాప్ చేయాల్సి వచ్చింది. కానీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయడం ఏంటంటే నేను కార్పొరేట్ ట్రైనర్గా స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాను. ఆ ఇన్స్టిట్యూట్లో ఎవరైనా జాబ్కి వెళ్ళాలి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కానివ్వండి, అబ్రాడ్ వెళ్తున్నారు వాళ్ళకి ఐఎల్స్ ఈ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అవి ప్రిపేర్ చేయడము, అవి చేయడానికి నేను ఒక చిన్న కన్సల్టెన్సీ పెట్టుకొని నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. అంటే అక్కడ నా ఉద్దేశం ఏంటంటే నేను ఇవన్నీ ఏం స్కోప్ లేకుండా, అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా నేను ఇంత ముందుకు వెళ్ళగలుగుతున్నాను అంటే ఇఫ్ ఐ కెన్ హెల్ప్ సంబడి, నేను ఎవరికైనా హెల్ప్ చేసి వాళ్ళని కొంచెం పుష్ చేస్తే మేబీ వాళ్ళు కూడా రేపు పొద్దున మంచి పొజిషన్స్కి వచ్చాక మేబీ ఇంక ఇద్దరికి హెల్ప్ చేస్తారన్న ఒక థాట్తో నేను ఎప్పుడూ క్వాంటిటీని చూసేదాన్ని ట్రైనింగ్లో. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇంత డబ్బు సంపాదించాలి అని చేయలేదు. కానీ ఎంతమందికి మనం మెయిల్ చేశాము, ఎంతమంది మనని గుర్తుపెట్టుకుంటారు,

0: ఎంతమందికి మనం జెన్యున్గా చేసాం. నా వల్ల హెల్ప్ కాకపోతే నేను చెప్పేదాన్ని, ఐఎమ్ సారీ. సో అలా నేను ఇన్స్టిట్యూట్తో స్టార్ట్ అయ్యి, ఓన్లీ ఇంగ్లీష్, ఓన్లీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్తో స్టార్ట్ అయ్యి లాస్ట్ 16 ఇయర్స్లో ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే, ఇప్పుడు మేము పెద్ద పెద్ద కంపెనీస్తో ఫుల్ ఇయర్ కాంట్రాక్ట్లో ఉన్నాము యాజ్ అ ట్రైనర్, ఎల్ఎండి వెండర్ అంటారు మనని, అంటే లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్. సో వాళ్ళ హెచ్ఆర్తో మాట్లాడి అసలు వాళ్ళ కంపెనీకి ఏం కావాలి, వాళ్ళ కంపెనీలో ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్ అంటారు, అది చేస్తూ మళ్ళీ వచ్చి ప్రోగ్రామ్ డిజైన్ చేసి తర్వాత మళ్ళీ ఇలా ఉంటుందమ్మా అవుట్లైన్ అని చెప్పి అప్పుడు వాళ్ళతో ఉండి మేము ఇప్పుడు ఆల్రెడీ కొంచెం చాలా మంది క్లయింట్స్తో మేము 2-3 ఇయర్స్లో వాళ్ళకు కాంట్రాక్ట్ రెన్యూస్ అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ఎంత డబ్బు సంపాదించామా అన్నది కాదు, ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తామన్నది కాదు, చేసిన ప్రోగ్రామ్ని ఎంతమందికి మనం యూజ్ అయ్యేలాగా చేసాము అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఎక్స్ అమౌంట్ నేను చార్జ్ చేస్తే అసలు ఆ ఎక్స్ అమౌంట్లో నేను ఇచ్చే వాల్యూ ఏంటి వాళ్ళకి, అందులో వచ్చిన 20 మంది 25 మంది నిజంగా ఏమైనా నేర్చుకొని వెళ్తున్నారా, వాళ్ళ లైఫ్లో ఏదైనా మార్పు వాళ్ళు చేసుకోరాగలుగుతున్నారా, అంటే నా ట్రైనింగ్ విన్న తర్వాత, ప్లస్ దానికి ఎలా వాళ్ళు కంపెనీకి ఉపయోగపడతారు, అంటే ఈ కంపెనీకి పెద్ద ఇన్వెస్ట్మెంట్. సో కంపెనీ ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, ఆర్ఓఐ ఎలా వాళ్ళు తీసుకోగలుగుతున్నారు అనేదే నా ఫోకస్. సో ఇలా నేను చాలా మంది కార్పొరేట్స్కి కూడా నేను హెల్ప్ చేస్తున్నాను.
1: ఎంత సంపాదిస్తున్నాను దానికన్నా ఎంత మందిని ఇన్స్పైర్ చేయగలుగుతున్నామన్నారు, దేర్ ఇస్ అ సేయింగ్ అంటారు కదా, టు గెట్ 1 మిలియన్ రూపీస్ దానికన్నా టు టచ్ 1 మిలియన్ లైవ్స్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుందని.
0: అబ్సల్యూట్లీ, దట్ ఈస్ ద మెయిన్ థింగ్.
1: మీ మాటలు నాకు దాన్ని గుర్తు చేశాయి. ఒక కార్పొరేట్ ట్రైనర్గా ఏదైతే పట్టణ ప్రాంతాలకి పరిమితమై ఉండాల్సిన సురేఖ గారు ఎందుకు వ్యవసాయం వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది, ఫార్మింగ్ వైపు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఆ కథ ఏంటి మాకు చెప్తారా?
0: నాకు ఎప్పటి నుంచో మొక్కలు పెంచాలి, బాల్కనీ గార్డెన్ అరేంజ్ చేయాలి అనేది ఎప్పటి నుంచో నాకు చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందంటే, నేను తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా రెగ్యులర్గా ప్రోగ్రామ్స్, నేను హైదరాబాద్ సిటీ పోలీస్ వాళ్ళకు కూడా నేను రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేసినప్పుడు ఐ ఫెల్ట్ ఐ థింక్ దెర్ ఇస్ అ వెరీ సీరియస్ థింగ్, మనం చెట్లను కాపాడాలి అన్న ఒక అది బాగా మైండ్లో పడిపోయిందనమాట. సో నేను అప్పుడు ఇంకొక చిన్న నా ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాను, ఏంటంటే మై గ్రీన్ స్పేస్ అని. నేను చాలా మటుకు కార్పొరేట్స్లో ప్రమోట్ చేసింది ఏంటంటే, బూకేస్ ఇవ్వకండి, లైవ్ ప్లాంట్స్ ఇవ్వండి, అవి బతుకుతాయి, ఫ్లవర్స్ లేదా ఏదో మొమెంటోస్ ఇస్తారు, మెమెంటోస్ ఇస్తే ఏంటంటే అవి వెళ్తాయి షెల్ఫ్లో కూర్చుంటాయి, కానీ మొక్కలు ఇవ్వండి. మొక్కలు కూడా ఎలా ఇస్తారంటే షో మొక్కలు కాకుండా ఒక పండ్ల మొక్కలు, పెరేనియల్ ప్లాంట్స్ మనకు నందివర్ధనం, మందారం అలాంటివి ఇవ్వండి అనే దాని మీద నేను చాలా ఒక ఈవెన్ టుడే ఐ ప్రమోట్ దట్ యూ షుడ్ గిఫ్ట్ ప్లాంట్, ఇంకేమి ఇవ్వకండి. అది బాగానే ఆల్మోస్ట్ ఐ యూస్ టు ప్రమోట్ ఎవ్రీవేర్. ఎప్పుడైతే మనకు కోవిడ్ లాక్డౌన్ అనేది మనకు వచ్చిందో, ఇట్ వాజ్ అగేన్స్ట్ మై కార్పొరేట్ ట్రైనింగ్. సో కార్పొరేట్ ట్రైనింగ్ అంటే ఏంటంటే, ట్రైనింగ్ అంటే ఒక 20 మంది 30 మంది ఉంటేనే నేను అక్కడ నిల్చొని ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఈ లాక్డౌన్ స్టార్ట్ అవ్వడం వల్ల ట్రైనింగ్స్ అనేవి టోటల్గా స్టాప్ అయిపోయాయి. ఇంకా నాకు అర్థమైంది, ఇది 1 ఇయర్ వరకు ఎలాగో సెట్ అయ్యేది కాదు. ఈవెన్ లాక్డౌన్ 1 మంత్ తీసేసినా కంపెనీస్ రిస్క్ తీసుకోవు, ఏ కంపెనీ ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కూడా రిస్క్ తీసుకోదు అని నాకు ఒక ఐడియా వచ్చింది. సో అప్పుడు నేనేం చేశాను, నాకున్న ఫ్రీ టైం, నాకున్న ఎనర్జీ, నాకున్న ఇంట్రెస్ట్, నీ ఏం చేయాలి అని చెప్పి ఐ డిసైడెడ్ లెట్ మీ గో అండ్ గెట్ ఇన్ టు ఫార్మింగ్. నా దగ్గర ల్యాండ్ లేదు, కానీ నేను వెళ్ళి ల్యాండ్ లీజ్కి తీసుకొని ఐ టుక్ 6 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ టు ఏం చేయాలి అనేది అప్పుడు ఆలోచించాను. సో ఆ రిస్క్ ఒకటి తీసుకున్నాను నేను, ఎందుకు నా దగ్గర ఉన్న ఎనర్జీ, నా దగ్గర ఉన్న టైంని, నేను చేయగలను అన్న ఒక కాన్ఫిడెన్స్ తీసుకొని నేను ల్యాండ్కి లీజ్ తీసుకొని ఐ స్టార్టెడ్ ఫార్మింగ్. అయితే వరి ఒక్కటి కాకుండా ఐ డిడ్ వెజిటబుల్స్, ఇంతే కాకుండా నేను చాలా ట్రెడిషనల్ మెథడ్స్ వాడి కొన్ని రీసెర్చ్ చేసి కూడా నేను ఎక్స్పెరిమెంట్ చేశాను నా పొలంలో.
1: ఇస్ ఇట్ లైక్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్ మిక్స్డ్?
0: ఐ వుడెంట్ కాల్ ఇట్ ఆర్గానిక్ కాదండి, ఎందుకంటే నాకన్నా ముందు ఫామ్ ఎవరైతే ఓనర్ చేశారో వాళ్ళు ఆల్రెడీ దాంట్లో అన్ని ఎరువులు వేశారు. సో ఇప్పుడు నేను ఆర్గానిక్ చేయడానికి అక్కడ ఇమీడియట్గా వీలుండదు, కానీ ఎంతవరకు ఫర్టిలైజర్స్ కానీ ఎక్స్టర్నల్ స్టఫ్ తక్కువగా వాడొచ్చు అనేది నేను ప్లాన్ చేసి, మనకు సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా మనకు న్యూట్రీ క్లినిక్ అని ఒకటి ఉందండి పైప్ లైన్ రోడ్ కొంపల్లిలో, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మన తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళది, అక్కడ న్యూట్రీ క్లినిక్ అని ఉంది. సో హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో వెళ్ళి నేను సలహాలు తీసుకోవడము, న్యూట్రీ క్లినిక్ వాళ్ళ దగ్గర వెళ్ళి నేను సలహాలు తీసుకోవడము. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు వచ్చి నా సాయిల్ శాంపిల్స్ తీసుకొని దాన్ని వాళ్ళు టెస్ట్ చేసి దీంట్లో ఇంతకుముందు ఇవి ఇవి వాడారు, ఇవి ఇవి ఇందులో డెఫిషియన్సీ ఉంది, మీరు ఒకవేళ ఈ క్రాప్ వేస్తే ఈ న్యూట్రియన్స్ కూడా మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి

0: పి ప్లస్ నా సాయిల్ దేనికి సూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద సాయిల్ నేను తీసుకున్న ఫామ్ వాజ్ బ్లాక్ సాయిల్, సో అది నేను ఇంకా వేరే దేనికి వాడకూడదు. ఐ షుడ్ యూజ్ ఇట్ ఫర్ రైస్, కార్న్ ఆర్ కాటన్. సో అలా కూడా నాకు చాలా స్పెసిఫిక్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పుడు నేను అనుకున్నాను, అరే నేను ఫస్ట్ టైం ఫార్మర్ని, కానీ ఇంత ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది, కానీ ఆల్రెడీ నా పక్కన ఒక 10 మంది ఫార్మర్స్ ఉన్నారు అదే నా పొలం పక్కన, కానీ వాళ్ళెవ్వరూ ఇంత ఇన్ఫర్మేషన్ లేకుండా అదే ఫార్మింగ్ చేస్తున్నారు, రిపీట్ రిపీట్ రిపీట్ క్రాప్స్ చేస్తున్నారు, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద క్రాప్, మళ్ళీ దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్కి మాకు దిగుబడి రాలేదని. సో అప్పుడు నేనేమనుకున్నానంటే, మళ్ళీ నా ట్రైనర్ యాంటెనాస్ పైకి వచ్చి నన్ను, సరే నాకున్న అవేర్నెస్ని వీళ్ళందరికీ ఎందుకు నేను షేర్ చేయకూడదు, కెన్ ఐ ఆల్సో హెల్ప్ మై నైబరింగ్ ఫార్మర్స్ టు డూ వెల్ అనే దాని మీద నేను వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేసి వాళ్ళ సాయిల్ టెస్ట్లు చేయించి, యాక్చువల్లీ ఇట్స్ అ ఫ్రీ సాయిల్ టెస్ట్ అనేది ఫ్రీగా చేస్తారు, సో వాళ్ళతో కూడా సాయిల్ టెస్టింగ్ చేయించి వాళ్ళకు కూడా ఒక చిన్న కౌన్సిలింగ్ సెషన్ లాగా పెట్టి, మీరు ఇలా ఇలా చేస్తే ఇది బాగుంటుంది, ఇది వేయకండి. ఫార్మర్స్ మెంటాలిటీ ఏంటంటే ఎక్కువ ఫర్టిలైజర్ వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది, సో మిత్తది, సో మేనేజ్ ఎలా చేసుకోవాలి అంటే, పురుగు వచ్చిన తర్వాత మీరు పెస్టిసైడ్ వేసే బదులు పురుగు రాకుండానే కెన్ యూ మెయింటైన్ ద కండిషన్స్. సో క్రాప్ మేనేజ్మెంట్ మీదకి వాళ్ళని చాలా నేను ప్రోత్సాహం చేశాను. సో దీనివల్ల ఏమైందంటే, దిగుబడి ఫస్ట్ ఇయర్ బాగా వచ్చింది, సెకండ్ ఇయర్ నేను తీసుకున్న లీజ్ ల్యాండ్ 6 ఏకర్స్ బికేమ్ అ రోల్ మోడల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్. మా గిర్మాపూర్ అనే విలేజ్లో పక్కనున్న విలేజెస్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ డే ఫార్మర్స్ వచ్చి నా ఫార్మ్ని చూడడం, అంటే ఏంటి ఈమె ఫస్ట్ టైం వచ్చింది ఫార్మింగ్లోకి, ఈమెకి అసలు ఏమీ బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ ఎలా అంటే వాళ్ళకేం తెలియదు అంటే, నేను సైంటిఫిక్గా నేను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి నేను రెగ్యులర్గా ఇన్పుట్స్ తీసుకొని చేస్తున్నాను అనేది వాళ్ళకి తెలియదు. అప్పుడు వాళ్ళకి అవగాహన వచ్చేసి ఐ బికేమ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దెమ్. నాకు ఇప్పుడు కాల్స్ వస్తాయి, మేడం పూలు రాలిపోతున్నాయి ఏం చేయాలి, టమాటా పూలు రాలిపోతున్నాయి, చిక్కుడుకాయ పూలు రాలిపోతున్నాయి ఏం చేయాలి. సో ఆ లెవెల్కి నేను వెళ్ళాను, అంటే బికాజ్ నాకు నాలెడ్జ్ షేరింగ్ అనేది ఒకటి అలవాటు పడిపోయింది యాజ్ అ ట్రైనర్ కాబట్టి, అక్కడ కూడా ఐ వాజ్ హెల్పింగ్ ఫార్మర్స్. సో ఆ ఇంటెన్షన్ అనేది అలా అయింది. సో ఫార్మింగ్కి వెళ్ళినా కూడా నా ట్రైనర్ని నేను పక్కన పెట్టలేకపోయాను.
1: మరి డ్రోన్ దీదీగా ఎలా మారారు?
0: అది మళ్ళీ నా కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఒక యాటిట్యూడ్ అండి నాది, ఐ వాంట్ టు కీప్ లెర్నింగ్. సో అదే పరంగా నేను ఏం చేశానంటే, నేను ఫార్మింగ్ చేసిన 2.5 ఇయర్స్ నేను ప్రతి ట్రైనింగ్కి అటెండ్ అయ్యేదాన్ని. కొత్త కొత్త టెక్నాలజీస్ హైడ్రోపానిక్స్ అని, ఈ మధ్య ఏరోపానిక్స్ అని, నేను ఫార్మింగ్ చేసిన నేను హనీ బీజ్ని ఎలా చేయాలనే ట్రైనింగ్ని, అలా అన్ని ట్రైనింగ్స్ని నేను, పట్టు మష్రూమ్ కల్చర్ ఇవన్నీ ట్రైనింగ్స్ నేను అటెండ్ అయ్యాను. అంటే నేను చేయలేదు అది వేరే విషయం, బట్ అట్లీస్ట్ అవగాహన కోసం అని నేను చాలా ట్రైనింగ్స్ అటెండ్ అవ్వను. సో ఇలా అవడం వల్ల నేను చాలా రెగ్యులర్గా చెప్తూ ఉండేవాదన్నమాట. కొన్ని ఫర్టిలైజర్ కంపెనీస్ వచ్చేవాళ్ళు, డెమో పెట్టారు నా దగ్గర, నేను చెప్తూ ఉండే నాకు ఇంకేమైనా ట్రైనింగ్స్ ఉంటే చెప్పండి అని చెప్పడము. అలాంటి క్రమంలో ఆగస్ట్ 15, 2022లో ప్రధానమంత్రి మోదీ గారు ఏం చేశారంటే, అనౌన్స్మెంట్ చేశారు దట్ టెక్నాలజీ పరంగా విమెన్ని ముందుకు పెడదాము, అగ్రికల్చర్లో విమెన్ యాక్చువల్లీ అంతా చేస్తారు కానీ విమెన్ నెవర్ గెట్ ద క్రెడిట్. సో రైతు అనగానే కిసాన్ అనగానే మేల్, సో విమెన్ని మనము ముందుకు తీసుకురావాలి. సో విమెన్ని ముందుకు తీసుకురావాలంటే వీ హ్యావ్ టు ఆల్సో ఎంపవర్ దెమ్ విత్ టెక్నాలజీ అని చెప్పేసి డ్రోన్ టెక్నాలజీని అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారనమాట. అది ఆగస్ట్లో చేశారు. ఫస్ట్ ఫేజ్లో 1100 డ్రోన్ దీదీస్ తయారయ్యారు ఆల్ ఓవర్ ఇండియా. సో హైదరాబాద్లో ఫర్టిలైజర్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు నాతో రెగ్యులర్గా టచ్లో ఉన్నారు, ప్లస్ దే వాంటెడ్ టు హ్యావ్ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ని తీసుకుందామని చెప్పి నన్ను అప్రోచ్ అయితే, సరే నేను అటెండ్ అవుతాను. సో అలా తెలంగాణ ప్రతి జిల్లా నుండి 1 or 2 లేడీస్, ఆంధ్ర నుండి, ఆ కర్ణాటక నుండి, మహారాష్ట్ర నుండి కొంతమంది, సో ఇలా 4 డిఫరెంట్ స్టేట్స్ నుండి కొరమండ వాళ్ళు ఒక 220 డ్రోన్ దీదీస్ని వాళ్ళు నామినేట్ చేసి తీసుకున్నారు. సో దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, యూ షుడ్ బి అ ఉమెన్, యూ షుడ్ బి అ ఫార్మర్, దీస్ ఆర్ ద 2 క్రైటీరియా అనమాట. ప్లస్ ఎస్ఎస్జీ ఉమెన్ ఉంటే అది కూడా ఒక ప్లస్ పాయింట్ అనమాట, బికాజ్ ఇది ఆంటర్ప్రెనర్ స్కీమ్ కాబట్టి. సో అందులో ఐ ఫిట్టెడ్, నేను ఫిట్ అయ్యాను. సో దానికి డిసెంబర్లో మేము 20 డేస్ ట్రైనింగ్ తీసుకొని, ట్రైనింగ్ అనేది ఒకటి ఏవియేషన్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, వాళ్ళు మాకు ఒక 2 డేస్ థియరీ క్లాసెస్ చెప్పడము, అసలు డ్రోన్ మీద ఫిజిక్స్ కొంచెం చెప్పడము చెప్పి తర్వాత మాకు మొయినాబాద్ తీసుకెళ్లి రోజు అక్కడ ఒక 5 ఏకర్స్ ఫీల్డ్లో అక్కడ వాళ్ళు మనకి ఫ్లయింగ్ ప్రాక్టీస్ చేయించి అక్కడే మాకు లైసెన్స్ కూడా ఇప్పించి, మళ్ళీ ఒక ఈ 1 వీక్ ట్రైనింగ్ అయ్యి లైసెన్స్ అయిన తర్వాత ఎవరైతే డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో మాకు వచ్చే డ్రోన్ వాళ్ళ డ్రోన్స్ తీసుకొచ్చి వాళ్ళు సర్వీసింగ్ ట్రైనింగ్, చిన్న చిన్న రిపేర్స్, ప్రొపెల్లర్స్ ఏమైనా పాడైతే ఎలా అనేది, అది మాకు ఒక 1 వీక్ వాళ్ళు కూడా మాకు దగ్గరుండి అసలు డ్రోన్ని మొత్తం ఇప్పగొట్టి అసెంబ్ల్ కూడా చేయించారు. రోజు

0: డ్రోన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనే దాని మీద సాఫ్ట్వేర్ ప్రాబ్లం అయితే ఏం చేయాలి, ప్రాబ్లమ్ ఇది ఉంది అని మీరు మాకు కంప్లైంట్ చేసినా దానికి వీడియో తీసి ఎలా చెప్పడము లేదా పిన్ పాయింట్ చేయడం ప్రాబ్లం ఎక్కడుంది అనే దాని మీద వాళ్ళు మాకు 1 వీక్ వాళ్ళు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనమాట.
1: ఎక్స్క్లూజివ్గా ఎక్స్పర్ట్ అయిపోతారు,
0: ఎక్స్పర్ట్ అయిపోయాం ఇంకా. సో నౌ యువర్ డ్రోన్ పైలట్, యువర్ లైసెన్స్డ్ పైలట్. ఈ లైసెన్స్ పైలట్ వచ్చేసి డీజీసీఏ వాళ్ళు అప్రూవ్ చేస్తారు. సో ఇది మాకు 10 ఇయర్స్ వరకు లైసెన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఇస్ యు ఆర్ ఆల్సో సర్వీస్ టెక్నీషియన్, నౌ చిన్న చిన్న రిపేర్లు మీరే చేసుకోవచ్చు. సో ఈ రెండింటి తర్వాత వెన్ వీ కేమ్ బ్యాక్, ఇది 22 డిసెంబర్లో జరిగింది, 23 మార్చ్ ఉమెన్స్ డే అప్పుడు దే హ్యావ్ రిక్వెస్టెడ్ 20 మెంబర్స్ ఎవరైతే డ్రోన్ దీదీస్ తయారయ్యారో అందరికీ ఇప్పుడు డ్రోన్స్ ఇవ్వాలి. సో డ్రోన్స్ ఇచ్చే ప్రోగ్రామ్ ఇక్కడ హైదరాబాద్ శంషాబాద్లో మహేశ్వరం అనే ప్లేస్లో పెద్ద ఏరియా తీసుకొని అక్కడ 200 డ్రోన్ దీదీస్ వచ్చి ఒక 20 మంది డ్రోన్స్ ఫ్లై చేసి డెమో ఉంటుంది, ఫ్లై డౌన్ అండ్ డ్రోన్స్ తీసుకొని వెళ్ళిపోవాలి ఆ రోజు. సో అది పెద్ద ఈవెంట్ అనమాట. అయితే ఈ బ్యూటీ ఏంటంటే హైదరాబాద్లో జరిగే ప్రోగ్రాము కర్ణాటకలో జరుగుతుంది, ఆంధ్ర గుంటూరులో జరిగింది, ఢిల్లీలో కూడా జరిగింది. ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెన్ సేమ్ టైమింగ్.
1: ఓకే,
0: ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అయిందో ఢిల్లీలో కూడా అదే టైంకి స్టార్ట్ అయింది. అక్కడ మోదీ గారు ఇక్కడ ఏమవుతుందో అక్కడ లైవ్లో చూస్తున్నారు. సో దాట్ వాజ్ ద కనెక్షన్. అయితే ఇదంతా అయినప్పుడు జస్ట్ లాస్ట్ 2 మినిట్స్, మార్చ్ 8కి ఉమెన్స్ డే, మార్చ్ 7 నాకు రిక్వెస్ట్ వచ్చింది, మేడం మీరు ఢిల్లీ వెళ్తారా? ఇది నేను అసలు ఊహించలేదు, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. మీరు హైదరాబాద్లో డ్రోన్ ఫ్లై చేసే బదులు మీరు ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోదీ గారి ముందు డ్రోన్ ఫ్లై చేయాలి. ఐ వాజ్ లైక్ ఎక్సైటెడ్, అసలు నేను అసలు నో చెప్పడానికి అసలు ఛాన్స్ లేకుండా ఓకే సార్ మరి ఎప్పుడు బయలుదేరాలి, మేడం మీరు రెడీ ఉంటే మరి రేపు పొద్దున టికెట్స్ బుక్ చేస్తాం. సో ఇట్ వాజ్ అన్ ఆపర్చునిటీ, అసలు సర్ప్రైజ్గా వచ్చింది. సో 8కి నేను ఉమెన్స్ డే రోజు ఐ ట్రావెల్ టు ఢిల్లీ, 11th వాజ్ ద ఈవెంట్. సో 8th, 9th, 10th రోజు మాకు అక్కడ ప్రాక్టీస్ అయ్యింది, ఒకవేళ మోదీ గారు వస్తే అతను ముంగద ఎలా ఫ్లై చేయాలి అని చెప్పి. తర్వాత ఈవెంట్ అంటే ఫ్లయింగ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిసీవింగ్ ద డ్రోన్. అక్కడ ముగ్గురికే ఇచ్చారు మోదీ గారు డ్రోన్, అందులో ఫస్ట్ పేరు నాది. సో నాకు థ్రిల్లింగ్ ఏంటంటే, వన్, అసలు నేను హైదరాబాద్ నుండి మాకు ఇన్ని రోజులు ప్రిపేర్ ఏం చేశారు, మీరు లైవ్లో మోదీ గారితో మాట్లాడాలి వీడియో కాల్లో అని ప్రిపేర్ చేశారు. అలాగే ఉంటుందేమో, నాకు కొంచెం హిందీ వచ్చు హైదరాబాదీ కదా నన్ను ముందు పెట్టారు. కానీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఐ విల్ గో దేర్. వెళ్ళాను, ఐ రిసీవ్డ్, మోదీ గారు కొన్ని మాటలు మాట్లాడారు. యాక్చువల్లీ మాకేం చెప్పారంటే స్టేజ్ మీద వెళ్ళినప్పుడు అవార్డు తీసుకొని వచ్చాయి. కానీ ఆ రోజు నేను నడుస్తుండగానే మోదీ గారు స్మైల్ చేసి, తో సురేఖాజీ ఆ డ్రోన్ దీదీ బన్గాయ్ అన్నారు. సురేఖాజీ అన్న పేరు గుర్తుపట్టుకున్నారు. సెకండ్ థింగ్ హీ సెడ్, తో లైసెన్స్ మిల్ గయా ఆప్కో? హా సార్. తో డ్రోన్ చలాయింగి ఆప్? హా సార్. నేను హా సార్ హా సార్ హా సారే అన్నాను. బట్ అంత పెద్ద మనిషి నా పేరు తీసుకున్నారు అక్కడికి వెళ్ళగానే, అసలు దట్ వాజ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ మూమెంట్ అనుకున్నాను. అండ్ దెన్ హీ సెడ్ చలో అని ఆయనే పోజ్ ఇచ్చారు, పోజ్ ఇవ్వ ఫోటోకి అని చెప్పి చెప్పగానే ఫోటో తీసుకొని ఇంకా నమస్తే పెట్టి వచ్చేసాను నేను.
1: మీరు అన్నారు కార్పొరేట్ ట్రైనర్గా ఉన్న నేను ఇటు ఫార్మింగ్ వైపు రావడం అనేది కోవిడ్ వల్ల వచ్చిన స్పేస్ అవకాశం ఇచ్చింది. అదే కార్పొరేట్ ట్రైనర్గా సక్సెస్ అవ్వడానికి, ఎక్సెల్ అవ్వడానికి ఆల్ ఇండియా రేడియోలో, దూరదర్శన్ లాంటి సంస్థల్లో చేసిన పని తాలూకు ఎక్స్పీరియన్స్ మీకు ధైర్యాన్ని ఇచ్చింది. ఈ కార్పొరేట్ ట్రైనింగ్ది వ్యవసాయంలో తోటి రైతులకి హెల్ప్ చేయడానికి, వాళ్ళకి టిప్స్ చెప్పడానికి పనికొచ్చింది. అది డ్రోన్ దీదీగా సెలెక్ట్ అవ్వడానికి, అక్కడ మళ్ళీ ఎక్సెల్ అవ్వడానికి పనికొచ్చింది. ఇలా మీ జీవితంలో మీరు నేర్చుకున్నవి, మీరు పొందిన అనుభవాలు మిమ్మల్ని ఈరోజు ఒక మెంటర్ స్థాయిలో నిలబెట్టాయి. యాజ్ ఎ మెంటర్ మీరు ఆ సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యే ఒక సక్సెస్ స్టోరీ ఏదైనా షేర్ చేసుకోవాలి?
0: సర్టన్లీ, మెంటర్ అన్నారు కరెక్టే, ఐ రియలీ అక్సెప్ట్ దట్ థింగ్. మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను లైఫ్లో ఎన్ని కొత్త కొత్త పనులు చేసి నాకు అసలు దానికి ఇంతకు ముందు బ్యాక్గ్రౌండ్ తెలియని పనులు నేను చేపట్టినప్పుడు చాలామంది మెంటర్స్ నాకు హెల్ప్ చేశారు. సో ఫస్ట్ కుడ్ బి మై మదర్, తర్వాత మా ప్రొఫెసర్ హేమలత మేడం గారు, ఇంకొక మెంటర్ ఉన్నారు రామ్మోహన్ గారు అని ట్రైనింగ్లో సైకాలజీ రిలేటెడ్. సో మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే సమ్వేర్ మనము అన్నీ మనకు పేరెంట్స్ నేర్పలేరు, అందరూ స్కూల్ టీచర్స్ నేర్పలేరు. సమ్టైమ్స్ కొంతమంది ఫెయిలియర్స్ అయిన వాళ్ళు కూడా మనకు చాలా మంచి మెంటర్స్ నేర్పుతారు. సో అలాంటి వాళ్ళని మనము, యూ షుడ్ బి ఆనెస్ట్ విత్ దెమ్, వాళ్ళకు మన ప్రాబ్లం చెప్పగలగాలి, వాళ్ళు చెప్పినప్పుడు వినగలగాలి. సో మెంటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ అందరికి ఒక మెంటర్ ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ అ మెంటర్ ఫర్ అ గ్రూప్ ఆఫ్ 5 లేడీస్. ఇప్పుడు నేను ఉండేది మేడ్చల్. సో మేడ్చల్లో 5 విమెన్, వీళ్ళు ఎప్పటి నుంచో మేము పచ్చళ్ళు పెట్టాలనుకుంటున్నాము, మేము ఏదో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం బిజినెస్.

0: అనేసి నేను వీళ్ళని కలిసినప్పటి నుంచి మేము అనుకుంటున్నాం. వాళ్ళు అనుకుంటున్నారు నేను స్టార్ట్ చేశాను, నేను పచ్చళ్ళ బిజినెస్ పెట్టాను, నేను ఆల్రెడీ ఇట్స్ బీన్ 5 ఇయర్స్ రన్నింగ్, కానీ వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు. రెగ్యులర్గా మీట్ అవుతాము, ఏదో ప్లానింగ్ వేసుకుంటాము, సరే నెక్స్ట్ టైం కలుద్దాము, టేస్ట్ టెస్ట్ పెట్టుకుందాము అంటాము, ఇట్ గోజ్ ఫర్ టాస్, అంటే ఇంకా చేయరలు. లాస్ట్ టైం మొన్న నేను ఏదో అన్నాను వాళ్ళని, వాళ్ళని పిలిచారు. నేను అన్నాను, లేదండి ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం, మీరు అసలు మీటింగ్ పెడతారు ఏం చేయరు, సో ప్లీజ్
1: తీసుకోవట్లేదు.
0: వద్దండి, ఇంకేదైనా వేరే విషయం మాట్లాడదాము, కానీ ఇది వద్దు అన్నాను. వాళ్ళకి అది చాలా హిట్ అయింది అనుకుంటా. దెన్ దే రియలైజ్డ్ ఐ థింక్ వీ మస్ట్ డూ సంథింగ్ అని వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు స్టార్ట్ చేస్తారు అన్న తర్వాత వీ వేర్ ఏబుల్ టు హెల్ప్ దెమ్. అసలు ఏంటి అనేది మళ్ళీ కూర్చున్నాను. మేబీ అలా నేను నెగిటివ్గా మాట్లాడడం వల్ల వాళ్ళకి
1: తగిలింది
0: కొంచెం
1: ఎక్కడో
0: తగిలింది, ఎక్కడో పని చేసింది.
1: నెగిటివ్ ప్రెజర్.
0: సో అప్పుడు సీరియస్ అయ్యారు వాళ్ళు. నేను అన్నాను మీరు ఊరికే నన్ను పిలవద్దమ్మా, కానీ ఈసారి లేదు మేడం, మేము సీరియస్గా అంటున్నాం, మీరు రండి మీతో మాట్లాడాలి అన్నప్పుడు నేను వెళ్ళి వాళ్ళకి ఎప్పుడైతే కూర్చున్నారో రైట్ ఫ్రమ్ ద డే వన్ వాళ్ళకి డాక్యుమెంటేషన్ చేసుకోవడం అన్ను, మీరు ఫలానా, వాళ్ళు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశారు, స్నాక్స్ పచ్చళ్ళు ఇవన్నీ. సో ఈ రోజు అంటే మేలో స్టార్ట్ చేశారు, బట్ టుడే దే ఆర్ ఆల్రెడీ రన్నింగ్ క్లోజ్ టు 4 లాక్స్ ఆఫ్ రెవెన్యూ. అండ్ ఎవ్రీ డే ఫ్రెష్గా ఐటమ్స్ చేస్తున్నారు, అండ్ దే ఆర్ సెల్లింగ్ దట్ డే ఓన్లీ.
1: అచ్చా, బై ది ఎండ్ ఆఫ్ ది డే
0: ఎండ్ ఆఫ్ ద డే ఇట్
1: అమ్మకం
0: ఈస్ గెట్టింగ్
1: అయిపోతుంది.
0: సోల్డ్,
1: బాగుంది,
0: ఆర్డర్స్ వస్తున్నాయి.
1: మంచి గ్రోత్.
0: ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉంటే చిన్న చిన్న ఆర్డర్స్ వస్తున్నాయి, నాట్ ఫర్ ఎంటైర్ కేటరింగ్ కాకపోయినా దే ఆర్ గెటింగ్ స్నాక్స్ స్వీట్స్కి మాత్రం ఆర్డర్స్ వస్తున్నాయి. పికిల్స్ బాగా పెడుతున్నారు. ఎవరికైనా కావాలంటే డిస్టెన్స్ వాళ్ళకి కొరియర్ పంపిస్తున్నాం, దే కాంట్ కమ్ ఆల్ ద వే టు మేడ్చల్, సో మేము కొరియర్ ర్యాపిడో అవన్నీ ఇచ్చి పంపిస్తున్నాం వాళ్ళకి. సో ఇలా వాళ్ళు, ఒక్కటే చెప్పాను వాళ్ళకి ఏంటంటే, మీరు ఏదైనా పని స్టార్ట్ చేయాలన్నప్పుడు మీరు అది ఇంత బడ్జెట్ వస్తే స్టార్ట్ చేస్తాను, ఏదో మంచి రోజు చూసి స్టార్ట్ చేస్తాను, దేనికోసం వెయిట్ చేయకండి. యూ హ్యావ్ అన్ ఐడియా, యూ హ్యావ్ ది ఎనర్జీ, స్టార్ట్ ఇట్. అది స్టార్ట్ చేయమని ఎప్పటి నుంచి, 5 ఇయర్స్ నుంచి వెనక పెడితే వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు. సరే, ఇప్పుడు నేను వాళ్ళకి చేసే సపోర్ట్ ఏంటంటే, వాళ్ళు చేసే ప్రోడక్ట్స్ని ఎలా ప్రమోట్ చేయాలి, వాళ్ళు చేసేదాన్ని ఎలా స్టిక్కర్ పెట్టుకోవాలి, లేదా ఎంత క్వాంటిటీలో పెట్టాలి. నేను అప్పుడప్పుడు వెళ్ళి ఇన్స్పెక్షన్ లాగా టేస్ట్ టెస్ట్ అవన్నీ చేస్తూ ఉంటాను, ఫీడ్బ్యాక్ ఇస్తాను, ఇది బాగుందమ్మా, ఇది బాగాలేదు, ఇది బాగాలేదంటే బండగుద్దని చెప్తాను. బాగాలేదు అన్నప్పుడు వెళ్ళి ఒక క్లాస్ తీసుకుంటాను, ఏంటి మీకు తెలిసింది బాగా కాలేదు, పెండిలో ఏదో తేడా వచ్చింది, ఎందుకు ప్యాక్ చేశారు, కస్టమర్స్కి చెప్పండి ఈరోజు లేదు స్టాక్, రేపు పంపిస్తాం, కానీ మీరు మీకు నచ్చినప్పుడు మీరు ఎందుకు ప్యాక్ చేశారు అన్న ఒక క్వాలిటీ రిలేటెడ్ వాళ్ళకి మనం కంటిన్యూస్గా ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి నేను వెళ్ళి వాళ్ళని మానిటర్ చేసి వాళ్ళకి ఇంకా బిజినెస్ మైండ్గా, ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్స్ ఇవ్వడం కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో బిజినెస్ మైండ్గా వాళ్ళని పుష్ చేయడం అనేది నేనేం చేయను. అక్కడ వెళ్ళి ఒక 1 అవర్ వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి అందులోనే వాళ్ళకి అక్కడ లైవ్గా ట్రైనింగ్ లాగా ఐ రెగ్యులర్లీ మీట్ దెమ్, మోటివేట్ చేయడం, వాళ్ళకి ఎక్కడ స్టాల్స్ ఉంటే స్టాల్ సెటప్ చేసి ఇవ్వడము, బ్యానర్స్ డిజైన్ చేయడము, వాళ్ళ గురించి ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, ఇలా చాలా చోట్లలో వాళ్ళ గురించి మాట్లాడడము, వాళ్ళకు ఒక విజిబిలిటీ ఇవ్వడం అనేది నేను చేసే వాళ్ళకి మెంటర్షిప్ అండి.
1: బాగుంది, చాలా మంచి విషయం. తో చివరగా సురేఖ గారు, ఎవరైనా మహిళలు చదువుతున్న స్టేజ్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేదు పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత ప్యాషనేట్గా మేము ఏమైనా చేస్తే బాగుండు, మాకు ఏదైనా చేయాలని ఉంది అని ఆలోచన ఉండి చేయలేక ప్రాక్టికల్ ఇష్యూస్ గురించి కానీ ఆలోచించి, లేదా ఇబ్బందులు ఎదురైతే ఏమైనా ముందే భయపడి అడుగు తీసుకోకుండా ఉండి ఆగిపోతారు, మీరు ఇందాక చెప్పిన స్టోరీలో లాగా, అలాంటి మహిళలకి ఏం సందేశం ఇస్తారు?
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసిన ఎవరైనా దగ్గర హెల్ప్ తీసుకోవడం, అంటే మీ దగ్గర ఐడియా ఉంది అన్నగానే దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఒక 2-3 పీపుల్ని అడగండి. అలానే అందరినీ అడగకండి, అంటే పీపుల్ ఎవరైతే బిజినెస్లో ఉన్నారో, లేదా ఎవరైతే వాళ్ళ ప్రొఫెషన్లో బాగా చేస్తున్నారో, లేదా టీచర్స్ కావచ్చు, ఎవరినైనా వాళ్ళని అడగండి. హెల్ప్ తీసుకున్న తర్వాత స్టార్ట్ స్మాల్, హోమ్ గ్రోన్ బిజినెసెస్ అంటాము, హాబీ బిజినెసెస్ అంటాము, స్టార్ట్. సెకండ్ థింగ్, బీ కన్సిస్టెంట్. ఈరోజు ఖాళీగా ఉంది, ఈరోజు చేస్తాను, నెక్స్ట్ వీక్ అంతా బిజీ, నేను చేయను అంటే మీరు దానికి ఫోకస్ ఇవ్వట్లేదు, టైం ఇవ్వట్లేదు. సో మీరు ఎలాగైతే డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఐ థింక్ చాలా మటుకు బిజినెసెస్ డబ్బులతో స్టార్ట్ అవ్వవు, ఇట్ స్టార్ట్స్ విత్ ఇన్వెస్టింగ్ యువర్ టైం. మీరు ఎంత టైం కానీ ఒక ఐడియాకి మీరు ఇస్తే అంత డెవలప్ అవుతుంది అది. సో డబ్బులు లేవు అని వెనుకబడే వాళ్ళకి ఇట్స్ మై బిగ్ అడ్వైస్, డబ్బులు లేకపోయినా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఐ థింక్ యూ షుడ్ ఫస్ట్ ఇన్వెస్ట్ టైం. ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీరు దాని గురించి ఏమనుకుంటున్నారు, మీరు ఆ ఐడియాని స్టోరీ లాగా ఎలా చెప్పగలుగుతున్నారు వేరే వాళ్ళకి. సో వేరే వాళ్ళు డబ్బులు లేక కొనరు, ఆ ఐడియా వాళ్ళకి కనెక్ట్ కాలేదని కొనరు. సో ఇఫ్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు లిసన్ టు యువర్ స్టోరీ, మీ స్టోరీ వాళ్ళ నాకట్టుకుంది, మీ ఐడియా వాళ్ళకి ఇంట్రెస్ట్ కల్పించింది అంటే దే విల్ బై యువర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. సో కమ్యూనికేషన్ అగైన్ చాలా ఇంపార్టెంట్. మీరు మీ స్టోరీని

చెప్తున్నారు. మీ ప్రోడక్ట్లో వాళ్ళు ఒక 1000 రూపీస్ పెట్టాలి అంటే మీరు ఏం స్టోరీ చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతున్నారు, అది వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది. సో కమ్యూనికేషన్, సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఐడియా కన్సల్ట్ పీపుల్, సెకండ్ టైం, థర్డ్ కమ్యూనికేట్. చాలా టాలెంట్ ఉంటుంది, కష్టపడతారు, దే విల్ వర్క్ 24 అవర్స్, బట్ దే డోంట్ నో హౌ టు కమ్యూనికేట్ అబౌట్ దేర్ ఓన్ థింగ్స్. సో అది చాలా ఇంపార్టెంట్. సో రైట్ నౌ నేను చేసేది ఏంటంటే ఐఎమ్ హెల్పింగ్ దెమ్ టు ఆల్ ద స్టేజెస్. కన్సల్టింగ్లో హెల్ప్ చేస్తున్నాను, ఐడియాని స్టార్ట్ చేయమని టైం ఇన్వెస్ట్

0: ఇంపార్టెంట్. సో రైట్ నౌ నేను చేసేది ఏంటంటే ఐఎమ్ హెల్పింగ్ దెమ్ టు ఆల్ ద స్టేజెస్. కన్సల్టింగ్లో హెల్ప్ చేస్తున్నాను, ఐడియాని స్టార్ట్ చేయమని, టైం ఇన్వెస్ట్ చేయమని వాళ్ళని మోటివేట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా మార్కెట్ చేసుకోవాలి, వాళ్ళ బ్రాండ్ని వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలనేది కూడా నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను.
1: చాలా బాగుంది సురేఖ ఆదిమూలం గారు. ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక అడుగుతోనే మొదలవుతుంది అంటారు. సో మీరే అన్నారు స్టార్ట్ స్మాల్. సో ఏదో జరగాలి, పెద్ద అమౌంట్ వస్తే, ఇన్వెస్ట్మెంట్ వస్తే కానీ స్టార్ట్ చేస్తానని కూర్చోకుండా మొదలు పెడితే విజయం వైపు పయనిస్తాం. అలాగే మీరు కార్పొరేట్ ట్రైనర్గా, డ్రోన్ దీదీగా, ఇప్పుడు ఒక మెంటర్గా ఎంతోమంది జీవితాలని స్ఫురించారు. మీ ప్రయాణం ఇలాగే స్ఫూర్తిదాయకంగా మరిన్ని విజయాలను చవిచూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చారు, మా శ్రోతలకు చాలా మంచి విషయాలు అందజేశారు. నమస్కారం, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి, థ్యాంక్ యూ సో మచ్.
2: శుభదం.

ఇంతవరకు సుపథం సామాన్యన్ విజయగాథ శీర్షికన డ్రోన్ దీదీగా గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సురేఖ ఆదిమూలం గారితో శ్రీ కార్యవర్తి గోపిశెట్టి గారి సంభాషణ విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం.

ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఇది మన చట్టం శీర్షికన రోడ్ సేఫ్టీ ఈ అంశం గురించి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ బొప్పల గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన రోడ్ సేఫ్టీ. ఈ అంశం గురించి తెలియజేయడానికి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస పప్పాల గారు మన ఆకాశవాణి స్టూడియోస్ ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు.
1: నమస్కారం.
0: కొంతమంది సరైన నిద్ర లేకుండా వెళ్ళిపోవాలి తొందరగా అని చెప్పేసి ప్రయాణం చేస్తుంటారు. అలాగే కొంతమంది వాళ్ళ ఆరోగ్యరీత్యా కొన్ని మెడిసిన్స్ వాడుతుంటారు, అది కొంత డ్రౌజినెస్ అంటే మగతని కరగజేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని డ్రైవర్ ఎలా అవాయిడ్ చేయాలంటారు?
1: ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఫాటిగ్ అనేది, అదే అలసట వల్ల మన బాడీ అలసట అనేది దాదాపు ఈక్వల్ టు మన డ్రింక్ అండ్ డ్రైవింగ్ అంత. డ్రింక్ అండ్ డ్రైవింగ్ అంటే అలసటలో ఏంటంటే స్లో రియాక్షన్స్ ఉంటుంది. డ్రింక్ అండ్ డ్రైవింగ్లో రెండు రకాలు ఉండొచ్చు, ఏంటంటే ఫాస్ట్ రియాక్షన్, స్లో రియాక్షన్. కానీ అలసట్లో మాత్రం స్లో రియాక్షన్ సరిగా ఉండదు. ఎమర్జెన్సీలో మనం ఎక్కువ ఈజీగా రియాక్ట్ కాకుండా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. అట్లే మనం చూస్తుంటాం మీటింగ్లలో, లంచ్ దాకా మంచిగా ఉంటారు, లంచ్ తర్వాత మరి అందరు తలలు ఇట్లా పడిపోతుంటాయి. అంటే ఆటోమేటిక్గా బాడీ రెస్ట్ కోరుకుంటుంది. ఆ రెస్ట్ వల్ల మనం స్టీరింగ్ మీద కూడా అట్లే మరి కన్ను ఇట్లా కురికే లోపల మనం చూసినాం 1 సెకండ్ 1.5 సెకండ్స్లో 40 మీటర్లు వెళ్ళిపోతుంటుంది బండి. 40 మీటర్లు అంటే మనం రోడ్డు దిగి వెళ్ళిపోతుంది, బండి కంట్రోల్ తప్పుతుంది, కాబట్టి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి
0: పాటలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా విశ్రాంతి పొంది ఉన్నప్పుడే, విజిలెంట్గా ఉన్నప్పుడే జాగరూకతతో డ్రైవ్ చేయాలి.
1: ప్రతి 2 గంటలకు ఒకసారి ఆగి కొంత రెస్ట్ తీసుకుని చేసినట్లయితే ఇటువంటిది నివారించవచ్చు.
0: ఇలా ఏదైనా మెడికేషన్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా డ్రైవ్ చేయకపోవడం ఉత్తమం.
1: ఎస్పెషల్లీ దగ్గుకు కానీ జలుబుకు కానీ తీసుకునే మెడిసిన్స్ ఏంటంటే మనకు కొద్దిగా నిద్రమత్తును కలిగజేస్తాయి.
0: మామూలుగా డాక్టర్ గారు కూడా వీటికి

0: సంబంధించిన మెడిసిన్స్ పడుకునే ముందే వేసుకోమంటారు.
1: వేసుకోమంటారు.
0: సో నిద్రపోయే పరిస్థితి బాగుంటుంది కాబట్టి అలాంటి మెడిసిన్ వేసుకున్నప్పుడు డ్రైవ్ చేయకపోవడం మంచిది.
1: చేయకపోవడం ఉత్తమం.
0: శ్రీనివాస్ గారు, ఈ డేంజరస్ డ్రైవింగు డిఫెన్సివ్ డ్రైవింగ్ అని వింటుంటాం, వీటి గురించి వివరించండి.
1: డేంజరస్ డ్రైవింగ్ అంటే మనం చూస్తుంటాం, ఇది ఎక్కువ యువతలో ఉంటుంది. ఈ కట్లు కొట్టడం కానీ, సిగ్నల్ జంపింగ్ కానీ, ఇవన్నీ కూడా డేంజర్గా, అంటే వాళ్ళకు ప్రమాదం పంచి ఉన్నది, అందులో ఇతరులకు కూడా ప్రమాదం పంచి ఉన్నది. బండి కంట్రోల్ నియంత్రణ తప్పుతుంది. మరి నియంత్రణ తప్పినప్పుడు మనకు సెక్షన్ 184 ఏం చెప్తుందంటే, డేంజరస్ డ్రైవింగ్ గురించి చెప్తుంది. డేంజరస్ డ్రైవింగ్లో పట్టుబడినట్లయితే దాదాపు 6 నెలల వరకు జైలు వేయొచ్చు, 3 నెలలు లైసెన్స్ క్యాన్సిల్ చేయొచ్చు, ఒక 10,000 జరిమానా కూడా వేయచ్చు 10,000 వరకు. మరి ఇవన్నీ కూడా అంటే డేంజరస్ డ్రైవింగ్ చేసినప్పుడు ఈవెన్ మనము ఏది సెల్ ఫోన్లో మాట్లాడడం కూడా డేంజరస్ డ్రైవింగ్కి వస్తుంది. ఏదైనా డిస్ట్రాక్షన్ చేసుకుంటూ చేస్తే కూడా డేంజరస్ డ్రైవింగ్కి వస్తుంది. ఇవన్నీ కూడా డేంజరస్ డ్రైవింగ్ కిందనే వస్తాయి. అట్లే డిఫెన్స్ డ్రైవింగ్ ఏంటంటే, ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి తప్పు చేసినప్పుడు మనము దాన్ని ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేటట్లు మనం స్వీయ రక్షణ కింద, అంటే ఎప్పుడు చేయగలుగుతాం ఇది, మనం అలర్ట్గా ఉండి డ్రైవింగ్ ఏకాగ్రతగా ఉంటేనే ఆ తప్పును గమనించి వెంటనే ప్రమాదం కాకముందే మనం దాని నుంచి కాపాడుకోవడానికి డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్స్ అనేటివి ఉంటాయి. అట్లే ఇప్పుడు అంటే నిద్ర వస్తున్నది, డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్ ఏందనిలా మనం ఆపి కొంతసేపు ఆగి వెళ్ళాలి. ఇట్లా డిఫెన్సివ్ డ్రైవింగ్ గురించి కూడా తెలుసుకున్నట్లయితే మనం,
0: అంటే ఎదుటివాడు తప్పు చేసి కంట్రోల్ తప్పి వెహికల్ రోడ్డు మీదకి వస్తున్నప్పుడు మనం ఏ రకంగా అతనికి యాక్సిడెంట్ కాకుండా, మనం యాక్సిడెంట్ కాకుండా జాగ్రత్త పడాలి అనేది కూడా విజిలెంట్గా అప్రమత్తతో ఉండాలంటారు.
1: ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్తున్నాము, ఒక వాహనదారుడు వెనుకనే వస్తున్నాడు మన వెనుకనే, సపోజ్ మనం ఏదైనా ముందు సడన్ బ్రేక్ కొట్టినట్టయితే ఆయన వచ్చి గుద్దుతాడు, అప్పుడు డిఫెన్స్ యాక్షన్గా మనం ఏం చేయాలంటే ఆయన పోనీయాలి. మనం ఏం చేస్తాం, ఆయన మన వెనుకనే ఉన్నాడు, మనం ఎంకరేజ్ చేస్తుంటాం పోతుంటాం, అది మనకు ప్రమాదం చేసే ఆస్కారం ఉంటుంది. అప్పుడు ఆయన పంపించేసినట్లయితే మనం సైడ్ ఇచ్చేసి మనం ప్రశాంతంగా మనం వెళ్ళచ్చు. ఇవన్నీ కూడా డిఫెన్స్ డ్రైవింగ్ టెక్నిక్స్.
0: ఆరోగ్యవంతమైన జీవితము సుఖమయ జీవనానికి సోపానం. ఆరోగ్యంగా ఉంటేనే సుఖంగా ఉండగలం. అలాగే మనం ప్రయాణిస్తున్న వెహికల్ మనను, మన కుటుంబ సభ్యులు, మన వాళ్ళందరినీ ప్రాణాలని క్షేమంగా చేర్చాలంటే వెహికల్ కండిషన్ కూడా కరెక్ట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఈ విషయంగా చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. బండి ఉందంటే ఉంది, స్టార్ట్ చేసామంటే స్టార్ట్ చేసాం. అందులో బండికి సంబంధించిన ఏ అంశాలు జాగ్రత్త పడి దాన్ని కండిషన్లో ఉంచుకోవాలంటారు?
1: ముఖ్యంగా బండిలలో ఏంటంటే టైర్ కండిషన్. టైర్ కండిషన్ ఏంటంటే టైర్లో గాలి ఒకటి, ఎందుకంటే గాలి సరిగా లేకపోవడం వల్ల మనకు అంటే బ్రేకింగ్ ఎఫిషియన్సీ కూడా తగ్గుతుంది. అది ఇప్పుడు గాలి ఎక్కువ ఉందనుకోండి, మనకు తెలిసిపోద్ది, మధ్యలోనే అరిగిందనుకోండి గాలి ఎక్కువ ఉన్నట్టు, సైడ్స్కి అరిగిందనుకోండి టైరు గాలి తక్కువ ఉన్నట్టు. టైర్లు ఎప్పుడు గాలి సరిగా చూసుకోవాలి. అట్లే ట్రేడ్ వియర్ డెప్త్ ఇండికేటర్ అనేది టైర్లలో ఉంటుంది ఆటోమేటిక్గా, అంటే మధ్య మధ్యలో గ్యాప్లో కొంత ఏంది రబ్బర్ ఉంటుంది అక్కడ, ఆ లెవెల్కు అరిగిందంటే టైర్ పని మార్చేయాలి. ఎస్పెషల్లీ టైరు అది అంటే స్మూత్గా అయినప్పుడు మనకు రోడ్డు సైడ్ రోడ్డు మీద గ్రిప్ ఉండక వర్షాకాలం ఎక్కువ డేంజర్ జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి టైర్లు జాగ్రత్తగా ఫస్ట్ చూసుకోవాలి. అట్లే బ్రేకింగ్ సిస్టంలో మనకు ముఖ్యంగా ఏంటంటే ఇవాళ రేపు అంతా డిస్క్ బ్రేక్లు ఎక్కున్నాయి, అంటే డిస్క్ బ్రేకర్ లైనర్స్ ఉంటాయి, ఆ లైనర్స్ అరిగిపోకుండా ఉండడం, బ్రేక్ కండిషన్ బాగుందా లేదా, ఇవి చాలా ముఖ్యం. అట్లే లైట్స్, అంటే మనం బ్రేక్ వేసినప్పుడు బ్రేక్ లైట్ వెనుక పనిచేస్తున్నా, ఎందుకంటే వెనుక డ్రైవర్కు మనం స్లో చేస్తున్నాం అనేది తెలిపేది బ్రేక్ లైట్సే. బ్రేక్ లైట్స్ బాగున్నాయా లేవా, అట్లే నైట్ ప్రయాణంలో హెడ్ లైట్స్ బాగున్నాయా లేవా, అట్లే మన బ్రేక్ లైట్స్ కాకుండా ఇంజిన్ ఆన్ చేయగానే వెనుక చిన్న రెడ్ లైట్స్ వస్తాయి. అదేంటంటే మనం నైట్లో విజిబిలిటీ సరిగ్గా లేనప్పుడు మనం వాహనం ఉన్నట్టు కనబడుతుంది, లేకుంటే వెనుకకి వచ్చి మనం ఇప్పుడు ఫాగ్ కండిషన్లో చాలా ప్రమాదాలు జరుగుతాయి.
0: మంచు పడ్డప్పుడు ఎదుటి వాళ్ళ వెహికల్స్ కనబడవు
1: కాబట్టి
0: ఫాగ్ లైట్స్ కూడా ఆన్ చేసుకోవడం మంచిది.
1: ఫాగ్ లైట్స్ ముంగట ఆన్ చేసుకోవడం బెస్ట్. వెనుక రెడ్ లైట్స్ ఆన్ ఉంటాయి, ఎప్పుడు బ్రేక్ కొట్టినప్పుడు బ్రేక్ లైట్స్ ఆన్ అవుతాయి, అదే రివర్స్ చేసినప్పుడు రివర్స్ లైట్ ఆన్ అవుతుంది వెనుక ఉన్న వాళ్ళకు హెచ్చరిక కొరకు.
0: ముఖ్యంగా మనం ఈ వర్షం పడ్డప్పుడు కానీ, ఈ మంచు పొగ మంచు కమ్మినప్పుడు కానీ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతుంటాయి. ఇటువంటి విషయాల్లో మనం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు?
1: పొగమంచు ఉన్నప్పుడు వెళ్ళకపోవడం ఉత్తమం ఫస్ట్. ఓకే, ఎమర్జెన్సీ వెళ్తున్నామంటే కనీసం మనకు అట్లీస్ట్ 50 మీటర్స్ అన్న దూరం కనబడినట్టయితే స్లోగా వెళ్ళొచ్చు, కానీ వెళ్ళి మనం రిస్క్ తీసుకోవడమే. ఇంకొకటి, కొంతమంది పొగమంచు ఉన్నది మరి నేను ఇక్కడ పక్కకే ఆపుతా అని అక్కడే రోడ్డు పక్కన ఆపుతారు, అది కూడా డేంజర్. ఎందుకంటే ఆ రోడ్డు పక్కన ఆపింది మనం వచ్చే వాళ్ళకి కనబడాలా. అయితే అటువంటి సమయాల్లో ఏంటంటే రోడ్డు పక్కన ఆపకుండా కొంత దూరం వెళ్ళి ఏదన్నా వాహనాలు ఎక్కువ వెళ్ళని ప్రదేశంలో తక్కువ స్పీడ్తో వెళ్ళే ప్రదేశంలో పెట్టుకున్నట్లయితే సేఫ్గా ఉంటాం. పొగ మంచులో ఏంటంటే

0: మనకు ఆ డిస్టెన్స్ ఈవెన్ హెడ్ లైట్స్ కూడా లోవర్ బీమ్లని వెళ్ళాలి, అప్పర్ బీమ్ వేయకూడదు. అట్లే ఫాగ్ లైట్స్ ఉంటే ఫాగ్ లైట్ యూజ్ చేయడం మంచిది. లోవర్ బీమ్ వల్ల ఏంటంటే కొంతవరకు మనకు రోడ్ కనిపించే పరిస్థితి ఉంటుంది, అప్పర్ బీమ్ వేస్తే మనకు లైట్ పొగమంచులో రిఫ్లెక్ట్ అయ్యి సరిగా మనకు రోడ్ కనబడదు. అందుకని మనం చూస్తుంటాం, ఒకటి కాదు ఒకటి ఎన్కొని ఒకటి ఎన్కొని ఒక 10-20 బండ్లు కూడా ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉంటాయి. అందుకని పొగమంచులో జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవడం మంచిది. కాకపోతే ఎమర్జెన్సీలా డ్రైవ్ చేయాల్సిన పరిస్థితి ఉంటే కొన్ని రకాల ట్రైనింగ్స్ కూడా ఉన్నాయి. అంటే పొగమంచులో ఎలా డ్రైవింగ్ చేయాలనే ట్రైనింగ్ ఐడిటిఆర్లలో ఇస్తారు. మన ఐడిటిఆర్ మన దగ్గర సిరిసిల్లలో ఉంది. అటువంటి ఇన్స్టిట్యూట్లలో పొగమంచులో డ్రైవింగ్ చేసే పరిస్థితుల గురించి కూడా
1: జాగ్రత్తలు
0: నేర్పిస్తారు.
1: వర్షం పడేటప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే వర్షం పడ్డప్పుడు మనం గమనిస్తుంటాం, ఒక్కోసారి రోడ్డు మీద ఆయిల్ పడున్నా నీళ్ళు తగిలేసరికల్లా ఎక్కువ స్లిప్పరీ అయిపోతుంది. అలాగే మట్టి రోడ్డు ఉన్నప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. వైపరు ఉపయుక్తం చాలా ఉంటుంది. సో ఈ వర్షం పడ్డప్పుడు తీసుకోవాల్సిన రోడ్ సేఫ్టీ మెజర్స్ చెప్పండి.
0: వర్షంలో మీరు చెప్పినట్టు రోడ్ కండిషన్, రోడ్ కండిషన్లో ఒకటేమో బెట్ రోడ్ ఉంటుంది కాబట్టి టైర్లు బాగా లేకుంటే మనకు స్కిడ్ అయ్యే ఛాన్స్. ఏమైతుందంటే రోడ్డుకు టైర్కు మధ్యలో వాటర్ లేయర్ వచ్చి హైడ్రోప్లేనింగ్ అనేది జరుగుతుంది. బ్రేక్ వేసినప్పుడు బండి కంట్రోల్ కాకుండా స్కిడ్ అయ్యి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని స్లోగా వెళ్ళాలి. ఒకవేళ ముందు ఏదైనా వెహికల్ వెళ్తుంటే ఆ వెహికల్ వెళ్ళిన దారిలోనే వెళ్ళినట్టయితే కొద్దిగా మనకు రోడ్ గ్రిప్ దొరికి సుమంగా వెళ్ళచ్చు.
1: ముఖ్యంగా పాట్ హోల్స్ గుంతలు ఉంటే నీళ్లతో నిండిపోయి రోడ్డు ఎక్కడ గుంత ఉందో తెలియదు, ఎక్కడ ఏముంది తెలియదు,
0: కనబడదు.
1: కాబట్టి అంతా ప్లేన్ గా ఉందని స్పీడ్ గా పోయే ప్రయత్నమే చేయకూడదు.
0: స్పీడ్గా పోయే ప్రయత్నం చేయకూడదు, స్లోగా వెళ్తే. అట్లే ఎన్ని సంవత్సరాలు ఎన్ని ప్రమాదాలు చూసినా కూడా బ్రిడ్జ్లపై నుంచి వాటర్ వెళ్తుంటుంది. అక్కడ ఇప్పటికీ ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలోనే 3-4 యాక్సిడెంట్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్లు కొట్టుకపోవడం కానీ వేరే వెహికల్స్ వాడడం కానీ. అయితే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో చిన్న వాటర్ కూడా మనం కొన్ని సందర్భాల్లో చూస్తాము. చిన్న డెప్త్ వాటర్ కూడా వాటర్లో ఎంటర్ అయినాకనే గాలి ఉంటుంది కాబట్టి టైర్ గ్రిప్ పోవడం ఒకటి. రెండోది, కొంత లెవెల్ వాటర్ వచ్చిన తర్వాత ఇంజన్లోకి వెళ్ళి ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. ఇంజన్ ఆఫ్ కాకుంటే ఏదో మనం నెట్టుకుపోవచ్చు. అంటే ఆ ఫ్లోకి అగెనెస్ట్గా మన ఇంజన్ పవర్ పనిచేసినంత కాలం మనం పోతాం. ఎక్కడైతే ఇంజన్ ఆఫ్ అయిద్దో అక్కడ మన బాడీ వెహికల్ లిఫ్ట్ అయిపోయి కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఆ డెప్త్ తోటి ప్రమేయం లేకుండా వాటర్ ఫ్లో పైకి వెళ్ళి అయినప్పుడు ఆగిపోవడం చాలా ఉత్తమం. అందుకని వర్షాకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
1: మామూలుగా నీళ్ళల్లోకి వెళ్ళిన తర్వాత ఎంత పెద్ద పడవైనా తన బరువును కోల్పోతున్నట్టుగా ఇంజన్ ఆఫ్ అయిపోయి బ్రేక్ మెకానిజం పనిచేయనప్పుడు బ్రిడ్జ్ మీద పోయే వాటర్ మీద బండి తీసుకెళ్తే కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది.
0: ఇంకొకటి, వాటర్ బ్రేకులలోకి వెళ్తాయి కాబట్టి బ్రేకింగ్ ఎఫిషియన్సీ కూడా తగ్గుతుంది. జనరల్ గా మనం వాటర్లోకి వెళ్ళి వెళ్ళినాక కూడా కొంతసేపు బ్రేక్ పెడల్ పట్టుకుంటే ఆ వాటర్ అనేది వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా వర్షాకాలంలో.
1: వైపర్ల ఉపయోగం ఎంతవరకు ఉందంటారు?
0: వైపర్ వేసేటప్పుడు బయట వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి లోపల కొద్దిగా మిస్ట్ ఫామ్ అవుతుంటుంది. ఆ మిస్ట్ అనేది మనకు విజన్ తగ్గించడానికి ఆస్కారం ఉంది. అందుకే దానికి ఏం చేయాలంటే మనం ఏసీలో డక్ట్స్ ఉంటాయి విండ్ స్క్రీన్ దగ్గర, ఆ డక్ట్స్ ఓపెన్ పెట్టినట్లయితే అది డైరెక్ట్
1: తగిలి
0: మిస్ట్ తగ్గిపోద్ది. అట్లే వెనక సైడ్ కూడా వైపర్ ఉంటుంది రియర్ విజన్ పెట్టుకోవడానికి, అది వైపర్ కూడా ఆన్ చేసినట్లయితే మనకు ఫ్రంట్ అండ్ రియర్ విజన్లు బాగుంటాయి. కాకపోతే అదే వర్షాకాలంలో ఇంకొక జాగ్రత్త ఏంటంటే చెట్ల కింద ఆపకూడదు బండ్లు. చెట్టు కొమ్మ ఇరిగి పడిపోయి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి, లేదంటే చెట్ల మీద పిడుగు పడే అవకాశం ఉంటుంది జనరల్గా. ఎందుకంటే ఆ ఏరియాలో పిడుగు హైయెస్ట్ పాయింట్ ఉంటే అక్కడ పడే అవకాశం ఉంటుంది కాబట్టి చెట్ల కింద ఆపద్దు వాహనాన్ని, ఎక్కడైనా వేరే దగ్గర ఆపుకోవడం ఉత్తమం.
1: కాబట్టి ప్రతి పౌరుడు వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ముందు వెహికల్ కండిషన్లో ఉందా లేదా చూసుకొని దానికి నియమానుసారంగా సర్వీసింగ్ చేయించడం కానీ ఆయిల్ మార్పించడం కానీ వైపర్స్ బ్రేక్ లైనర్స్ ఇవన్నీ చూసుకోవడం ఒక ఎత్తు అయితే, తను డ్రైవ్ చేసేటప్పుడు కూడా అప్రమత్తతో ఉండి తన వల్ల ఎదుటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ వల్ల తనకు కూడా నష్టం జరగకుండా ఉండేటట్టుగా మీరు చెప్పిన ఈ సూత్రాలన్నీ పాటించినట్లయితే రోడ్ సేఫ్టీలో ప్రయాణం ఆహ్లాదంగా సురక్షితంగా ఉంటుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు శ్రీనివాస్ గారు. నమస్కారం.
0: థ్యాంక్ యూ.

0: ఇంతవరకు ఇది మన చట్టం శీర్షికన రోడ్ సేఫ్టీ ఈ అంశం గురించి డాక్టర్ శ్రీనివాస్ పుప్పల్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098 కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే వేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: ఉదయ తరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో సమాచార ప్రభాత్, అనంతరం మార్నింగ్ న్యూస్ వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: बेटा मैं कल अपने भतीजे के घर होके आया, देखकर हैरान रह गया कि वो लोग दिन भर एसी चलाते हैं, रोज वॉशिंग मशीन चलाते हैं, घर में दो दो फ्रिज हैं, फिर भी उसका बिजली बिल पता है कितना आता है? 0. मैंने पूछा तो भतीजा बोला, चाचा जी सब ऊपर वाले की दया है. मतलब सोलर पैनल की. मैंने सोचा अब तो लगवाना ही पड़ेगा.
2: पीएम सूर्य घर मुफ्त बिजली योजना, जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in पर.
3: हर घर सूर्य घर.
4: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं फरहत नाज.

గగమమ గగదద గగనిని గగదద గగదిది గగగరిదని దబల నిదరి దరి దరి దరి దరి దరి దా దద దద దద దద దద దద దద దద దద దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి దరి

0: మీరింతవరకు ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి గాత్ర సంగీతం విన్నారు. ప్రక్కవాద్యాలు వైలెన్ శ్రీ కొక్కండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగం శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

మా ఈనాటి ప్రసారంలో ఉదయం 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సినీ గీత రచయిత గాయకుడు శ్రీ వరికుప్పల యాదగిరి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరద్బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 11:03 నేనే ఒక గుణపాఠం నాటకం వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జనగణనలో కులగణాన్ని చేర్చే అంశంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక దిక్సూచిగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జనాభా లెక్కల్లో కులగణాన్ని చేర్చడాన్ని సుప్రీంకోర్టు ఆమోదించడం మంచి పరిణామమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. పర్యాటక రంగం కేవలం విహారయాత్రలకే పరిమితం కాదని, అది రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, యువతకు ఉపాధికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్కు శక్తివంతమైన సాధనమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 8575 కొనుగోలు కేంద్రాల్లో 46.21 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 630,000 మంది రైతులకు 7,841 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులు మరణించారని బీఆర్ఎస్ నేత తారక రామారావు చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ పథకం కింద రాష్ట్రంలో 5,681 కోట్లతో చేపట్టే 3 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియలో భాగంగా పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు.

హజ్ యాత్రకు తీసుకువెళ్లేందుకు హైదరాబాద్లోని హజ్ హౌస్ ప్రాంగణంలో ఈ నెల 4వ తేదీ నుంచి కొనసాగిన శిబిరం విజయవంతమైందని తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ గులాం అఫ్జల్ బియాబాని పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ 89 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి. దేవుళ్ళు చిత్రం కోసం ఎస్ జానకి పాడిన జొన్న విత్తుల గీతం, సంగీతం వందే మాత్రం శ్రీనివాస్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్రసీమలో ఇప్పుడు వినండి ఇంటింటి రామాయణం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: శ్రోతల చిత్రసీమలో ఇప్పుడు వినండి పూజ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణిజయరాం పాడిన దాశరథి గీతం, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి. శ్రోతల చిత్రసీమలో ఇప్పుడు వినండి బలిపీఠం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన దేవులపల్లి గీతం. సంగీతం

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: వేటకాడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన వేటూరి గీతం వినండి. సంగీతం చక్రవర్తి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు త్రిశూలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన ఆత్రేయ గీతం వినండి. సంగీతం కేవీ మహదేవన్.

విన్న పాట రాజ్ కుమార్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన ఆత్రేయ గీతం. సంగీతం ఇళయరాజా. శ్రోతల చిత్రసీమలో ఇప్పుడు వినండి బొబ్బిలి బ్రహ్మన్న చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన వేటూరి గీతం. సంగీతం చక్రవర్తి.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్నీ తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
3: చిత్రసీమలో చివరిగా వినండి. రావణుడే రాముడైతే చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం జీకే వెంకటేష్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సైప్రస్ అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్యా, సంస్కృతి, మొబిలిటీ, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి రంగాలపై చర్చించనున్నారు. భారతదేశం ఎంత ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటే అంత ఇంధనాన్ని విక్రయించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. జనగణనలో కులగణన చర్చాంశంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక దిక్సూచిగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిబారావు ఫూలే గురుకుల పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలవాలని, అధ్యాపక బృందం సమిష్టిగా పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. పర్యాటక రంగం కేవలం విహారయాత్రలకే పరిమితం కాదని, అది రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, యువతకు ఉపాధికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్కు శక్తివంతమైన సాధనమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికీ 8,575 కొనుగోలు కేంద్రాల్లో 46.21 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 6.3 లక్షల మంది రైతులకు 7,841 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ ఉదయం నుండి ఆకాశం నిర్మలంగా ఉండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఐపీఎల్లో ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సినీ గీత రచయిత గాయకుడు శ్రీ వరికుప్పల యాదగిరి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరద్ బాబు. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: గాయకులు గీత రచయిత శ్రీ వరికుప్పల యాదగిరి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణశరద్ బాబు.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో మనతో పాటు ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ఎన్నో పాటల ద్వారా, ప్రేక్షకుల హృదయాలను తాకినటువంటి వారి మధుర గీతాల ద్వారా, అలాగే కేవలం ఒక లిరిసిస్ట్గా కాకుండా సింగర్గా అలాగే మ్యూజిక్ డైరెక్టర్గా ఎన్నో పాటల ద్వారా ప్రేక్షకుల హృదయాలను వారు తాకారు. ఎన్నో ప్రయత్నాలు చేసి సక్సెస్ రాలేదు అని నిరాశపడి జీవితంలో ప్రయత్నాలను ఆపివేసి నిరుత్సాహపడే ఎంతోమంది యువకులకు ఆయన జీవితం ఒక స్ఫూర్తిదాయకం. ఆయన జీవిత ప్రస్థానం నుండి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. వారు ఎవరో కాదు, వరికుప్పల యాదగిరి గారు, మన నిజామాబాద్ జిల్లా వాసి. వారి జీవితం గురించి, వారి బాల్యం, విద్యాభ్యాసం, అలాగే వారి జీవిత ప్రస్థానం గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి వరికుప్పల యాదగిరి గారు.
2: నమస్కారం. నమస్కారం.
1: మీరు మా శ్రోతల కోసం మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి కొంచెం వివరంగా తెలియజేస్తారా?
2: నా బాల్యం అంటే మా ఊరు సాటాపూర్ గ్రామం. అక్కడే అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా అక్కడే, తర్వాత నీలా రేంజల్లో హై స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ బోధన్ మధుమలంచ కాలేజీలో ఇంటర్, తర్వాత సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయా.
1: సార్, మీరు కొన్ని ఇంటర్వ్యూల ద్వారా వాటి తీసుకుంటే మీ బాల్యం చాలా కష్టంగా గడిచిందని విన్నాను.
2: అంటే అప్పుడు అంటే నేను పుట్టినప్పుడు కొంచెం కరువు వచ్చిందంట మా ఇంట్లో. అంటే మా గోల్డ్ గేదెలు అన్నీ అమ్మేశారంట. దానివల్ల మా నాన్న ఏంటంటే, వీడు వచ్చిన తర్వాత బ్యాడ్ వచ్చిందని కొంచెం నన్ను బ్యాడ్గా చూసేవాళ్ళు. అది జరిగింది. సో కొంచెం నాకు ఈ అంటే 2 ఇయర్స్ వరకు నడవలేదు నేను, మామూలుగా కింద పాకేవాడిని. బికాస్ ఆఫ్ మా అమ్మ మిగతా 6 పోషించాలి కదా, వాళ్ళ కోసం పనికి వెళ్ళిపోయేది నన్ను వదిలేసి. సో సాయంత్రం వచ్చేవరకు పాలుండేవి కాదు. అట్లా కొంచెం చాలా కష్టపడ్డా.
1: అలాగే మీ విద్యాభ్యాసం సార్, అంటే మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు, మీకు విద్యలో తోడ్పాటును అందించిన వాళ్ళు ఎవరు?
2: విద్య అంటే నేను అంటే స్కూల్లో కాలేజీలో 1st స్టూడెంట్. నేను బాగా చదివేవాడిని, టీచర్స్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. టీచర్స్ అందరికి నేను అంటే ఇష్టం. అందులో మనకు స్పెషల్ టాలెంట్, సింగింగ్ టాలెంట్ ఉంది కాబట్టి అందరికి ఇష్టం. స్టూడెంట్స్ కూడా నేను అంటే చాలా ఇష్టం ఉండేది.
1: ఏ వయసులో మీకు ఈ పాటల మీద ఇంట్రెస్ట్ వచ్చింది సార్?
2: ఏ వయసు అంటే మా ఇంట్లో మా నాన్న, మా పెద్దన్నయ్య, మా 2 పాటలు పాడతారు. అంటే భజన చేసేవాళ్ళం మేము రామాలయం, మా ఊర్లో రామాలయం ఉండేది. అక్కడ భజనలో వాళ్ళు పాడేటప్పుడు నేను కూడా వెళ్ళేవాడిని మా నాన్నతో కూడా. తర్వాత నేను అంటే పాడడం అనేది ఇట్లా వచ్చిందని నేను చెప్పలేను, కానీ పాడేవాడిని. మామూలుగా రేడియోలో పాటలు వచ్చేవి 11:45 అట్లా, ఆ పాటలు విని యాజిటీస్గా పాడేవాడిని నేను. అట్లా అట్లా నేను పాడుతూ ఉంటే టీచర్స్ నన్ను ఎంకరేజ్ చేసారు బాగా పాడతావని. ఒకరోజు 15th సాంగ్స్ కాంపిటీషన్ పెడితే నాకు 1st వచ్చింది. 2nd నేను అందులో పాట పాడితే నాకు 1st వచ్చింది. ఆ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు అందరు ఊరోళ్ళందరి ముందు పాడిచ్చారు. అంటే నా 1st స్టేజ్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు అది.
1: ఇలా పాటలు పాడే మీకు సినీ నేపథ్యానికి ఎలా వచ్చారు, అలాగే ఆ పాటలు రాయాలనే ఇంట్రెస్ట్, అంటే పాడడం కాకుండా రాయాలనే ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది?
2: రాయడం అంటే ఇప్పుడు అంటే పాడేవాడిని బాగా నేను, అంటే నేను ఇళయరాజా పాటలు బాగా వినేవాడిని చిన్నప్పుడు. సో భజనలో ఏంటంటే ఈ ప్యారడీ సాంగ్స్ ఉండేవి, అంటే సినిమా పాటలు ట్యూన్ తీసుకొని దేవుడికి అనుగుణంగా రాసేవాడు. అట్లా అవి చూసి నేను కూడా 5th-6 క్లాసులు ఉన్నప్పుడు నేను కూడా పాట రాశాను అనమాట. ప్రతిభ

0: భగవంతులని కృష్ణగారి సినిమాలో ఒక పాట ఉంటుంది, అమృతం తాగిన వాళ్ళని. దాని మీద ప్యారడీగా ఒక సాంగ్ రాశాను. అది ఫస్ట్ నా సాంగ్, అంటే నేను ఎలా రాస్తాను ఏంటని తెలీదు, దేవుడు ఆయన ప్రే చేస్తూ రాశాను అనమాట. అది నా ఫస్ట్ రైటింగ్. తర్వాత ఇంకా ఇళయరాజా పాటలు బాగా వినేవాడిని. తర్వాత ఇళయరాజా గారు రోజా సినిమాకి ఆయన మ్యూజిక్ చేయలేదు. తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఇళయరాజా చేయట్లేదని బాధపడి ఇంకా నేనే పాటలు ట్యూన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడం, నేనే రాసుకోవడం, అంటే ఈ భావగీతాలు రాయడం 6th 7th స్టార్ట్ అయింది. రాసుకొని పాడుతూ పొలాల్లో తిరిగేవాళ్ళం అనమాట. అట్లా అట్లా రాయడం అలవాటయ్యి పాడడం, ట్యూన్ కట్టడం అని చిన్నప్పుడే వచ్చేసింది అనమాట.
1: సో మరి మీ పాటలు చూస్తే చాలా సింపుల్గా ఉంటాయి కానీ చాలా బాగా, అంటే అందరి హృదయాలకు అద్దుకునేలా ఉంటాయి. మీకు తెలుగు సాహిత్యం మీద అంత పట్టుందా, లేకపోతే మీ మనసుకు నచ్చిన గీతాలు రాయడమే మీకు?
0: తెలుగు సాహిత్యం అంటే తెలీదు, మరి అది జన్మతః వచ్చిందా ఏమో తెలియదు, కానీ నేను తెలుగుని బాగా పట్టేవాడిని. అంటే ఈవెన్ మాకు తెలుగు స్కూల్లో చెప్పినప్పుడు కానీ టీచర్ చెప్పగానే నాకు ఈజీగా వచ్చేసాయి అనమాట, అలంకారాలు కానీ అవి కానీ అన్నీ. తెలుగులో ఏదున్నా నన్నే అంటే ఈ టెస్టులు దిద్దడం అలాంటివన్నీ నాతో చేయించేవాళ్ళు. ఎవరైనా తప్పులు చేసినా కూడా నన్నే వచ్చి అడిగేవాళ్ళు, అరే ఇది తప్ప కరెక్టా రైటా అని అడిగేవాళ్ళు స్టూడెంట్స్. అట్లా తెలీదు నాకు, మరి దేవుడిచ్చిన వరమేమో తెలీదు, అలా వచ్చేసింది. అంటే నేను రాస్తుంటే వచ్చేసింది. నేను చదివింది ఇంటరే, పోనీ పెద్దగా బుక్స్ కూడా ఏం చదవలేదు నేను.
1: మరి ఈ సాధారణ పల్లెటూరులో మీరు పాటలు పాడుకుంటూ ఉన్న జీవితం నుండి సడన్గా సినిమా వైపు ఎలా వచ్చారు సార్?
0: అదే సినిమా అంటే ఇప్పుడు ఇంటర్ తర్వాత నాకు ఇంట్లో చదువుకోవడానికి స్కోప్ లేదు. సో మనకేందంటే ఎక్కడ స్కూల్లో కాలేజీలో ఎక్కడ పాడినా మనం ఫస్ట్ ప్రైజ్ కొట్టడం, టీచర్స్ స్టూడెంట్స్ అందరూ నువ్వు సినిమాల్లోకి వెళ్తే రాణిస్తావని చెప్పడం. మా తెలుగు లెక్చరర్ ఉండేవారు ఇంటర్లో, మోహన్ ప్రసాద్ గారు, ఆయన అయితే ప్రతిరోజు క్లాస్ ముందు నా పాట తర్వాత క్లాస్ స్టార్ట్ అయ్యేది. అలా చేసి ఆయన ఒక వర్ణిలో ఒక ఆర్కెస్ట్రా ట్రూప్ ఉంటే దానికి పంపించారు. వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు. తర్వాత ఒకసారి మన రేడియో స్టేషన్ కూడా పంపించారు. సో అట్లా అది విని ఇంకా మనకి ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా, వీళ్ళు అంటున్నారు అది విని విని ఇంకా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని ఒక, అంటే అందరూ నన్ను జూనియర్ బాలు అనేవాళ్ళ పట్లు, బాలుగారిలా పాడుతూ బాగా పాడతావని అట్లా ఒక కాన్ఫిడెన్సా, మరి అది తెలియనితనమో తెలియదు కానీ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ప్రయత్నం చేసి మరి వెళ్ళడం వెళ్ళడమే ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాం మేము. వెళ్తే ఆయన షూటింగ్లో ఉన్నారు, మమ్మల్ని కలవలేదన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళు పాటలు విన్నారు, ఆర్టిస్టులు పాటలు విని చాలా బాగా పాడుతున్నావు అని ఒక అడ్రస్ ఇచ్చారు మాకు. అక్కడికి వెళ్ళి కలువు వాళ్ళు, ఓకే అంటే నీ సినిమాలో పాడిస్తావు. అక్కడికి వెళ్తే జరిగింది వేరే, వాళ్ళు ఏదో చెప్పారు అది కాలేదు, మళ్ళీ వచ్చేసాను ఇంటికి. ఇంటికి వచ్చేసి ఇలా కాదు, మనం ఫస్ట్ హైదరాబాద్లో ఒక మనకంటూ ఒక షెల్టర్ ఉండాలి అని స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చాను. స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చి డబ్బులు కలెక్ట్ చేసుకొని తర్వాత 1996 జనవరిలో హైదరాబాద్ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక మనకు ఇండస్ట్రీ తెలీదు, ఎవరిని కలవాలో తెలీదు. అక్కడే త్యాగరాయగన్ సభ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్స్ జరుగుతుంటే కాంపిటీషన్స్, అక్కడ పాల్గొనేవాడిని. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పాడితే ఎవరైనా సినిమా వాళ్ళు ఉండొచ్చు, మనకు అవకాశం రావచ్చు అని పాడేవాడిని. నేను పాడిన ప్రతిసారి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది, నెక్స్ట్ డే పేపర్లో వచ్చింది నా పేరు. అలా అలా తిరుగుతున్నాను. తిరుగుతుంటే ఒకరోజు నల్లగుంటలో సానాయుధ రెడ్డి అని ఒక పేరు రాసిందనమాట. సానాయుధ రెడ్డి గారు అప్పట్లో పిట్టల దోర అని సినిమా చేశారు. ఓహో, డైరెక్టర్ ఇక్కడే ఉన్నాడు కదా, మనం ఎందుకు అటు ఇటు వెళ్తున్నాం అని ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తావా అంటే, నేను పాటలు పాడతాను సార్. పాటలు పాడతావా అంటే, నేను మామూలు బక్క బలచగా ఉండేవాడిని, పాటలు పాడతారు అందరు వచ్చేస్తారా పాడు పాట అన్నాడు. పాట పాడాను, రెండు లైన్లు పాడంగానే ఆయనకు నచ్చేసి లోపల తీసుకెళ్లారు. పల్లె అంతా అయిని బాగుంది, నీ వాయిస్ బాగుంది, రేపు రా అన్నారు. మళ్ళీ రేపు ఉదయం 7 గంటలకి వెళ్ళాను. వెళ్ళి కూర్చున్నాను, వాళ్ళు పిలవట్లేదు, టైం అవుతుంది, భోజనం లేదు, ఏమీ లేదు. కూర్చున్నాను కూర్చున్నాను కూర్చున్నాను 4 o'clock పిలిచారు. పిలిస్తే అక్కడ డైరెక్టరు, ప్రొడ్యూసర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరు కూర్చున్నారు. సో పాడవయ్యా పాటలు అన్నారు. అప్పుడు ఏంటంటే నేనే కంపోజ్ చేసి రాసుకున్న పాటలు పాడాను, ఒక 5 పాటలు. 5 పాటలు పాడాను. ఒక పాటకు అందరూ ఒకేసారి మూకుమ్మడిగా క్లాప్స్ కొట్టేశారనమాట, చాలా బాగుంది, నీ వాయిస్ బాగుంది, నీ పాటలు బాగున్నాయని. అంటే అంతవరకు నేను లిరిక్ రైటర్ అవుతా అని అనుకోలేదు. అంటే ఏదో నేను నా ట్యూన్కి తగ్గట్టుగా రాసేవాడిని, కానీ వాళ్ళ సాహిత్యం కూడా బాగుందని తీసుకున్నారు. పాటలు తీసుకొని నాకు అప్పుడు స్పాట్లోనే అడ్వాన్స్ ఇచ్చారు, నీ పాటలు పెట్టుకుంటాం, రెండు మా సినిమాకు యాప్ట్గా ఉన్నాయని. తర్వాత ఇంకా నాతో పాడిస్తాన్నారు, కానీ ఇంకా వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు. నేనే కంపోజరు, నేనే లిరిక్స్, కానీ పాడిస్తాను.

0: కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఒప్పుకోకపోవడం వల్ల నేను పాడలేదు ఆ సినిమాలు. మళ్ళీ సానాయి రెడ్డి గారు నెక్స్ట్ సినిమా బ్యాచిలర్స్లో పాడిచ్చారు, తర్వాత సంపంగిలో పాడిచ్చారు. సంపంగి పెద్ద హిట్, అలా ఇండస్ట్రీకి ఎంట్రీ వచ్చిందనమాట.
1: అయితే మీకు మొట్టమొదటి అవకాశం ఇచ్చింది సానా యాదిరెడ్డి గారు, సింగర్గా అలాగే లిరిసిస్ట్ గా కూడా.
0: ఎస్ ఎస్.
1: ఆ తర్వాత మీరు ఎన్ని సినిమాలకు పనిచేశారు సార్?
0: నేను ఇప్పటికీ నాకు తెలిసి ఒక 100 దాటి ఉంటాయి సినిమాలు, 500 పాటలు రాసి ఉంటా, పాడినవి ఒక 300 ఉంటాయి.
1: మీకు సింగర్కి బాగా పేరు తెచ్చిపోయిన పాట?
0: సింగర్కి పేరు ఇచ్చింది ఇప్పటికీ సంపంగిలో అందమైన కుందనల బొమ్మ.
1: తర్వాత లిరిసిస్ట్గా బాగా ఫేమస్ అయ్యింది పాట సార్?
0: లిరిసిస్ట్గా నేను ఏది రాసినా బాగా బ్లాక్ బస్టర్ అనమాట, అందుకే నన్ను ఎక్కువ లిరిసిస్ట్గా చూస్తారు. అంటే సంబంగిలో హిట్ అయింది, బట్ అప్పుడు ఇంత మీడియా సోషల్ మీడియా ఏం లేదు. నేను పాడినట్టు స్టిల్ ఇప్పటికి కూడా చాలామందికి తెలియదు నేనే సింగర్ ఆ పాటకని. సో అట్లా ఆ పాట చాలా పెద్ద హిట్. తర్వాత నేను ధృవాలో పాడాను ఆ పాట, అలా అలా పాడుతున్నాను. పెద్ద సినిమాల్లో అయితే ఇంకా ఒక సింగర్గా అయితే పేరు రాలేదు, బట్ మ్యూజిక్ డైరెక్టర్గా లిరిసిస్ట్గా మంచి పేరు వచ్చింది.
1: మ్యూజిక్ డైరెక్టర్గా మీరు పనిచేసిన సినిమాలు ఏమేంటి చెప్పగలరా సార్?
0: నేను పనిచేసిన సినిమాలు అంటే నువ్వంటే నేననే ఓ సినిమా, తర్వాత అఫీషియల్గా అన్అఫీషియల్గా చాలా చేశాను, అండ్ మొన్న బింబిసార, హుషారు, మొన్న బ్రహ్మాండ సినిమా, మార్షల్ అనే ఓ సినిమా, శ్రీకాంత్ హీరో, అలా ఒక 18 సినిమాలు చేశాను.
1: మరి అంటే మీరు సినిమా నేపథ్యంలోకి వచ్చిన తర్వాత మీకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, అవకాశాలు ఇవ్వకుండా కొంచెం ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటారు. అయితే మీరు ఈ ప్రస్థానంలో ఎవరిని బాగా అడ్మైర్ చేస్తారు, అంటే మీకు అవకాశాలు ఇచ్చిన డైరెక్టర్లో కానీ అలాగే సంగీత దర్శకుల్లో కావచ్చు, మీకు పాటలు పాడే అవకాశం ఇచ్చిన వారు కావచ్చు, వీళ్ళు మీరు ఎక్కువగా అభిమానించే వాళ్ళు ఎవరు?
0: అంటే నాకు పర్టికులర్గా సంగీత దర్శకులు ఎవరు నాకు అవకాశం ఇవ్వలేదు. ఇచ్చింది అయితే బాగా నన్ను ఎంకరేజ్ చేసింది సానాయి రెడ్డి గారు, ఆ తర్వాత సురేందర్ రెడ్డి గారు. సురేందర్ రెడ్డి గారు నన్ను రేస్ గురం సినిమాకి పనిచేయించారు, ధ్రువ కిక్ 2 సినిమాకి. అలాగే సానాయి రెడ్డి గారు నాకు లిరిసిస్ట్గా సింగర్గా మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చింది ఆయనే. సో వాళ్ళిద్దరే.
1: మరి ఒక అభిమానిగా మీరు అభిమానించే సింగర్స్ ఎవరు?
0: నాకు చాలా ఇష్టమైన సింగర్ అంటే జానక్ గారు, బాలుగారు అందరికీ ఇష్టం, నాకు కూడా ఇష్టమే, యేసుదాస్ గారు అండ్ హరిహరన్ గారు.
1: లిరిసిస్ట్గా మీకు ఎవరి పాటలు బాగా అనిపిస్తాయి సార్? అంటే ఎవరి సాహిత్యం మీకు మీ హృదయానికి అత్తుకుంటుంది?
0: నాకు అట్లా ఏం లేదండి, మంచి సాహిత్యం ఎవరు రాసినా నాకు చాలా ఇష్టం. అంటే అప్పట్లో ఆత్రేయ గారి పాటలు బాగా వినేవాడిని, అండ్ కొంచెం పెద్ద అయ్యాక సీతారామ శాస్త్రి గారి పాటలు బాగా ఇష్టపడి వినేవాడిని ఇప్పుడు. అండ్ మనకి అప్పుడు చిన్నప్పుడు సిరివెన్నెల సినిమా ఆ పాటలు అన్నీ పాడేవాడిని నేను. అట్లా అంటే పర్టికల్ ఇది సాహిత్యం అని కాదు, నాకు ట్యూన్ బాగా, ఆ ట్యూన్ బాణి బాగా ఎక్కేదనమాట. ఆ బాణిని బట్టి ఏదన్నా పాడేసుకునేవాడిని, సాహిత్యము అది అంత పెద్దగా పట్టించుకునేవాడిని కాదు, ట్యూన్ బాగుంటే అది పాడేసుకునేవాడిని అంతే.
1: సరే, మరి మాకైతే ఇప్పుడు సిరివెన్నెల గారు అనుకోండి, వారు రాసిన పాటల్లో నాకు పర్సనల్గా మోటివేషనల్ సాంగ్స్ అంటే ఇష్టం. ఆయన సాహిత్యం సింపుల్గా చాలా మోటివేట్గా ఉంటారు. అలాగే మీరు రాసే పాటల్లో మీరు ఏది ఎంచుకుంటారు, అంటే మోటివేషన్ వైపు ఎంచుకుంటారా, భావగీతాలు ఎక్కువ ఎంచుకుంటారా, ఈ సాడ్ సాంగ్స్ అంటాం అంటే బాధాకరమైన సాంగ్స్ కూడా ఉంటాయి, వీటిలో ఏది మీరు బాగా రాయగలరు అనుకుంటారు?
0: అంటే అదృష్టవశాత్తు ఏంటంటే నేను అన్ని రకాల పాటలు రాశాను. నేను డ్యూయెట్ రాశాను, సాడ్ సాంగ్ రాశాను, మంచి లవ్ సాంగ్ రాశాను, అన్ని రకాల సెంటిమెంట్ సాంగ్స్ కూడా రాశాను. అన్నీ బాగానే అంటే అందరూ మెచ్చుకున్నారు. ఈవెన్ మన సీతారామ శాస్త్రి గారు కూడా ఒక పాటకి మెచ్చుకున్నారు నన్ను. ఇంకా ఏంటంటే ఒక పెద్ద మనకు ఒక గురువు లాంటి ఒక రైటర్ రాసిన పాటకి నేను మొదటి 2 పాదాలు రాశాను నేను. అలాంటి అనుభవాలు కూడా ఉన్నాయి. నేను అన్నీ రాస్తా, అంటే ఇన్స్పిరేషనల్ సాంగ్, ఇప్పుడు నువ్వంటే నేనలో ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ ఉంటుంది, తర్వాత సాడ్ సాంగ్ అంటే సంపంగిలో గుండెని ఎందుకు ఇచ్చావు అందరి ఫేవరెట్ ఇప్పుడు కూడా, అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి పాట నేను నా సాహిత్యం అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు.
1: మీకు నచ్చిన సాంగ్స్ అన్న కొంచెం పాడి వినిపించగలరు?
0: అది ఇప్పుడు ఇన్స్పిరేషన్ అన్నాను కాబట్టి నువ్వంటే నేనన్నది ఇంకా రిలీజ్ అవ్వాలి సినిమా.

0: పొమ్మని.
1: చాలా బాగుంది సార్,
0: థ్యాంక్ యూ.
1: చాలా సింపుల్ పదాలతోటి చాలా మోటివేషనల్గా ఉంది సార్. అంటే సాహిత్యంలో మనకు అర్థం కాని పదాల కంటే మనకు అర్థమయ్యే వాడుక భాషలో చాలా బాగా రాస్తుంది సార్. మీ పాటల్లో ఉన్న గొప్పతనం అదే సార్, మాకు నచ్చింది కూడా. ఇప్పటికీ మీ పాటలు అందరికీ అలా గుర్తుండిపోయాయి అంటే ఇట్లాంటి చిన్న పదాలతో, అంటే పామరుడికి కూడా అర్థమయ్యే భాష చాలా బాగుంది సార్.
0: థ్యాంక్ యూ
1: సార్. ఇలాగే అంటే ఇప్పుడు మీరు పాడే పాటలో ఆ మోటివేషన్ అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంది. ఇది మీ జీవితం నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ కావచ్చా, లేకపోతే మీరు జనరల్గా ఒక పాట రచయిత ఊహిస్తూ రాస్తుంటారా?
0: చిన్నప్పటి నుంచి నేను బాగా కష్టాలు అవి బాగా చూశాను కాబట్టి నేను నాకు చిన్నప్పుడే ఒక మోటివేషన్ వచ్చేసింది ఏంటంటే, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నేను క్లాస్లో ఫస్ట్ ఉండేవాడిని. అలా చదివే నన్ను మా ఇంట్లో పరిస్థితులు బాగాలేక నన్ను ఫిఫ్త్ క్లాస్ అయిపోయాక గేదెల దగ్గర జీతం పెట్టేశారు నన్ను, నాకు ఇష్టం లేకుండా కూడా. అంటే అప్పటి వరకు నేను కొంచెం అల్లరి చిల్లరిగా బాగా ఆడుతూ పాడుతూ తిరిగేవాడిని. ఆ సంఘటన తర్వాత నేను సైలెంట్ అయిపోయాను, అంటే ఇన్నర్ అదొచ్చేసింది నాకు. సో నాకు జీవితం అంటే నాకంటూ ఎవ్వరు లేరు ఈ ప్రపంచంలో, నేనొక్కనే, నాకు నేనే చూసుకోవాలి, నాకు నేనే అన్నీ తెలుసుకోవాలి, నాకు నేనే పోరాడాలనేది ఆ తత్వం అనేది వచ్చేసింది చిన్నప్పుడే. అప్పటి నుంచి నేను ఏది జరిగినా అందులో మనకు పాజిటివ్ ఏం దొరుకుతుందని చూస్తా, కానీ నాకు బ్యాడ్ జరిగిందని నేను కూర్చోను, ఎందుకంటే బ్యాడ్ అనేది అలవాటు అయిపోయింది నాకు. స్టిల్ ఇప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను చాలా పాజిటివ్గా ఉంటా. ఎలాంటి కష్టాలు, ఈ సినిమా ఇండస్ట్రీలో మీకు ఎలా ఉంటుంది తెలుసు కదా, చాలా ఆటుపోట్లు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. అయినా నేను 28 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉండి స్టిల్ ఇంకా నేను పనిచేస్తున్నానంటే నాలో ఉన్న పాజిటివ్నెస్ అని అనుకుంటా. సో నేను ఏ పాట చెప్పినా, ఈవెన్ నాకు ఐటమ్ సాంగ్ చెప్పినా కూడా దాని నుంచి కూడా మనం పాజిటివ్గా ఏం చెప్పొచ్చు. నేను ఒక సినిమాలో, అది వర్కౌట్ కాలే కానీ, ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఐటమ్ సాంగ్ అంటే జనరల్గా ఏంటంటే అమ్మాయిని కింది నుంచి పైకి వర్ణిస్తూ రాస్తారు. నేను అలా కాదు, దీనికి కూడా ఏమైనా చేయాలని, అంటే నేను బాగా మంచిగా బతికాను కానీ ఈ ఎవరైతే ఈ ఫ్యాషన్ డిజైనర్స్ వీళ్ళు ఉన్నారో వీళ్ళు కుట్టేసి నన్ను చెడగొట్టేశారు. నన్ను చెడగొడితే నేను చెడిపోయాను. నేను చెడిపోవడం వల్ల అందరూ నన్ను చూడడం స్టార్ట్ చేశారు. ఆ చూడడం నాకు నచ్చేసింది. అలా అలా నేను చెడిపోయి ఇక్కడ దాకా వచ్చానని ఒకటి అట్లా, అంటే సమాజాన్ని ఇట్లా మారుస్తున్నారు కొంతమంది అనేది అందులో కూడా ఒకటి చెప్పడానికి ట్రై చేశాను
1: సార్. అసలు మీరు చెప్తుంటే నాకే కొంచెం చాలా ఇన్స్పైర్ అనిపిస్తుంది. నాకు అనిపించింది ఏంటి సార్, ఉలి దెబ్బలు తినకుండా ఏ రాయి కూడా శిల్పం కానట్టుగా మీ కష్టాలు అనేవి మిమ్మల్ని శిల్పంలాగా మార్చిందేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కష్టాలు చూసిన మీరు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించారు, ఎదగడానికి ప్రయత్నించారు. అది నిజంగా ఈనాటి యువతకి ఉండాల్సిన ముఖ్యమైన విషయం. చాలా మంది యువత కొన్ని ప్రయత్నాలతోటే మా వల్ల కాదు అనే స్థితిలో మీ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే 22 ఏళ్ళ ప్రస్థానంలో మీకు ఒక్కరోజులో వచ్చిన సక్సెస్ కాదు అది, మీరు మీ మాటల్లో తెలుస్తుంది, మీ జీవితాన్ని చూసిన మా అందరికీ తెలుస్తుంది. సరే, ఈ మీ జీవిత ప్రస్థానం కాకుండా సినిమా గురించి మనం మాట్లాడితే, ఇప్పుడు వింటూ ఉంటాం సినిమాల్లో గతంలో మన లిరిసిస్ట్ ఏవైతే ఇస్తాడో దానికి అనుగుణంగా మ్యూజిక్ చేసేవారని, ఇప్పుడు మ్యూజిక్ అనుగుణంగా పాటలు రాస్తున్నారు. ఇప్పుడు మీరు ఎలా రాస్తున్నారు సార్, అంటే మ్యూజిక్ అనుగుణంగా పాటలు రాస్తారా, పాటలకు అనుగుణంగా మ్యూజిక్ తెచ్చుకుంటారా?
0: అంటే నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత నాకు ట్యూన్ ఇచ్చి రాయమని అడిగేవాళ్ళు చాలా తక్కువ, ఎందుకంటే నేనే ట్యూన్ చేశాను కాబట్టి నేను జనరల్గా ట్యూన్ చేసి రాస్తాను. ఒక్కోసారి రాసినప్పుడే ఓ ట్యూన్ వచ్చేస్తుంది. అట్లా చేశాను, ఇట్లా చేశాను. ఈవెన్ పెద్ద సినిమాలు అయినా కూడా ఎవరైనా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్కి వాళ్ళు ముందు పెట్టుకుంటారు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని, వాళ్ళ ద్వారా ఈ సిచ్యువేషన్కి పాట రావట్లేదు అంటే అప్పుడు నన్ను పిలుస్తారు. పిలిస్తే నాకు వచ్చేస్తుంది. నేను ట్యూన్ లిరిక్ ఇస్తాను కాబట్టి నా పేరు వేసేస్తారు. అట్లా ట్యూన్ ఏమో మ్యూజిక్ డైరెక్టర్ పేరేస్తారు, నాకేమో ఓన్లీ లిరిక్ ఇస్తారు. అట్లా నేను ఏదైనా రాయగలను.
1: మరి అయితే ఇప్పుడున్న సమాజంలో పాటలు కూడా సాహిత్యం తక్కువైపోయి మ్యూజిక్కి అనుగుణంగా రాస్తున్నారు, అంటే అందులో సాహిత్యం ఏమి ఉండదు, ఆ మ్యూజిక్ సింక్ అయ్యేటట్టుగా ఇష్టం వచ్చిన పదాలు వాడుతున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్?
0: అంటే అది దర్శకుల చేతిలో ఉంటుంది, ఎందుకంటే దర్శకుడికి టేస్ట్ ఉంది, సాహిత్య అభిమానం ఉంది, మనం ఒకటి చెప్పాలి అనుకున్నప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు సినిమా నుంచి ఏది బయటకు వచ్చినా అది దర్శకుడు ఇష్టం. దర్శకుడు గుడ్ తీసుకుంటే గుడ్ వస్తుంది, బ్యాడ్ తీసుకుంటే బ్యాడ్ వస్తుంది. అంటే ఇప్పుడున్న వాళ్ళు రాయలేరని కాదు,

0: చేస్తారు వాళ్ళు, తీసుకోవాలి కదా, తీసుకునే వాళ్ళు ఉండాలి కదా. సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఫస్ట్ ఇది గెట్ ఆన్ అవ్వాలి ఇక్కడ నుంచి, ఇది ఇది ఓకే అయితే ఇంకో సినిమా వస్తే అందులో చూద్దాంలే. అంటే నాకు తెలిసి ఇప్పుడు అంతా ఒక మట్టి నుంచి వచ్చే కథలు కూడా లేవు, అన్ని ఇన్స్పిరేషనల్ కథలు, ఎక్కడో హాలీవుడ్ సినిమాల్లోంచి వచ్చిన కథలు. లేదంటే ఇప్పుడు ఇంకా బ్యాడ్ ఏముంటుందంటే, ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే అందరూ అదే ధోరణిలో సినిమాలు చేస్తారు. ప్రేక్షకులు కూడా ఏంటంటే ఒక ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఒక పాట వచ్చినప్పుడు అది వింటాడు, కొత్తగా వచ్చినప్పుడు అలాంటి ఒక పది వస్తే ఆ పది వినడు వాడు. ఆ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు, ఆ పది మంది అదే సినిమా మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు కాబట్టి అది రాదు. ఇప్పుడు నన్ను సినిమా చూస్తా హిట్ అయ్యాక సేమ్ ప్రొడ్యూసర్ అడిగాడు, సినిమా చూపిస్తా మామలాంటి పాట మళ్ళా చేయగలవా అంటే, చేయలేను సార్, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ మళ్ళీ లేదు కదా, అది ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి వచ్చింది, ఇంకా వేరే వస్తుంది కానీ అది రాదు, అది చేయడం కూడా వేస్ట్. ఏదైనా మనకు కొత్తగా అనిపిస్తే, మనం అలా రోడ్డు మీద వెళ్తుంటే ఎవరన్నా మనకు కొత్తగా ఒక ఆకారం కొత్తగా ఉందంటే ఎవరు రాని చూస్తాం. నార్మల్గా ఉన్న వాళ్ళని మనం సర్లే అనుకుని వెళ్ళిపోతాం, మన దృష్టి కూడా పోదు అక్కడికి. అట్లా సాహిత్యం తీసుకునే వాళ్ళు, సాహిత్యాభిలాషులు, డైరెక్టర్లు ఉంటే తప్ప మంచి పాటలు కానీ మంచి సాహిత్యం కానీ రాదు. అది రాసేవాళ్ళ ప్రాబ్లం కాదు, తీసుకునేవాళ్ళ ప్రాబ్లం.
1: మరి పాటల రచయిత అద్భుతంగా మోటివేషనల్ సాంగ్స్ రాస్తుండొచ్చు, ప్రేమ గీతాలు రాస్తుండొచ్చు, ఈ ప్రభావం ప్రేక్షకుల మీద ఎంతవరకు ఉంటుంది?
0: నాకు తెలిసి 1000% ఉంటుంది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమా పాటలే ఇన్స్పిరేషన్, సినిమా పాటల వల్లే నేను ఏం చేయాలనే చేసేవాడిని, సినిమా పాటల వల్లే ఇన్స్పిరేషన్ పొందేవాడిని. సినిమా పాటలే నాకు పాడడం నేర్పించాయి, సినిమా పాటలే నాకు రాయడం నేర్పించాయి, సినిమా పాటలే నేను ఎలా బతకాలో నేర్పించాయి. కాబట్టి నేనే ఉదాహరణ, సినిమా పాట ఏం చేస్తుంది అనే దానికి ఉదాహరణ నేనే. ఎందుకంటే నేను ఇప్పటికీ సినిమాల వల్ల ఇన్స్పిరేషన్ అవుతాను. చాలామంది ఏంటంటే, ఇప్పుడు కొంతమంది నేను చూస్తాను టీవీ యూట్యూబ్లో, కొంతమంది వీళ్ళు మోటివేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఊ అంటే సినిమా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, సినిమా వాళ్ళు హీరోలు కాదు, సినిమా వాళ్ళకి ఏమి రాదు, సినిమా వాళ్ళు జీరోలు అంటారు. కానీ సినిమా వాళ్ళు ఇప్పుడు ఇన్ని కోట్ల మందికి ఒక వ్యక్తి నచ్చడం అనేది అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు ఆ చెప్పే ఆయన వచ్చి ఆ వేషం వేసుకుంటే ఆయనకు వస్తుంది, అది రాదు కదా. కాబట్టి ఏంటంటే సినిమా అనే వారికి అందరూ చులకం చేస్తారు, కానీ సినిమా కూడా చాలా పవర్ఫుల్, చాలా మందిని మారుస్తుంది, చచ్చిపోయే వాళ్ళని. ఇప్పుడు మీరు ఇందాక విన్నారు ఆ పాట, ఆ పాట ఒక అబ్బాయి పీజీ స్టూడెంట్ నాకు కాల్ చేశాడు, ఏంటంటే సార్ నేను చాలా కాలం నుంచి వెతుకుతున్నా మీ నంబరు, మీ పాట ఒకటి నన్ను బతికిచ్చింది సార్, నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నా నన్ను బతికిచ్చింది. ఏంటంటే అప్పుడు నువ్వంటే నేనులో తొలిపొద్దు నా విని పాట విని నేను చచ్చిపోవాలనుకుని నేను బతికాను సార్, నేను మీ వల్ల నేను మళ్ళీ బతికానని ఫోన్ చేశాను. అంటే అది సినిమా పాటే కదా అది.
1: నేను నిజంగా మీతో ఏకీభవిస్తాను సార్, ఎందుకంటే నేను కూడా నాకు బాధ కలిగినప్పుడు, లేకపోతే జీవితంలో నిరాశ అంటే ఇంకేం చేయలేము వేస్ట్ అనిపించినప్పుడు, ఐదర్ మోటివేషనల్ సాంగ్స్ అయినా వింటాను లేదా ఖచ్చితంగా సాడ్ సాంగ్స్ వింటాను.
0: ఎనీథింగ్, ఇప్పుడు
1: సాడ్ సాంగ్స్ లో ఉన్న సాహిత్యంలో జీవితం అంటే ఏంటో అనేది చెప్పిన రచయితలు చాలా మంది ఉన్నారు.
0: అవునవును,
1: ఆ పాటల ద్వారా మనకు ఒక ఫిలాసఫీ వస్తుంది. మీరు చెప్పిన మీరు జీవితంలో నేర్చుకున్న కొన్ని పాఠాలు ఆ పాటల ద్వారా తక్కువ టైంలో అందిస్తారు మీ రచయితలు. అది మీ సినీ రచయితల్లో, సినిమా పాటలు రాసేవాళ్ళలో ఆ గొప్పతనం ఉంది సార్, అది అందరూ గుర్తించాల్సిన విషయం. ఎవరు ఏమనుకున్నా మీరు చూపించే ప్రభావం 1000 మందిపై చూపించే ప్రభావం ఒకరో ఇద్దరు చెప్పినంత మాత్రాన పోదు, అందరూ ఒప్పుకోవాల్సిన విషయం.
0: డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక రోగం అంటే ఒక మానసికమైన దౌర్బల్యం అంటే ఒక ఒక రోగం లాంటిది, అది మనం ఏ సైకాలజిస్ట్ దగ్గరకు పోతే ఇంకా ఎక్కడికో పోతే అది ఒక కొన్ని నెలలు పట్టవచ్చు, కానీ ఒక పాట వింటే మనం విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఇన్స్పిరేషన్ పొంది నార్మల్ స్టేజ్కి రావచ్చు.
1: అంతే,
0: అది దట్ ఈస్ పవర్ ఆఫ్ సాంగ్.
1: అంతే సార్, కొన్నిసార్లు వైద్య విధానంలో చేయలేని చికిత్స కూడా కొన్ని మాటల ద్వారా జరుగుతుంది, ఆ మాటలు పాటల ద్వారా ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి. ఒక ఏమంటారు దాన్ని, ఒక వ్యాక్సిన్ లాగా కూడా పనిచేస్తుందని చెప్పొచ్చు. సార్ మరి ఈ 22 ఏళ్ల ప్రస్థానంలో మీకు అద్భుతమైన బ్రేక్ ఇచ్చిన పాట, పలాని పాట ద్వారా వరికుప్పల యాదగిరి అనే వ్యక్తి పబ్లిక్కి బాగా తెలిసింది అని చెప్పుకునే పాట ఏంటి సార్?
0: అయితే నాకు బాగా ఇప్పటికీ నన్ను అడిగే పాట సంపంగి అందమైన కుందన బొమ్మ. కానీ నాకు అంటే పెద్ద ఇప్పుడు స్టార్ హీరోలకి పరిచయం చేసిందంటే రేస్ గుర్రం సినిమా, అందులో 3 పాటలు, అందులో స్పెషల్గా సినిమా చూపిస్తా మామ అండ్ రేస్ గుర్రం టైటిల్ సాంగ్ స్వీటీ సాంగ్ అని ఉంటుంది. ఆ సినిమా ద్వారా నేను అంటే స్టార్ హీరోలకు కూడా ఈయన

0: చేస్తే బాగుంటుంది అనేది వచ్చింది పేరు.
1: మీరు నిజామాబాద్ జిల్లాలో ఒక పల్లెటూరులో నుంచి జన్మించి ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఈరోజు సినిమా ఫీల్డ్లో అడుగు పెట్టాలనుకునే వాళ్ళకి చాలామందికి స్టార్టింగ్ పాయింట్ చాలా కష్టంగా ఉంటుంది. అటువంటిది మీరు ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అని చెప్పుకునే వాళ్ళకి కూడా పాటలు రాస్తున్నారు, అలాగే పాడుతున్నారు. ఈ జీవిత ప్రస్థానంలో మీరు నేర్చుకున్న అనుభవాలేంటి, అలాగే యువతకు సినిమా ఫీల్డ్లోకి రావాలనుకున్నా కావచ్చు, జీవితంలో సక్సెస్ సాధించలేని వాళ్ళకి కావచ్చు, మీరేం చెప్తారు సార్?
0: సక్సెస్ సాధించలేము అనేది ఏముండదు నాకు తెలిసి, ఎందుకంటే మనం ఒకటి అనుకుంటే దాని మీద ఇష్టము లేదంటే గోల్ లాగా ఉండకూడదు, అది దాని మీద ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే ఎలాంటి ప్రేమ అంటే మనము ఒక టీనేజ్కి వచ్చినప్పుడు ఒక అమ్మాయిని చూసి ఎంత ప్రేమిస్తాం, అసలు ఎక్కడున్నా కనబడకపోతే ఏడుస్తాం, మాట్లాడకపోతే సాడ్గా ఉంటాం, అంత ప్రేమ ఉండాలి. మనం చేసే పని ఏదైనా కావచ్చు, సినిమా పనే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అప్పుడు మనకు సక్సెస్ రాకుండా ఉండదు. ఎందుకంటే అది ప్రేమ అనేది నథింగ్ బట్ గాడ్ అనమాట. దేవుడు ప్రేమ వేరే అని నేను అనుకోను, ప్రేమ దేవుడు ఒకటే. ఒక ప్రేమించేవాడిని చూడండి, వాడు ఎంత ప్యూర్గా ఉంటాడంటే, ప్రేమ అంటే చాలా రకాలుగా ఉంటుంది, ప్యూర్ ప్రేమ ఉంటుంది, ఇంకా వేరే అవి కూడా ఉంటాయి. ఒక ప్యూర్ ప్రేమించేవాడు వాడు గాల్లో ఎంత స్పీడ్ అయినా పరిగెత్తగలుగుతాడు, ఎంత ఎప్పుడైనా లేవగలుగుతాడు, నిద్రపోకుండా కూడా వాడు ఫ్రెష్గా ఉండగలుగుతాడు. ఎందుకంటే ఆ పవర్, అది ఆ పవర్ని మనం ఆ మనం చేసే మనం ఇష్టమైన పని మీద ఎప్పుడూ పెట్టుకోవాలి. అది అప్పుడు మనకి ఫెయిల్యూర్లు వచ్చినా ఏం అనిపించదు, మనం ఇంకోటి చేద్దామని, ఇంకోటి చేద్దాం, ఇంకోటి చేద్దాం అనిపిస్తుంది. అది ఉంటుంది ఆ పవర్. చాలామంది ఏంటంటే, ఒకసారి నేను చాలామంది కొత్త డైరెక్టర్లను చూస్తుంటాను కదా, వాళ్ళు సినిమా పూర్తవక ముందే స్టార్ డైరెక్టర్లా ఫీల్ అయిపోయి వేరేలాగా ప్రవర్తించడం ఇవన్నీ చేస్తుంటారు. వీళ్ళ ఎవరు సక్సెస్ అయినట్టు నాకు నా 28 కెరీర్లో ఎప్పుడు చూడలేదు. నేను సినిమా అయ్యి హిట్ అయినా కూడా ఒక పొలైట్గా అందరితో ప్రేమగా వర్క్ తీసుకునే వాళ్ళే ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు అయ్యారు. ఎవరైనా సరే ఆ పొలైట్నెస్, మనకు ఆ వినయ విధేయతలు పోయినాయి అనుకోండి, అంటే ఆ వృత్తి మీద ఇప్పుడు చాలామంది, నేను కొంతమంది సింగర్స్ని చూస్తాను ఇప్పుడు మన హైదరాబాద్ సింగర్స్ని, కొంచెం యూట్యూబ్లో టీవీలో ఫేమస్ కాగానే ఇంకా మ్యూజిక్కే మా వల్ల బతుకుతుందనే ఫీల్లో ఉంటారు. మ్యూజిక్ మమ్మల్ని బతికిస్తుంది కాదు, మ్యూజిక్ మా వల్ల పేరు వస్తుంది అనే ఫీల్లో ఉంటారు. వాళ్ళు ఒకటి రెండు పాటలు పాడతారు అంతే, తర్వాత ఎక్కడో యూట్యూబ్లో ఏదో పాడుకుంటారు. అది ఉండకూడదు. పాట ఎప్పుడు మనం సినిమా ఇండస్ట్రీకి వచ్చిన, నాకు పాట అంటే ఇష్టం సార్, పాడతాను సార్ అని మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఉంటారు. ఒక్క పాట అది హిట్ కూడా కాదు, టీవీలో ఏదో షోలో వాళ్ళు 1000 ప్రాక్టీస్ చేసిన పాట పాడతారు, అది హిట్ అయిపోగానే మేము స్టార్లు, మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేస్తే 1,00,000 ఇవ్వండి లేకుంటే రాను, పాట పంపించండి బాగుంటే పాడతాము, ఇవన్నీ వచ్చేస్తాయి యాటిట్యూడ్. ఇప్పుడున్న సింగర్ స్పెషల్లీ, ఎందుకంటే నేను బాలు గారితో సహా, చిత్ర గారితో సహా, యేసుదాస్ గారితో సహా, హరిహరన్, ఉదిత్ నారాయణ, శంకర్ మాధవన్ అందరితో పనిచేశా. వాళ్ళందరూ ఇలా ఉండరు. శంకర్ మాధవన్ గారు ఎందుకు బాలు గారు, నేను 2011 పాట పాడించిన అంటారు, అప్పుడు కూడా ఆయన చెప్పండి సార్ ఏం పాట అని వినేసి అంత రాసుకొని అంత పాడేసి ఓకేనా సార్ బాగుందా అలా మాట్లాడతారు. ఆయన ఎంత పెద్ద, ఆయన మనం ఆరాధిస్తాం ఆయన్ని. వీళ్ళు వచ్చి పాట రాసుకోరు, రాసిందా రాసివ్వండి, తర్వాత మనం ఏదైనా చెప్తే అదే కదా పాడేసాము అంటే కంపోజర్కే తెలియదు ఏం, అంటే వాళ్ళ ఉద్దేశం అది, మేము అదే కదా పాడాము సార్, మళ్ళీ మళ్ళీ ఏం పాడతాం అంటారు. అందుకే ఇప్పుడు వాళ్ళకి స్టెబిలిటీ ఉండట్లేదు అనమాట, అంటే లాంగ్ జర్నీ ఉండట్లేదు. సో ఎప్పుడైతే మనకు వృత్తి మీద ఒక సక్సెస్ రాగానే పోతుంది అనుకోండి, అది ఉండదు. ఆ ప్రేమ అనేది మనం చచ్చిపోయే వరకు కంటిన్యూ అవ్వాలి, అప్పుడే మనకు ఉంటుంది, అది మనల్ని కాపాడుతుంది.
1: చాలా అద్భుతంగా చెప్పారు సార్. పనిని ప్రేమించాలి, అలాగే ఒదిగి ఉండే తత్వం, వినయం లేకపోతే ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత ప్రతిభ ఉన్నా వేస్ట్, ఆ విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. అలాగే మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్?
0: ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఒక ఐ హేట్ మ్యారేజ్ అనే సినిమా, అంటే ఇప్పుడు సంగీతం ఎక్కువ చేస్తున్నాను, తర్వాత ఇంకొక 2 సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి జనవరిలో, ఇప్పుడు 2 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి.
1: సార్ ఈరోజు మీతో ఇంటర్వ్యూ ఒక లిరిసిస్ట్గా కాకుండా లేదా ఒక మ్యూజిక్ డైరెక్టర్గా కాకుండా మాకు ఇన్స్పిరేషన్ ఉన్న వ్యక్తిగా, అంటే మా జీవితాన్ని మీ జీవితంతో చూసినప్పుడు మీరు పడ్డ కష్టం మేము పడ్డ కష్టంతో చూస్తే చాలా గొప్పది. మీరు ఈరోజు సక్సెస్ సాధించారు, ఎంతో మంది జీవితానికి ఇన్స్పైర్గా ఉన్నారు, స్ఫూర్తిదాయకంగా ఉన్నారు సార్. ఆ విషయంలో నేను చాలా సంతోషపడుతున్నాను ఈరోజు మా స్టూడియోకి వచ్చి చాలా మంది శ్రోతలకు మీరు ఇన్స్పిరేషన్గా చాలా మాట్లాడారు. మీరు ఇక ముందు జీవితంలో కూడా

0: సినిమా పాటల విషయంలో కావచ్చు, ఒక రచయితగా, ఒక గాయకుడిగా ఇంకా అభివృద్ధి సాధించి మేము ఎప్పుడు మా ఉరికుప్పల యాదగిరి గారు మా నిజామాబాద్ జిల్లా వాసి అని చెప్పుకునేంత స్థితిలో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. మీరు ఇంకా బాగా సక్సెస్ సాధించాలని మా శ్రోతలందరి తరఫున కోరుకుంటున్నాం సార్. మీరు మా స్టూడియోకి ఇచ్చేసినందుకు మా శ్రోతలందరి తరఫున, ఆకాశవాణి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఈ స్టేషన్కి ఇంటర్లో ఉన్నప్పుడు వచ్చాను ఒకసారి, మా తెలుగు లెక్చరర్ పంపించారు ఇక్కడ, ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన ఉండేవాళ్ళు. సో మళ్ళీ ఇన్నాళ్ళకైనా మా నిజామాబాద్ స్టేషన్కి వచ్చి నేను ఇంటర్వ్యూ ఇవ్వడం, నన్ను పిలవడం, థ్యాంక్ యూ స్టేషన్ యాజమాన్య అందరికీ థ్యాంక్ యూ.
2: ఇంతవరకు మీరు గాయకులు, గీత రచయిత శ్రీ వరికుప్పల యాదగిరి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలువోజు కృష్ణ శరత్ బాబు. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.

ఇంతవరకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సినీ గీత రచయిత గాయకుడు శ్రీ వరికుప్పల యాదగిరి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరత్బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఇంతవరకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సినీ గీత రచయిత గాయకుడు శ్రీ వరికుప్పల యాదగిరి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన సిరివెన్నెల గీతం. సంగీతం యువన్ శంకర్ రాజా.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
3: చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చంద్రముఖి చిత్రం కోసం సుజాత యాదవ్ బాలకృష్ణ గానం చేసిన వెన్నెలకంటి గీతం విందాం. సంగీతం విద్యాసాగర్.

0: చిత్రసీమ సినీ గీతాలు విన్నారు.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్నీ తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
2: నాడు, నేడు, రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11 గంటలు దాటి 5 సెకండ్లు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలోని 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఈరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ మొదలుపెట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఇక నుంచి తమ దృక్పథాన్ని పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పర్యాటక ప్రాంతాల ప్రోత్సాహంతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహాత్మా జ్యోతిబారావు పూలే గురుకుల పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఇప్పటికీ 8575 కొనుగోలు కేంద్రాల్లో 46.21 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ భేటీకి పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సైప్రస్ అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, మొబిలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ మొదలైన రంగాల్లో చర్చలు జరుగుతాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు ఉదయం నుంచి ఆకాశం నిర్మలంగా ఉండి ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో 3:30 గంటలకు జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి నేనే ఓ గుణపాఠం నాటిక వింటారు. రచన శ్రీ వేజండ్ల సత్యనారాయణ కుమార్, నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్, సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ. ఇందులో పాల్గొన్నవారు శ్రీ ఎస్ మనోహర్, శ్రీమతి రాళ్లవండి కృష్ణసాయి, శ్రీ సి హరికృష్ణ, శ్రీ అట్ల సతీష్. వినండి నేనే ఓ గుణపాఠం నాటిక

0: ఇదిగో అన్నపూర్ణ,
1: నీ
0: పుత్రుడు నవీన్ నిద్ర లేచాడా?
1: లేచాడండి.
0: ఏం చేస్తున్నాడు?
1: మళ్ళీ పడుకున్నాడు.
0: బాలుడు పొద్దెక్కేదాకా పడుకోవద్దని వాడికి చెప్పానుగా.
1: మీరు చెప్పారండి, కానీ నేనే ఓ గంట పడుకోమని చెప్పాను.
0: నీ గారాబమే వాణ్ణి సగం చెడగొడుతోంది. ఇక్కడ పొద్దుపై వరకు పడుకుంటే పర్వాలేదు, కానీ వాడు రేపు అమెరికా వెళ్లబోతున్నాడు. అక్కడ కూడా ఇలా పొద్దుపై వరకు పడుకుంటే ఆ ఉద్యోగం కాస్త ఊడుతుంది.
1: అబ్బా చాలండి, మీరెప్పుడు అపశకునం మాటలే మాట్లాడతారు. అమెరికా వెళ్ళాక వాడికి ఎలాగో విశ్రాంతి ఉండదు, అందుకే వాడిని ఇక్కడే సుఖంగా నిద్రపోమన్నా. అమెరికా వెళ్ళాక వాడిది వృకులు పరుగుల జీవితమే కదా.
0: అదే నాకు నచ్చంది. మన ఇంట్లో పెరిగిన కోడి పక్కింట్లో గుడ్డు పెట్టినట్లుంది వ్యవహారం. మన దేశంలో చదివిన మనవాడు తన తెలివితేటలను అమెరికా వాళ్లకు పంచడం నాకు నచ్చలేదు.
1: మరి వాణ్ణి బీటెక్ ఎందుకు చదివించారు?
0: వాణ్ణి బీటెక్ చదివించింది మన దేశానికి సేవ చేయమని, అమెరికాను ఉద్ధరించమని కాదు.
1: వాడు బీటెక్ లో గోల్డ్ మెడల్ సంపాదించాడు. వాడి తెలివితేటలకు సరితూగే ఉద్యోగం ఇక్కడేమైనా వచ్చిందా? ఇక్కడ జీతం వేలల్లో వస్తాయి, కాని అక్కడ లక్షల్లో వస్తాయి. ఎంతమంది అమెరికాకు వెళ్లి లక్షల జీతాలకు ఉద్యోగం చేయడం లేదు?
0: అదే నాకు నచ్చంది. మనం వాడి ఫీజుకు కట్టింది 5 లక్షల రూపాయలు మాత్రమే, కానీ ప్రభుత్వం వాడి చదువుకు 25 లక్షలు ఖర్చు చేసింది తెలుసా? ఎందుకంటే వాడు చదివాక మన దేశానికి సేవ చేయాలని. కానీ రెక్కలొచ్చిన పక్షిలా వాడు అమెరికా వెళ్లిపోతే ఇక్కడ మన దేశానికి ఎవరు సేవ చేయాలి?
1: మీరు ఆ పాతకాలం సిద్ధాంతాలను పక్కన పెట్టండి. మీరు మిలిటరీ ఆఫీసర్, మీకు దేశభక్తి ఎక్కువ.
0: అది కాదన్న పూర్ణ, మనకు లేకలేక పుట్టిన ఒక్కగానొక్క నలుసు. వాణ్ణి కోడి పిల్లలా రెక్కల కింద పొదిగి పెంచి పెద్ద చేశాం. మన ముసలి దశలో వాడు ఇక్కడే మనకు తోడుగా ఉంటూ ఇక్కడే ఉద్యోగం చేసుకుంటే ఇటు మనకు అటు దేశానికి మేలు చేసిన వాడవుతాడని నా ఉద్దేశం.
1: మీ తపన బాగానే ఉంది, కానీ ఎంతసేపు మనం మన గురించి, మన దేశం గురించి ఆలోచిస్తుంటే వాడి భవిష్యత్తు ఏం కావాలి? వాడితో పాటు చదివిన కుర్రాళ్ళు అమెరికా, ఆస్ట్రేలియా వెళ్లి డాలర్లు లక్షలు సంపాదిస్తున్నారు, బెంజ్ కార్లలో తిరుగుతున్నారు. మీ పోరు పడలేక వాడు ఇన్ని రోజులు చాలీ చాలని జీతానికి ఇక్కడ ఉద్యోగం చేసి స్కూటీ మీదే తిరుగుతున్నాడు. అందుకే వాడి తపనను అర్థం చేసుకుని అమెరికా ఉద్యోగానికి అప్లై చేయమని చెప్పాను. నా పూజలు ఫలించి అక్కడి అంతరిక్ష పరిశోధన సంస్థలో ఉద్యోగం వచ్చింది. దేవుడి దయవలన H1 వీసా కూడా వచ్చింది. వారం రోజుల్లో వాడు అమెరికా వెళ్తున్నాడు. తాళి కట్టే ముందు పెళ్లి కూతురు ముక్కు వంకర అన్న చందంగా చేయకండి. వాణ్ణి సంతోషంగా అమెరికా పంపండి. ఇలా చివాట్లు పెట్టి విరక్తితో పంపకండి.
0: అలాగేలే, ఈ ఇంట్లో నా మాట ఎప్పుడు నెగ్గిందని? అంతా నీ పెత్తనమేగా.
1: నేనెక్కడ పెత్తనం చేశానండి? అంతా పురుషాధిక్యమేగా, అంతా మీ డామినేషనేగా.
0: నేను డామినేషన్ చేస్తే వాడు అమెరికా వెళ్లేవాడే కాదు. అయినా నా మాట నువ్వు ఎప్పుడు విన్నావే?
1: వినలేదా? మీరు నిన్న వంకాయ కూర చేయమంటే కిమ్మనకుండా నేను వండలేదు. మొన్న మీరు సాంబార్లో ఉప్పు తక్కువ వేయమంటే వినలేదు.
0: మగపెత్తనం అంటే అది కాదు. చిన్న విషయాల్లో మీ ఆడవాళ్లు మగవాళ్ల మాటలు వింటారు, కానీ నిర్ణయాత్మక విషయాల్లో మాత్రం కర్ర పెత్తనం చేస్తారు.
2: ఏమ్మా, నాన్న పొద్దు పొద్దున్నే మిలిటరీ వారు మొదలు పెట్టారా?
1: పొద్దుట్నుంచి కాదురా నవీను, రాత్రి నుంచే మొదలు పెట్టారు, ఇంకా క్లైమాక్స్ కు రాలేదు.
2: నన్ను అమెరికా పంపొద్దని నసపెడుతున్నాడా?
0: ఏరా, నా వాదన నీకు నసగా ఉందా?
2: అవును నాన్న, మీ మిలిటరీ డిసిప్లిన్ నాకు నచ్చుతుంది, కానీ దానిని ఇంట్లో కూడా చూపిస్తారు, అదే బాధ.
1: బాగా చెప్పావురా కన్నా.
0: ఇది మిలిటరీ డిసిప్లిన్ కాదురా, తపన. నీకు కూడా పెళ్ళయి, ఒకగానొక్క కొడుకు పుడితే రెక్కలొచ్చిన ఆ కొడుకు గూడు విడిచి వెళ్ళిపోతే ఆ బాధ ఏంటో అప్పుడు తెలుస్తుందిరా నీకు అక్కుపక్షి.
2: నాకు మిమ్మల్ని

0: వదిలిపెట్టడం ఇష్టమా నాన్న? కానీ ఈ పోటీ ప్రపంచంలో నడిస్తే సరిపోదు, పరిగెత్తాలి. మనకంటే ముందు పరిగెత్తేవాడిని ఓవర్టేక్ చేస్తేనే పోటీలో ముందుంటాం, లేకపోతే వెనకబడతాం.
1: అది అలా చెప్పురా కన్నా.
2: అంటే నీ అమెరికా నిర్ణయం మార్చుకోనంటావు?
0: నువ్వు ఇలా బాధపడతావనే నాలుగేళ్లుగా ఇక్కడే ఉద్యోగం చేశాను, కానీ చాలీ చాలని జీతంతో బతుకుతున్నాను. దానికి తోడు మీరు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మీరు వెళ్లిన ప్రతి చోట అబ్బాయి అమెరికాలో ఉద్యోగం ఎందుకు చేయడం లేదు అని అడిగారుగా.
1: బాగా చెప్పావురా కన్నా. ఈ రోజుల్లో అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు అంటేనే అమ్మాయిని ఇస్తున్నారు, కట్నం కూడా దండిగా ఇస్తున్నారు.
2: కట్నం తీసుకోవడం మన ఇంటా వంట లేదని మీకు లక్ష సార్లు చెప్పాను. మిలిటరీలో నేను ఉద్యోగం చేస్తూ నీ దగ్గర నేను కట్నం తీసుకోలేదన్న పూర్ణ, నా కొడుకు కూడా కట్నం తీసుకోను.
0: ఈ విషయంలో నేను మీ మిలిటరీ డిసిప్లిన్ ని పాటిస్తానన్న, నేను మీలాగే కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాను, మీ మీద ఒట్టు.
2: వెరీ గుడ్ మై సన్, ఈ ఒక్క విషయంలోనైనా నా మాటను గౌరవిస్తే చాలు.
1: గౌరవించడం కాదండి, వెర్రి నాగన్నకు మనమంటే పంచప్రాణం అండి.
2: అందుకే అమెరికా వెళ్తున్నాడా?
0: నేను మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టి ఒంటరిగా అమెరికాలో ఎలా ఉండగలను నాన్న? నేను ఉద్యోగంలో స్థిరపడగానే మీ ఇద్దరిని అమెరికాకు పిలిపిస్తాను.
1: బాగా చెప్పావురా కన్నా.
2: తాను చెడ్డ కోతి వనమెల్లా చెడిపినట్లుందిరా, నువ్వు అమెరికా వెళ్లడమే కాకుండా మమ్మల్ని కూడా తీసుకెళ్తావా?
1: కన్నయ్య నిజమే చెప్పాడండి, మనం వెళ్తే ఎంచక్క అమెరికా చూడొచ్చు.
2: నేను చస్తే నా శవాన్ని అక్కడే తగలెడతారు. సారీ, నేను మాజీ సైనికుణ్ణి, నా చితి నా దేశంలోనే పెట్టాలి, నా హస్తికలు గంగానదిలోనే కలపాలి. సారీ, నేను నా దేశాన్ని వదిలి కాలు బయట పెట్టను, బతుకైనా చావైనా ఇక్కడే జరగాలి, నా చివరి కోరిక తీర్స్తావట్రా?
0: ఏంటి నాన్న?
2: నువ్వు మధ్య మధ్యలో ఇండియాకు వచ్చినా రాకున్నా పర్వాలేదురా, కానీ నేను చస్తే మాత్రం నా చితికి నిప్పు పెట్టేందుకు వస్తానని మాటివ్వరా?
0: నాన్న, ఏమిటా పాడుమాటలు?
1: శుభమానివాడు బయలుదేరుతుంటే ఏంటా అపశకునం మాటలు? శుభం కోరరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు విధవరాలి ఎక్కడా అని అన్నట్లుంది మీ వరుస. ఊరుకోండి.
0: నాన్న, ఇక ఈ టాపిక్ని ఇక్కడితో ఆపేయండి, పదండి ముగ్గురం కలిసి భోంచేద్దాం.
1: మీ నాన్నను కదిలిస్తే చాలు, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాడు.
2: ఇదో అన్నపూర్ణ, అబ్బాయి ఎయిర్పోర్ట్కి వెళ్లే సమయం అయింది, బ్యాగులు సర్దావా?
1: మొన్న రాత్రే సర్దానండి.
0: మొన్న కాదు, వారం కిందటే సర్దావమ్మా.
1: ఒరే అయ్యా, అమెరికాలో కుర్రకుంకలు సిగరెట్లు కాలుస్తారంట.
0: నేను కాల్చనమ్మా.
1: కాల్చకపోతే నలుగురిలో నామోషి అవుతావురా. సిగరెట్లు కాల్చు, కానీ ఫిల్టర్ సిగరెట్లు కాల్చు, లేకపోతే లివర్ పాడవుతుంది. మాకున్న ఒక్కగానొక్క నలుసువి.
0: నేను కాల్చనమ్మా, నన్ను కాల్చుకు తినకు.
2: కొడుక్కి ఓ తల్లి చెప్పే మాటలు ఇవేనా అన్నపూర్ణ? సిగరెట్లు కాల్చొద్దు అని చెప్పాలి, కానీ ఫిల్టర్ సిగరెట్లు కాల్చమనే తల్లి నేను ఎప్పుడు చూడలేదు.
0: తల్లి ప్రేమ అలాంటిదే లేనానా?
1: ఒరే అయ్యా, అమెరికాలో కుర్రకుంకలు మందు తాగుతారంట.
0: నేను తాగండిలే అమ్మా.
1: తాగకపోతే నలుగురిలో నామోషి అవుతావురా, అందుకే రెండు పెగ్గులు మాత్రమే తాగునాయనా. కానీ గుడుంబా నాటుసారా లాంటి చౌకబారు మందు తాగకు, లివర్ పాడవుతుంది. మాకున్న ఒక్కగానొక్క నలుసు మరి.
0: నేను తాగనమ్మా, నీ మీద ఒట్టు.
2: కొడుక్కు ఓ తల్లి చెప్పే మాటలు ఇవేనా? మందు కొట్టొద్దని చెప్పాలి, కానీ చీపులు ఇక్కడ తాగకు, కాస్లెడ్ ఇక్కడ తాగమని చెప్పే తల్లి నేను ఎప్పుడు చూడలేదు.
0: తల్లి ప్రేమ అలాంటిదే లేనానా?
1: ఒరే అయ్యా, అమెరికాలో కుర్రకుంకలు పబ్బుల్లో అమ్మాయిలతో ఆడి పాడతారంట.
0: నేను పబ్బులకు వెళ్ళనులే అమ్మా.
2: చెప్పలే, చెప్పు. పబ్బులో ఆడి పాడకపోతే నలుగురిలో నామోషి అవుతావురా? ఒక్క అమ్మాయితోనే ఆడిపాడు, అది కూడా సంసార పక్షంగా ఉండే అమ్మాయితోనే ఆడిపాడు. లేకపోతే ఆ అమ్మాయిలు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తారు అని చెప్పవే. అయిపోయావే, చెప్పు.
1: ఒక్కడివే అమెరికా ఎలా వెళ్తావురా?
2: విమానంలో వెళ్తాళ్లే.
1: అది కాదండి, తోడుగా ఎవరైనా ఉంటే.
0: నేను ఒంటరిగా వెళ్లడం లేదని 100 సార్లు చెప్పానమ్మా. నాతో పాటు నా క్లాస్మేట్ ప్రకాష్ కూడా వస్తున్నాడు.
1: కాని ప్రకాష్ న్యూయార్క్ లో దిగుతాడు, అక్కడి నుంచి డల్హాస్ కి నువ్వు ఒక్కడివే ఎలా వెళ్తావురా?
2: ఆడపిల్లలే ఒంటరిగా అమెరికా వెళ్తున్నారు, మగపిల్లవాడు వెళ్ళలేడా? అదిగో ప్రకాష్ మాటలోనే వచ్చేశాడు.
3: బాగున్నావు పెద్దమ్మా?
1: బాగున్నాను ప్రకాష్. నువ్వు కూడా అమెరికా వెళ్తున్నావు కాబట్టి

0: మా వాణ్ణి ధైర్యంగా పంపిస్తున్నాను నాయన. ఇక నుంచి స్నేహితుడివైనా అన్నవైనా తమ్ముడివైనా అన్నీ నువ్వే వాడికి.
1: వాడు నా ప్రాణ స్నేహితుడు పెద్దమ్మ. నేను వాడి బాగోగులు చూసుకోవడం కాదు, వాడే నా బాగోగులు చూసుకుంటాడు.
0: కానీ ఇద్దరు వేరువేరు నగరాల్లో ఉండబోతున్నారు కదా నాయన, అందుకే ప్రతివారం వాడి దగ్గరికి వెళ్ళి బాగోగులు చూసుకో. సమయానికి తినేలా చెయ్యి, సమయానికి పడుకునేలా చూడు.
2: అమ్మాయిని అప్పగింతలో అప్పగించినట్లు ప్రకాష్కి అప్పగించకే. అమెరికాలో ఎలా ఉండాలో, ఎలా మసులుకోవాలో వాళ్లకు మనకంటే ఎక్కువగా తెలుసు. ఇద్దరు కోతులు కలిశారుగా, ఇక అమెరికాను దున్నేస్తారులే.
0: తెలుసు, అదే నా భయం. ఇద్దరికీ పర్వతాలు ఎక్కే అలవాటుంది. అమెరికాలో కూడా పర్వతాలు ఎక్కకండి. ఆ పర్వతాలు మన దేశంలో వాటికంటే ఎక్కువ ఎత్తులో ఉంటాయి.
1: మన హిమాలయాలను మించిన పర్వతాలు ఎక్కడా లేవు పెద్దమ్మ. నువ్వేమి భయపడకు, పర్వతారోహణ చేసేంత సమయం మాకుండదు.
0: అమెరికాలో పర్వతాలు లేకుండా ఉంటే బాగుండేది. అసలు అక్కడ పర్వతాలని ఎవరు నిర్మించారో?
2: అవి ప్రకృతి నిర్మాణాలు. నీ నస ఆపి వాళ్ళని వెళ్ళనివ్వు. విమానానికి సమయం దగ్గర పడింది.
1: వెళ్ళొస్తాం పెద్దమ్మా, వెళ్ళొస్తాం పెద్దన్నా.
0: అలాగే ప్రకాష్.
2: విష్ యూ హ్యాపీ జర్నీ ప్రకాష్.
0: క్షేమంగా వెళ్ళి లాభంగా రండి.
3: వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను నాన్న.
0: సరేనన్నా, జాగ్రత్త. హ్యాపీ జర్నీ.
2: విష్ యూ హ్యాపీ జర్నీ మై సన్. అరే అరే, ఈ కాళ్ళు ముక్కడాలేంట్రా, వద్దొద్దు.
0: క్షేమంగా వెళ్ళి లాభంగా రారా తండ్రి. ఆ దేవుడి దీవెనలు నీకెప్పుడూ ఉంటాయి.
2: బాయ్ నాన్న.
3: ఓకే నాన్న. ఓకే అమ్మా, బాయ్.
0: బాయ్. ఏవండి ఏవండి, మధ్యాహ్నం 1 గంట దాటింది, ఇంకా లేవలేదే. లేచి భోంచేయండి.
2: రాత్రి 1 గంట నుంచి 4 గంటల వరకు అబ్బాయితో వీడియోలో మాట్లాడాను. తెల్లవారుజామునే కునుకు పట్టింది.
0: అవును, అక్కడ పగలు, ఇక్కడ మనకు రాత్రి. మనం పగలు మాట్లాడితే రాత్రి అబ్బాయికి నిద్ర ఉండదు. అందుకే మనకు నిద్ర లేకపోయినా అబ్బాయికి నిద్ర ఉండాలని రాత్రివేళ ఫోన్ చేయమని చెప్పాను.
2: మంచి పని చేశావు. రాత్రివేళ మెలకుగా ఉన్నా మనకు నష్టం లేదు, కానీ వాడికి రాత్రివేళ నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. మనం పడమరవైపు వాలిపోతున్న సూర్యుడి లాంటి వాళ్ళం. వాడు తూర్పున ఉదయించే సూర్యుడి లాంటి వాడు. వాడికే పెద్దపీట వేయాలి.
0: అబ్బో, మొన్నటి వరకు అబ్బాయిని అమెరికా వెళ్లకూడదని మారాం చేశారు. ఇప్పుడు వాడు మంచి ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తుంటే మీ ముఖం వెలిగిపోతుంది.
2: అవును, మనకు 10 జన్మలకు సరిపడే సంపాదన ఇస్తున్నాడు. కానీ నాకు తృప్తి లేదన్న పూర్ణ.
0: ఏ,
2: వాడి ప్రతిభా పాఠవాలు మన దేశానికి ఉపయోగపడితే తృప్తి పడేవాడిని. వాడు నెలకు 1 లక్ష పంపిస్తున్నా వాడు లేని లోటు అనుక్షణం నన్ను బాధ పెడుతోంది.
0: అవును, కానీ తప్పదు, భరించాలండి. ఇంకా ఎంతకాలం వాడు అమ్మా నాన్నల పంచన ఉంటాడు? చెట్టంత కొడుకు. మనకు నీడనివ్వకపోయినా ఇతరులకు కాయలు పండ్లు ఇస్తున్నాడు, అది చూసి తృప్తి పొందండి.
2: అది కాదు నా బాధ. వాడిప్పుడు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు కొట్టేస్తూ అమెరికాలోనే శాశ్వతంగా ఉండిపోయేలా ఉన్నాడు. ఇంతకు ముందు వాడికి కాబోయే భార్య ఏం చదువుకున్నా పర్వాలేదు అనేవాడు. కానీ ఇప్పుడు బీటెక్ చేసి పాస్పోర్ట్ ఉండే అమ్మాయి కావాలని పట్టుబడుతున్నాడు. పెళ్లి చేసుకుని అమ్మాయిని అమెరికా తీసుకెళ్తానని ప్రకాష్తో చెప్పాడంట.
0: నాకు కూడా చెప్పాడు. నేను దానికి సరే అన్నాను.
2: ఎందుకన్నావు?
0: లేక పెళ్లి చేసుకుని వాడు ఇక్కడే ఎలా ఉంటాడు? బీటెక్ చేసి పాస్పోర్ట్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్తానని చెప్పాడు. అవసరమైతే అమ్మాయిని అమెరికాలోనే ఎంఎస్ చేయించి అతని కంపెనీలోనే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. వాళ్ళిద్దరూ చిలకా గోరింకల్లా కాపురం చేస్తూ అక్కడే ఉద్యోగాలు చేసుకుంటారు.
2: అప్పుడు వాళ్లకు పుట్టే పిల్లలు అమెరికా పౌరులు అవుతారు, ఈ ఇద్దరు గ్రీన్ కార్డు హోల్డర్లు అవుతారు. మన దేశంతో అన్ని బంధాలు తెగిపోతాయి అన్న పూర్ణ.
0: మన దేశంతో బంధాలు తెగిపోయినా అనుబంధాలు ఎక్కడికి పోతాయండి? అమెరికాలో గ్రీన్ కార్డులు తీసుకున్న వాళ్ళు మన దేశానికి వచ్చిపోవడం లేదు. అమెరికాలో ఉన్నా మన సంప్రదాయాలు సంస్కృతిని మర్చిపోతున్నారా? వాళ్లకు పుట్టే పిల్లలకు వెంకటేష్, అలివే

0: మంగ లాంటి పేర్లు పెడుతున్నారే కానీ విలియం, మడోనా లాంటి పేర్లు పెట్టడం లేదుగా. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అమెరికావాడిని పెళ్లి చేసుకున్నా తన పేరు మార్చుకుందా? తను మన దేశాన్ని ప్రేమించడం మానుకోలేదుగా.
1: నిజమే, కానీ
0: కానిలేదు గీనిలేదు. మీరు ఇలాంటి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకండి. అసలే మీ ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంది, మందుల మీద బతుకుతున్నారు. నాలాగా చలాకీగా ఉండండి.
1: అలాగే లేవే, వాడు వెళ్ళి ఏడాది అయింది, నా కళ్ళలో మెదులుతున్నాడు. ఈ సంక్రాంతికి రమ్మని చెప్పు, వాడు నీ మాట కాదనడు.
0: అది మీరు నాకు చెప్పాలా? వారం నుండే వెంట పడుతున్నాను, కానీ సెలవులు లేవంట. 10 రోజులు సెలవు పెడితే 2 లక్షల రూపాయలు కట్ చేస్తారంటండి. అందుకే దీపావళికి వస్తానని చెప్పాడు.
1: మరి ప్రకాష్ ఎలా వస్తున్నాడు?
0: ప్రకాష్ తల్లి ఆరోగ్యం బాగోలేదంట. జీతం పోయినా పర్వాలేదు, తనకు తల్లే ముఖ్యమని తెగించి వస్తున్నాడు.
1: గుడ్, డబ్బు కంటే తల్లే గొప్పని ప్రకాష్ గ్రహించాడు. కానీ మనవాడెప్పుడు గ్రహిస్తాడో?
0: మీరు మన అబ్బాయిని ఇలా నిందిస్తే నేను ఒప్పుకోను. నా కొడుకు డబ్బు మనిషి కాదు, ఉద్యోగ ధర్మం తెలిసినవాడు.
1: అబ్బో, కొడుకుని ఒక్క మాట అనగానే పౌరుషం ముంచుకొచ్చిందే.
0: కాదా మరి, వాడు నిజంగా డబ్బుకు విలువిచ్చేవాడయ్యుంటే చదువు పూర్తి కాగానే అమెరికా చెక్కేసేవాడు. 4 ఏళ్లు ఇక్కడుండి అరకొర జీతానికి ఉద్యోగం చేసేవాడే కాదు.
1: అది కూడా నిజమే అన్నపూర్ణ, కానీ ఈ ఏడాదిలో 25 లక్షలు సంపాదించాడుగా. 2 లక్షలు పోతే పోయింది, మనల్ని చూసేందుకు పండక్కి రావచ్చుగా. పనిలో పనిగా ఇక్కడ అమ్మాయిని చూసి సంబంధం ఖాయం చేసేవాడిని కదా.
0: కానీ ఇప్పుడే పెళ్లి వద్దంటున్నాడండి.
1: ఇంకెప్పుడు చేసుకుంటాడు? నేను చచ్చినాక చేసుకుంటాడా? వాడి పెళ్లి నా చేతుల మీదుగా చేయాలని ఎన్నో కలలు కన్నా, వాడికి పుట్టే పిల్లలను ఈ చేతులతో పెంచాలని ఎంతో మురిసిపోయాను. ఓ తాతగా, నా మనవాళ్లను మనవరాళ్లను పెంచి పెద్ద చేయాలి అని ఎన్నో ఆశలతో ఉన్నాను. ఇక వాడి పిల్లల్ని పెంచి పెద్ద చేసే అదృష్టం ఎలాగూ లేదు. కనీసం వాడి పెళ్లినైనా కళ్ళారా చూసే అదృష్టం నాకు లేదా?
0: వాడి పెళ్లి మీ చేతుల మీదే జరగాలని వాడికి ఉంది. పోతే దీపావళికి ఎలాగో వస్తాడు కదా, అప్పుడే సంబంధం ఖాయం చేయమన్నాడు. ముహూర్తాలు కుదిరితే వెంటనే పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు.
1: ఇస్తాడు ఇస్తాడు, రాజకీయ నాయకుళ్ళ హామీలు టన్నుల కొద్దిస్తాడు. వాడక్కడ అమెరికా పిల్లలను చూసి ప్రేమలో పడి అక్కడే పెళ్లి చేసుకుంటాడని నా భయం. ఆ చావు కబురు చల్లగా చెప్పి తగలడతాడేమోనని నాకు భయంగా ఉంది అన్నపూర్ణ.
0: అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి. వాడికి అమెరికా తిండే నచ్చడం లేదు, ఇక అమెరికా అమ్మాయి ఏం నచ్చుతుంది?
1: అన్నం వేరు, అమ్మాయి వేరు, ప్రేమ గుడ్డిది చెవిటిది మూగది కూడా.
0: అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు?
1: ఏ, నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు
0: అంటే నన్ను చేసుకుని సుఖపడలేదా?
1: సుఖపడ్డాననుకో, కానీ అందరం అమ్మాయిలు నీలా గుణవంతులుగా ఉండరుగా.
0: అది సరే, గాని డాక్టర్ మీకు 2 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు, బయలుదేరదాం పదండి.
1: నేను ఆ డాక్టర్ దగ్గరికి రాను. అరే, కడుపులో నొప్పిని చెప్పిన పాపానికి ఇప్పటి వరకు 10 రకాల పరీక్షలు చేసి రకరకాల మందులిచ్చి నన్ను చంపుతున్నారు.
0: అందులో తప్పేముందండి, రోగం ఆదిలోనే తెలుసుకుంటే నయం చేయవచ్చు, అది ముదిరినాక తెలుసుకున్నా ప్రయోజనం ఉండదు.
1: నేను మిలిటరీలో ఉద్యోగం చేసిన మాజీ ఆఫీసర్ని, ఈ దేహం చూసావా? 60 ఏళ్లు నిండినా 6 కిలోమీటర్లు వాకింగ్ చేస్తున్నాను. బాహుబలి ఉక్కులా ఎలా బలంగా ఉన్నానో చూడు.
0: మీరు అలాగే ఉండాలని 3 కోట్ల దేవుళ్లకు మొక్కుతున్నాను. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ముందు ఆసుపత్రికి పదండి.
1: ఆ నర్స్ ఇంజక్షన్తో పొడుస్తుంది, నువ్వేమో సూటిపోటు మాటలతో పొడుస్తున్నావు. నీకంటే ఆ నర్సేనేం కదా, పద.
0: అవును మరి, ఆ పడుచు నర్సు చిరునవ్వుతో మీ నడుము నిమురుతూ ఇంజక్షన్ ఇస్తే సమ్మగా ఉంటుందిగా.
1: నీకుళ్ళు తగలడా? ఈ వయస్సులో కూడా నన్ను అనుమానిస్తున్నావే. కావాలంటే నువ్వు కూడా ఇంజక్షన్ ఇవ్వడం నేర్చుకో, నువ్వే నాకు ఇవ్వు చాలా.
0: అందుకే ఇంజక్షన్ చేయడం నేను కూడా నేర్చుకుంటున్నాను, పదండి.

0: ఎవరో ఇంటి కాలింగ్ బెల్ నొక్కారు. ఎవరు? ఓ ప్రకాశ, బాగున్నావా నాయనా?
1: బాగున్నాను పెద్దమ్మా,

0: మీరెలా ఉన్నారు?
1: బాగున్నాను నాయన. మా నవీన్ ఎలా ఉన్నాడు?
0: వాడికే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు కొట్టేస్తూ దర్జాగా ఉన్నాడు, ఫుల్ బిజీ.
1: అమ్మా, అలా సోఫాలో కూర్చో నాయన, టీ తీసుకొస్తాను.
0: వద్దొద్దు పెద్దమ్మా, నేను ఇప్పుడే కాఫీ తాగొస్తున్నాను, మీరు కూడా అలా కూర్చోండి.
1: మీ అమ్మకు ఆరోగ్యం ఎలా ఉంది?
0: నా మీద బెంగతో మొన్నటి వరకు మంచం పట్టింది, నేను రాగానే మామూలు మనిషి అయింది. మొన్నటి వరకు పాలు కూడా తాగలేదు, ఇప్పుడు బిర్యానీ తింటూ లేడి పిల్లల చెంగు చెంగు నెగురుతోంది.
1: తల్లి ప్రేమంటే అదే నాయన. నవమాసాలు మోసి కన్న పిల్లలు దూరమైతే ముసలి వయసులో కడుపులో పురిటి నొప్పులు వస్తాయి, మనసు మోడు వారుతుంది. కన్న పిల్లలు కంటి ముందుంటే మోడు వారిన ఆ మనసు చిగురిస్తుంది.
0: అవును పెద్దమ్మా, అన్నింటికీ మందుంది, కానీ మానసిక రోగానికి మందు లేదు. ఇంతకీ పెద్దనాన్న లేడా?
1: లేడు నాయన. వాకింగ్కి వెళ్ళి గంటయింది, మరో గంటకు కానీ రాడు. రోజుకు కుర్రాడిలా 6 కిలోమీటర్లు నడిస్తే కానీ ఆయనకి నిద్ర పట్టదు.
0: మిలిటరీ ఆఫీసర్ కదా, అందుకే ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారు. అదే నన్ను చూడండి, 30 ఏళ్ళు దాటలేదు, 3 కిలోమీటర్లు కూడా నడవలేను. పెదనాన్నలా నేను కూడా ఆరోగ్య సూత్రాలు పాటించాలి, లేకపోతే ఆయనలా నాకు 60 ఏళ్ళు నిండేసరికి నా బండి షెడ్డుకొచ్చేలాగుంది.
1: ఏమో నాయన, ఆయన పైకి మేడి పండులా ఉన్నారు నాయన, కానీ లోపల
0: ఏమైంది పెద్దమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు?
1: నువ్వు నవీన్కి చెప్పనంటే నీకు నిజం చెబుతాను తండ్రి.
0: వాడికి చెప్పను, చెప్పండి.
1: మీ పెద్ద నాన్నకు కడుపులో పెద్ద పెగుకు క్యాన్సర్ వచ్చింది.
0: నిజమా?
1: అవును నాయన, క్యాన్సర్ ముదిరింది. ఆయనకి ఎక్కువ కాలం బతకడని డాక్టర్లు చెప్పారు.
0: ఈ విషయం పెద్దనాన్నకు తెలుసా?
1: లేదు, తెలియదు. తెలిస్తే ఆ ముసలాయన తట్టుకోలేడు. ఆయన పైకి నిండుకుండలా గంభీరంగా ఉంటారు, కానీ ఒట్టి సెంటిమెంట్ మనిషి, చాలా సున్నితం. ఈ విషయం ఆయనకు చెప్పొద్దని డాక్టర్లను వేడుకున్నాను. పేగులో చిన్న కురుపు ఉందని వైద్యం చేయిస్తున్నాను.
0: మంచి పని చేశారు పెద్దమ్మ, ఈ వయసులో ఈ నిజం చెప్పకపోవడమే మంచిది.
1: ఈ విషయం నవీన్కి చెప్పకుండా వాణ్ణి వెంటనే ఇండియాకు పంపించు ప్రకాష్. మాకున్నది ఒక్కగానొక్క నలుసు, వాడి పెళ్ళి కల్లారా చూడాలని మీ పెద్ద నాన్న చివరి కోరిక. వాణ్ణి ఎలాగోలా ఇండియాకు పంపి పుణ్యం కట్టుకో తండ్రి. 4 సంబంధాలు చూశాను, వాడు ఏ అమ్మాయిని నచ్చినా వెంటనే మా చేతుల మీద పెళ్లి చేసి అమెరికా పంపిస్తాము. అప్పుడు ఆయన పోయినా ఆయన ఆత్మ శాంతిస్తుంది.
0: అలాగే పెద్దమ్మ, నేను అమెరికా వెళ్ళగానే వాణ్ణి ఇండియాకు పంపిస్తాను.
1: కానీ మీ పెద్ద నాన్నకు క్యాన్సర్ ఉందని చెప్పకునాయన, చెబితే నవీన్ తట్టుకోలేడు, మనశ్శాంతిగా అమెరికాలో ఉండలేడు. అసలే అక్కడ వాడు ఒంటరి పక్షి.
0: అలాగే పెద్దమ్మ, మీరేం దిగులు పడకండి, ముందు పెదనాన్న ఆరోగ్యం బాగుపడేలా చూడండి. కావాలంటే నేను వారం రోజులు ఇక్కడే ఉండి మీకు సహాయం చేస్తాను.
1: థ్యాంక్స్ నాయన. నువ్వు ఉండే ఈ వారం రోజులు రాత్రి వేళ మా ఇంట్లోనే భోంచేయి, మా నవీన్ ఇంట్లో ఉన్నట్లు సందడిగా ఉంటుంది.
0: అలాగే పెద్దమ్మ, ముందు ఏడు పాపండి, వాడు లేకపోతే ఏంటి నష్టం? ఆ కొడుకు స్థానం నింపేందుకు నేను వచ్చానుగా.
1: నా తండ్రే.
0: ముందుగా పార్కుకు వెళ్ళి పెదనాన్నను కలవాలి, కలుస్తాను.
1: అలాగే నాయన.

0: అరే ప్రకాష్, నువ్వు పార్క్కి వచ్చావంటయ్యా?
1: ఇంటికి వెళ్ళాను పెద్దనాన్న. మీరు రోజు వాకింగ్లో హైదరాబాద్ నుండి పాకిస్తాన్ బార్డర్ వరకు వెళ్ళొస్తారని పెద్దమ్మ చెప్పారు. అందుకే మిమ్మల్ని కలవాలని ఇలా వచ్చాను.
0: సరే, అలా బెంచ్ మీద కూర్చొని మాట్లాడుకుందాం పద.
1: పార్క్లో ఎవరు లేరే?
0: ఏంది, ఓ గంట వాకింగ్ చేసి అందరూ వెళ్ళిపోతారు. నేను ఒక్కడనే 3 గంటలు వాకింగ్ చేసి మెల్లగా వెళ్తాను. పని పాట లేని అక్కుపక్షిని కదా.
1: చెప్పండి పెద్దనాన్న, ఎలా ఉన్నారు?
0: నాకే బ్రహ్మాండంగా ఉన్నాను. మా అక్కుపక్షిగాడు అమెరికాలో ఎలా ఉన్నాడు?
1: వాడు కూడా మీలాగే తెగ వాకింగులు చేస్తూ కింగ్లా ఉన్నాడు.
0: కానీ ఇండియాకు రాలేదు చూడు.
1: పెద్దనాన్న, నేను చేసేది చిన్న ఉద్యోగం, ఇట్టే సెలవులు ఇస్తారు. కానీ వాడు చేసేది పెద్ద ఉద్యోగం. వాడు ఒక బ్రాంచ్కే మేనేజర్. వాడు లేకపోతే కంపెనీ అల్లాడిపోతుంది. పైగా చీఫ్ మేనేజర్గా

0: ప్రమోషన్ కొట్టేసే పోటీలో ఉన్నాడు. ఇప్పుడు వాడు సెలవు పెట్టి ఇండియాకు వస్తే బంగారం లాంటి అవకాశాలు పోతాయి పెద్దనాన్న.
1: వాడు పైకి వస్తున్నాడని సంతోషించాలో, మాకు దూరం అవుతున్నాడని బాధపడాలో అర్థం కావడం లేదు ప్రకాష్.
0: మీరు కొంచెం ఓపిక పడితే అన్ని సర్దుకుంటాయి పెద్దన్న.
1: కానీ అంత సమయం లేదు ప్రకాష్.
0: అంటే
1: నువ్వు మా ముసలిదానికి మా వాడికి చెప్పానంటే ఓ నిజం చెప్తాను.
0: చెప్పను, మాటిస్తున్నాను, నిజం చెప్పండి.
1: నాకు క్యాన్సర్, ఎక్కువ కాలం బతకను ప్రకాష్.
0: ఏమిటి ఏమిటి మీరు మాట్లాడేది?
1: అవును ప్రకాష్, నా పెద్ద పేగుకు క్యాన్సర్ వచ్చింది. అది అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. పరిస్థితి మొత్తం చేదాటిపోయింది. నేను ఎక్కువ కాలం బతకనని తేలిపోయింది. ఈ నిజం తెలిస్తే మా ముసలిది గుండె పగిలి నాకంటే ముందే చస్తుందని నేను చెప్పలేదు. పెద్ద పేగులో చిన్న కురుపు ఉందని అబద్ధం చెప్పి వైద్యం చేయించుకుంటున్నాను. ఇప్పుడు నేను తిండి మీద బతకడం లేదు, మందుల మీద బతుకుతున్నాను. ఈ విషయం అమెరికాలో ఉన్న వాడికి తెలిస్తే కృంగిపోతాడు. ఉద్యోగం మీద ధ్యాస పెట్టకపోతే వాడి భవిష్యత్తే నాశనం అవుతుంది. వాడికి నేనంటే ప్రాణం.
0: అవును పెద్దనాన్న, మీరంటే వాడికి ప్రాణం. అందుకే నిజం చెప్పను.
1: నేను మిలిటరీ వాడిని, చావంటే నాకు లెక్కలేదు. యుద్ధంలో మృత్యుతో పోరాడి గెలిచిన వాడిని, కనిపించే శత్రుతో పోరాడి గెలవగలను, కానీ కంటికి కనిపించని ఈ క్యాన్సర్ మహమ్మారితో పోరాడలేకపోతున్నాను. నాకు ఓటమి తప్పదు, చావు తప్పదు. అయినా చస్తాననే భయం లేదు, బాధ కూడా లేదు. కానీ నేను చచ్చాక మా ముసల్ది ఒంటరిగా ఇక్కడ ఎలా బతకగలదు ప్రకాష్?
0: మీరేడవకండి పెద్దనాన్న, మీరేడవకండి. మీరు అధైర్యపడితే పెద్దమ్మ నవీన్ కూడా కృంగిపోతారు.
1: అందుకే ధైర్యంగా ఉన్నట్టు నటిస్తున్నాను. నేను నవ్వుతూ మా ముసలిదని నవ్విస్తున్నాను. ఇప్పుడు నాకున్న కోరిక ఒక్కటే.
0: ఏంటది?
1: నా చేతుల మీద పెంచిన నా చిట్టి తండ్రి పెళ్లి ఈ చేతులతో చేయాలని ఉంది. వాడి పెళ్లిని కళ్ళారా చూడాలని ఉంది. నేను చచ్చాక మా ముసలిదాన్ని అమెరికా పంపితే కోడలు పిల్లలతో మనవళ్ళు మనవరాళ్లతో హాయిగా బతికేస్తుంది, హాయిగా బతికేస్తుంది.
0: మీ కోరిక తప్పక నెరవేరుతుంది.
1: మరి నేను బతికుండగా అది నెరవేరుతుందా ప్రకాష్?
0: తప్పక నెరవేరుతుంది పెద్దనాన్న. మీరు ఇదే గుండె నిబ్బరంతో ఉండండి, మీకేమీ కాదు. క్యాన్సర్ని నయం చేసే మందులు ఇప్పుడు మార్కెట్లో వస్తున్నాయి.
1: అదే నమ్మకంతో బతుకుతున్నాను ప్రకాష్. కాబట్టి మా పరిస్థితిని అర్థం చేసుకుని నవీన్కి చెప్పకుండా ఇండియాకు వెంటనే పంపించు నాయన.
0: అలాగే పెద్దనాన్న, పదండి ఇంటికి వెళదాం. ముందు ఆ కన్నీళ్లు తుడుచుకోండి. మీ కళ్ళలో కన్నీళ్లు చూస్తే పెద్దమ్మ తట్టుకోలేదు.
1: అవును, ఆ ముసల్ది ఒట్టి పిరికిది. పదా.

0: ఇదిగో అన్నపూర్ణ, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎలా ఉందో చూడు.
1: ఎందుకు
0: పెళ్లి కోసం.
1: ఈ వయసులో మీకు పెళ్లి కావాల్సి వచ్చిందా?
0: అబ్బా నాకు కాదే, అనుమానం పురుగ మన అబ్బాయికి.
1: మన అబ్బాయికి ఇంత ముసలి పీనుగుతో పెళ్లి చేస్తారా?
0: మరి ఎంత ముసలిదానిలా ఉందా?
1: కాకపోతే నాకంటే ముసలి పీనుగులా ఉంది. కాస్త పడుచు పిల్లని చూడండి.
0: ఈ ఫోటోలో అమ్మాయి ఎలా ఉంది?
1: బాగుంది. ఏం చదువుకుంది?
0: ఎంఎస్ చేసింది. మనవాడు ఒప్పుకుంటే పెళ్లి చేసి అమెరికా పంపిస్తాను. ఇద్దరూ అక్కడే ఉద్యోగం చేసి చిలకా గోరింకల్లా కాపురం చేస్తారు.
1: ఇన్నాళ్లకో మంచి మాట మనస్ఫూర్తిగా చెప్పారు.
0: నువ్వు కూడా అమెరికా వెళ్లి వాళ్లతో ఉండొచ్చు.
1: మరి మీరు రారా?
0: రాను. రానంటే రాను. నేను ఒక్కడిని ఇక్కడ హాయిగా ఉంటాను. నీ పోరన్న తప్పుద్ది.
1: ఆ కుళ్ళు కామెడీనే వద్దనేది. మిమ్మల్ని విడిచి నేను ఎలా వెళ్ళగలను?
0: నేనంటే అంత ప్రేమ
1: కాదు, అనుమానం. నేను లేకపోతే ఆ పక్కింటి పనిపిల్లకు సైట్ కొడతారని.
0: అరే నేనా? కంటి సైట్ తగ్గి సోడా బుడ్డి కళ్ళ జోడు పెట్టుకుంటున్నాను. నేను సైట్ కొట్టడం ఏంటి ముసలిదానా?
1: అక్కడికి మీరు పడుచుకుర్రాడా? నాకంటే 5 ఏళ్లు పెద్ద. మీరు 60 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్. నేను 55 ఏళ్ల జూనియర్.

0: సీనియర్ సిటిజన్ని, మీరే ముసలి.
1: అది సరే, ఈసారి పండక్కి మనవాడు అమెరికా నుంచి వస్తాడా, లేక ఇండియాకు వెళితే నాకు పెళ్లి చేస్తారని రాకుండా కుంటి సాకులు చెప్తాడా?
0: పెళ్లి విషయం నేను చెప్పినప్పటి నుంచి వాడు విసుక్కొని మాట్లాడమే మానేశాడు. ఇప్పుడు వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నాడు. కాబట్టి వాడు ఇండియాకు వచ్చే వరకు వాడి పెళ్లి ఊసెత్తకండి, వాడు వచ్చాక నేను చక్రం తిప్పుతానుగా.
2: ఇంట్లోకి రావచ్చా పెద్దమ్మా?
0: రా ప్రకాష్, పరాయి వాడిలా ఇంట్లోకి రావచ్చా అని నువ్వు అడగాల? ఇది నీ ఇల్లు, మాకు మా నవీన్ ఎంతో, నువ్వు అంతే. రారా, భోంచేయి, నీకిష్టమైన బిర్యానీ చేశాను.
2: అలాగే పెద్దమ్మా, నాకు అమెరికా నుంచి ఫోన్ వచ్చింది, నేను ఈరోజే అమెరికా వెళ్తున్నాను.
1: శుభం, నువ్వు ఎంత త్వరగా వెళితే అంత తొందరగా మా వాణ్ణి ఇండియాకి పంపిస్తావు. వెళ్ళి వెంటనే మా వాణ్ణి పంపిస్తావుగా.
2: నా ప్రయత్నం నేను చేస్తాను పెద్దన్న.
0: వాడు మా మాట వినడు, కానీ నువ్వు చెబితే తప్పక వింటాడు నాన్న. వాడికి పెళ్లి విషయం చెప్పకుండా ఏదో ఒక వంకతో పంపించు నాయన.
2: అలాగే పెద్దమ్మా, అన్నట్లు వాడి వస్తువులు కొన్ని మీకు పంపాడు. ఇదిగో, మీరు వాడికి 10వ తరగతిలో గిఫ్ట్గా ఇచ్చిన గడియారం పంపాడు.
1: నేను ఎంతో ప్రేమతో కొనిచ్చిన గడియారం వాడికి భారమైందా?
2: కాదు, ఇది పాత మోడల్ గడియారం. సెల్ఫోన్లు వచ్చిన ఈ రోజుల్లో అమెరికాలో ఎవ్వరూ గడియారాలు పెట్టుకోరు. మీరు ఎంతో ప్రేమతో ఇచ్చిన ఈ గడియారాన్ని వాడు పెట్టుకుంటుంటే అందరూ వాణ్ణి ఎద్దేవా చేసి నవ్వుకుంటున్నారు. పల్లెటూరి బైతువని కామెంట్లు చేస్తున్నారు. అందుకే నేనే తీసుకొచ్చాను.
0: చక్కగా చెప్పావు నాన్న. ఈ ముసలాయన ఇచ్చిన ఈ పాతకాలం డొక్కు గడియారం పెట్టుకుంటే నలుగురిలో నామోషి. ఇలా ఇవ్వు, అల్మారాలో దాస్తాను.
2: ఇదిగో, వాడి బంగారు మొలతాడు కూడా పంపాడు.
0: ఏమిటి, వాడు చిన్నప్పుడు బుడిబుడి అడుగులు వేస్తుంటే మా అమ్మ వాడికి వెండి మొలతాడు ఇవ్వబోయింది. నా కొడుక్కి చీపుగా వెండి మొలతాడు వద్దన్నాను. నా కడియాలు కరగ్గొట్టి వాడికి బంగారు మొలతాడు చేయించాను. వాడిలో శ్రీకృష్ణుని చూసుకున్నాను. చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ, బంగారు మొలతాడు పట్టుదట్టి అని పాడేదాన్ని. లోపల వేసుకునే మొలతాడును ఎవరు చూస్తారని వాడికి నామోషి?
2: నామోషి అని కాదు పెద్దమ్మా, వెళ్లేటప్పుడు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బంగారం పట్టుకున్నారు. బంగారం తీసుకెళ్లినా తీసుకొచ్చినా దానికి సుంకం కట్టాలి. అయితే 2 తులాల బంగారం వరకు ఫ్రీగా తేవచ్చు. అందుకే ఈసారి నేను బంగారం తీసుకొని రాలేదు కాబట్టి నాతో పంపాడు.
1: అవునవును, ఈ కస్టమ్స్ అధికారులు మంగళసూత్రాల మీద కూడా సుంకం వసూలు చేస్తారు.
2: అందుకే వాడు భద్రంగా ఇంట్లో దాచమని మీ ప్రేమకు గుర్తుగా పంపాడు.
0: సర్లే, నా మనవడికి నా గుర్తుగా ఇస్తాను.
1: ఇది బాగుంది.
2: వాడి మధ్య చికెన్ తింటుంటే కోడి ఎముకలను నేను ఇందులో దాచాను. మీరు వీటిని గంగలో కలిపితే ఇక వాడు చికెన్ తినడం మానుకుంటాడు. అంటే వాడి పాడు అలవాటు గంగలో వదిలేయమని చెప్పాడు.
0: అది చలి దేశం, చికెన్ హీట్ పెంచుతుంది. తిననివ్వు నాయనా, మేము గంగార్పణం చేస్తే ఎలా?
1: అవును, గంగార్పణం చేయాలి. మన వంశంలో అందరం శాకాహారులం. నేను మిలిటరీలో పస్తులు పడుకున్నాను, కానీ ఏనాడూ మాంసాహారాన్ని తినలేదు. మనం చికెన్ గంగార్పణం చేస్తే వాడికి జన్మలో తినడు.
2: బాగా చెప్పారు పెద్దనాన్న, ఇక నేను బయలుదేరతాను.
1: భోంచేసి వెళ్ళు బాబు, నీకోసం మీ పెద్దమ్మ ఇంట్లో మొదటిసారి చికెన్ బిర్యానీ వండింది.
2: శుద్ధ శాకాహారులు ఇంట్లో చికెన్ బిర్యానీ వండి మడిని మరిచారా?
0: మేం ఏం తింటున్నామో ముఖ్యం కాదు నాయన, ఈ కాలం పిల్లలు ఏం తింటున్నారో అదే పెట్టాలి. రా, నువ్వు చికెన్ బిర్యానీ తిను, మేము పంచభక్ష పరమాన్నం తింటాము. అయినా నువ్వు నాకు దేవుడిచ్చిన 2వ కొడుకువుగా.

0: ఇంట్లోకి రావచ్చా పెద్దమ్మా?
1: రా ప్రకాష్, పరాయి వాడిలా ఇంట్లోకి రావచ్చా అని నువ్వు అడగాల? ఇది నీ ఇల్లు, మాకు మా నవీన్ ఎంతో, నువ్వు అంతే. రారా, భోంచెయ్యి. నీకిష్టమైన బిర్యానీ చేశాను.
0: అలాగే పెద్దమ్మా, నాకు అమెరికా నుంచి ఫోన్ వచ్చింది. నేను ఈరోజే అమెరికా వెళ్తున్నాను.
2: శుభం, నువ్వు ఎంత త్వరగా వెళితే అంత తొందరగా మా వాణ్ణి ఇండియాకి పంపిస్తావు. వెళ్ళి వెంటనే మా వాణ్ణి పంపిస్తావుగా.
0: నా ప్రయత్నం నేను చేస్తాను పెద్దనాన్న.
1: వాడు మా మాట వినడు, కానీ నువ్వు చెబితే తప్పక వింటాడు నాన్నా.

0: వాడికి పెళ్లి విషయం చెప్పకుండా ఏదో ఒక వంకతో పంపించినాయన.
1: అలాగే పెద్దమ్మా, అన్నట్లు వాడి వస్తువులు కొన్ని మీకు పంపాడు. ఇదిగో, మీరు వాడికి 10వ తరగతిలో గిఫ్ట్గా ఇచ్చిన గడియారం పంపాడు.
2: నేను ఎంతో ప్రేమతో కొనిచ్చిన గడియారం వాడికి భారమైందా?
1: కాదు, ఇది పాత మోడల్ గడియారం. సెల్ఫోన్లు వచ్చిన ఈ రోజుల్లో అమెరికాలో ఎవ్వరూ గడియారాలు పెట్టుకోరు. మీరు ఎంతో ప్రేమతో ఇచ్చిన ఈ గడియారాన్ని వాడు పెట్టుకుంటుంటే అందరూ వాణ్ణి ఎద్దేవా చేసి నవ్వుకుంటున్నారు. పల్లెటూరి బైతువని కామెంట్లు చేస్తున్నారు. అందుకే నేనే తీసుకొచ్చాను.
0: చక్కగా చెప్పావు నాన్న. ఈ ముసలాయన ఇచ్చిన ఈ పాతకాలం డొక్కు గడియారం పెట్టుకుంటే నలుగురిలో నామోషి. ఇలా ఇవ్వు, అల్మారాలో దాస్తాను.
1: ఇదిగో వాడి బంగారు మొలతాడు కూడా పంపాడు.
0: ఏమిటి, వాడు చిన్నప్పుడు బుడిబుడి అడుగులు వేస్తుంటే మా అమ్మ వాడికి వెండి మొలతాడు ఇవ్వబోయింది. నా కొడుక్కి చీపుగా వెండి మొలతాడు వద్దన్నాను. నా కడియాలు కరగ్గొట్టి వాడికి బంగారు మొలతాడు చేయించాను. వాడిలో శ్రీకృష్ణుని చూసుకున్నాను. చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ, బంగారు మొలతాడు పట్టుదట్టి అని పాడేదాన్ని. లోపల వేసుకునే మొలతాడును ఎవ్వరు చూస్తారని వాడికి నామోషి?
1: నామోషి అని కాదు పెద్దమ్మా, వెళ్లేటప్పుడు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బంగారం పట్టుకున్నారు. బంగారం తీసుకెళ్లినా తీసుకొచ్చినా దానికి సుంకం కట్టాలి. అయితే 2 తులాల బంగారం వరకు ఫ్రీగా తేవచ్చు. అందుకే ఈసారి నేను బంగారం తీసుకొని రాలేదు కాబట్టి నాతో పంపాడు.
2: అవునవును, ఈ కస్టమ్స్ అధికారులు మంగళసూత్రాల మీద కూడా సుంకం వసూలు చేస్తారు.
1: అందుకే వాడు భద్రంగా ఇంట్లో దాచమని మీ ప్రేమకు గుర్తుగా పంపాడు.
0: సర్లే, నా మనవడికి నా గుర్తుగా ఇస్తాను.
2: ఇది బాగుంది.
1: వాడి మధ్య చికెన్ తింటుంటే కోడి ఎముకలను నేను ఇందులో దాచాను. మీరు వీటిని గంగలో కలిపితే ఇక వాడు చికెన్ తినడం మానుకుంటాడు. అంటే వాడి పాడు అలవాటు గంగలో వదిలేయమని చెప్పాడు.
0: అది చలి దేశం, చికెన్ హీట్ పెంచుతుంది. తిననివ్వు నాయనా, మేము గంగార్పణం చేస్తే ఎలా?
2: అవును, గంగార్పణం చేయాలి. మన వంశంలో అందరం శాకాహారులమే. నేను మిలిటరీలో పస్తులు పడుకున్నాను, కానీ ఏనాడూ మాంసాహారాన్ని తినలేదు. మనం చికెన్ గంగార్పణం చేస్తే వాడికి జన్మలో తినడు.
1: బాగా చెప్పారు పెద్దనాన్న, ఇక నేను బయలుదేరతాను.
2: భోంచేసి వెళ్ళు బాబు, నీకోసం మీ పెద్దమ్మ ఇంట్లో మొదటిసారి చికెన్ బిర్యానీ వండింది.
1: శుద్ధ శాకాహారులు ఇంట్లో చికెన్ బిర్యానీ వండి మడిని మరిచారా?
0: మేం ఏం తింటున్నామో ముఖ్యం కాదు నాయన, ఈ కాలం పిల్లలు ఏం తింటున్నారో అదే పెట్టాలి. రా, నువ్వు చికెన్ బిర్యానీ తిను, మేము పంచభక్ష పరమాన్నం తింటాము. అయినా నువ్వు నాకు దేవుడిచ్చిన 2వ కొడుకువుగా.

0: అన్నపూర్ణమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు?
1: ఏమీ లేదండి, నా మనసు బాగాలేదండి.
0: ప్రతిరోజుగా నేను ఐసీయూలో ఉన్నాను. నాకు క్యాన్సర్ ఉందని నీ దగ్గర దాచాను. నాకు క్యాన్సర్ ఉందని నువ్వు నాకు తెలియకుండా దాచావు. కానీ నిజం ఎంతో కాలం తాగదు. నిజం నిప్పులాంటిది, అది ఏదో ఒకరోజు దహిస్తుంది. నన్ను కూడా అదే నిప్పు దహిస్తుంది అన్నపూర్ణ.
1: ఏమిటా పాడు మాటలు? మీకు ఏ రోగం లేదని డాక్టర్లు చెప్పారు.
0: గుప్పిట్లో నిప్పును దాచలేము, నోట్లో నిజాన్ని దాచలేము అన్నపూర్ణ. నాకు క్యాన్సర్ ఉందని ముందే నాకు తెలిసింది. నేను ఆ విషయం తెలిసి తట్టుకున్నారు.
1: అయ్యో,
0: కానీ మా ముసల్ని తట్టుకోలేదని నీకు నిజం చెప్పొద్దని డాక్టర్లను వేడుకున్నాను. నువ్వు కూడా నిజం నాకు చెప్పొద్దని డాక్టర్లను వేడుకున్నావు. డాక్టర్లు నిజం దాచినా మందులు నిజం దాచలేవు.
1: మీరిలా ఏడుస్తారని, మీకు నిజం చెప్పకూడదని డాక్టర్లకు, ప్రకాష్కి చెప్పాను.
0: నేను కూడా అలాగే చెప్పాను. కానీ నిజాన్ని ఎంతకాలం దాచగలం? అంతా అయిపోయింది, కౌంట్ డౌన్ మొదలైంది.
1: అయ్యో అలా అనకండి.
0: డాక్టర్లు కూడా చేతులెత్తేశారు.
1: అయ్యో మీరు అలా మాట్లాడకండి, నేను తట్టుకోలేను. మీకంటే ముందు నేనే ముత్తైదుగా చేస్తాను.
0: వద్దు వద్దన్నపూర్ణ, అలాంటి కోరికలు కోరకు.

0: మీరెలా మాట్లాడకండి, నేను తట్టుకోలేను. మీకంటే ముందు నేనే ముత్తైదుగా చేస్తాను.
1: వద్దు వద్దు అన్నపూర్ణ, అలాంటి కోరికలు కోరుకోకు.
0: అయ్యో మీరలా ఏడవకండి, అసలే నేను పిరికిదాన్ని.
1: తప్పదు, నిజాన్ని గుండె నిబ్బరం చేసుకొని భరించాలి. పుట్టినవాడికి మరణం తప్పదు. నాకు చావు దగ్గర.

0: వాడి మధ్య ఫోనే ఎత్తడం లేదు. వాడికి ప్రమోషన్ వచ్చి యూరోప్ దేశాలు తిరుగుతున్నాడని ప్రకాష్కి ఫోన్ ఇచ్చాడు. ఎప్పుడు ఫోన్ చేసినా ప్రకాశే ఎత్తుతున్నాడు.
1: ఇక తప్పేలా లేదు. నాకు క్యాన్సర్ వచ్చిందని, ఐసీయూలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నానని మన అబ్బాయికి చెప్పమని ప్రకాష్కి చెప్పు. నిజం తెలిస్తే నా కొడుకు రెక్కలు కట్టుకుని వస్తాడు అన్న పూర్ణ.
0: పరిస్థితి ఇంతగా విషమించాక చెప్పకుండా ఎలాగుంటానండి? ప్రకాష్కి ఎప్పుడో చెప్పాను, మన వాడికి మెసేజ్ కూడా పెట్టాను. నేను ఏడుస్తూ ఆడియో రికార్డ్ చేసి పంపాను, వీలు చూసుకొని వస్తానని. అబ్బాయి జవాబుగా మెసేజ్ పెట్టాడు, కానీ ఎప్పుడు వస్తాడో చెప్పలేదు.
1: అయితే ఇక వాడు రాడు అన్న పూర్ణ. వస్తే వాడికి 2 లక్షల రూపాయల జీతం కట్ అవుతుంది. వాడికి తండ్రి కట్టే డబ్బే ముఖ్యం కదా.
0: అలా అనకండి, వాడికి డబ్బు కంటే మీరంటేనే ప్రేమ ఎక్కువ.
1: అదే నిజమైతే కడసారిగా నన్ను చూసేందుకు రావచ్చుగా, కానీ రాడు. వాడు అమెరికా వెళ్ళాక పూర్తిగా మారిపోయాడు. అప్పట్లో ఫోన్ చేసి వీడియోలో గంటల తరబడి మాట్లాడేవాడు అన్న పూర్ణ. ఇప్పుడు అది కూడా లేదు. నేను ఫోన్ చేస్తే లేపడు. నేను 10 మెసేజ్లు పెడితే ఒక్కదానికే మెసేజ్ పెడుతున్నాడు. అన్నింటికీ కలిపి ఒక్కటే జవాబు. నేను ఇక్కడ పని ఒత్తిడిలో ఉన్నాను, నా వయలు చూసుకొని ఇండియాకు వస్తాను అంతే. అంతకుమించి మరో ముక్క రాయడం లేదు. ఏం చేయాలి చెప్పు.
0: బాధపడకండి, వాడు తప్పక వస్తాడు.
1: పిచ్చి అన్న పూర్ణ, వాడు రాడు. నేను చచ్చినా నా చితికి నిప్పి పెట్టేందుకు కూడా వాడు రాడు అన్న పూర్ణ.
0: ఏమిటండి ఆ మాటలు? తండ్రికి తలకొరివి పెట్టడానికి కూడా రాని కొడుకులు ఉంటారా? వాడు మరీ అంత కఠినాత్ముడని ఎందుకు అనుకుంటున్నారు?
1: వాడు కఠినాత్ముడు కాదని ఇంకా నువ్వు అనుకుంటున్నావా?
0: మరి
1: నువ్వు ఎంతటి అమాయకురాలివి అన్న పూర్ణ. నీ అమాయకత్వమే నిన్ను కాపాడుతుంది. వాడు మంచివాడని ఇంకా ఎంత అమాయకంగా నమ్ముతున్నావే. నువ్వు అదృష్టవంతురాలివి, నాకు ఆ అదృష్టం లేదు.
0: మీరలా ఏడ్చి నన్ను ఏడిపించకండి.
1: ఇప్పుడు నా ఏడుపు నా గురించి కాదన్న పూర్ణ, నా గురించి కాదు, నీ గురించి. వాడు ఇండియాకు వచ్చి నా చితికి నిప్పి పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఏకాకిగా మారిన నిన్ను అమెరికా తీసుకెళ్ళి నీ బాగోగులు చూసుకుంటే చాలు. వాడు నాకు ఎలాగో కొరివి పెట్టలేడు, కనీసం నీకైనా వాడు కొరివి పెడితే చాలు. అమెరికాలో నీ కర్మకాండ చేస్తే చాలని అనిపిస్తోంది. లేకపోతే వాడు నిన్ను కూడా ఇలా దిక్కులేని దానిలా వదిలేస్తే నువ్వు ఎలా బతుకుతావోనని భయం పట్టుకుంది అన్న పూర్ణ, భయం పట్టుకుంది.
0: అయ్యో దేవుడా, వాడు మరీ అంతటి కఠినాత్ముడు కాడండి. వాడు పోత పాలు తాగి పెరగలేదు, తల్లి పాలు తాగి పెరిగాడు. వాడికి చీము నెత్తురు పంచి పెంచాను. వాడికి నేనంటే గంపెడు ప్రేమ. నన్ను కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడండి, కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడు.
1: నేను కన్ను మూసేలోగా అది కళ్ళారా చూడాలి. ఆ మాటలు వాడి నోటి ద్వారా నేను వినాలి.
0: వింటాను,
1: అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది.
0: మీరిక పిచ్చి పిచ్చిగా ఆలోచించడం మానుకుని ఈ మందులు వేసుకుని పడుకోండి.
1: మందులు వేసుకుని పడుకునే సమయం దాటిపోయింది. తులసి తీర్థం తెప్పించి రెడీగా పెట్టు. ఆ తులసి తీర్థం కొడుకు తాగిస్తే నా ఆత్మ శాంతించేది. కానీ
0: మీరు ఊరుకుంటారా? ఊరుకోండి.
1: నేను నిద్రపోయినా నా కలల నిండా నా కొడుకే కనిపిస్తున్నాడు. అందుకే వాడిని అమెరికా పంపించొద్దు అంటే విన్నావా? నువ్వే నా నోరు నొక్కేసి వాడిని అమెరికా పంపావు. చివరికి నా మాటే నెక్కింది. ఒప్పుకుంటావా? వాడు నా చావుకు కూడా రాడని ఆ రోజే చెప్పాను నేను. ఇప్పుడు ప్రాక్టికల్గా అదే జరుగుతోంది. అక్కడికి వెళితే అందరూ మారిపోతారే.

0: అందరూ మారిపోతారు.
1: అయ్యో లేదండి, వాడు మారడు, మారిపోలేదు. నా మనస్సాక్షి ఇంకా అదే చెబుతోంది. వాడు 2-3 రోజుల్లో తప్పక వస్తాడండి. అప్పటి వరకు ఊపిరి పట్టండి.
0: ఏమొస్తాడు? అప్పటి వరకు నేను కొన ఊపిరితోనైనా ఉండాలిగా. ఏమిటో, బిడ్డలు పుట్టకపోతే ఒకటే బెంగ ఉంటుంది, కానీ బిడ్డలు పుడితే 100 రకాల బెంగలుంటాయి, 100 రకాల బెంగలుంటాయి.
1: మీరలా ఏడుస్తుంటే నాకు గుండె నొప్పి వచ్చేలా ఉంది. మీ కాళ్ళు పట్టుకుంటాను, కాసేపు మౌనంగా ఉండండి ప్లీజ్.
0: అలాగే, నిజం చెప్తే నువ్వు తట్టుకోలేవు, నిజం చెప్పకుండా నేను ఆగలేను. సర్లే, నా గుండెలో సన్నగా నొప్పి మొదలైంది, స్ట్రోక్ వచ్చేలా ఉంది అన్నపూర్ణ, కాస్త డాక్టర్ని పిలువు. నాకు ఎలాగ అవుతుంది? డాక్టర్ని పిలువు అన్నపూర్ణ, నాకు నాకు ఊపిరి ఊపిరి ఆగిపోతుంది అన్నపూర్ణ.
1: ఏమండి?
0: అన్నపూర్ణ.
1: ఏమండి?

0: ఎవరది?
1: నేను పెద్దమ్మా, ప్రకాష్ని.
0: నువ్వా నాయన? ఏంటో, ఎవ్వరిని చూడలేకపోతున్నాను. నాకు షుగర్ పెరిగి కంటి చూపు మొత్తం పోతోంది. ఏమీ అనుకోకు నాయన.
1: పర్వాలేదు పెద్దమ్మా, ఇలా చీకట్లో ఒంటరిగా కూర్చున్నారేంటి?
0: నాకు చివరికి మిగిలింది చీకటే కదా నాయన.
1: మీ ఆరోగ్యం ఎలా ఉంది?
0: అటు చావలేక ఇక బతకలేక అంపశయ్య మీద పడుకున్నట్లు ఉంది నాయన.
1: బాధపడకండి పెద్దమ్మా.
0: బాధపడకుండా ఎలా ఉండగలను నాయన? మొగుడుపోయి విధవరాలిగా మారాను. ఉన్న ఒక్కగానొక్క కొడుకు అమెరికా వెళ్ళాడు. నన్ను అనాథగా మార్చాడు. ఇప్పుడు నేను ఒంటరిదానిగా మారాను. ఓ దిక్కుమాలిన కొడుకుని కని ఇప్పుడు నరకం చవి చూస్తున్నాను.
1: నవ్విని తిట్టకండి.
0: ఆ నీచుణ్ణి తిట్టడం కాదు, చెప్పుతో కొట్టాలి. సొంత తండ్రి చనిపోయాడని వార్త పంపినా ఇండియాకు రాలేదు ఆ నీచుడు. కన్న తండ్రి చితికి నిప్పు పెట్టాలని ఆ నికృష్టుడికి తెలియదా? అమెరికాలో మాత్రం కన్న తండ్రి సమాధి మీద పిడికెడు మట్టి వేస్తారే. వాడికి ఆ మాత్రం సెంటిమెంటు లేకుండా పోయిందా? వాడి రాక కోసం 15 రోజుల పాటు మీ పెద్దనాన్న శవాన్ని మార్చురీలో పెట్టాను. ఇంకా ఎన్నాళ్ళు శవాన్ని కుళ్ళ పెడతావని బంధువులు స్నేహితులు నన్ను మందలించారు. చివరికి నువ్వు చితి పెట్టించి కర్మకాండ జరిపించావు. అప్పటికీ ఆ పాపిష్టోడు రాలేదు. బతుకున్న విధవరాలిగా మారిన నన్ను కనీసం ఓదార్చేందుకు కూడా ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. మీ పెద్ద నాన్న చనిపోయి 7 ఏళ్ళు అయ్యింది. కనీసం వర్ధంతికి వచ్చి దీపం పెట్టాలని కూడా వాడికి వీలు కాలేదా?
1: అది కాదు పెద్దమ్మా, వాడు
0: వద్దు, ఇంకా నీచుని నువ్వు సమర్థించొద్దు. వాడు ఇంతటి కఠినాత్ముడిగా మారుతాడని తెలిస్తే వాణ్ణి పురిట్లోనే పీక పిసికి చంపేసేదాన్ని. నేను ఇచ్చిన పాలల్లో ఏ విషం కలిసిందని వాడు ఇలా రాక్షసుడిగా మారాడు. అమెరికా వెళ్ళగానే ఇంతగా మారిపోతాడని తెలిస్తే వాడి పాస్పోర్ట్ని తగలబెట్టేదాన్ని. ఆయన చెప్పింది నిజమే అయ్యింది. అమెరికా పంపవద్దే పంపవద్దే, వాడు మారిపోతాడు. నేను చస్తే వాడు చితి పెట్టడానికి కూడా రాడని చెబితే నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు నమ్మక తప్పడం లేదు.
1: వాడు వీలు చూసుకొని వస్తాడు పెద్దమ్మా.
0: వద్దు, ఆ నీచుడిక రావద్దు. జీవితంలో వాడి ముఖం నాకు చూపొద్దని చెప్పు. నేను చచ్చినా నా చితికి నిప్పు పెట్టడానికి ఆ దుర్మార్గుణ్ణి రావద్దని చెప్పు. నాకు కొడుకు పుట్టలేదు. నేను గొడ్రాలిని, అనాథను. నా శవాన్ని తాకొద్దని వాడికి చెప్పు.
1: వాడికి రాడు పెద్దమ్మా, ఎందుకంటే వాడు బతుకుంటే కదా రావడానికి.
0: ఏంటయ్యా ఏంటయ్యా నువ్వు మాట్లాడేది?
1: నవీన్ మనకు అందనంత ఎత్తుకు ఎదిగాడు పెద్దమ్మా, తిరిగి రాని లోకాలకు ఎప్పుడో వెళ్ళిపోయాడు. వాడు చనిపోయి చాలా రోజులైంది.

0: ఏంటి, నా కొడుకు చచ్చిపోయాడా?
1: అవును పెద్దమ్మ, వాడికి పర్వతాలకి అలవాటు ఉంది కదా. అమెరికాలోని మౌంట్ బెల్ట్ పర్వతారోహణం చేస్తుంటే కాలు జారి లోయలో పడ్డాడు. అమెరికా పోలీసులు నెల రోజుల పాటు కష్టపడి వాడి బంగారు మొలతాడు, చేతి గడియారం, కొన్ని హస్తికలను సంపాదించి నాకు ఇచ్చారు.
0: అయ్యో,
1: వాడి శవాన్ని కూడా ఇండియాకు తరలించలేని పరిస్థితి. వాడి కర్మకాండకు కూడా నోచుకొని చావు పొందాడు పెద్దమ్మ.
0: అయ్యో,
1: ఆ రోజు మీకు బాక్స్ లో ఇచ్చింది కోడి ఎముకలు కాదు,
0: మరి
1: వాడి హస్తికలు. వాటిని మీ చేతుల మీదుగా గంగలో కలపమని చెప్పాడు. మీకు తెలియకుండానే వాడి హస్తికలను గంగలో కలిపారు. ఈ పాస్బుక్ తీసుకోండి, ఇందులో వాడికి సంబంధించిన 4 కోట్ల రూపాయలు, మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిన వివరాలు ఉన్నాయి.
0: నా చిట్టి తండ్రి, నీకు అప్పుడే 100 ఏళ్ళు నిండాయా తండ్రి? మరి నిజం ఇంతకాలం ఎందుకు దాచావయ్యా?
1: మీకు ఈ విషయం చెప్పాలని నేను ఇండియాకు వచ్చాను పెద్దమ్మ, కానీ మీరు పెద్దన్నకు క్యాన్సర్ ఉందని పుట్టడు దుఃఖంలో ఉన్నారు.
0: అయ్యో,
1: ఏడుస్తున్న మిమ్మల్ని మరింత ఏడిపించడం మంచిది కాదని అందరూ నన్ను మందలించారు. ఆ విషయం పెద్దనాన్నకు చెప్పాలనే పార్కు వెళ్ళాను. తనకు క్యాన్సర్ ఉందని పార్క్ లో చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. తనకు ఆ చావు కబుర్ చెబితే గుండె పగిలిచేస్తాడని చెప్పలేదు పెద్దమ్మ. పరిస్థితి చక్కబడ్డాక చెప్పమని అందరూ నా నోరు మూసేశారు. ఆ చావు వార్త తెలిసినా మీరు చేయగలిగింది ఏమీ లేదు. వాడు బతుకున్నాడనే వార్తతోనే మిమ్మల్ని తృప్తిపరుస్తూ వస్తున్నారు.
0: అయ్యో నా చిట్టి తండ్రి, నీకు కనీసం పిండాలు కూడా పెట్టలేని ఈ పాపిష్టి తల్లిని క్షమించరా. ఈ దుర్వార్త వినడానికేనా నేను ఇంకా బతికుంది? మీ నాన్నతో పాటు నేను కూడా చచ్చి ఉంటే బాగుండేది.
1: పెద్దాన చనిపోయాక కనీసం మీకైనా చెప్పాలని అనుకున్నాను. గుండె పగిలి రోధిస్తున్న మిమ్మల్ని చూసి నిజం చెప్పలేకపోయాను పెద్దమ్మ. భర్త పోయిన మీకు కొడుకు కూడా పోయిన వార్త చెబితే గుండె పగిలి చేస్తారని అందరూ నా నోరు మూయించారు. అటు నిజం చెప్పలేక దాచలేక నేను వాడి పేరుతో మీకు మెసేజ్లు పంపుతూ వాడిలా నటించాను. నేను చేస్తుంది తప్పో ఒప్పో కూడా నాకు తెలియలేదు. ఒకవేళ ఇది తప్పైతే నన్ను క్షమించు పెద్దమ్మ, నన్ను క్షమించు.
0: తప్పు తప్పంతా నాదే ప్రకాష్. ఒక్కగానొక్క కొడుకని ఆలోచించకుండా అమెరికా డాలర్లకు ఐశ్వర్యాలకు ఆశపడి నా భర్త వద్దన్న ప్రేరేపించి నవీన్ను అమెరికాకు పంపించాను. తుదకు రక్త బంధాన్ని పోగొట్టుకున్నాను. భర్త కొడుకును కోల్పోయి 2 రెక్కలు విరిగిన పక్షిలా మిగిలాను. ఈ దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాను. ఇక ఈ అభాగ్య పరిస్థితి నుండి విముక్తి పొందడమే నాకు మోక్ష మార్గం ప్రకాష్.
1: వద్దు పెద్దమ్మ, వద్దు, అలా అనకండి.
0: ప్రకాష్, మోక్ష మార్గాన్ని సుగమం చేసుకోవాలంటే నీ సహకారం కావాలి ప్రకాష్.
1: ఇప్పుడెందుకు ఈ మాటలన్నీ?
0: లేదు ప్రకాష్, నా మాట విను. నీ సహకారం కావాలి ప్రకాష్.
1: చెప్పు పెద్దమ్మ.
0: ప్రకాష్, ఈ ఫోన్లో వాయిస్ రికార్డర్ ఆన్ చేయి ప్రకాష్.
1: ఎందుకు పెద్దమ్మ?
0: చెప్పింది చెయ్యి ప్రకాష్.
1: ఎందుకు పెద్దమ్మ?
0: చెయ్యి ప్రకాష్.
1: అలాగే చేశాను పెద్దమ్మ.
0: శ్రద్ధగా విను ప్రకాష్. 1, నా మరణానంతరం కాయదానం చేయాలి. నా శరీరాన్ని గాంధీ వైద్యశాలకు చేరవేయాలి. ఇక 2, ఈ నివాసం అభాగ్యులకు అనాథలకు ఆశ్రయం కావాలి. నవీన్కు సంబంధించిన 4 కోట్ల రూపాయలు ఈ ఆశ్రయం అభివృద్ధికి ఖర్చు పెట్టాలి.
1: అలాగే పెద్దమ్మ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నారు?
0: నేను చెప్పిన బాధ్యతలు నువ్వే నిర్వర్తించాలి ప్రకాష్.
1: పెద్దమ్మ,
0: నా జీవితం అందరికీ ఒక గుణపాఠం కావాలి. లేదు లేదు, అమెరికా డాలర్లు సంపదలకు ఆశపడి ఒక్కగానొక్క కొడుకును అమెరికా పంపి వాడి మరణానికి కారణమైన నేను, అందరికి నేనే ఒక గుణపాఠం. అవును, నేనే ఒక గుణపాఠం. ఆ ఆ

ఇంతవరకు మీరు నేనే ఓ గుణపాఠం నాటిక విన్నారు. రచన శ్రీ వేజండ్ల సత్యనారాయణ కుమార్, నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్, సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ. ఇందులో పాల్గొన్నవారు శ్రీ ఎస్ మనోహర్, శ్రీమతి రాళ్లవండి కృష్ణసాయి, శ్రీ సి హరికృష్ణ, శ్రీ అట్ల సతీష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 12:13:33. మీడియం వేవ్ 738 kHz, 6.5 meters DRM రిసీవర్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ 729 kHz పై మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. అందరికీ నమస్కారం, నేను మీ కావ్యశ్రీ. ఈరోజు మనం మాటల్లోకి వెళ్ళిపోతే, భారతదేశ ప్రజల జీవితాల్లో దశాబ్దాలుగా అనుబంధం ఏర్పరచుకున్న గొప్ప వేదిక. భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, మనుషుల మనసులని ఒకే స్వరంతో కలిపిన ఒక మహత్తరమైన వ్యవస్థ, అదే ఆకాశవాణి. 9 దశాబ్దాల ప్రసార సౌరవం, ఆకాశవాణి వైభవం. 1940s స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఆకాశవాణి జాతీయ చైతన్యాన్ని ప్రజల్లో పెంచడంలో కీలక పాత్ర పోషించింది. దేశభక్తి గీతాలు, నాయకుల సందేశాలు, సామాజిక ఐక్యత గురించి ప్రసారాలు ప్రజల్లో ఒక దేశభక్తి భావనను కలిగించాయి. స్వాతంత్రం తర్వాత కూడా భారతదేశం భాష, ప్రాంతీయ, సాంస్కృతిక వైవిధ్యాలతో విభజించకుండా ఉండేందుకు ఆకాశవాణి జాతీయ సమైక్యత అనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళింది. దేశం మొత్తం ఒకటే అన్న భావన ఏర్పడడంతో ఈ ప్రసారాలు చాలా ప్రభావాన్ని చూపించాయి. 1952 ప్రభుత్వం ప్రారంభించిన కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని గ్రామీణ ప్రజలకు చేరవేయడంలో కూడా ఆకాశవాణి ప్రధాన పాత్రను పోషించింది. అప్పట్లో గ్రామాల్లో చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉండడంతో ప్రభుత్వ పథకాలు ప్రజలకు సరిగ్గా చేరేవి కాదు. అప్పుడు రేడియో ద్వారా గ్రామ పరిశుభ్రత, ఆరోగ్యం, వ్యవసాయం, గ్రామాభివృద్ధి ఇలాంటి అంశాలపైన ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేశారు. ఈ కార్యక్రమాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో కూడా అవగాహన పెరిగి ఆధునిక పద్ధతులపైన ఆసక్తి పెరిగింది. 1957 ప్రారంభమైన వివిద్ భారతి సేవ ఆకాశవాణి చరిత్రలో ఒక పెద్ద మైలురాయి. ఇది ప్రధానంగా వినోద కార్యక్రమాల కోసం ప్రారంభమైనప్పటికీ పాటల మధ్యలో సామాజిక సందేశాలను కూడా ప్రజలకు చేరవేసింది. కుటుంబ నియంత్రణ, మహిళా ఆరోగ్యం, విద్యా ప్రాముఖ్యత, సామాజిక సమానత్వం ఇలాంటి అంశాలపైన చిన్న చిన్న సందేశాలను ప్రసారం చేయడం ద్వారా ప్రజల్లో ఒక ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చింది. వినోదంతో పాటు అవగాహన కలిపి ప్రజలకు అందించడం వల్ల ఈ కార్యక్రమాలు ఎక్కువ ప్రభావం చూపించాయి. 1960s భారతదేశంలో ప్రారంభమైన గ్రీన్ రెవల్యూషన్ అప్పుడు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను పరిచయం చేయడంలో ఆకాశవాణి కీలకంగా మారింది. ఫార్మ్ అండ్ హోమ్ బ్రాడ్కాస్ట్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి కొత్త విత్తనాలు, ఎరువుల వినియోగం, నీటి నిర్వహణ, పంట సంరక్షణ ఇలాంటి విషయాలను రైతులకు అందరికీ అర్థమయ్యేలాగా సులభమైన భాషలో వివరించేవాళ్ళు. గ్రామాల్లో చాలామంది రైతులు వ్యవసాయ అధికారుల కంటే ముందు రేడియోలో చెప్పిన సలహాలనే ఎక్కువగా నమ్మేవారు. ఈ ప్రసారాలు వ్యవసాయ ఉత్పత్తి పెరగడంలో కూడా సహాయపడ్డాయి. తర్వాత 1990s భారతదేశంలో జనాభా పెరుగుదల ఒక ప్రధాన సమస్యగా మారినప్పుడు కుటుంబ నియంత్రణ అవగాహన పెంచేందుకు

ఆకాశవాణి విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. హమ్ దో హమారే దో ఇలాంటి ప్రచార నినాదాలు దేశవ్యాప్తంగా ప్రజలకు చేరాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న కుటుంబం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు అర్థమయ్యేలా చేశారు. ఈ కార్యక్రమాలు కుటుంబ సంక్షేమంపై ప్రజల్లో కొత్త ఆలోచనలను తీసుకొని వచ్చాయి. అదే సమయంలో విద్యా విస్తరణ కోసం కూడా ఆకాశవాణి అనేక కార్యక్రమాలు నిర్వహించింది. అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, స్కూల్ బ్రాడ్కాస్ట్, ఎడ్యుకేషన్ డిస్కషన్స్ ఇలాంటి ప్రసారాల ద్వారా చదువులేని పెద్దవారికి కూడా విద్యపైన ప్రాథమిక అవగాహన కల్పించారు. విద్య వల్ల వ్యక్తిగత జీవితమే కాదు, సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని ప్రజలకు తెలియజేశారు.

0: తర్వాత 1980లలో మహిళా సాధికారత పైన ఆకాశవాణి మరింత దృష్టి పెట్టింది. మహిళల విద్య, వరకట్న నిషేధం, మహిళా హక్కులు, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా డాక్టర్లు, ఉపాధ్యాయులు, రచయిత్రులు వంటి వారు పాల్గొన్న కార్యక్రమాలు గ్రామీణ ప్రజలకు ఎంతో ప్రేరణగా నిలిచాయి. మహిళలు కూడా సమాజంలో సమాన హక్కులతో ముందుకు రావాలని ఈ ప్రసారాలు ప్రోత్సహించాయి. 1990లలో ఆరోగ్య అవగాహన కార్యక్రమాల్లో కూడా ఆకాశవాణి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించింది. ముఖ్యంగా పల్స్ పోలియో ప్రచారం సమయంలో దో బూంద్ జిందగీకి అనే సందేశంతో దేశంలోని ప్రతి ప్రాంతానికి పోలియో చుక్కలు చేరడానికి చాలా సహాయం చేసింది. అలాగే మిగతా వ్యాక్సినేషన్, శానిటైజేషన్, హెచ్ఐవి, ఎయిడ్స్ ఇలాంటి అంశాలపైన అవగాహన కోసం కూడా విస్తృతమైన ప్రచారాలు నిర్వహించారు. ప్రజారోగ్యంపై అవగాహన పెరగడంతో ఈ కార్యక్రమాలు చాలా ఉపయోగపడ్డాయి. తర్వాత 2004 సునామీ అప్పుడు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాలు వరద సమయంలో భద్రతా సూచనలు, ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు, పురాణవాస సమాచారం నిరంతరం ప్రజలకు ప్రసారం చేసేలాగా తోడ్పడ్డారు. ఇలాంటి ప్రాంతాల్లో చాలా వరకు విద్యుత్, ఇంకా టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నప్పటికీ కూడా రేడియో పనిచేయడం వల్ల వేలాది మంది ప్రజలకు ఆకాశవాణి ముఖ్యమైన ఆధారంగా నిలిచింది. 2000లలో విద్య మరియు బాలల సంరక్షణ పైన కూడా ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించింది. సర్వశిక్ష అభియాన్ మరియు రైట్ టు ఎడ్యుకేషన్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలపైన ప్రత్యేక చర్చలు, ఇంటర్వ్యూలు, ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లలను పాఠశాలకు పంపడం, బాలకార్మిక వ్యవస్థను తగ్గించడం, అమ్మాయిల విద్యను ప్రోత్సహించడం ఇలాంటి అంశాలను ప్రజలకు సులభమైన భాషలో వివరించారు. ఈ కార్యక్రమాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో విద్యపైన అవగాహన చాలా వరకు పెరిగింది. అదే సమయంలో మహిళా భద్రత, ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబన వంటి అంశాలపైన కూడా ఆకాశవాణి మరింత దృష్టి పెట్టింది. మహిళా స్వయం సహాయక సంఘాలు, చిన్న వ్యాపారాలు, గ్రామీణ మహిళా ఉపాధి అవకాశాలపై కార్యక్రమాలు నిర్వహించింది. మహిళలు స్వతంత్రంగా ఎదగడాన్ని ప్రోత్సహించింది. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, పోషకాహారం, శిశు సంరక్షణ వంటి అంశాలపైన ఆరోగ్య నిపుణులతో చర్చలు నిర్వహించడం ద్వారా మహిళల్లో ఆరోగ్య అవగాహన పెరిగింది.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: 2014 తర్వాత ప్రారంభమైన స్వచ్ఛ భారత్ అభియాన్ ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆకాశవాణి కీలక పాత్ర పోషించింది. పరిశుభ్రత, మరుగుదొడ్డుల వినియోగం, ప్లాస్టిక్ నిషేధం లాంటి అంశాలపైన ప్రత్యేక ప్రసారాలు చేసింది. గ్రామీణ పరిశుభ్రత, ఆరోగ్యకరమైన జీవన విధానం కూడా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆకాశవాణి నిరంతరం ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. అదేవిధంగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కూడా విస్తృతంగా ప్రచారమయ్యాయి. ఆడపిల్లల విద్య, లింగ సమానత్వం, బాల్య వివాహాల నిరోధం వంటి అంశాలపైన చర్చలు, కథనాలు, నిపుణుల ఇంటర్వ్యూలు ప్రసారం చేసి ప్రజల్లో సామాజిక బాధ్యతను పెంచే ప్రయత్నం చేసింది. అలానే 2014లో ప్రారంభమైన మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రతి నెల దేశ ప్రజలతో నేరుగా మాట్లాడడం ప్రారంభించారు. ఈ కార్యక్రమం కేవలం రాజకీయ ప్రసంగంగానే కాకుండా సామాజిక అవగాహన వేదికగా మారింది. పరిశుభ్రత, నీటి సంరక్షణ, మహిళా సాధి

0: సాక్షరత, యువత, ఇన్నోవేషన్, లోకల్ ప్రోడక్ట్స్ ప్రమోషన్, ఆరోగ్యంపైన అవగాహన, డిజిటల్ పేమెంట్స్, ఇలాంటి ఎన్నో సామాజిక అంశాలపైన ప్రజల్లో చైతన్యం కల్పించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మరియు ఇంటర్నెట్ అందుబాటు లేని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం రేడియో ద్వారా ఎంతోమందికి చేరింది. అలాగే సామాన్య ప్రజల విజయాలను దేశానికి పరిచయం చేయడం ద్వారా ఆర్డినరీ పీపుల్ కెన్ బ్రింగ్ ఎక్స్ట్రాడినరీ చేంజ్ అనే భావనని బలపరిచింది. ఈ విధంగా మన్ కీ బాత్ కార్యక్రమం ఆధునిక భారతదేశంలో ఆకాశవాణి సామాజిక ప్రభావాన్ని మళ్ళీ దేశవ్యాప్తంగా గుర్తింపు చేసిన ఒక ప్రముఖ కార్యక్రమంగా నిలిచింది. 2020లో కరోనా మహమ్మారి సమయంలో కూడా ఆకాశవాణి పాత్ర మరింత ముఖ్యమైంది. COVID-19 వ్యాప్తి సమయంలో ఆరోగ్య జాగ్రత్తలు, మాస్క్ వినియోగం, వ్యాక్సినేషన్ సమాచారం, లాక్డౌన్ నియమాలు, ప్రభుత్వ మార్గదర్శకాలు ఇలాంటి అంశాలను ప్రజలకు నిరంతరం చేరవేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ అందుబాటులో లేని ప్రజలకు కూడా సరైన సమాచారం అందించడంలో ఆకాశవాణి ముందుండింది. కరోనా సమయంలో ప్రజల్లో భయాన్ని తగ్గించేందుకు డాక్టర్లు, హెల్త్ ఎక్స్పర్ట్స్తో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి మానసిక ధైర్యాన్ని కూడా కల్పించింది.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ప్రస్తుతం డిజిటల్ యుగంలో కూడా ఆకాశవాణి తన ప్రాధాన్యతను కోల్పోలేదు. ఒకప్పుడు కేవలం రేడియో సెట్లలో మాత్రమే వినిపించిన ఆకాశవాణి ఇప్పుడు ఎఫ్ఎం ఛానల్స్, మొబైల్ యాప్స్, ఆన్లైన్ స్ట్రీమింగ్, పాడ్కాస్ట్, యూట్యూబ్ బ్రాడ్కాస్ట్ వంటి కొత్త మాధ్యమాల ద్వారా కూడా యువతకు చేరువవుతూ ఉంది. సమాచారాన్ని వేగంగా అందించే సోషల్ మీడియా ఉన్నప్పటికీ ఆకాశవాణి తన కార్యక్రమాల ద్వారా ఎన్నో విషయాలను ప్రజలకు చేరవేస్తోంది. ప్రస్తుతం ఆకాశవాణి సామాజిక అవగాహన కార్యక్రమాలను మరింత ఆధునిక రూపంలో కొనసాగిస్తోంది. డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రత్యేక చర్చలు, నిపుణుల ఇంటర్వ్యూలు, యువతకు మార్గదర్శక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఆంటర్ప్రినర్షిప్ ఇలాంటి అంశాలపైన యువతలో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పటి కాలంలో మానసిక ఆరోగ్యం కూడా ఒక ముఖ్యమైన సామాజిక సమస్యగా మారడంతో స్ట్రెస్ మేనేజ్మెంట్, డిప్రెషన్ అవేర్నెస్, స్టూడెంట్ మెంటల్ హెల్త్ ఇలాంటి అంశాలపైన కూడా ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పరీక్షల ఒత్తిడి, సోషల్ మీడియా ప్రభావం, యువత మానసిక ఆరోగ్యం ఇలాంటి విషయాలపైన సైకాలజిస్ట్ మరియు కౌన్సిలర్స్తో డిస్కషన్స్ నిర్వహించడం ద్వారా కూడా ప్రజల్లో అవగాహన పెంచుతుంది. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణపైన కూడా ఆకాశవాణి ముఖ్యమైన ప్రచారమైన కార్యక్రమాలు చేపడుతుంది. క్లైమేట్ చేంజ్, వాటర్ కన్జర్వేషన్, ప్లాస్టిక్ పొల్యూషన్ కంట్రోల్ ఇలాంటి అంశాలపైన ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని ప్రసారం చేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నీటి సంరక్షణ, చెట్ల పెంపకం, సేంద్రీయ వ్యవసాయం గురించి రైతులకు అవగాహన కల్పిస్తుంది. అంతెందుకు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ యువతరంగం కార్యక్రమం కూడా మన యువత కోసం మొదలుపెట్టింది. మనం ఎన్నో ముఖ్యమైన విలువైన విషయాలు నేర్చుకోవడానికి ఇది ఒక మంచి వేదిక.

స్వయం సహవాసం అంటే ఏంటి? మనతో మనం ఫ్రెండ్షిప్ చేయడం. రోజుకి ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైన వ్యక్తిని కలిసే అవకాశాన్ని కోల్పోతారు అన్నారు స్వామి వివేకానంద. ఈ ఒక్క మాటలో జీవితానికి సంబంధించిన గొప్ప నిజం దాగుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ప్రపంచంతో చాలా కనెక్ట్ అయిపోతున్నాం, కానీ మనతో మాత్రం డిస్కనెక్ట్ అవుతున్నాం. ఉదయం లేవగానే ఫోన్ చూస్తాం, మెసేజ్లు, సోషల్ మీడియా, కాల్స్, పని, కాలేజ్, ఇలా రోజు మొత్తం ఎవరితో ఒకరితో మాట్లాడుతూనే ఉంటాం. మన ఫ్రెండ్స్ని ఎలా ఉన్నా ఉంటాం, ఇంట్లో వాళ్ళని తిన్నావా అని అడుగుతాం, అందరి గురించి ఆలోచిస్తాం. కానీ ఒక్కసారైనా మనల్ని మనం అడుక్కున్నామా, నేను ఎలా ఉన్నాను, నేను నిజంగా ఏం కావాలి, నేను చేస్తున్న పని నాకు సంతోషాన్ని ఇస్తుందా? ఈ ప్రశ్నలు మనసులోకి వచ్చినా వాటిని పట్టించుకోకుండా మళ్ళీ బిజీ అయిపోతాం. చాలాసార్లు మనం ఇతరుల కోసం జీవిస్తూ మన భావాల్ని, ఆలోచనల్ని పక్కన పెట్టేస్తాం. చాలామందికి ఒంటరిగా ఉండడం అంటే భయం, ఎందుకంటే మనం ఎప్పుడు శబ్దాల మధ్యలో జీవించడానికి అలవాటు పడ్డాం కాబట్టి. నిజానికి మనకేం కావాలి, మనకేం ఇష్టం, మనం ఏ విషయాల్లో బాధపడతాం అన్నది అర్థమవుతుంది ఎప్పుడంటే మనం సైలెంట్గా మనతో మనం ఉన్నప్పుడే. కొన్నిసార్లు మన బలాలు తెలుస్తాయి, కొన్నిసార్లు మన బలహీనతలు కూడా తెలుస్తాయి, కానీ అదే మనల్ని ఇంకా బలంగా మార్చుతుంది. మనతో మనం ఉండడం వల్ల కోసం పెద్దగా చేయాల్సిన ఏం లేదు. రోజులో ఒక 5 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టేసి మంచి పాటలు వినొచ్చు, చిన్న వాక్యాలు వచ్చు, డైరీ రాయొచ్చు, లేదా అద్దం ముందు నుంచొని మనతో మనం మాట్లాడుకోవచ్చు. కొన్నిసార్లు మనం ఎందుకు బాధపడుతామో మనకే తెలీదు, ఎందుకంటే మనం మన భావాల్ని మనం పట్టించుకోవడం మానేస్తాం. ఎవరో మనల్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటాం, కానీ ముందుగా మనల్ని మనం అర్థం చేసుకోవాలన్న విషయాన్ని

0: మర్చిపోతాం. మనతో మనం మనం మాట్లాడుకోవడం అంటే కేవలం అద్దం ముందు నుంచి మాట్లాడడం అని కాదు, అది మన భావాల్ని అంగీకరించడం, మన తప్పుల్ని మనం ఒప్పుకోవడం, మన విజయాల్ని మనమే మెచ్చుకోవడం, కొన్నిసార్లు మనల్ని మనమే ఓదార్చుకోవడం.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: బయట ప్రపంచం మనకి చాలా పాత్రలు ఇస్తుంది, స్టూడెంట్ అని, ఉద్యోగి అని, ఫ్రెండ్, కొడుకో, కూతురు, ఏదైనా. కానీ వాటన్నిటికన్నా మనకి మనం, ఎందుకంటే మన మనసు కూడా ఒక మనిషి లాంటిదే, దాన్ని కూడా వినాలి, అర్థం చేసుకోవాలి. బయట ప్రపంచం ముందు మనం బలంగా నటించవచ్చు, నవ్వచ్చు, కానీ మనసు ముందు మాత్రం మనం నిజంగా ఎలా ఉన్నామో చెప్పాలి, దాచుకోలేం. ఇలా కాకుండా వీకెండ్ వస్తే మనం ఒకరికి బయటకు వెళ్ళొచ్చు, నచ్చిన సినిమా చూడొచ్చు, తినాలనిపించి తినొచ్చు, షాపింగ్కి వెళ్ళొచ్చు, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే ఏదైనా వర్క్షాప్కి వెళ్ళొచ్చు. కాబట్టి ఈరోజు నుంచి కొద్దిసేపైనా మీతో మీరు కేటాయించుకోండి. ఇవి ఈరోజు కబుర్లు. మరిన్ని విషయాల గురించి మాట్లాడుకోవడానికి తర్వాత యువతరంగం కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అప్పటి వరకు మీతో మీరు ఉండడం మాత్రం మర్చిపోవద్దు. ఇట్లు మీ కావ్యశ్రీ.
3: ఆకాశవాణి సమయం 12:30, తెలుగులో వార్తలు వింటారు.
4: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ అనేది విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ఎన్నికల కమిషన్ తేదీలు ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు జరుగుతున్నాయి. బహుళ పక్ష వేదికల్లో సహకారంతో సహా ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఈ చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్పిడి చేసుకుంటారు. క్రిస్టోడౌలిడిస్ భారతదేశంలో 4 రోజుల పర్యటన కోసం వచ్చారు. ఆయనతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి, రవాణా, సమాచార, ప్రజాపనుల శాఖ మంత్రి, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. క్రిస్టోడౌలిడిస్ సైప్రస్ అధ్యక్షుడి హోదాలో భారత్ను సందర్శించడం ఇదే మొదటిసారి. సైప్రస్ అధ్యక్షుడు ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. భారత్, సైప్రస్ దేశాల మధ్య కాల పరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉంది. వచ్చే 7 ఫిబ్రవరిలో ఇరు దేశాలు తమ 65 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకోనున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల భద్రతను ఏదో ఒక విడిగా చేపట్టే పనిగా కాకుండా ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా మరింత విస్తృతమైన ప్రాంతీయ, ప్రాదేశిక బాధ్యతగా చూడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు భద్రతా దళం BSF వేడుకలో ఆయన ప్రసంగించారు. సరిహద్దులో ఎన్నో సున్నితమైన పరిస్థితులు, అనేక సవాళ్లు ఉన్నప్పటికీ ఈ బలగాలు దేశం గౌరవాన్ని నిరంతరం కాపాడుతూ వస్తున్నాయని అమిత్ షా అన్నారు.
5: సీమా సురక్షా బల్ కే జిన్ జవానో నే అప్నీ అప్రితమ్ దేశ భక్తి ఔర్ కర్తవ్య పరాయణతా కా ప్రదర్శన్ కర్తే హువే అప్నా సర్వోచ్చ బలిదాన్ దియా హై वो सभी 2000 से ज्यादा जवानों को मन पूर्वक श्रद्धांजलि और आदर पूर्वक नमन करना चाहता हूं.
4: దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన 2000 మందికి పైగా జవాన్లకు తాను నివాళి అర్పిస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. అక్రమ చొరబాట్లు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నకిలీ నోట్ల చలామణి, ఆయుధాల స్మగ్లింగ్ వంటి కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా ముప్పులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరింత సమగ్రమైన, సమన్వయంతో కూడిన భద్రతా వ్యవస్థ అవసరమని కేంద్ర హోంమంత్రి చెప్పారు. అందుకోసం రాష్ట్ర పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు, గూఢచర్య సంస్థలు, స్థానిక పరిపాలనా యంత్రాంగం మధ్య మరింత మెరుగైన సమన్వయం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం ఈ నెల 26వ తేదీన న్యూఢిల్లీలో జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా విదేశాంగ

మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషి మిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీకి వస్తారు. స్వేచ్ఛాయుతమైన పారదర్శకమైన హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతం కోసం నిర్దేశించిన క్వాడ్ దార్శనికతకు అనుగుణంగా గత ఏడాది జూలై 1వ తేదీన వాషింగ్టన్ డీసీలో జరిగిన చర్చలకు కొనసాగింపుగా విదేశాంగ మంత్రుల సమావేశం ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై మంత్రులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ప్రస్తుతం కొనసాగుతున్న క్వాడ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. అలాగే హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో తాజా పరిణామాలు, పరస్పరం ఆసక్తి ఉన్న ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు, అమెరికా విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్తో ద్వైపాక్షిక సమావేశాలు జరపడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా జీవులన్నిటికీ ఉమ్మడి భవిష్యత్తు నిర్మించడంలో పౌరులు తమ వంతు సహాయం అందించాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ప్రభావం కోసం లోకల్గా చర్యలు తీసుకోండి అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జీవ వైవిధ్య దినోత్సవం జరుగుతోంది. జీవ వైవిధ్యానికి జరిగే నష్టాన్ని అరికట్టడానికి, పునరుద్ధరించడానికి ప్రతి ఒక్కరూ చర్యలు చేపట్టాలనే పిలుపని భూపేందర్ యాదవ్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సుసంపన్నమైన జీవ వైవిధ్యమే అనేక సుస్థిర అభివృద్ధి సవాళ్లకు సరైన సమాధానమని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 10 రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఖాళీ అవుతున్న 24 స్థానాల ద్వైవార్షిక ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. వచ్చే నెలలో తమ పదవీకాలం పూర్తి చేసుకోబోతున్న వారిలో మాజీ ప్రధానమంత్రి HT దేవెగౌడ, కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుంచి తలో 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి చెరో 1 స్థానం చొప్పున ఖాళీ కానున్నాయి. ఎన్నికల కమిషన్ తెలియజేసిన వివరాల ప్రకారం వచ్చే నెల 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా జూన్ 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు కూడా చేపడతారు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో చెరొక స్థానానికి రాజ్యసభ ఉప ఎన్నికను కూడా కమిషన్ ప్రకటించింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన నేపథ్యంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర అజిత్ పవర్, అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగంలు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ ఉప ఎన్నిక కూడా వచ్చే నెల 18వ తేదీనే జరుగుతుంది. ఐఆర్సీటీసీ హోటల్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు, ఇతరులపైన ఆరోపణల నమోదుపై తన నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు ఈరోజు జూన్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుపై దర్యాప్తు జరుపుతుండగా సిబిఐ నమోదు చేసిన ప్రధాన నేరం ఆధారంగా ఈ విచారణ జరుగుతోంది. 2004 నుండి 2009 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న టైంలో ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. దర్యాప్తు సంబంధించిన సమాచారం ప్రకారం నిర్దేశిత విధానాలను పాటించకుండా ఒక ప్రైవేట్ కంపెనీకి హోటల్ నిర్వహణ కాంట్రాక్టులను కట్టబెట్టినట్లు లాలూ ప్రసాద్ యాదవ్ పైన ఆరోపణలు వచ్చాయి. ఆ కంపెనీకి ఆర్జేడీ అధినేత అత్యంత సన్నిహితులతో సంబంధాలున్నట్లుగా సమాచారం. కేంద్ర రైల్వే, ఐటీ, సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈవేళ నుంచి రాజస్థాన్లో 2 రోజులు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే వ్యవస్థలను రాష్ట్రానికి అంకితం చేస్తారు. ఈ ఉదయం జోధ్పూర్ చేరుకున్న అశ్విని వైష్ణవ్ అక్కడ వివిధ రైలు సేవలను ప్రారంభిస్తున్నారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను 20 కోచీలతో పొడిగించి జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. 40 మందికి పైగా సిఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన 2019 పుల్వామా ఉగ్రదాడి సూత్రధారులో ఒకడిగా భావిస్తున్న హంజా బుర్హాన్ను నిన్న పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. ముజఫరాబాద్లోని గోజ్రాలో ఉన్న ఒక ప్రైవేట్ సంస్థ ప్రిన్సిపల్గా ఉన్న బుర్హాన్ నిన్న ఉదయం తన కళాశాల నుంచి బయటకు వచ్చిన సమయంలో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి

0: నుంచి తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారం అంతటా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయి. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపటి నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వీస్తాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ 89 పరుగుల తేడాతో ఓడించింది. ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలిడెస్తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈవేళ తేదీలను ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

పొందాం, మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుంది.

తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రైతు సంక్షేమమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని, కనీస మద్దతు ధరతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కె తారక రామారావు అన్నారు. బీజేపీ రాష్ట అధ్యకులు రామచందర్రావు అధ్యక్షతన పార్టీ ప్రజాప్రతినిధుల సమీక్షా సమాపేశం ఈరోజు జరిగింది. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామచందర్రావు కోరారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని, వరి మొక్కజొన్న పంటలను చివరి గింజ వరకు కనీస మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రైతులు పండించిన మొత్తం పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లు ప్రభుత్వం సిద్దం చేసిందని మంత్రి వెల్లడించారు. అలాగే హమాలీలు, గన్నీ సంచులు, టార్పాలిన్ కవర్లు తదితర మౌలిక సదుపాయాలు కూడా సిద్దంగా ఉంచినట్టు తెలిపారు. రైతులు అధికారులకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు అన్నారు. ఈరోజు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని, ప్రభుత్వం సకాలంలో కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేవలం రైతులే కాకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నిరసనల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ తక్షణమే చెల్లించాలని, మరణించిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తారక రామారావు డిమాండ్ చేశారు.
1: ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ అడుగుతున్నా, ప్లేస్ మీరు డిసైడ్ చేయండి, ఏ ఊరు మీరు డిసైడ్ చేయండి, మేము వస్తాం, మా నాయకులందరం వస్తాం. ఏ సెంటర్ కన్నా పోదాం రాష్ట్రంలో, మీరు కొడంగల్ నియోజకవర్గంలోని ఏ సెంటర్ అయినా మేము రెడీ. ఎక్కడన్నా కూడా మీరు చెప్పినట్టు 80% కొనుగోలు జరిగినాయని మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధం ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తాం. దయచేసి భేషజానికి పోకండి. మధ్య దళారులు ఏదైతే ఇవాళ గవర్నమెంట్ కొట్టలేదు కాబట్టి దళారులకు అమ్ముకునే దుస్థితి ఏదైతే రైతులకు వచ్చిందో దీని నుంచి నివారించండి.
0: ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత నేతృత్వంలో కార్యకర్తలు సచివాలయం ముట్టడికి యత్నించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ధర్నా చేశారు. రైతులకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ తక్షణమే చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని కవితతో పాటు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో రాష్ట అధ్యకులు రామచందర్రావు అధ్యక్షతన బీజేపీ ప్రజాప్రతినిధుల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశం

0: కార్యక్రమానికి రాష్ట ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమాపేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రజా పోరాటాలు, రాష్ట వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అనుసరించవలసిన కార్యాచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోని 10 రాష్ట్రాలకు చెందిన 24 రాజ్యసభ స్థానాల భర్తీకి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల పదవీకాలం వచ్చే నెల నుండి జూలై మధ్య ముగియనుండటంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జూన్ 1వ తేదీన అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూన్ 18వ తేదీన ఉదయం నుండి సాయంత్రం వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఏపీ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్ల పదవీకాలం జూన్ 26న ముగియనుంది. దీంతో ఏపీలోని 4 స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చిన ఘనత ప్రజాప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: దాదాపు 1400 కోట్ల బడ్జెట్ ని ఈరోజు తెలంగాణకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా ఈరోజు తెలంగాణకు 15 తీసుకురాలని పాలసీని ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు పాలసీని తీసుకుని వచ్చారు. దాంతోపాటు గ్రామ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థుల కోసం మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలన్న ఉద్దేశంతో సీఎం కప్ ను ఏర్పాటు చేసి సీఎం కప్ ఫస్ట్ ఎడిషన్ లో 3.5 లక్షల మంది, సీఎం కప్ సెకండ్ ఎడిషన్ లో 5.5 లక్షల మంది పిల్లలు తీసుకుని గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయి వరకు స్కిల్ ఉండే ప్రతి ఒక్కరు రాష్ట్ర స్థాయికి వరకు చేరుకునే విధంగా ట్రాన్స్పరెంట్ గా ఈరోజు సీఎం కప్ ను ఏర్పాటు చేసి
0: పర్యాటక వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల నేపథ్యంలో ఈ ఉదయం మెదక్ దాయార పురాతన కట్టడాలైన బావి దేవాలయాలను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పర్యాటక శోభ సంతరించే విధంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పర్యాటక ప్రాంతాలను తుది రూపు తీసుకొచ్చే విధంగా అధికారుల సమన్వయంతో మౌలిక వసతుల కల్పనపై పటిష్ట చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో బెస్ట్ అవైలబుల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ 1వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా ఎస్సీ అభివృద్ది అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. ఎస్సీ కులానికి చెందిన 46 మంది విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి అవకాశం ఉందని వివరించారు. అర్హులు జూన్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ సమక్షంలో డ్రా పద్దతిలో జూన్ 10న ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు సాంకేతిక పరంగా మరిన్ని సేవలను జోడిస్తూ సరికొత్త మొబైల్ యాప్ను రూపొందించింది. వినియోగదారుల సౌకర్యార్థం మొత్తం 28 రకాల ప్రత్యేక ఫీచర్లతో ఈ యాప్ను అందుబాటులోకి తెచ్చినట్టు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే తెలిపారు. ఈ కొత్త యాప్ ద్వారా వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ఇంట్లోనే కూర్చుని నాణ్యమైన సేవలు పొందవచ్చని ఆయన వివరించారు. ఈ యాప్లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం, కొత్త ఫిర్యాదుల నమోదు, ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవడం వంటి సేవలున్నాయి. వీటితో పాటు ఆన్లైన్ ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపు, బిల్ హిస్టరీ, వినియోగదారుల నెలవారీ బిల్లుల సమాచారం, ఆన్లైన్ పేమెంట్ హిస్టరీ లాంటి 28 రకాల కీలక సేవలను ఇందులో పొందుపరిచారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, క్రీడాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి అర్ధరాత్రి వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు. లారీలు, ట్రక్కులు, ప్రైవేటు బస్సులు వంటి భారీ

0: వాహనాలను ఉప్పల్ పరిసర ప్రాంతాల్లోకి అనుమతించడం లేదు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రత కొనసాగుతోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా అత్యధికంగా కౌటాలలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15 మండలాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. మరో కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మధ్యాహ్నం పూట బయటికి రాకూడదంటూ హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఎక్కడికక్కడ త్రాగునీటి కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రైతు సంక్షేమమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని, కనీస మద్దతు ధరతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. రాష్టంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు అన్నారు. బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు అధ్యక్షతన పార్టీ ప్రజాప్రతినిధుల సమీక్షా సమాపేశం ఈరోజు జరిగింది. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామచంద్రరావు కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. మంగుమచ్చలు, పులిపిరులు, పిగ్మెంటేషన్ అనే పదాలు ఎక్కువగా వింటూనే ఉంటాం కదా. అసలు అవి ఎందుకు వస్తాయి? దానికి ఏమన్నా మంచి చికిత్స ఉందా? దీని నుంచి సందేహాలు శ్రోతలకి నివృత్తి చేయడానికి మనతో మన స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ సివి మాధురి గారు, ప్రముఖ డెర్మటాలజిస్ట్, ఈస్థెటీషియన్. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ మాధురి గారు.
1: నమస్కారం అండి, శ్రోతలకి నమస్కారం.
0: డాక్టర్ గారు, మంగుమచ్చలు, ఈ పులిపిర్లు అనేవి మనిషిని చాలా డౌన్ చేసేస్తూ ఉంటాయి, చాలా ఇబ్బంది పెడుతుంటాయి, మెయిన్గా మనకి ఫేస్ మీద ఎక్కువ కనపడడం వల్ల. అసలు ఈ మంగుమచ్చలు అంటే ఏంటి?
1: అందంగా ఉండాలి అనుకుంటున్నప్పుడు ఈ మంగుమచ్చలు కానివ్వండి, మొహం మీద ఉండే పులిపిర్లు కానివ్వండి, అవి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తగ్గిస్తూ ఉంటాయి. కాబట్టి వీటి గురించి ట్రీట్మెంట్లు అవైలబుల్గా ఉన్నాయి, తీసుకొని వాటిని తగ్గించుకొని మనం సంతోషంగా ఉండడానికి అవకాశం ఉందనే చెప్పాలి. మంగ అనేది యాక్చువల్గా మనము చీక్స్ మీద, కంటి కింద చీక్స్ మీద బ్రౌన్గా కానీ బ్లాక్గా కానీ స్పాట్స్ లాగా వస్తూ ఉంటాయి వెడల్పుగా. అవి చీక్స్ మీదే కాకుండా ముక్కు మీద కావచ్చు, ఐబ్రోస్ మీద కావచ్చు, ఇంకా కొంతమందికి మౌత్ మీద కూడా వస్తూ ఉంటాయి. సో ఇవి బ్రౌన్గా బ్లాక్గా ఉన్నప్పుడు మన మొహంలో ఉండేటువంటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లాగా మొహంలో ఒకవైపు తెలుపు ఒకవైపు నలుపు, దీనివల్ల కొద్దిగా మనకు అగ్లీగా కనిపిస్తుంది. అసలు ఇవి ఎందుకు వస్తాయి, ఏ ఏజ్ గ్రూప్లో వస్తాయని ఆరా తీస్తే, యూజువల్గా మనకు ఇవి కొంచెం 20 to 40 ఇయర్స్ ఆ టైంలో చూసే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషలీ ఆడవాళ్ళకైతే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళ హార్మోనల్ చేంజెస్ వల్ల స్టార్ట్ అవుతాయి. దాన్ని మనం క్లయాస్మా అంటూ ఉంటాం. లక్కీ ఇనఫ్ చాలా మందికి డెలివరీ అయిపోయాక తగ్గిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ 30-40 ఇయర్స్లో కూడా చాలామంది ఆడవాళ్ళకి ఇది స్టార్ట్ అవుతుంది. నేను ఆడవాళ్లకు అని ఎందుకు అంటున్నాను అంటే, ఎక్కువ పాళ్ళు ఇది ఆడవాళ్లలో వస్తుంది బికాజ్ ఆఫ్ ఆడ హార్మోన్ కాల్డ్ ఈస్ట్రోజన్. సో ఆ విధంగా చూసుకుంటే ఇంకొక ఫ్యాక్టర్, మెయిన్గా హార్మోనల్ ఫ్యాక్టర్ అనేది ఇందులో ప్లే చేస్తుంది. మరి అందరికీ రావట్లేదు కదండి, కొద్దిమంది ఆడవాళ్ళకి ఎందుకు వస్తుంది? సో ఇందులో జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ప్లే చేస్తాయి. అంటే వచ్చే గుణం ఉండే అనేది మనకు జీన్స్ పరంగా కూడా వస్తుంది. అందుకని చాలామంది ఫ్యామిలీస్లో తల్లికి, సిస్టర్స్కి, అందరికీ

0: కూడా ఉంటూ ఉంటాయి. సో ఇది రెండవ ఫ్యాక్టర్, హార్మోన్స్, జీన్స్. ఇంకా మూడవ ఫ్యాక్టర్ వచ్చాక చాలా మంది అంటుంటారు, నేను మన ఊరికి వెళ్ళి వచ్చానండి, ట్రిప్కి వెళ్ళి వచ్చాను, ఎక్కువ అయిపోయాయండి మచ్చలు. అంటే ఇందులో సన్లైట్ ఎక్స్పోజర్ అనే ఫ్యాక్టర్ కూడా ఒకటి ప్లే చేస్తుంది. సో మనకు అల్ట్రావైలెట్ లైట్ కానివ్వండి, ఇన్ఫ్రారెడ్ రేస్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా వచ్చినటువంటి పిగ్మెంటేషన్, స్టార్ట్ అయినటువంటి పిగ్మెంటేషన్ని మరింత పెంచుతాయి. ఆ విధంగా ఇంకా డార్క్ అవ్వడానికి దోహదపడతాయి. సో ఈ విధంగా జెనెటిక్ ఫ్యాక్టర్స్, హార్మోనల్ ఫ్యాక్టర్స్, సన్లైట్ ఇవన్నిటి వల్ల ఈ మంగ అనేది మొదలవుతుంది. కానీ ఒక్కటేంటంటే ఒకసారి మొదలైన తర్వాత చాలా మటుకు 60-70% ఆఫ్ కేసెస్లో కంప్లీట్గా వెళ్ళిపోతుంది అదంతట అదే అనేది కాస్త జరగని పని అనే చెప్పాలి. స్లోగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ద టైమ్, ప్రాబబ్లీ 70s 80s, ఆ తర్వాత అదంతా కదా వెళ్ళిపోవచ్చు, కానీ 70-80 ఇయర్స్ వరకు కూడా ఒక్కొక్కసారి మంగు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి దీనికి మనం సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుని తక్కువగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి.
1: డాక్టర్ మాదిరి గారు ట్రీట్మెంట్ అన్నారు, అది ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందండి?
0: దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే, మెయిన్గా ఇందులో ఎలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయని మనకు రీసెర్చ్ చెప్తోంది అంటే, అక్కడ లోకల్గా కొన్ని బ్లడ్ వెజల్స్లో ఒక రకమైన యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది, స్కిన్కి సంబంధించిన సూపర్ఫిషియల్ బ్లడ్ వెజల్స్లో. దాన్ని మేము మామూలుగా వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ యాక్టివిటీ అని అంటూ ఉంటాం. ఈ ఎండోథీలియల్ సెల్స్ అనే వాటి నుండి రిలీజ్ అయినటువంటి కొన్ని సబ్స్టెన్సెస్ వల్ల ఈ మెలనిన్ అనే సింథసిస్ పెరిగి నలుపు అనేది ఫామ్ అవుతుంది. సో దాని గురించి రీసెర్చ్లో ఒక మెడికేషన్ తయారు చేయడం జరిగింది. సో దాన్ని ట్రనెక్సమిక్ యాసిడ్ అంటారు. సో ఈ ట్రనెక్సమిక్ యాసిడ్ క్రీమ్స్ ద్వారా కానీ, టాబ్లెట్స్ ద్వారా కానీ దీనికి చికిత్స చేస్తూ ఉంటారు. ఇది కాస్త లేటెస్ట్. దీంతోపాటు కొన్ని రకములైన క్రీములు, కోజిక్ యాసిడ్, హైడ్రోక్వినోన్, ఆర్బిటిన్ అని నియాసినమైడ్, ఇలాంటి కొన్ని ప్రోడక్ట్స్ మెలనిన్ సింథసిస్ అంటే నల్లధనం యొక్క తయారీలో ఉన్నటువంటి వేరియస్ ఎంజైమ్ స్టెప్స్లో యాక్ట్ చేసి సింథసిస్ని తగ్గిస్తాయి. ఆ విధంగా ఆల్రెడీ ఫామ్ అయినటువంటి మెలనిన్ని కాస్త మనము కంట్రోల్ చేయొచ్చు. ఇంకా కొన్ని ఉంటాయి సూపర్ఫిషియల్గా పీల్స్ అంటూ ఉంటాం, గ్లైకోలిక్ యాసిడ్, సాల్సిలిక్ యాసిడ్, ఇలాంటి కొన్ని అసిడిక్ ఉన్నటువంటి యాసిడ్స్ ఉన్న క్రీమ్స్ కూడా ఉంటాయి. ఈ క్రీముల వల్ల కూడా మనం సూపర్ఫిషియల్గా ఉన్నదాన్ని కొంచెం పీల్ ఆఫ్, ఊడిపోయేలాగా చేసి తగ్గించుకోవచ్చు. బట్ ఇలా నేను ఇప్పుడు రకరకాల ప్రోడక్ట్స్ పేర్లు చెప్పాను, ఇంగ్రీడియంట్స్ పేర్లు చెప్పాను, కానీ ఏ పర్సన్కి ఏది సెట్ అవుతుంది అన్నది మటుకు ఇలా మీరు, మేము రేడియో ద్వారా చెప్పింది కావచ్చు, అందరూ అన్నీ వాడే ప్రయత్నం మటుకు చేయకండి. ఎందుకంటే ఏ స్కిన్కి ఏది సెట్ అవుతుంది అన్నది మీరు మీ నియర్ బై డర్మటాలజిస్ట్ ఆర్ మీకు నమ్మకం ఉన్న డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ ఫేస్ని చూపించి మీకు తగ్గట్టుగా ఏ కాంబినేషన్ క్రీమ్ సెట్ అవుతుంది అన్నది చూస్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ ఇంకొకటి, సో ఇప్పుడు క్రీముల ట్రీట్మెంట్లో ఒక భాగం ఏం చూసాము, అసలు నల్లధనం ప్రొడ్యూస్ అవ్వకుండా ఆపే ట్రీట్మెంట్ చూసాం. ఇంకొక భాగం, ఎండ నుండి ఎలా కాపాడుకోవాలి అన్నది నెక్స్ట్ స్టెప్. సో ఎండ నుండి ఎలా కాపాడుకోవాలి అంటే సన్స్క్రీన్ అనే వాటిని వాడాలి, అదర్వైజ్ కవర్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. ఫిజికల్ ప్రొటెక్షన్ అంటాం, కంప్లీట్గా బయటికి వెళ్ళేటప్పుడు ఫేస్కి కవర్ చేసుకోవచ్చు. బట్ పల్స్ అని బట్ట కవర్ చేసుకున్నా కూడా పెద్ద ఉపయోగం ఉండదు. బట్టకు కూడా యూపీఎఫ్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది, అది కూడా థిక్ అయితేనే ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఎల్లవేళలా అలా కవర్ చేయలేం కాబట్టి మనము సన్స్క్రీన్స్ వాడటం అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ మెలాస్మా.
1: అంటే అంబ్రెల్లా ఏమైనా యూజ్ చేస్తే?
0: Yes, ఫిజికల్ ప్రొటెక్షన్ ఈస్ 100% మోర్ హెల్ప్ఫుల్. కాబట్టి అంబ్రెల్లా లాంటివి యూజ్ చేయడం, రౌండ్ హ్యాట్స్ యూజ్ చేయడం, సో వీఆర్ డైవర్టింగ్ ద లైట్ అవే ఫ్రమ్ ద ఫేస్, ఇలాంటివి డెఫినెట్గా యూజ్ అవుతాయి. ఇక సన్స్క్రీన్స్కి వస్తే ఇవి కూడా అంతే, అన్ని చర్మాలకి, కొందరికి ఆయిలీ స్కిన్ ఉండొచ్చు, కొందరికి డ్రై స్కిన్ ఉండొచ్చు, కొందరికి మొటిమలు ఉండవచ్చు, కొందరికి కాంబినేషన్ స్కిన్ ఉండొచ్చు. సో ఏ స్కిన్ టైప్కి ఏ సన్స్క్రీన్ అనేది కూడా ఒకసారి మనం మన డర్మటాలజిస్ట్ని అడిగి తెలుసుకొని వాడాలి. అండ్ చాలామందికి ఇంకొక మెయిన్ డౌట్ ఏంటంటే, సన్స్క్రీన్ అనేది ఈ ఓన్లీ బయటికి ఎండలో వెళ్ళినప్పుడే వాడాలా లేక ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాడుకోవాలా? టోటల్గా ఇండోర్స్ ఉండి మన ఇంట్లోకి వెలుతురు రావడానికి కిటికీలాంటి గ్లాసులు లాంటివి ఏమీ లేవు అండ్ కవర్డ్గా ఉంది అని అంటే ఇంట్లో ఉన్న వాడాల్సిన అవసరం ఏమి లేదు. బట్ ఇంట్లోకి బాగా లైట్ వస్తుంది, లైటింగ్ పడుతుంది అంటే మటుకు ఇంట్లో ఉన్నా కూడా సన్స్క్రీన్ వాడాలి. ఇంకొంతమందికి ఇది కూడా డౌట్ ఉంది,
1: ఇంట్లో ఉండే లైట్స్ వల్ల కూడా
0: ఎగ్జాక్ట్లీ ఎల్ఈడి లైట్స్ కూడా ఎఫెక్ట్ చూపిస్తాయా అనేసి, యూజువల్గా స్టడీస్ అయితే ఎల్ఈడి లైట్స్ వల్ల పెరుగుతుంది అని అయితే లేవు, కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. బట్ బయటకు వెళ్తే మటుకు మేక్ షూర్ దట్ సన్స్క్రీన్ రాసుకొని తీరాలి. ఇక సన్స్క్రీన్

0: వస్తే మనకు రకరకాల సన్స్క్రీన్స్ ఉంటాయి. అల్ట్రావైలెట్ రేస్ నుండి ప్రొటెక్ట్ చేసేవి, విజిబుల్ రేస్ నుండి ప్రొటెక్ట్ చేసేవి, ఇన్ఫ్రారెడ్ రేస్ నుండి ప్రొటెక్ట్ చేసేవి. సో మేము అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాం, మంగుమచ్చలు యూజువల్గా ఎవరైతే పొయ్యి దగ్గర ఎక్కువగా వేడికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు కొన్ని ప్రొఫెషన్స్లో, లైక్ కుకింగ్ చేసే ప్రొఫెషన్లో ముఖ్యంగా, ఆర్ ఫర్నీచర్స్ దగ్గర పనిచేసేటువంటి వర్కర్స్లో కానీ, వీళ్ళకి మంగు అనేది చాలా డార్క్గా ఉండటం గమనిస్తూ ఉంటాం. అంత డార్క్ ఎందుకు అవుతుంది వీళ్ళకే అని ఆలోచిస్తే, ఇన్ఫ్రారెడ్ రేస్, ఆ వేడి, వేడి వల్ల వచ్చేటువంటి దానివల్ల ఇంకా ఇది వర్సెన్ అవుతుంది అన్నది అర్థమవుతుంది. సో కాబట్టి ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్స్క్రీన్ అని మాట్లాడతాం. దానికి అల్ట్రావైలెట్ బి, అల్ట్రావైలెట్ ఏ, విజిబుల్ లైట్ అంటే మనం చూసే వైట్ లైట్, వైట్ లైట్ యాజ్ వెల్ అస్ వైట్ లైట్ దాటాక నియర్ ఇన్ఫ్రారెడ్ రేస్, వీటి నుండి ప్రొటెక్షన్ ఉండేటువంటి బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్స్క్రీన్ వాడితే మనం అన్ని విధాల మంగును పెంచకుండా ఉన్న స్థాయిలో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక థర్డ్ పాయింట్, హార్మోన్స్. హార్మోన్స్కి పెద్దగా ఇంటర్నల్గా ట్రీట్మెంట్స్ రికమెండ్ చేయట్లేదు, కానీ న్యూయర్ ట్రీట్మెంట్స్ ఇన్ ద పైప్ లైన్, ఈ ఈస్ట్రోజన్ రిసెప్టర్స్ని అడ్డుకోవడానికి కొన్ని క్రీములు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. సో ఈ విధంగా ఇది ఒకటి హెల్ప్ అవుతుంది. మనం ఇందాక ఫస్ట్లో చెప్పుకున్న పాయింట్, వాస్కులర్ ఫ్యాక్టర్ని కూడా కౌంటర్ చేసుకోవాలి, దానికి ట్రనెగ్జమిక్ యాసిడ్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా ఈ మంగుని మనము అన్ని రకాలుగా కౌంటర్ చేయగలిగితే మనం దాన్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలుగుతాం అండ్ డిజపీర్ అయ్యేటట్టు చేయగలుగుతాం. ఇక చాలామంది మా దగ్గరకు వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ చేసేది ఏంటంటే, తగ్గిపోయింది డాక్టర్ గారు, ఇక నేను అన్ని మానేయచ్చా అంటారు. అలా కాదు, ఇది మనం ఇవన్నీ వాడటం వల్ల తగ్గుముఖం పట్టింది. మీరు మానేస్తే మళ్ళీ యథావిధిగా వెనక్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మినిమం సన్స్క్రీన్ ప్రొటెక్షన్ అనేది ఉండాలి. తగ్గిపోయిన ఏరియాలో మళ్ళీ తిరిగి రాకుండా మైల్డ్గా ఉండేటువంటి కొన్ని మెలనిన్ సింథసిస్ని కంట్రోల్ చేసే క్రీమ్స్ సజెస్ట్ చేస్తాం, అవి మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. బట్ ఈ సన్స్క్రీన్ ప్రొటెక్షన్ అనేది మటుకు ఇక నడుస్తూనే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి.
1: డాక్టర్ మాధురి గారు, సన్స్క్రీన్లో చాలా రకాలు ఉన్నాయి కదా, జనరల్గా ఏమి మీరైతే ఏం ప్రిఫర్ చేస్తారు?
0: ఇప్పుడు ఇందాక నేను చెప్పింది అండి బ్రాడ్ స్పెక్ట్రమ్.
1: ఓకే,
0: అంటే మనకు యూవీ రేస్ని ప్రొటెక్ట్ చేసే ఏజెంట్స్ కొన్ని ఉంటాయి, తర్వాత విజిబుల్ లైట్ అండ్ నియర్ ఇన్ఫ్రారెడ్, దానికి యూజువల్గా ఫిజికల్ సన్స్క్రీన్స్ అంటారు. ఈ యూవీ రేస్ని ప్రొటెక్ట్ చేసే వాటిని కెమికల్ సన్స్క్రీన్స్ అంటారు. ఈ విజిబుల్ లైట్ ఇన్ఫ్రారెడ్ రేస్ని ప్రొటెక్ట్ చేసే వాటిని వీ కాల్ ఇట్ యాజ్ ఫిజికల్ సన్స్క్రీన్స్. ఈ జింక్ ఆక్సైడ్ అని, టైటానియం ఆక్సైడ్ అని ఇలాంటివి ఉంటాయి దానిలో, అండ్ ఐరన్ ఆక్సైడ్ అని. సో ఇలా అన్నిటినీ కలిపినటువంటి సన్స్క్రీన్, అండ్ దట్ టు మళ్ళీ సన్స్క్రీన్స్లో కూడా జెల్ ఫార్ములేషన్స్ ఉంటాయి, క్రీమ్ ఫార్ములేషన్స్ ఉంటాయి, లోషన్ ఫార్ములేషన్స్ ఉంటాయి. సో ఆయా స్కిన్ బట్టి, బాగా ఆయిలీ స్కిన్ అనుకోండి, వాళ్ళకి మనం క్రీమ్ ఇస్తే ద స్కిన్ విల్ సఫర్. సో కాబట్టి అలాంటి వాళ్ళకి కాస్త లోషన్ బేస్డ్ కానీ జెల్ బేస్డ్ కానీ ప్రిఫర్ చేస్తాం. బాగా డ్రై స్కిన్ ఉందనుకోండి, క్రీమ్ బేస్ ఇస్తాం, సో దట్ వాళ్ళకి మాయిశ్చరైజేషన్ కూడా సైడ్ బై సైడ్ మనం అందించిన వాళ్ళం అవుతాం. సో ఫార్ములేషన్ చూస్ చేసుకోవడంలోనూ, సన్స్క్రీన్ని చూస్ చేసుకోవడంలోనూ కూడా మనము డర్మటాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని వాడటం మంచిదని నా ఉద్దేశం. తర్వాత చాలా మందికి ఇంకొక అపోహ ఏంటంటే, సన్స్క్రీన్స్ నేను వాడితే క్యాన్సర్ వచ్చిందని చదివానండి ఎక్కడో, కాబట్టి సన్స్క్రీన్స్ నేను వాడదలుచుకోవట్లేదు అని అంటారు. పూర్వకాలంలో బెంజీన్ రింగ్ అని ఉండే ఒక సన్స్క్రీన్స్ ఉండేవన్నమాట, వాటి వల్ల దే హ్యావ్ ప్రూవెన్ దట్ దెర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ గెటింగ్ క్యాన్సర్. బట్ నవడేస్ సింథసిస్ న్యూయర్ మాలిక్యూల్స్లో ఎక్కడా కూడా క్యాన్సరస్ పదార్థాలు లేవు, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. సో ప్రెజెంట్గా మనకు మార్కెట్లో ఉన్న సన్స్క్రీన్స్ ఏవైనా కూడా డర్మటాలజిస్ట్ ద్వారా ప్రిస్క్రైబ్ చేయబడినవి ఏవైనా కానీ అలా హార్మ్ఫుల్ ప్రిపరేషన్స్ లేవు. మంచిగా లేటెస్ట్ మాలిక్యూల్స్ చాలా యాడ్ అయినాయి, టినోసార్బ్ ఎమ్ అని, టినోసార్బ్ ఎస్ అని, లాట్ ఆఫ్ న్యూయర్ మాలిక్యూల్స్ వచ్చాయి. సో భయపడక్కర్లేదు. దీంతోపాటు ఇంకా మంచిగా సన్స్క్రీన్స్తో పాటుగా విటమిన్ సి, వినే ఉంటారు మీరు విటమిన్ సి అనేది గుడ్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. ఇది మనలో సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ ROS ఆక్సైడ్స్ అంటాము, ఈ ఆక్సిడేటివ్ సబ్స్టెన్సెస్ అనేవి రిలీవ్ అవ్వకుండా కాపాడుతూ ఉంటుంది. సో ఆ విధంగా విటమిన్ సి ప్రిపరేషన్స్ అనేవి మనకు సన్ ఎక్స్పోజర్ అప్పుడు జరిగే డ్యామేజ్ను కూడా కౌంటర్ చేస్తాయి.
1: అంటే డాక్టర్ గారు, ఇప్పుడు విటమిన్ సి క్రీమ్స్ కూడా వస్తున్నాయి కదా, అది యూజ్ చేయడం కూడా మంచిదని అంటారు?
0: ఎస్, ఇప్పుడు మీరు యంగ్స్టర్స్ ని అడిగితే ఒక రొటీన్ మనందరికి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తోటి. వాళ్ళు ఒక ఫస్ట్ మాయిశ్చరైజర్ రాయాలి మొహం కడుక్కోగానే, దాని మీద విటమిన్ సి రాస్తారు, దాని మీద సన్స్క్రీన్ రాస్తారు. సో డే టైమ్ లో విటమిన్ సి రాయడం అనేది ఇదే కాన్సెప్ట్ ఏంటంటే,

0: నుండి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఆక్సిడేటివ్ సబ్స్టెన్సెస్ నుండి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా అది కూడా మెలనిన్ సింథసిస్ని కొంచెం వరకు అడ్డుకుంటుంది. ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్, గ్లూటాథయోన్ అనేది కూడా యాడ్ చేస్తారు. ఇది కూడా గుడ్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. సో ఇది ఇలాంటి క్రీమ్స్ కాంబినేషన్వి వాడుకున్నట్టయితే మనకు డబుల్ బెనిఫిట్ ఉంటుంది. బట్ ఏ స్కిన్కి ఏది సెట్ అవుతుంది వాళ్ళు డాక్టర్ అడిగి కనుక్కొని వాడితే
1: మంచిది. డాక్టర్ మాధురి గారు, ఎటువంటి ఆహార నియమాలు పాటిస్తే దీన్ని మనం కొంతవరకు ప్రొటెక్ట్ చేసుకోగలం స్కిన్ని?
0: కరెక్ట్గా అడిగారండి. ఎంతసేపు ఎక్స్టర్నల్గానే అనేదానికన్నా లోపల నుంచి కూడా మనం తీసుకునే ఆహారం మంచిగా, ఇందాక మనం మాట్లాడుకున్నట్టే యాంటీ ఆక్సిడెంట్స్, రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఎక్కువగా ఇవన్నీ విటమిన్ సి, విటమిన్ ఈ, ఇలాంటి విటమిన్ ఏ, ఈ మూడు, ఏఈసి, ఈ మూడు ఉన్నటువంటి పదార్థాలు తీసుకోవాలి. లైక్ మనకు విటమిన్ ఏ అనుకోండి, క్యారెట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, వీటన్నిటిలో ఉంటుంది. విటమిన్ సి, సో సిట్రస్ ఫ్రూట్స్, నిమ్మ, నారింజ, బత్తాయి, వాటెవర్, గ్రేప్స్, స్ట్రాబెర్రీస్, సో ఫ్రూట్స్. అండ్ విటమిన్ ఇ, ఎగ్, నట్స్, ఇట్లా వాటన్నిటిలో ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, నాన్ వెజిటేరియన్స్లో ఫిష్ ఈజ్ వెరీ గుడ్. సో ఈ విధంగా మనం ఒక మాటలో చెప్పాలి అంటే బ్యాలెన్స్ డైట్ అన్నీ ఉండాలి మనం తినే ఆహారంలో. రోజు కొన్ని వెజిటబుల్స్, కొన్ని ఫ్రూట్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, మంచి ప్రోటీన్కి కరమైనటువంటి గుడ్ నాన్ వెజ్ స్టఫ్, సో ఇదంతా ఉండేటువంటి ఆహారం తీసుకుంటూ ఉంటే దట్ డెఫినెట్లీ హెల్ప్స్ టు రెడ్యూస్.
1: డాక్టర్ గారు, మానసిక ఒత్తిడి ఈ చర్మంపై ఎంత ప్రభావం చూపిస్తుంది అంటారు?
0: డెఫినెట్గా మనం మానసిక ఒత్తిడికి గురి అయినప్పుడు ఈ మెలనోసైటిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ కూడా ఒక్కొక్కసారి పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. బికాజ్ ఇవన్నీ కూడా న్యూరల్ కంట్రోల్ నుండి వస్తూ ఉంటాయి కదా. సో కాబట్టి మానసిక ఒత్తిడి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా కొద్దిగా రోల్ ప్లే చేస్తుంది. కానీ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఈ కోణం కన్నా నేను చూసే కోణం ఏంటంటే ఈ మంగు వల్ల వచ్చే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, అది నేను చూస్తున్నది అయితే. సో కాబట్టి నేను అందరికీ అదే అంటాను, అఫ్కోర్స్ మనకు వచ్చిన తర్వాత ఎదుటివాడి సలహా ఇవ్వడం సులభంగానే ఉంటుంది, కానీ వచ్చిన వాడి పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. సో వాళ్ళు గురి అయ్యేటువంటి ఆత్మన్యూనత భావం చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం మంగుని కొంచెం తగ్గిస్తే దానికి బాగా కౌంటర్ చేసిన వాళ్ళం అవుతాం. ఇట్ కెన్ బికమ్ ఎ విషస్ సైకిల్ లాగా, ఒకటి తగ్గడం మళ్ళీ రావడం, మంగు వల్ల మానసిక ఒత్తిడి, మళ్ళీ మానసిక ఒత్తిడి వల్ల నలుపు పెరగటం. సో దీన్ని ఎక్కడో దగ్గర అడ్డుకోవాలి అంటే ముందు మంగుని ట్రీట్ చేసుకుంటే బాగుంటుంది.
1: ఓకే, ఒక పాజిటివ్ అప్రోచ్ తో, ఒక మంచి మీకు అవైలబుల్ గా ఉన్న డెర్మటాలజిస్ట్ తో, ఈ రెండు కాంబినేషన్ తో దీన్ని తగ్గించవచ్చు అంటారు.
0: డెఫినెట్ గా.
1: ఓకే డాక్టర్ గారు, మనం పులిపిర్లు అని కూడా మాట్లాడుకున్నాము, అసలు ఇవి ఎందుకు వస్తాయి, దానికి కారణాలు ఏంటండి?
0: పులిపిర్లు అనేవి చిన్న చిన్నగా నల్లగా కానీ లేదా స్కిన్ కలర్లో కానీ స్కిన్ నుండి అవుట్ పౌచింగ్ బయటికి పొడుచుకున్నట్టుగా వస్తూ ఉంటాయి. ఇవి ఫేస్ మీద అయితే కొద్దిగా హైట్ తక్కువగా ఉంటాయి, నెక్ ఇలాంటి ఏరియాల్లో అయితే వేలాడుతున్నట్టు పెద్ద పెద్దగా కూడా ఉంటాయి. యూజువల్గా ఫేస్ మీద వచ్చే వాటిని మేము మా సైంటిఫిక్ లాంగ్వేజ్లో డర్మటోసిస్, పాపిలోజా, నైగ్రా అని అంటాం. మామూలుగా లేమెన్ టెర్మినాలజీలో వాట్స్ అని అంటూ ఉంటారు చిన్న చిన్నగా. వాట్స్ అంటే మళ్ళీ రెండు రకాలు ఉన్నాయిలేండి, వైరస్ వల్ల వచ్చేవి, వైరస్ కానివి. వైరస్ వల్ల వచ్చేవి డిఫరెంట్ థింగ్స్, వైరస్ కాకుండా వచ్చే వాటిని మనం డిపిఎంస్ అని అంటాం. సో ఇవి చెప్పాలి అంటే ఫోటో ఏజింగ్ అంటాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ద టైమ్ సన్లైట్కి, వెదర్కి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెదర్, ఎండాకాలం, చలికాలం, ఫేస్ అనేది మనం ఎప్పుడు కవర్ చేసుకోం కదా, ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది, ఒక తెలియని డ్యామేజ్ అనేది అది గురి అవుతూ ఉంటుంది. ఆ డ్యామేజ్ వల్ల ఈ విధంగా కొన్ని ఔటర్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్ స్ట్రక్ అయిపోయి మనకు ఒక చిన్న పులిపిరిలాగా బయటకు వస్తుంది. ఇది ఫేస్ మీద, ఇది ఒక కోణం అయితే. ఇంకొక కోణం ఏంటంటే వెయిట్ గెయిన్. ఎక్కువగా ఈ పులిపిర్లు ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ తర్వాత స్టార్ట్ అవుతుంటాయి, అంటే ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ వల్ల, ఒక వెయిట్ గెయిన్ వల్ల, ఆ ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది పెరగటం వల్ల ఇవి స్టిమ్యులేట్ అవుతాయి. బాగా కొంతమంది ఒబీస్గా వస్తారు, నెక్ అంతా నల్లగా థిక్గా లాట్ ఆఫ్ పులిపిర్లతోటి ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా ఇందులో వెయిట్ గెయిన్ కూడా ఒక కారణమే. ఆ వెయిట్ గెయిన్ వల్ల వచ్చేటువంటి ఇన్సులిన్ రిలేటెడ్ ఇంబ్యాలెన్స్ కూడా ఒక కారణమే. సో ఒక రకంగా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే నెంబర్ ఆఫ్ పులిపిర్లను మనం ఫర్దర్గా న్యూ వన్స్ రాకుండా అడ్డుకోవచ్చు. తర్వాత హెరిడిటరీ నేచర్ కూడా ఉంటుంది, కొన్ని ఫ్యామిలీస్ లైక్ మా గ్రాండ్ ఫాదర్కి ఎక్కువ ఉన్నాయి. సో అది కూడా ఒక కోణం ఇందులో ఉంటుంది. సరే, ఇక పులిపిర్లు వచ్చాక ఏం చేస్తాం? యూజువల్గా చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, క్రీమ్ ఇచ్చేయండి డాక్టర్ గారు పులిపిర్లు పోతాయి అని. వీ డోంట్ రికమెండ్ ఎనీ క్రీమ్స్ ఫర్ దిస్, తీసేస్తామని అంటాము. కానీ కొంతమంది వేరే ఎక్కడి నుంచో కొన్ని రకాల పొళ్ళు తెచ్చుకొని కావచ్చు, లేకపోతే ఇండిజినస్ మెడిసిన్ ఇంట్లోనే ఈ సున్నం అనేసి

0: తర్వాత మన బట్టల్ప సబ్బు కానీ అలాంటి సబ్బులతోటి పెట్టుకొని వాటిని సరిగా కాల్చక చుట్టూరా స్కిన్ డ్యామేజ్ చేసుకొని వస్తూ ఉంటారు. సో డోంట్ ఎక్స్పెరిమెంట్ ఆన్ యువర్ సెల్ఫ్. మనం మామూలుగా ఇందులో అయితే చక్కగా వాటిని రేడియో ఫ్రీక్వెన్సీతో కానీ CO2 లేజర్తో కానీ రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసేటప్పుడు నొప్పి రాకుండా ఉండటానికి కొన్ని నంబింగ్ క్రీమ్స్ అప్లై చేసి చక్కగా తీస్తాం, పిన్ పాయింటెడ్గా తీస్తాం. దానివల్ల త్వరగా హీల్ అవుతుంది, కాస్మెటిక్గా నల్ల మచ్చలు కానీ స్కార్స్ కానీ పడకుండా తీస్తాం.
1: డాక్టర్ గారు, ఇక్కడ ఒక అపోహ ఉంది. ఇప్పుడు ఒక్క పులుపుని మనం మీరు చెప్పిన విధంగా తీసేస్తే అది ఇంకా ఎక్కువకి వస్తాయి అనేది ఉంది ఆ వాడుకలో, అది అపోహ అంటారా? ఎంతవరకు నిజం ఉందండి?
0: ఇందాక మీకు మొదట్లో చెప్పాను, వైరల్ నాన్ వైరల్ ఐ టోల్డ్ యూ. సో వైరల్ అయితే తీసేటప్పుడు మేము కూడా జాగ్రత్తగా నీట్ గా తీయాలి. ఈ నాన్ వైరల్ వి సంబంధం లేదు. చాలా మంది అడుగుతూ ఉంటారు, అయ్యో బ్లడ్ ఈ బ్లడ్ తీసి పక్కన తగిలితే మళ్ళీ వచ్చేస్తుందేమో అండి అనేసి. సో మామూలు నేను మాట్లాడిన డిపిఎన్స్ కానివ్వండి, స్కిన్ ట్యాగ్స్ కానివ్వండి, ఇవన్నీ నాన్ వైరల్. సో కంగారు ఏమీ లేదు, ఒకటి తీయటం వల్ల వంద రావు. అయితే ఇంకో మాట, తీయించుకున్నాక చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, డాక్టర్ గారు ఇక మళ్ళీ రావు కదండి? చూడమ్మా, తీసిన దగ్గర రావు, మరి పక్కన వేరే దగ్గర రాకుండా అంటే నువ్వు వెయిట్ కంట్రోల్ చేసుకో, సన్స్క్రీన్ వాడుకో. సో ఏవైతే దీనికి కారణాలో వాటిని కాస్త దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తే రాకుండా ఉండొచ్చు. యాక్చువల్లీ బౌట్స్ బౌట్స్ లాగా వస్తుంటాయండి. ఇప్పుడు మనం కొంతమందికి చాలా ఉంటాయి, తీస్తామనుకోండి మళ్ళీ 5-6 ఏళ్ల వరకు పెద్ద రావు. కథ వీళ్ళు సన్స్క్రీన్ వాడటం కానీ మాయిశ్చరైజర్స్ వాడుకోవడం కానీ ఇలా చేసుకుని మెయింటైన్ చేసుకుంటే దే కెన్ అవాయిడ్.
1: ఓకే డాక్టర్ గారు, ముఖ్యంగా మహిళలు చూస్తుంటే మహిళలు బ్యూటీ పార్లర్ని మనం విడదీసి చూడలేము. ఇప్పుడు అంత పార్ట్ మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. సో ఈ వీళ్ళు కూడా ఈ ప్రాక్టీస్ చేస్తున్నారు, అది ఎంతవరకు సురక్షితం అంటారు?
0: మంచి ప్రశ్న వేశారు. మహిళలు మనం అందరము ఇవాళ రేపు కొంచెం మన బ్యూటీ పరంగా కాన్షియస్ అవుతున్నాం, మంచిదే. మన గురించి మనం ఆలోచించుకుంటున్నాం. ఇన్ని రోజులు పిల్లలు సంసారం ఇంతలోనే ఆగిపోయేవాళ్ళం, ఇప్పుడు చాలా ముందుకు వచ్చాం, మన గురించి మనం తెలుసుకుంటున్నాం. వెరీ నైస్, ఈ కేర్ అనేది ఒక రకంగా మంచిది. కాకపోతే జాగ్రత్తగా ఎవరి దగ్గరికి వెళ్ళి తీయించుకోవాలి అన్నది చూసుకోవాలి. అఫ్కోర్స్ బ్యూటీ పార్లర్ వాళ్ళు కూడా తీస్తారు, కానీ వాళ్ళకి కొన్ని టెక్నికాలిటీస్ తెలియకపోవచ్చు. అంటే ఎంత డెప్త్లో తీయాలి, ఎంత పెద్దది, దేన్ని మనం ఒక రేడియో ఫ్రీక్వెన్సీతో తీయగలుగుతాము, దేనికి కొంచెం సర్జికల్గా వెళ్లాల్సి వస్తుంది, దాని డెప్త్ ఏంటి. కొన్ని ఇప్పుడు నేను అన్నాను, వైరల్ నాన్ వైరల్, హౌ టు డిఫరెన్షియేట్, ఇది వాళ్ళకి తెలియకపోవచ్చు బికాస్ దే ఆర్ నాట్ ద డాక్టర్స్. సో ఒక డర్మటాలజిస్ట్ అయితే మనకు కరెక్ట్ గా ఏది తీయచ్చు ఏది తీయకూడదు అనేది, కొన్ని ఐస్ మీద ఉంటాయి, ఐ మార్జిన్స్ లో ఉంటాయి, మరి ఏమాత్రం అప్రమత్తత కానీ జరిగితే మళ్ళా దాని పక్కనే ఉన్న టిష్యూ కూడా డ్యామేజ్ అవ్వకూడదు కదా. కాబట్టి మీరు ఓకే ఫేషియల్స్ అట్లాంటివి ఏమైనా చేయించుకోవడానికి వెళ్తారా, లేకపోతే ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్తారా, అదర్ బ్యూటీ మేకప్ చేయించుకోవడానికి వెళ్తారా, దట్స్ ఆల్ గుడ్. బట్ డోంట్ ప్లే విత్ యువర్ స్కిన్, స్కిన్తో మట్టుకు ప్లే చేయకండి. డర్మటాలజిస్ట్ని కలవండి, నియర్ బై ఎవర్ ఎనీ డర్మటాలజిస్ట్, వాళ్ళతో తీయించుకోండి, సేఫ్గా తీయించుకోండి.
1: డాక్టర్ మాదిరి గారు, ఇప్పుడు చర్మ సమస్యకి సంబంధించిన ఏ క్రీమ్స్ కానీ టాబ్లెట్స్ కానీ స్టెరాయిడ్స్ ఉంటాయని అంటారు, ఇది ఎంతవరకు సేఫ్ అండి యూజ్ చేయడం?
0: స్టెరాయిడ్ కాంబినేషన్స్ అనేవి మార్కెట్లో చాలా వచ్చాయి. అసలు మీకు తెలియకుండానే కొన్ని క్రీముల్లో స్టెరాయిడ్స్ ఉంటున్నాయి. తెలిస్తే చాలా మంది చదువుకున్న పిల్లలు ఇవాళ రేపు అవాయిడ్ చేసేస్తున్నారు, కొంతమందికి తెలియకుండానే ఉంటున్నాయి. సో ఈ స్టిరాయిడ్ అనేది ఏం చేస్తుంది అంటే, మనం అప్లై చేసినప్పుడు టెంపరీగా మెలనిన్ సింథసిస్ని ఆపుతుంది. సో మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, మనం ఏమనుకుంటాం ఇది చాలా బాగా పనిచేసింది అనుకుంటాం, ఫేర్గా కనిపిస్తారు, కానీ ఇట్స్ ఆల్ టెంపరీ. ఇది లోపల లోపల ఏం చేస్తుంది అంటే మొత్తం చర్మాన్ని అట్రఫీ అంటారు, అంటే చర్మంలో ఉండేటువంటి లేయర్స్ని ఫర్దర్గా ఫామ్ అవ్వనివ్వకుండా ప్రివెంట్ చేసేస్తూ కొల్లాజిన్ అనే టిష్యూని డీప్గా డర్మిస్లో ఉండే కొల్లాజిన్ టిష్యూని డ్యామేజ్ చేసేస్తూ స్కిన్ని పల్చగా చేసేస్తుంది. ఎంత పల్చగా అంటే మనము లోపల ఉండే రక్తనాళాలు బయటకు కనిపించేంత పల్చగా చేసేస్తుంది. తెల్లగా అలా ఉన్న స్కిన్ ఏమవుతుందంటే, మీరు 2 నిమిషాలు ఎండలోకి వెళ్తే చాలు ఎర్రగా తయారైపోవడం. తర్వాత ఏ స్కిన్ మీద ఏ కొంచెం క్రీమ్ పడినా, ఇన్ఫాక్ట్ సోపు పెట్టినా మండిపోవటం, అంటే సెన్సిటివ్, న్యూరోలాజికల్ సెన్సిటివిటీ, నర్వ్స్ అన్ని సెన్సిటివ్ అయిపోతాయి, క్యూటేనియస్ నర్వ్స్ అవి సెన్సిటివ్ అయిపోతాయి, రక్తనాళాలన్నీ బయటపడిపోతాయి. సో ఈ విధంగా ఫైనల్ గా ఒక ముసలి చర్మం వచ్చేస్తుంది. ముడతలు అనేవి చాలా ఫాస్ట్ గా వచ్చేస్తాయి. ఇంకేముంది, కొల్లాజిన్ అనేది ఎంగగా ఉంచేది, అది పాడైపోతే మనకు ముసలి చర్మం వచ్చేస్తుంది. సో ఈ విధంగా ముసలితనం అనేది చర్మానికి తొందరగా తీసుకొచ్చి పెడుతుంది అని ఒక మాటలో చెప్పవచ్చు. సో అందుకని స్టిరాయిడ్స్ అనేవి అసలు వాడకూడదు మొహం మీద.

0: ఇప్పుడు ఎప్పుడో ఒక అలర్జీ వస్తుంది, డాక్టర్ గారు ఒక 5 రోజులు ఇవ్వచ్చు, కానీ డాక్టర్ గారు చెప్పిన 5 రోజులు మాత్రమే వాడి మానేయాలి. అంతకుమించి మళ్ళీ ఇదేదో బాగుంది కదా, దీనివల్ల తెలుపు వచ్చాం కదా అని మటుకు పొరపాటును కూడా కంటిన్యూ చేయకూడదు. అండ్ ఇలా దీర్ఘకాలిక ట్రీట్మెంట్స్ నడిచేటువంటి మంగు కానివ్వండి, ఇట్లా వాడిలో స్టిరాయిడ్ వాడకం అనేది అసలు డర్మటాలజిస్ట్లో ఎంకరేజ్ చేయరు. బికాస్ ఇది లాంగ్ టర్మ్ నడుస్తూ ఉన్న ట్రీట్మెంట్ కాబట్టి సేఫ్ క్రీమ్స్ ఉండాలి. స్టిరాయిడ్ వాడకం అనేది వద్దు, వాడద్దండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న

0: డి లోపము ఈ మధ్య మనం గమనిస్తూ ఉంటే మన ఇండియన్స్లో ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఈవెన్ యాక్టివ్గా బాగా బయట తిరిగేటువంటి వాళ్ళకు కూడా విటమిన్ డి లోపం ఉంటుంది. అంటే జెనెటిక్గా ఏమంటున్నారంటే మన ఒక ట్రీట్ మనలో ఆ విటమిన్ డి ప్రికర్సర్స్ తక్కువగా ఉంటాయి అనేట్టుగా ఉందన్నమాట. ఆ ప్రికర్సర్ తక్కువగా ఉండటం వల్ల ఈవెన్ మన సన్ ఎక్స్పోజర్ అప్ టు ద మార్క్ ఉన్నా మన విటమిన్ డి పెరగట్లేదు. సో ఇది ఒక జన్యుపరమైనటువంటి ఒక మన డిఫెక్ట్గా మనం ఇప్పుడు ముందుకు తీసుకొస్తున్నారు. సో విటమిన్ డి అనేది మనకు మామూలుగా ఒక డిక్టం ఏంటంటే అరౌండ్ 10 to 12 మధ్యలో ఆర్ 12 noon ఆ టైంలో ఒక 12 minutes ఆఫ్ ఎక్స్పోజర్ టు ద సన్లైట్, లైక్ దాట్ 12 days ఇన్ ఎ మంత్, లైక్ దాట్ 12 months. సో ఒక రూల్ ఆఫ్ 12 గుర్తుపెట్టుకోండి, 12 minutes 12 days ఇన్ ఏ మంత్ 12 months అట్ 12 noon. సో సరిపడా విటమిన్ డి ఉంటుంది అని చెప్తూ ఉంటారు, అంతకన్నా ఎక్స్పోజర్ ఎక్కువ అవసరం లేదు. మరి ఫేస్ నుండే కావాలా విటమిన్ డి? కాళ్ళ నుండి రావచ్చు, చేతుల నుండి రావచ్చు, కాబట్టి మన చేతులు ఇలాంటివి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి, కాబట్టి అంత కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మనకు విటమిన్ డి ఇలా సన్స్క్రీన్ రాసేసుకుంటే రాకుండా పోతుంది అన్నదైతే ఏం కాదు. సో సన్స్క్రీన్స్ వల్ల విటమిన్ డి లోపం పెరుగుతుంది అనేది మటుకు అపోహ. మనకు అదర ఆహార పదార్థాల ద్వారా కూడా కాల్షియం అనేది అవన్నీ మనకు గ్రీన్స్లో వీటన్నిటిలో అడిక్యువేట్గా వస్తూ ఉంటుంది. సో ఒక్క సన్ ఎక్స్పోజరే అని 100% మనం భయపడక్కర్లేదు. సో ఒక 12 minutes ఆఫ్ ఎక్స్పోజర్ వేరే అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఎక్స్పోజ్ అయినా కూడా ప్రాబ్లం లేదు.
1: డాక్టర్ మాదిరి గారి, మంగు మచ్చలు వచ్చిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోతుంది అని మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాము. సో దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఎటువంటి ట్రీట్మెంట్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చినాయండి?
0: కొన్ని కొన్ని మంగు మచ్చలు చాలా స్టబ్బన్గా ఉంటాయి, అలాంటి వాటికి మనము ట్రీట్మెంట్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్స్ అంటే కెమికల్ పీలింగ్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. బాగా ఎక్కువగా డార్క్గా ఉన్నటువంటి ఏరియా కూడా ఎక్కువగా ఉన్నటువంటి మంగుకి మనము పైన ఉన్నటువంటి లేయర్స్ని కెమికల్ పీల్ ద్వారా తొలగించి దాని యొక్క ఉధృతాన్ని తగ్గించడం జరుగుతుంది. ఇది పై లేయర్లలో ఉన్నంత వరకు సహాయపడుతుంది. ఇక డీపర్ లేయర్స్, చాలా డెప్త్లో ఉన్నటువంటి మంగుని మనము ఎలా డీల్ చేస్తాం, పీల్తో అయితే అంత డీపర్గా తీలేం కాబట్టి లేజర్ సహాయం తీసుకుంటాం అన్నమాట. దీనికి క్యూ స్విచ్డ్ లేజర్స్ అని, పికో లేజర్స్ అని ఇలాంటి లేజర్స్ ఉన్నాయి. సో ఈ లేజర్ ట్రీట్మెంట్స్ ద్వారా మనం ఆ డీపర్గా ఉన్నటువంటి మంగుని అడ్రస్ చేయటం జరుగుతుంది. అయితే ఏ స్టేజ్లో లేజర్ చెయ్యాలి, ఏ స్టేజ్లో పీల్ వెయ్యాలి అన్నది డిస్క్రిషన్ కూడా మనము డర్మటాలజిస్ట్కే వదిలేయాలి. సో డర్మటాలజిస్ట్ యొక్క డెసిషన్ ప్రకారము మనం ముందుకు వెళ్ళొచ్చు. తర్వాత ఇంకొకటి కూడా పిఆర్పి ట్రీట్మెంట్స్ అని కూడా అందరు వింటూ ఉంటారు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ అనేసి. సో అలాంటి ట్రీట్మెంట్స్ కూడా మనము మొండిగా ఉన్నటువంటి మంగు మచ్చలకు కానీ ఇలా బయట తెలియకుండా స్టిరాయిడ్స్ అన్ని వాడేసి బాగా డ్యామేజ్ అయినటువంటి స్కిన్ విత్ మంగు మచ్చలు వచ్చినప్పుడు ఈ పిఆర్పి ట్రీట్మెంట్ కూడా మాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఈ పీల్స్ కానివ్వండి, లేజర్స్ కానివ్వండి, పిఆర్పి ట్రీట్మెంట్స్ కానివ్వండి, ఎన్ని చేయాలి? సో డిపెండింగ్ అపాన్ ద డెప్త్ ఆఫ్ ద లీజన్ని బట్టి 3 sessions, మామూలుగా పీల్స్ అయితే 3 to 5 sessions అంటూ ఉంటాం, లేజర్స్ అయితే 5 to 7 sessions పట్టొచ్చు, పిఆర్పి లాంటివి కూడా ఒక 3 to 5 sessions పట్టొచ్చు. సో ఇలాంటివన్నీ మనము ఆ డర్మటాలజిస్ట్ ఒపీనియన్ ప్రకారం మనకు ఉన్నటువంటి డిసీజ్ యొక్క సివియరిటీ ప్రకారం తీసుకుంటే డెఫినెట్గా మొండిగా ఉంది ఇక తగ్గట్లేదు క్రీములతో అన్నదానికి మంచి సమాధానం దొరికినట్టే. ఇంకొక మాట ఏమంటున్నామంటే కేవలం మచ్చలు నలుపు అనేదే కాదు. ఇప్పుడు మంగు బాగా ఇంప్రూవ్ కావాలి అంటే స్కిన్ హైడ్రేషన్ అంటూ ఉంటాం, అంటే స్కిన్లో తేమ శాతం బాగా ఇంప్రూవ్ కావాలి. అలాగే ఈ డ్యామేజ్, ఫోటో డ్యామేజ్ వల్ల కొల్లాజన్ డ్యామేజ్ కూడా జరుగుతూ ఉంటుంది, ఆ కొల్లాజన్ ఎలాస్టిన్ డ్యామేజ్ని కూడా మనము రికవర్ చేసుకోవాలి. సో ప్రెజెంట్ కాన్సెప్ట్ మనం ఓన్లీ నలుపు గురించే కాదు, మన దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు ఓవరాల్గా స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయాలి అన్నట్టుగా మాట్లాడతాం. సో కాబట్టి కేవలం నలుపే కాదు, హైడ్రేషన్, స్కిన్లో తేమను ఎలా పెంచాలి, లోపల ఉన్న కొల్లాజన్ని ఎలా రియాక్టివేట్ చేసుకోవాలి, సో ఇలా వీటన్నిటి పరంగా కూడా ఈ ట్రీట్మెంట్స్ హెల్ప్ అవుతాయి. మాయిశ్చరైజర్ కాంబినేషన్స్, ఇవి అప్లై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. గుడ్ మాయిశ్చరైజర్ అండ్ గుడ్ ఫేస్ వాష్ విల్ హెల్ప్ దెమ్ టు మెయింటైన్ గుడ్ హైడ్రేటెడ్ స్కిన్.
1: ఓకే, చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ సివి మాదిరి గారు. నమస్కారం అండి.
0: థ్యాంక్స్ అండి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ సైప్రస్ దేశాలు ఈరోజు న్యూఢిల్లీలో ఉగ్రవాద నిరోధక సాంకేతికత, ఉన్నత విద్య, పరిశోధన, సాంస్కృతిక సహకారంపై ఒక సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంతో సహా వివిధ రంగాల్లో అనేక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టో డౌలిడెస్ విస్తృత శ్రేణి రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. అంతర్జాతీయ సరిహద్దుల భద్రతను ఏదో ఒక విడిగా చేపట్టే పనిగా కాకుండా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి వీలుగా మరింత విస్తృతమైన ప్రాంతీయ బాధ్యతగా చూడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేరళ శాసనసభ స్పీకర్గా ఎన్నికైన తిరువంచూర్ రాధాకృష్ణన్కు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభినందనలు తెలిపారు. రాధాకృష్ణన్కు ఉన్న విస్తారమైన శాసన నిర్మాణ అనుభవం, పార్లమెంటరీ సాంప్రదాయాలపై గల అపార అవగాహన నిష్పక్షపాతంగా వివేకంతో గౌరవప్రదంగా నడిపిస్తాయని బిర్లా విశ్వాసం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని, వరి, మొక్కజొన్న పంటలను చివరి గింజ వరకు కనీస మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో రాష్ట శాఖ అధ్యకులు రామచంద్రరావు అధ్యక్షతన బీజేపీ ప్రజాప్రతినిధుల సమీక్ష సమావేశం జరిగింది. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రజా పోరాటాలు, రాష్ట వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి అనుసరించాల్సిన కార్యాచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర రైల్వే, ఐటీ, సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు నుండి రాజస్థాన్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటుగా అనేక కొత్త రైల్వే సౌకర్యాలను రాష్ట్రానికి అంకితం చేస్తారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుండి తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ పరిస్థితి ఈ వారమంతటా కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ అండర్స్కోర్ HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:03 దాటి 50 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై తర్వాతి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 4.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ఈనాటి మా సాయంకాలం ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5 గంటలు. ఈ మా ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. ముందుగా వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి ఈరోజు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్యవసాయ రుణాలను కేవలం పంట రుణాలకే పరిమితం చేయకుండా మౌలిక వసతులు, విలువ ఆధారిత వ్యవసాయానికి విస్తరించాలని బ్యాంకులను వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. సంక్షేమం, అభివృద్ది ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, కాంగ్రెస్ ప్రజాపాలనలో విద్య, వైద్య రంగాలకు ఎంతో ప్రాధాన్యం కల్పించామన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు అన్నారు. రాష్ట వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని, ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని

ని ఆరోపించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రెగబాలిన్ అనే మందును డ్రగ్స్ రూల్స్లోని షెడ్యూల్ H1 కింద చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. యువతలో పెరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టడానికి, మందుల నియంత్రణను మరింత పటిష్టం చేయడానికి ఈ చర్య తీసుకున్నారు. యువతను మాదక ద్రవ్యాల వ్యసనం నుండి కాపాడడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైద్య నిపుణులు స్వాగతిస్తున్నారు. వరి కోతల అనంతరం వరి, మొక్కజొన్న కొయ్యకాలకు నిప్పు పెట్టడం వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి, రైతుల ఆస్తులకు తీవ్ర నష్టం జరుగుతోందని రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఈరోజు ఆలయ పరిసరాల్లో పర్యటించి సీఎం పర్యటనకు సంబంధించిన భద్రత, ప్రోటోకాల్, ఇతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు, రేపు రాష్టంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాత్రి హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANN_HVDని ఫాలో అవ్వండి. ANN హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి జానపద సంగీతం. ఈనాటి కార్యక్రమంలో భీష్మ విజయం చిందు యక్షగానం మొదటి భాగం వినిపిస్తున్నారు శ్రీ గజవెల్లి వెంకన్న బృందం.

0: నా పేరు గజవేల్ వెంకన్న. గ్రామం చిన్నపిండ్యాల, మండలం చిల్పూర్, జిల్లా జనయామం. భీష్మ విజయమను చింద్యక్షగాన నాటకము మొదటి భాగం ప్రారంభము. అమత్య
1: అయ్యయ్యా,
0: నా వాస్తవ్యం చెప్పలేనా రాజా?

0: అవక్రమిక్రమ పరాక్రమ పేతుండను, అరవీర భయంకరుండను, శత్రుమలన వీరుండను, గోత్రధరుండను. మా పట్టణము,
1: మీ పట్టణము
0: వారణాసి. అట్టి వారణాసి పట్టణాన్ని సుభిక్షముగా పరిపాలన చేసినటువంటి వాడును. నా పేరు కాశీ మహారాజు, నా భార్య పేరు సౌగంధి, నాకు ముగ్గురు కుమార్తెలు, అంబా, అంబిక, అంబాలిక. అయినా మిత్రమా,
1: చెప్పండి స్వామి.
0: వారు వయోవంతులై ఉన్నారు కనుక నా బిడ్డలకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను. అయినా ఇంతటి బల పరాక్రమంతో నేను ఒకరి వద్దకు వెళ్ళి వారి

0: కాళ్ళు కడిగి కన్యాదానము చేయాలంటే నేను చేయలేను. కనుక మా పూర్వులు సంపాదించినటువంటి ఒక ధనుసు ఉన్నది. అట్టి ధనుసును ఎవరైతే బలపరాక్రమంతులు, మగటిమి కలవారు, వీరులు, శూరులు, ధీరులు ఎవరైనా యువరాజులు వచ్చి అట్టి ధనుసును లేవనెత్తుతారు, లేవనెత్తినటువంటి వారికి నా ముగ్గురి కన్యలను అంటే నా బిడ్డలనిచ్చి పెళ్లి చేస్తాను. దేశ దేశమునందు నీవు పత్రికలు లిఖించి పంపించు మిత్రమా.
1: సరే స్వామి.
2: ఓయి చెలి,
1: ఆహా అమ్మా.

0: అమ్మా,
1: నా పేరు అంబ అంటారు. మా తల్లిదండ్రి పేరు, నా తండ్రి పేరు కాశీ మహారాజు, నా తల్లి సౌగంధి, మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళము. నేను అందులో పెద్దదాన్ని. నా పేరు అంబ, రెండవ చెల్లె అంబిక, మూడవ చెల్లె అంబాలిక. మేము ముగ్గురము ఒక్క తల్లికి జన్మించినటువంటి వారమ్మా. మా పేరు ఇంతే. ఇప్పుడే మా యొక్క మదిలోన ఒక కోరిక.
0: ఏమి కోరిక?
1: ఏమిటంటే, మాకు మా తండ్రి స్వయంవరం నిశ్చయించాడు. కావున ఉద్యానవనం చేరడానికి మా కోరికలు ఉన్నావి కాబట్టి మా తల్లిదండ్రికి చెప్పి మేము ఉద్యానవనం బయలుదేరుచున్నాము. మాతో నీ వస్తావా?
0: వస్తాను.
1: సరే వెళ్దాం పద.
0: సరే వెళ్దాం పద తల్లి.
1: చలియాల.

0: అమ్మా చెల్లెళ్ళారా,
1: ఈ
0: యొక్క వన వింతను చూడు, ఎంత రమణీయ కాంతితో వెలుగొందుచున్నావు.
1: అవునమ్మా.
0: ఆహా, చల్లనైన ఈ గాలి ఈ సరస్సులోన స్నానమాడ బుద్ధి అవుతున్నది. చక్కనైన సరస్సును, ఆ బకములు, ఆ అంశతూలికములు చూడు, ఎలా రెపరెపలాడుచున్నావు. చాలా
1: సంతోషంగా
0: పూలు తెంచుకొని వెళ్దాం. ఇంకా లోనికి
1: వెళ్ళి ఆ వనవింతలన్నీ వన శృంగారం చూసి వద్దామా.

0: మల్లలు ముల్లలు విరజాజి పుష్పములు కోయించిన ఎంత సంతోషంగా ఉందో. ఇంకా లోని వెళ్దా మా చెల్లెల్లా, చాలా సంతోషంగా ఉంది.
1: ఇంకా కాస్త లోని వెళ్ళి ఈ వనవింతలు వన శృంగారం అంతా చూసి వద్దామా? ఆహా, ఎటు చూసినా ఎంతో రమణీయంగా ఉంది ఈ వనము.
0: ఇంకా లోని వెళ్దాం పద.
2: ప్రధాని
1: అయ్యయ్యా,
2: సహుంబకాపురపట్నం పరిపాలించినటువంటి వాడను మదీయనామదేయము సాల్వుడు అంటారు.
1: మీ పేరు సాల్వుడు
2: అయినా మిత్రమా?
1: ఆహా స్వామి,
2: ఇవాటి రోజున సభ కొలువు కూటమై కూర్చున్న పిదప వారణాసి నుంచి పత్రం వచ్చేది.
1: అవును.
2: అట్టి పత్రాన్ని విప్పి చూసినా అందులో వ్రాసినటువంటి వ్రాత ఎలా ఉందో తెలుసా?
1: ఏమిటి?
2: కాశీ మహారాజుకు ముగ్గురు కుమార్తెలట, అంబ, అంబిక, అంబాలిక. వారి సయంవరమట. అందుకని ఇక ఇప్పుడు అట్టి సయంవరమునకు వెళ్లి వారి పూర్వులు సంపాదించిన ధనస్సును లేవనెత్తి మూడు బాణములతోని ఆ కాశీ మహారాజును ఎవరైతే ఎదిరిస్తారో ఎదిరించినటువంటి వారికి తన బిడ్డలు ఇస్తారట. అందుకే నేను బయలుదేరుచున్నాను.
1: సరే స్వామి, ఇప్పుడే
2: పోదామా మంత్రివర్య.

0: అయ్యయ్యా
1: చూడు, వారణాసి ప్రాంగణము చేరి ఉన్నాం.
0: అవును,
1: ఇట్టి పట్టణ ప్రాంగణము చేరి ఉన్నాము కనుక వనమును చూసిన ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది. కనుక ఒకసారి ఈ వనములో తిరిగి అట్టి వనాన్ని విహరించి వన శృంగారమును చూసి ఆ తదుపరి స్వయం వనములకు వెళదాం. మిత్రమా
0: స్వామి,
1: ఈ వనమును

ఈ వనమును చూసిన ఎంత రమణీయము ఉన్నది. ఏమి ఆ సెలయేర్లు, పచ్చని బయళ్ళు, ఆకాశం అయినటువంటి వృక్షములు, ఆ లతలు, అబ్బా అల్లెలు, మల్లె, విరజాజి, సంపంగి, గన్నేరు పుష్పములు చూసిన

0: నా మనస్సు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నదా? అరవే,
1: అవును స్వామి.
0: అలా చూడు మిత్రమా, పౌర్ణమి నాడు చింతుడు ఏలంటిగా షోడశాయ కలచిత ఉదయించును. ఆ ప్రకారము ఉన్నటువంటి ఆ అమ్మాయిల చూడు ఎంత అందంగా ఉన్నారు,
1: ఎంత రమణీయంగా ఉన్నారు స్వామి.
0: వారి అందచందమును చూసినా సంపే.

0: సంపెంగ పొదల మాటున అట్టి బంగారు జింక ఏ ప్రకారంగా తలా తలా తలా తలా అని మెరిగినో నా కనులకు ఆ ప్రకారము కనిపిస్తున్నదిరా. కానీ ఈ అమ్మాయి అందచందము చూసినా నీ మంత్రముగ్ధమైపోయానురా.
1: అవునవును స్వామి.
0: కానీ ఈ అమ్మాయిలో చూశాను, ఒకసారి వారిని మందలించి ఇక స్వయంవరమునికి వెలుచున్నాను. కనుక ఈ అమ్మాయిలు యువరాణులు ఉన్నట్టున్నది.
1: అవునవును.
0: వారిని మందలించి వారితో మాట్లాడి ఇక వారిని పెళ్లి చేసుకోవడమే కర్తవ్యం.
2: అమ్మాయిలేరా,
0: మీ సంధార్యము చూసిన
2: అటు వెళదాం పద.
0: అబా, మబ్బు గుబ్బట్టినప్పుడు మెరుపు ఏ ప్రకారముగా తలా తలా తలా తలయని మెరిగినో ఆ ప్రకారముగా నా యొక్క నేత్రములు కనిపించారు. కానీ ఏమి మీ అందము
2: చెలి ఆ పదనీళ్ళ మాటకు వెళదాం పద. ఇవ్వ మగవాళ్ళు వస్తున్నారు.

0: అమ్మాయి,
1: ఎవరు?
0: నీ అందచందంలో చూసి నిన్ను నేను వలచాను. కాబట్టి నీ పేరేమి, మీ ఊరెక్కడా, నిన్ను కన్న తల్లిదండ్రుల పేరేమి?
1: అయినా మాతో మీకేం పని? మీరు మగవాళ్ళు, మీ ఆడవారము. మేము పూతోటకై వచ్చాం. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి కాంతా.

0: ఎవరు మీరు? మేము పూతోటకై వచ్చి అల్లలు ముళ్ళలు పుష్పములు తెంచుకుంటాం, మమ్మల్ని వచ్చి మందలించడం మీ మగవారికి న్యాయమా? వెళ్ళిపోండి.
1: నీ అందమును చూసినా అంత సౌందర్యము ఉన్నాదంటే నీవు మాట్లాడుచుండగా ఆహా వజ్రాలు రాలినట్టు అనిపిస్తున్నావే సుందరి నరిమే.

0: వెళ్ళిపోండి.
1: ఆ బ్రహ్మదేవుడిని ఏ ప్రకారముగా సృష్టించాడో కానీ
0: ఇదేమి చెప్పి
1: అందాన్ని చూస్తే
0: ఇలా వస్తున్నాడంటే
1: ఎంత చక్కదనం ఉన్నది.

0: మేము యువరానులము, మేము మాకు భయమేస్తున్నాం, మీరు వెళ్ళిపోండి, మా పైకి రాగు, ఇక్కడ ఎవరన్నా చూస్తే మాకు యునికి భంగం అవును, మా తల్లి తండ్రి కోపం చేస్తారు, మేము మేము వెళ్ళిపోదాం, మాకు దారి
1: నా వల్ల అది కానీ మిమ్మల్ని చూసి పోవాలంటే నా వల్ల కాకుంటే
2: దారికి అడ్డము తగిలి.

0: ఓ సుందరీమణి.
1: ఏమి?
0: నా అదృష్టముగా ముగ్గురు అమ్మాయిలు ఈ వనములు దొరికారు, కానీ నిన్ను విడవాలంటే నా వల్ల కాదు, వన్న చిన్నలు కలిగినటువంటి ఓ బగలాడి నీవు నన్ను మన్నించమని వేడుకుంటున్నాడు ఈ ప్రేమ దాసుడు.
2: ఎవరు మీరు అసలు? ఎవరు మీ పేరేమి?
0: నా పేరు
2: అవును
0: సహుంబ కాపురి పట్టణాధీశుడను, సాల్వుడను. స్వయంవరమునకు వస్తున్నాను. కాశీ మహారాజు స్వయంవరం ప్రకటించాడు కనుక అట్టి స్వయంవరములోన ధనుసును లేవనెత్తి గెలచి మూడు బాణముల చేత ఆ మహారాజును ఎదిరించి అంబ అంబికల పెళ్లి చేసుకోవడానికి వెచ్చిస్తున్నాను. కానీ మధ్యలో మీరు కలిశారు కాబట్టి మిమ్మల్ని మోహించాను. అయినా మీరెవరు?
2: మేము అలాంటి వారము కాదు. మేము కాశీ మహారాజు కుమార్తెలమే. నా పేరు అంబ. మా చెల్లెలు అంబాలిక,
1: అంబిక.
2: అంబిక అంబాలిక ముగ్గురు మేము అక్క చెల్లెళ్ళం. ఒక తండ్రికి పుట్టిన వారం.
0: ఏమి నా భాగ్యము?
2: వెళ్ళిపోండి.
0: కుంటివాణి వద్దకు గోదారి వచ్చిన చందముగా.
2: అయ్యో ఏమిటే చెలి!
0: వెదకపోయిన తీగ కాలుకు తగిలిన చందముగా, నేను మీ స్వయంవరానికి నేను వస్తుండగా నాకే మీరు ఎదురయ్యారంటే ఆహా, నా అదృష్టమా? ఎంతని పొగడవచ్చును.

0: రాజా, మీరు తెలిసిన వారు, మీరు ఈ రీతిగా చేస్తున్నారు కాబట్టి మాకు దారి ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం.
1: దారి ఇవ్వడమా?
0: అవునవును,
1: నేను వచ్చినదే మీకోసరము. కానీ ఆ సైంవరమునకు రాకముందే, ఆ ధనుసును లేవనెత్తక ముందే మీరు మాకు కలిశారంటే నాకెంతో ఆనందం ఉన్నది. కాబట్టి

0: ఓ జలజాతపాన, నీ ప్రేమ దాసుడు నేను, నన్ను ఆదరించు. సల్లిత ముగ మృదులలికటి పలుకులు మీ యొక్క మాటలు చూస్తుండగా ఆహా, అమృత తూల్యములు మీ యొక్క మాటలు. మీ యొక్క అందమును చూసి, మీ యొక్క చందాన్ని చూసి, మీ యొక్క చక్కదనమును చూసి నేను మీ ముబ్బురుని వలచాను, మోహించాను. కాబట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నిశ్చయించుకున్నాను.
1: మహారాజా,

0: మా పైకి చేరవచ్చి మా పైన ప్రేమ ఉన్నారన్నారు. ప్రేమ ఉన్న వారివైతే మేము పరమ పతివ్రత సాధ్యులము, మా తల్లి తండ్రి మమ్మల్ని కోపము చేస్తారు, మేము అలాంటి వారము కాదు. కాబట్టి మీరు విలచిత కాని అంటే మీరు బలవంతులైతే మా తండ్రి ధనుసును లేవనెత్తిన వారికి ముగ్గురిని ఒకరికే ఇచ్చి స్వయంవరం చేస్తారని దేశదేశములందు పత్రములు లిఖించి పంపాడు. అది చదివి మీరు వచ్చారన్నారు. కాబట్టి మీరు బలవంతులైతే, వీరులైతే, శూరులైతే ఆ ధనుసును లేవనెత్తి మా ముగ్గురిని చేసుకోండి. మేము పరమ పతివ్రత సాధ్యులు, అలాంటి వారము కాదు.
1: చూడు అంబా, నిన్ను ఒక్కర్తని విడిచిపెట్టి నీ చెల్లెలు ఉరుకుతున్నారే.
0: వెళ్ళుచున్నారు, వాళ్ళు భయపడి వెళ్ళుచున్నారు.
1: అయినా నీ చెల్లెలతో నాకేం పనున్నది?
0: నన్ను విడిచిపెట్టండి.
1: నీ అందములు, అతిరూప సౌందర్యవంతురాలు నీ ఒకదానివి చాలు నాకు.
0: అయ్యో, నేను వెళ్ళిపోతాను.
1: నిన్ను వదిలేవాణ్ణి కాదు.
0: నాకు దారి వెళ్ళి.

వ్యర్థముగా ఎందుకు గడిపావు మోహనాంగి? మహాజవని వై ఒంటరిగా జవని వై ఒంటరిగా ఈవనమందున తిరుగనీల పువ్విలు కాడు బాణమున

యవన ప్రాయంలో ఉన్నావు నీవు, నీ చిల్లలతో అవసరం లేదు, నీతో నాకు పని. యవ్వనమంత వ్యర్థముగా ఎందుకు గడిపవు మోహనాంగి? యవన ప్రాయంలో నీవు ఉన్నావు, నీవు యువరానివి, నేను యువరాజును. నీవు నేను కలిస్తే ఎంత అన్యోన్య దాంపత్యం ఉంటుంది మనది, మన సంసారం, మన దాంపత్య జీవితం, అంటే మనం పెళ్లి చేసుకుంటే. కానీ యవనాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. ఈ పువ్వుల తోటలోన నా చింతకు వచ్చిన పువ్విలు కాడు అంటే ఆ మన్మధుడు. పువ్విలు కాడు బాణమున పూని నిన్నుగని వేయకుండునా. పువ్వుల తోటలోన ఇటు దవ్వున చేరగా రమ్ము తరుణిరు. ఈ పూల తోటలోన హాయిగా ప్రేమించుకుందాం రా.

0: చూడు ఓ పాఠాల గంధి, నీవు నా తోటిరా. నీ యొక్క బిగియారగ కౌగుల చేత నీ చక్కెన చెక్కెలు నొక్కాలని అతి మక్కువతో వచ్చాను. నా ప్రక్కన చేరి నా అక్కర తీర్చు రా, నాతో ప్రేమించు.
1: నన్ను విడిచిపెట్టండి, మీరు మహారాజు.

0: ఇలా అంటున్నారు కాబట్టి సరే మీరు స్వయంవరములో గెలిచినా గెలవకున్నా కానీ మీరు కూడా ఇంతవరకు దాకా నా యందు ఉండి ప్రాధేయపడ్డారు కాబట్టి మీరు కూడా నాకు ఇష్టమయ్యారు.
1: ఈ ఎంత

0: నాపైన క్రోధం చేస్తున్నావు. ఒకసారి వచ్చి బిగియారగా కౌగలించి నా ముచ్చట తీర్చమని వేడుకుంటున్నాను సుందరి.
1: మహారాజా, సరే మీరు ఇంత నాపైన ప్రేమానురాగం చూపారు కాబట్టి మరి స్వయంవరం వచ్చి గెలవాలి. మీరు గెలిస్తేనే నేను చేసుకుంటా.
0: అంబా, అరి వీర భయంకరుడా, శత్రుమరణ వీరమార్తండ తేజులను అట్టి స్వయంవరంలో వీరోచితంగా పోరాడుతాను.
1: సరే, మాట ఇస్తున్నాను, తప్పకుండా నిన్నే చేసుకుంటాను. సరేనా? ఈ రామసీమలోన
0: అంటే గెలిచినా గెలవకున్నా
1: నీవు నాకు ఇష్టమే.
0: అది కాదు, గెలిచి చేసుకుంటాను.
1: సరే.

0: యోచితంగా పోరాడతాను, ధనుసును లేవనెత్తుతాను.
1: సంతోషం.
0: అట్టి ధనుసును లేవనెత్తి రాజాదిరాజులు ఎంతమంది ఉన్నా, ఎంతమంది యువరాజులు ఉన్నా, 56 రాష్ట్రములకు పత్రికలు లిఖించి పంపించాడు మీ యొక్క నాన్నగారు. పత్రములు చూసుకున్నారు, యువరాజులంతా వెంచేస్తున్నారు, ఆ ధనుసును లేవనెత్తుతానటువంటి ధీమతో వస్తున్నారు. కాబట్టి నీవు నాకు మాట ఇచ్చావు, మాట ఇచ్చినవు కనుక నే వస్తాను, ధనుసును లేపుతాను, అట్టి ధనుసును లేపి నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇక సంతోషం.
1: సంతోషం, సంతోషం. ఈ రామసీమలోన మాట ఇచ్చాను, నేను కూడా తప్పను, నా ప్రాణము పంచ ప్రాణాలని విడిచిపెడతాను, నీ ప్రేమ వదిలిపెట్టాను, సరేనా? నేను మాట ఇస్తున్నాను.
0: ఈ మాట చాలు సుందరి, చాలా సంతోషము. మంగళము కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళము మంగళ

మీరు ఇంతవరకు భీష్మ విజయం చిందు యక్షగానం మొదటి భాగం విన్నారు. మూడు భాగాల ఈ కథాగానంలో ఈరోజు ప్రసారమైనది ఒకటవ భాగం, రేపు రెండవ భాగం ప్రసారమవుతుంది. కథకులు శ్రీ గజవెల్లి వెంకన్న బృందం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు. ముందుగా ఇది మా అశోక్ గారి లవ్ స్టోరీ చిత్రం కోసం అభిజిత్ పాడిన వేటూరి గీతం, ఆనంద మిలింద్ సంగీతం.

0: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్ని అంటాయి.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి

చిత్రసీమలో ఇప్పుడు జై శ్రీనివాస్ సునీత పాడిన, జి రమేష్ రచన, రాజ్ కిరణ్ స్వరకల్పన, చిత్రం పేరు ఇష్టపడితే.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:45 దాటి 30 సెకండ్లు. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 6:50 వ్యవసాయ సూచనల్లో విత్తన వారోత్సవాలు ఈ నెల 30వ తేదీ వరకు జరగనున్నాయి. 24వ తేదీన ప్రారంభం కానున్న ఈ విత్తన వారోత్సవాల గురించిన సమాచారం, ఇంకా వేసవిలో నువ్వుల సాగు చీడిపేడల నిర్వహణ సంబంధించిన సూచనలు కూడా వింటారు. ఇక రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం, ఇంకా ఆరోగ్య సంరక్షణలో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన వివరాలు కూడా వినొచ్చు. రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన, ఈ విషయమై పుట్రేవు మానస గారి ప్రసంగం. రాత్రి 8:03 పల్లెపాటల పండుగ జానపద సంగీతోత్సవం పై రేడియో నివేదిక వింటారు. రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30

విషయాలకు కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 10 గంటలకు మధుర గీతాలు. ఇవి ఈ పూట ప్రసారం కారణం మా కార్యక్రమాలు. ఇక రేపు మే 23వ తేదీ శనివారం ప్రసార ముఖ్యాంశాలు. రేపటి ప్రభాతంలో 6:10 భావన, డాక్టర్ లక్ష్మీ అన్నపూర్ణ గారి ప్రసంగం నిరాశ. 6:15 భక్తిరంజన్లో శ్రీ వెంకటేశ్వర

గారి ప్రసంగం నిరాశ. 6:15 భక్తిరంజన్లో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళ శాసనం. 6:30 పొలం పనుల్లో విత్తన వారోత్సవాల సమాచారం. ఆయిల్ పామ్ తోటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వింటారు. 7:00 మంచిర్యాల జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందిస్తారు శ్రీ ఎల్ శ్రీనివాస్. 7:15 ఉదయ తరంగిణి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కాల్వటి వెంకటేశ్వర్లు గారి నాదస్వర వాదన వింటారు. రేపు 11:03 ఈ వారం అతిథి శీర్షకన ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో భాగంగా పద్మభూషణ్ జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారితో గతంలో రికార్డు చేసిన పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీమతి ఝాన్సీ కేవి కుమారి. 12:10 రేపు మధ్యాహ్నం యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితాలోకం మహిళల కార్యక్రమంలో దర్శనం శ్రీమతి దామరాజు విశాలాక్షి గారి కథానికి వింటారు. 2:30 బాలానందంలో విజ్ఞాన విద్యాలయ విద్యార్థిని విద్యార్థులు సమర్పించే కదంబం. రేపు సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో భీష్మ విజయం చిందు యక్షగానం 2వ భాగం కథకులు శ్రీ గజవెల్లి వెంకన్న బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో విత్తన వారోత్సవాలు సమాచారం, ఇంకా ఉద్యాన పంటల్లో ఎరల ప్రాముఖ్యత సంబంధించిన సూచనలు వింటారు. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయాల కార్యక్రమంలో విత్తన వారోత్సవాలకు సంబంధించిన సమాచారంతో పాటుగా ఆరోగ్యానికి అవకాడో పండు సాగు, ఈ విషయమై ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ పి హరికాంత్ గారి ప్రసంగం వింటుంది. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో చంగనశ్శేరి సిపి మాధవన్ సంపుత్రి గారి కర్ణాటక సంగీత కచేరీ వింటారు. ఇవి రేపటి కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఇలాకాయి ఖబరే ఉర్దూలో వార్తలు వింటారు.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈ రాత్రి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. 19వ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరగనుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో చేరనున్నారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటి వరకు 2,000 కిడ్నీ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసి దక్షిణ భారతదేశంలోనే 1 స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా గుజరాత్, లుథియానా తర్వాత నిమ్స్ 3వ స్థానంలో నిలిచింది. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు జరిగిన 49వ రాష్టస్థాయి బ్యాంకర్ల సమాపేశంలో మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట వృద్ది రేటు 10.7%, తలసరి ఆదాయం 4.18 లక్షలతో దేశంలోనే అగ్రగామిగా ఉన్నామని పేర్కొన్నారు. తెలంగాణను డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో దేశానికే రోల్ మోడల్గా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లో జరిగిన సదస్సులో మంత్రి మాట్లాడుతూ, పారదర్శక పౌర సేవల కోసం సమగ్ర రోడ్ మ్యాప్ను సిద్దం చేస్తున్నట్టు ప్రకటించారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం డయాలసిస్ పేషెంట్ల సంక్షేమానికి, ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. తీవ్ర అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కిడ్నీ బాధితులను మానవీయ కోణంలో ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 4,710 మందికి చేయూత పెన్షన్లు అందిస్తుండగా, తాజాగా మరో 2,356 మంది డయాలసిస్ బాధితులకు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ మంత్రి సంతకం చేశారు. ప్రజా పాలనతో నాగర్ కర్నూలు జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలులో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమాపేశంలో మాట్లాడుతూ మంత్రి, గత ప్రభుత్వ విధానాల వల్ల 8 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నప్పటికీ తమ ప్రభుత్వం హామీల అమలులో వెనుకడుగు వేయడం లేదన్నారు. సంక్షేమం, అభివృద్ది ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంగారెడ్డి జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజాపాలనలో విద్య, వైద్య రంగాలకు ఎంతో ప్రాధాన్యం కల్పించామన్నారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, క్రీడాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ములుగులో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమాపేశంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి 14 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను, 140 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ,
1: రామప్ప కావచ్చు, అటు సమ్మక్క సారలమ్మ జాతర కావచ్చు, అటు బొగతా వాటర్ ఫాల్స్ కావచ్చు, లక్నవరం కావచ్చు, లక్ష్మీ నరసింహస్వామి, గోదావరి, నేషనల్ హైవే, బిగ్గెస్ట్ ఫారెస్ట్ ఉంది ములుగు డిస్టిక్ట్. సో ఇవన్నీ కూడా కాపాడుకుంటూ ఇక్కడటువంటి టూరిజం స్పాట్స్ ను, పెద్ద ఎత్తున టూరిస్టులు కూడా వస్తారు కాబట్టి వచ్చే వాళ్ళందరికీ కూడా టూరిస్ట్ గైడ్ లాగా ఫారెస్ట్ శాఖ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది.
0: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు వ్యాఖ్యలపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. జగిత్యాలలో మంత్రి మాట్లాడుతూ, కుటుంబ సమస్యల వల్లనే కేటీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.
2: పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చినవా, సన్న బియ్యం ఇచ్చినవా, 200 యూనిట్ కరెంట్ ఇచ్చినవా, ఇందిరామ ఇల్లు ఇచ్చినవా, నిరుద్యోగ ఉద్యోగాలు ఇచ్చినవా, దళితులకు సంబంధించిన, బీసీలకు సంబంధించిన, మైనారిటీ ఇంటిగ్రేట్ కాలేజీ ఏర్పాటు చేసినవా, ఏం చేసినావు చెప్పు, ప్రజలకు మంచి చేసినాం కాబట్టి అది చెప్పవలసినాం.
0: పేద ప్రజల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని క్రీడలు, పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం.

0: స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడుతూ, వలసల జిల్లాగా పేరున్న నారాయణపేటను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5,000 కోట్ల వ్యయంతో మహ్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ది లక్ష్యంగా ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో మాట్లాడుతూ ఆయన,
1: అన్ని గ్రామాల్లో, అన్ని మండల కేంద్రాలు, అన్ని పట్టణాల్లో కూడా ఈ ప్రజాపాలన ఎప్పుడూ చేసేసి చెప్పేటువంటి సందర్భంతో పాటు ప్రజలు చేయడంతో పాటు ప్రజలను ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేటువంటి ప్రగతి ప్రణాళికలు సూచనలు తీసుకున్నటువంటి కార్యక్రమం కూడా జరిగి ఈరోజు జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రేపటి నుండి ఈ నెల 30 వరకు విత్తన వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. వర్సిటీ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఉత్పత్తి చేసిన సుమారు 1,230 టన్నుల నాణ్యమైన మూల విత్తనాలను రాష్ట్రంలోని 27 కేంద్రాల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచినట్టు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్తాస్ జానయ్య తెలిపారు. రాష్ట్రంలోని అన్ని క్రీడా మైదానాలను ప్లాస్టిక్ రహితంగా మార్చడమే లక్ష్యంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తోందని ఆ సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట వ్యాప్తంగా సర్వ్ అండ్ సపోర్ట్ యూత్ ఫర్ క్లీన్ తెలంగాణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 32 జిల్లాల్లోని ప్రధాన స్టేడియాల్లో క్రీడాకారులు, యువత, తల్లిదండ్రుల భాగస్వామ్యంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగంలో దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణను 2047 నాటికి $3 trillion ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈ రాత్రి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవదిల్ల్యాం సైప్రస్ దేశస్య రాష్ట్రపతినా నికోస్ క్రిస్టోడోలైట్స్ ఇత్యనేన సహ చర్చితవాన్. సహ ఉక్తవాన్ యత్ అగ్రిమేషు పంచవర్షేషు నివేశ ప్రవాహః ద్విగుణీకర్తుం భారత సైప్రస్ దేశయోః లక్ష్యమస్తి. నిర్వాచనాయోగేన అగ్రిమే మాసే 18 దినాంకే 10 రాజ్యాణాం 24 రాజ్యసభాసనానాం ద్వితీయే వర్షె ఆయోక్ష్యమాణస్య నిర్వాచనస్య ఘోషణామకరోత్. సర్వోచ్చన్యాయాలయేన జులై మాసస్య ప్రథమదినాంకాన్ నవమీకక్షాయాః ఛాత్రాణాం కృతే CBSE ఇత్యస్య త్రిభాషీయాధ్యయనస్య అనివార్యతాయాః విరుద్ధం యాచికాం విచారం సమారబ్ధం. కేంద్రీయ గృహమంత్రి అమిత్ శాహః ఉక్తవాన్ యత్ సంపూర్ణే సీమాక్షేత్రేషు అభేద్యతరం కర్తుం సర్వకారః స్మార్ట్ సీమా పరియోజనాయాః ఆరంభం కరిష్యతి. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం సన్రైజర్స్ హైదరాబాద్ దళం అద్య సాయంకాలే హైదరాబాదే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దళం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. భారత సైప్రస్ దేశయోః మధ్యే అద్య నవదిల్ల్యాం ఆతంకవాదావరోధస్య విషయే నవాన్వేషణ తంత్రజ్ఞానయోః ఉచ్చశిక్షాయాం అనుసంధానే సాంస్కృతిక సహయోగే చ సంయుక్త కార్యసమూహస్య స్థాపనేత్యాదీనాం విభిన్నేషు క్షేత్రేషు అనేకేషాం సంధిపత్రాణాం ఆదాన ప్రదానం అభవత్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సైప్రస్ దేశస్య రాష్ట్రపతినా నికోస్ క్రిస్టోడోలైట్స్ ఇత్యనేన సహ వివిధేషు క్షేత్రేషు ద్వైపాక్షిక సహకారం సుదృఢీకర్తుం చర్చాం కృతవాన్. బహుపాక్షిక మంచేషు సహకారం సహక్షేత్రీయ వైశ్విక మహత్వస్య విషయేషు అపి

0: सरे विचारार्थम विषयस्य सूचीकरणाय प्रार्थितवान्। मुख्य न्यायाधीशः अवदत् यत् अग्रिम सप्ताहे विविध श्रवण सप्ताहे प्रत्येकस्मिन् विचारः भविष्यति। केन्द्रीय गृहमन्त्री अमितशाहः अवदत् यत् समग्र सीमाम् अभेद्यतरां कर्तुं सर्वकारः स्मार्ट सीमा परियोजनायाः आरम्भं करिष्यति। अद्य नवदिल्ल्यां BSF संस्थायाः अलंकरण समारोहं सम्बोधयन् श्रीशाहः अवदत् यत् एषा परियोजना ड्रोन, रडार, कैमरा इत्यादिभिः प्रौद्योगिकीभिः संस्थानैः सुसज्जिताः भविष्यन्ति। सः अवदत् यत् आगामी एकवर्षान्तर्गतं सीमा सुरक्षा बलस्य सुरक्षा व्यवस्थायां स्मार्ट बॉर्डर कॉन्सेप्ट इत्यस्य अंतर्गतं सर्वासां प्रौद्योगिकीनां एकीकरणं कृत्वा अभेद्य सीमा सुरक्षा संरचनायाः विकासः द्रुतगत्या कार्यं प्रचलति।
1: Padma Vibhushan.
2: BSF was established under the leadership of Padma Vibhushan K.F. Rustam. Since the establishment of BSF, the force has worked to ensure the security of the borders of the entire country.
1: Nischint karne ka kaam Seema Suraksha Bal ke jawanon ne kiya hai.
0: पश्चिम बंगाल राज्यस्य नेता शुभेन्दु अधिकारी अद्य राष्ट्रपति भवने राष्ट्रपतिना द्रौपदी मुर्मू वर्यया सह मेलनं कृतवान्। सः रक्षामन्त्रिणा राजनाथसिंहेन सहापि मेलनं विहितवान्। सामाजिकान्तर्जालीये पटले श्रीराजनाथसिंहः अवदत् यत् शुभेन्दु अधिकारी समृद्धेन राजनैतिक विधायी अनुभवेन युक्तः व्यक्ति अस्ति। सः आत्मविश्वासं प्रकटितवान् यत् श्री अधिकारी पश्चिमबङ्गालराज्यं नूतन औन्नत्यं प्रतिनेतुं कार्यं करिष्यति। IPL क्रिकेट क्रीडायाम् अद्य हैदराबादे रॉयल चैलेंजर्स बेंगलुरु दलं सनराइजर्स हैदराबाद दलं सम्मुखीकरिष्यति। क्रीडायाः आरम्भः सायं सार्धसप्तवादने भविष्यति। गतरात्रौ अहमदाबादस्य नरेन्द्र मोदी क्रीडांगणे गुजरात टाइटन्स दलेन चेन्नई सुपर किंग्स दलं 91 धावनांकैः पराजितम्। अन्ते मुख्य वार्ताः पुनः एकवारम्। प्रधानमन्त्री नरेन्द्र मोदी नवदिल्ल्यां साइप्रस देशस्य राष्ट्रपतिना निकोस क्रिस्टाडो लाइट्स इत्यनेन सह चर्चितवान्। सः उक्तवान् यत् अग्रिमेषु पञ्चवर्षेषु निवेश प्रवाहः द्विगुणीकर्तुं भारत साइप्रस देशयोः लक्ष्यमस्ति। निर्वाचनायोगेन अग्रिमे मासे 18 दिनांके 10 राज्याणां 24 राज्यसभासनानां कृते निर्वाचनस्य घोषणा कृता। सर्वोच्च न्यायालयेन जुलाई मासस्य प्रथम दिनांकात् नवमी कक्षायाः छात्राणां कृते CBSE इत्यस्य त्रिभाषीयाध्ययनस्य अनिवार्यतायाः विरुद्धं याचिकायां विचारं समारब्धम् इति वार्ताः।
3: आकाशवाणी हैदराबाद केंद्रम् इप्पुडु समयं 6:30 ఆకాశవాణి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం.
4: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
5: ఇప్పుడు మీరు యూజీ 3వ సంవత్సరం 6వ సెమిస్టర్ విద్యార్థుల కోసం ఆర్థిక శాస్త్రంలో ఆర్థికాభివృద్ధిని కొలిచే సూచనలు అన్న అంశం గురించిన రేడియో పాఠం వినండి. వినిపిస్తున్నవారు డాక్టర్ ఏ వెంకటేశం.
6: హలో స్టూడెంట్స్, ఈరోజు ఎకనామిక్స్లో టాపిక్ ఆర్థికాభివృద్ధిని కొలిచే సూచికలు. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలతో పాటు దానికి కారణమైన సాంఘిక వ్యవస్థాపూర్వక కారకాలలో వచ్చే మార్పులను కలిపి ఆర్థికాభివృద్ధిగా మనం నిర్వచిస్తాం. ఇది ఆర్థికాభివృద్ధి అనే భావన గుణాత్మకమైనది, కావున దీన్ని లెక్కించడం కొంత కష్టమవుతుంది. కాబట్టి ఒక దేశ ఆర్థికాభివృద్ధిని అంచనా వేయటకు కొన్ని కొలమానాలు లేదా సూచికలు కలవు. వివిధ కాలాల్లో వివిధ ఆర్థికవేత్తలు, వివిధ దేశాలు, UNDP వంటి అంతర్జాతీయ సంస్థలు ఉపయోగించిన ఆర్థికాభివృద్ధి కొలమానాలను మనం ఈరోజు తెలుసుకుందాం. ఆర్థికాభివృద్ధి కొలమానాలలో ప్రధానంగా వాస్తవ స్థూల జాతీయోత్పత్తి, దాన్నే వాస్తవిక జాతీయ ఆదాయం అంటారు. రెండవది తలసరి స్థూల జాతీయోత్పత్తి, భౌతిక జీవన ప్రమాణ సూచిక, మానవాభివృద్ధి సూచిక

మానవ పేదరిక సూచిక, బహుముఖ పేదరిక సూచిక, లింగ సంబంధిత అభివృద్ధి సూచిక, లింగ సాధికారత కొలమానం వంటి అనేక రకాల సూచికలు ఆర్థికాభివృద్ధిని కొలుచుటకు కలవు. ముందుగా ఈ కొలమానాలను క్లుప్తంగా మనం తెలుసుకుందాం. మొదటిది వాస్తవ జాతీయ ఆదాయం. ఒక సంవత్సర కాలంలో ఒక దేశ ప్రజల చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తువు సేవల విలువల మొత్తాన్ని స్థూల జాతీయోత్పత్తిగా చెప్పుకుంటాం. దీనినే జాతీయ ఆదాయం అనవచ్చు. ఆర్థికాభివృద్ధిని కొలుచుటకు వాస్తవ స్థూల జాతీయోత్పత్తిని ఒక ముఖ్య సూచికగా ఉపయోగించేవారు. ఆర్థికాభివృద్ధిని తెలిపే నిర్మాణాత్మక మార్పుల కన్నా జాతీయ ఆదాయాన్ని లెక్కించడం సులభం కావున ఈ సూచికను కొంతమంది ఆర్థికవేత్తలు సమర్థించడం జరిగింది. కానీ దీని పరిమితులపై అనేక విమర్శలు రావడం వల్ల ఆర్థికాభివృద్ధిలో వచ్చే బహుముఖ ప్రగతిని ఇది వ్యక్తం చేయదనే విమర్శ ఉన్నందువల్ల వాస్తవ జాతీయ ఆదాయం అనే కొలమానాన్ని అంతగా ఉపయోగించడం లేదు. ఇక రెండో కొలమానం తలసరి స్థూల జాతీయోత్పత్తి, దీన్నే పర్ క్యాపిటా జిఎన్పి అనవచ్చు. ఆర్థికాభివృద్ధిని లెక్కించుటకు దీనిని ఒక ముఖ్య సూచికగా ఉపయోగిస్తున్నారు. ఒక సంవత్సర కాలంలో ఉన్న స్థూల జాతీయ ఆదాయాన్ని ఆ దేశపు జనాభా చేత భాగిస్తే తలసరి స్థూల జాతీయోత్పత్తి లభిస్తుంది. మార్కెట్ ధరలలో లెక్కించిన స్థూల జాతీయోత్పత్తి నుండి తరుగుదలను, పరోక్ష పన్నులను తీసివేసి బదిలీ చెల్లింపులు కలిపినట్లయితే వాస్తవ జాతీయ ఆదాయం లభించును. దీనిని జనాభా చే భాగించగా వచ్చేది తలసరి ఆదాయం. ఐక్యరాజ్యసమితి నిపుణుల సంఘం, ఆర్థర్ లూయిస్ ఎబర్లర్ మేయర్ వంటి ఆర్థికవేత్తలు వాస్తవిక తలసరి ఆదాయ పెరుగుదల ఆర్థిక సంక్షేమానికి దారితీస్తుందని భావించారు. అయితే జనాభా పెరుగుదల జాతీయ ఆదాయ పెరుగుదల కంటే అధికంగా ఉన్న దేశాలలో ప్రజల తలసరి ఆదాయం పెరగకపోవచ్చు. కావున దీనిని ఆర్థికాభివృద్ధి కొలమానంగా ఉపయోగించడం పైన కూడా కొంతమంది విమర్శించడం జరిగింది. ఆ నేపథ్యంలో కాలానుగుణంగా కొన్ని కొత్త కొలమానాలను ఉపయోగించడం జరిగింది. ఇక మూడవ కొలమానం భౌతిక జీవన పరమాణ సూచిక. జాతీయ ఆదాయము, తలసరి ఆదాయం సూచికలకు ప్రత్యామ్నాయంగా భౌతిక జీవన ప్రమాణ సూచిక భావనను జాన్ టెంబర్లిన్ 1976 ప్రథమంగా ప్రతిపాదించారు. తరువాత 1979 మోరీస్ అనే ఆర్థికవేత్త దీనిని ఒక సూచికగా కొలమానంగా రూపొందించడం జరిగింది. ప్రజల సగటు ఆయుర్దాయం అనగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అదేవిధంగా శిశు మరణాల రేటు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, మరియు అక్షరాస్యత లిటరసీ. సగటు ఆయుర్దాయము, శిశు మరణాల రేటు, అక్షరాస్యత అను మూడు అంశాల సమాన భారాన్ని ఇస్తూ భౌతిక జీవన ప్రమాణ సూచికను రూపొందిస్తారు. ఈ సూచికలో కనిష్టంగా 1 నుంచి గరిష్టంగా 100 వరకు కొలమానాలు ఉంటాయి. దీని ప్రకారము అధిక సగటు ఆయుర్దాయము, అక్షరాస్యతను, తక్కువ శిశు మరణాల రేటు కలిగి ఉంటే అది ఆర్థికాభివృద్ధిని సూచిస్తుంది. అంటే ఒక దేశ ఆర్థికాభివృద్ధి అనేది అధిక సగటు ఆయుష్ కలిగిన జనాభాను, అధిక అక్షరాస్యత కలిగి ఉండడం, తక్కువ శిశు మరణాల రేటు కలిగి ఉంటే అది ఆర్థికాభివృద్ధికి సూచికగా ఉపయోగించడం జరుగుతుంది. దీనిని భౌతిక జీవన ప్రమాణ సూచిక అని అంటున్నాం. అయితే జాతీయ ఆదాయానికి భౌతిక జీవన ప్రమాణ సూచికి మధ్య సహసంబంధం ఎక్కువగా ఉండదు. ఈ పరిమితి దృష్ట్యా ఇది జీవన ప్రమాణ స్థాయి పెరుగుదలకు దోహదపడదని విమర్శ కలదు. కావున తరువాతి కాలాల్లో కొత్త కొలమానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక నాలుగో కొలమానం ముఖ్యమైనది, మానవాభివృద్ధి సూచిక. దీనినే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం. మానవాభివృద్ధి సూచిక అనేది మానవుల ఆయుర్దాయం, విద్య, తలసరి ఆదాయ గణాంకాల మిశ్రమ సూచిక అని చెప్పవచ్చు. మానవుల ఆయుర్దాయము, విద్య, తలసరి ఆదాయం అనే అంశాలను మిశ్రమంగా ఉపయోగించి మానవాభివృద్ధి సూచికను రూపొందిస్తారు. పాకిస్తాన్ ఆర్థికవేత్త అయిన మహబూబ్ ఉల్హక్, భారత నోబెల్ ప్రైజ్ గ్రహీత అమర్త్యాసేన్లు రూపొందించిన మానవాభివృద్ధి సూచికను 1990

యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీనిని లెక్కించి ప్రచురించడం జరుగుతుంది. ఇందులో మూడు అంశాలని ప్రధానంగా గణనలోకి తీసుకుంటారు. ఒకటి తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్, రెండవది విద్యాస్థాయి పెరుగుదల ఎడ్యుకేషన్, మూడవది మెరుగైన జీవన రేటు దాన్నే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ లేదా సగటు ఆయుర్దాయం అంటున్నాం. ఈ మూడు అంశాల ఆధారంగా మానవాభివృద్ధి సూచికను రూపొందిస్తారు. మొదటిది అనగా తలసరి ఆదాయం వస్తు సేవల ద్వారా పొందిన సంతృప్తి స్థాయిని పరిగణలోకి తీసుకుంటారు. రెండో అంశమైన విద్యాస్థాయిని పాఠశాల విద్య, సెకండరీ స్థాయి విద్య, అందులో నమోదు శాతము, హాజరైన శాతంని పరిగణలోకి తీసుకొని విద్యాస్థాయి పెరుగుదలను అంచనా వేస్తారు. ఇక ఆయుర్దాయం సగటు ఆయుష్షు, ఒక దేశంలో ఒక వ్యక్తి యొక్క సగటు ఆయుష్షు ఎంత ఉంది దాని ఆధారంగా ఈ ఆయుర్దాయాన్ని ప్రధానంగా ఆరోగ్యము, తక్కువ శిశు మరణాల రేటు, పోషకాహార లభ్యత మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకొని ఆయుర్దాయాన్ని గణిస్తారు. ఈ మూడు అంశాలను పరిగణలోకి తీసుకొని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ను యుఎన్డిపి ప్రపంచ దేశాలకు సంబంధించి యుఎన్డిపి రూపొందిస్తే ప్రతి దేశము సర్వసాధారణంగా తమ దేశానికి సంబంధించిన హెచ్డిఐ రిపోర్ట్ను రూపొందించుకుంటున్నాయి. అదేవిధంగా మన భారతదేశంలో కూడా దీన్ని రూపొందించడం జరుగుతుంది. ఈ మూడు అంశాల సగటు విలువను నమోదు చేస్తాం ఇందులో. అయితే ఈ మూడు అంశాలకు సంబంధించి వాటి విలువను లెక్కించడానికి వాటి కనిష్ట విలువ 0 గాను గరిష్ట విలువ 1 గాను ఉంటుంది. అయితే 2022 సంవత్సరంలో హెచ్డిఐ విలువ భారతదేశం సుమారు 0.644 కలిగి ఉండి 193 దేశాలలో 134వ ర్యాంకు పొందినట్లుగా యుఎన్డిపి హెచ్డిఐ రిపోర్ట్ను సబ్మిట్ చేయడం జరిగింది. స్విట్జర్లాండ్, నార్వే వంటి దేశాలు ప్రథమ ద్వితీయ స్థానాల్లో ఉంటే భారతదేశం 134వ ర్యాంకులో ఉంది. అయితే ఈ మానవాభివృద్ధి సూచికలో ప్రతి అంశం యొక్క విలువను రాబట్టుటకు ఒక సూత్రాన్ని ఉపయోగిస్తుంటాం. అదేంటి అంటే వాస్తవ విలువ మైనస్ కనిష్ట విలువ డివైడెడ్ బై గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. వాస్తవ విలువ మైనస్ కనిష్ట విలువ డివైడెడ్ బై గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ఈ మూడు అంశాలలో వాటి విలువల్ని రూపొందించి వాటిని సమగ్రమైన విలువను తీసుకొని మానవాభివృద్ధి సూచికను రూపొందించడం జరుగుతుంది. ఉదాహరణకు భారతదేశంలో హెచ్డిఐని రూపొందించుటకు అందులోని ఆయుర్దాయం అనే ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే దాని కనిష్ట గరిష్ట విలువలు 20 సంవత్సరాలు కనిష్ట విలువ అయితే 85 సంవత్సరాలు గరిష్ట విలువగా తీసుకొని దీన్ని లెక్కించడానికి ఈ సూత్రంలో దీన్ని ప్రతిపాదించినట్లయితే సగటు ఆయుర్దాయము ఇజ్ ఈక్వల్ సుమారు భారతదేశంలో 65 సంవత్సరాలు సగటు ఆయుర్దాయం అనుకుందాం. 65 మైనస్ అంటే వాస్తవ ఆయుర్దాయము 65 సంవత్సరాలు అనుకున్నట్లయితే వాస్తవ విలువ మైనస్ కనిష్ట విలువ డివైడెడ్ బై గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ కాబట్టి 65 - 20 డివైడెడ్ బై 85 - 20 ఇజ్ ఈక్వల్ట్ 69.23 సంవత్సరాలు. అంటే భారతదేశంలో సగటున ఒక్కొక్క వ్యక్తి యొక్క సగటు ఆయుష్ 69 సంవత్సరాలని చెప్పొచ్చు. ఈ విధంగా మానవాభివృద్ధి సూచిక ప్రముఖమైన ఆర్థిక అభివృద్ధి కొలమానంగా చెప్పవచ్చు. తర్వాత మానవ పేదరిక సూచిక. మానవ పేదరిక సూచికను మానవాభివృద్ధి నివేదికలో భాగంగానే యుఎన్డిపి 1997లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో HPI 1, HPI 2గా వర్గీకరించి HPI 1ను అభివృద్ధి చెందుతున్న దేశాల పేదరిక సూచికగా, HPI 2ను అభివృద్ధి చెందిన దేశాల పేదరిక సూచికగా రూపొందిస్తున్నారు. హెచ్డిఐలోని అంటే మానవాభివృద్ధి సూచికలోని ఆయుర్దాయము, విద్యాస్థాయి, ఆదాయం మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ అంశాలు ఒక దేశంలోని జనాభాకు ఎంతవరకు అందుబాటులో లేవు అనే అంశాన్ని బట్టి మానవ పేదరిక సూచికను నిర్ణయిస్తారు. అయితే దీన్ని బేస్ చేసుకునే బహుముఖ పేదరిక సూచిక మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, దీన్నే బహుమితీయ పేదరిక సూచిక అని కూడా పిలుస్తారు. ఈ బహుముఖ పేదరిక సూచికను 2010 సంవత్సరం నుండి యుఎన్డిపి మరియు ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్లు రెండు సంయుక్తంగా రూపొందించడం జరుగుతుంది. పేద వ్యక్తి అనేవాడు ఒకే సమయంలో అనేక ప్రతికూలతలను ఎదుర్కొంటాడు. కావున ఉదాహరణకు ఆరోగ్యం క్షీణించడం, పోషకాహారం లోపించడం, స్వచ్ఛమైన నీరు లభించకపోవడం, విద్యుత్ లేకపోవడం, తక్కువ పాఠశాల విద్య కలిగి ఉండడం వంటివి

0: సమస్యలు ఎదుర్కోవచ్చు. కాబట్టి ఎంపీఐలో అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఆరోగ్యము అంటే పోషకాహారము లోపించడం కానీ, మంచి ఆరోగ్యం ఉండడం కానీ, లేదా శిశు మరణాల రేటు కానీ, ఈ మూడు అంశాలను పరిగణలోకి తీసుకొని ఆరోగ్యం అనే అంశాన్ని లెక్కించడం జరుగుతుంది. విద్య, పాఠశాలకు హాజరైన సంవత్సరాలను పరిగణలోకి తీసుకొని విద్యను పరిగణలోకి తీసుకుంటారు. అదేవిధంగా జీవన ప్రమాణ స్థాయి, ఇందులో ప్రధానంగా ఏడు అంశాలను పరిగణలోకి తీసుకొని జీవన ప్రమాణ స్థాయి విలువను లెక్కిస్తారు. వంట నూనెలు, పరిశుభ్రత, త్రాగునీరు, విద్యుత్ కలిగి ఉండడం, గృహవసతి కలిగి ఉండడం, ఆస్తులు కలిగి ఉండడం, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండడం వంటి మొత్తంగా ఈ మూడు అంశాలలో 12 ఉప అంశాలను పరిగణలోకి తీసుకొని బహుముఖ పేదరిక సూచికను రూపొందించడం జరుగుతుంది. వివిధ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అనుభవించే పేదరిక తీవ్రతను, వివక్షతను అంచనా వేయడానికి ఈ బహుముఖ పేదరిక సూచికను ఉపయోగిస్తున్నారు. 2023 గ్లోబల్ ఎంపీఐ నివేదిక ప్రకారం భారతదేశంలో 415 మిలియన్ల జనాభా బహుముఖ పేదరికం నుండి బయటపడ్డారని నివేదిక పేర్కొంటుంది. అయితే భారతదేశంలో కూడా 2021 నుండి మొదటిసారిగా బహుముఖ పేదరిక సూచికను రూపొందించడం జరుగుతుంది. 2023లో రెండోసారి ప్రచురించడం జరిగింది. అయితే దీని ప్రకారం 2022 ఎంపీఐ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఆఫ్ ఇండియా ప్రకారము 2005 నుండి 2022 మధ్యకాలంలో సుమారు 13 కోట్ల జనాభా బహుముఖ పేదరిక నుండి బయటపడ్డారని నివేదిక పేర్కొంటుంది. ఇది హర్షించదగిన విషయమే. ఇవే కాకుండా ఇంకా వివిధ ఆర్థికాభివృద్ధి సూచికలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రధానంగా లింగ సంబంధిత అభివృద్ధి సూచిక అని చెప్పుకోవచ్చు. లింగ సంబంధిత అభివృద్ధి సూచిక, లింగ సాధికారత కొలమానము, గ్రీన్ ఇండెక్స్ అని రకరకాల ఆర్థిక అభివృద్ధి సూచికలు అందుబాటులోకి వచ్చాయి.
1: ఇంతవరకు మీరు యూజీ 3వ సంవత్సరం 6వ సెమిస్టర్ విద్యార్థుల కోసం ఆర్థిక శాస్త్రంలో ఆర్థికాభివృద్ధిని కొలిచే సూచనలు అన్న అంశం గురించిన రేడియో పాఠం విన్నారు. వినిపించిన వారు డాక్టర్ ఏ వెంకటేశం.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 6:45 దాటి 14 సెకండ్లు. ఒక చలనచిత్ర గీతం విందాం. మౌనశ్రీ మల్లిక్ రచన, విజయ్ కోరాకుల సంగీతం, చెంపు చిన్న సత్యం చిత్రం కోసం దీపు లిప్స్కా పాడిన పాట ఇది.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:50 వస్తోంది. ప్రకటించిన వ్యవసాయ సూచనలు కొద్ది క్షణాల్లో. వ్యవసాయ విశ్వవిద్యాలయం సౌజన్యంతో ప్రసారం వ్యవసాయ సూచనలు.

0: ఈనాటి వ్యవసాయ సూచనలో ముందుగా విత్తన వారోత్సవాలకు సంబంధించిన సమాచారం.
1: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 మే 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకొని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2 నుండి 3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మే 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లా

0: కొరకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంతులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ May 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: విత్తన వారోత్సవాలకు సంబంధించిన సమాచారం అది. వ్యవసాయ సూచనల కార్యక్రమంలో ఇప్పుడు వేసవిలో నువ్వుల సాగు, చీడపీడల నిర్వహణ ఈ విషయమై కొన్ని సూచనలు విందాం.
2: ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వేసవిలో నువ్వు సాగు, చీడపీడల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ఈ నువ్వుల గింజల్లో నూనె శాతం 45 నుండి 50, ప్రోటీను 25% ఉండటమే కాకుండా అమైనో ఆమ్లాలు ఇంకా విటమిన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. తెలంగాణలో నువ్వుల పంట సుమారుగా 20,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నది. ఎగుమతి అవకాశాలు, నాణ్యత ఎక్కువగా ఉన్న పంటగా నువ్వును చెప్పుకోవచ్చు. వానాకాలంలో వర్షాలు ఆలస్యంగా కురిసినప్పుడు కేవలం ఒక పంట ప్రత్యామ్నాయ పంటగా ఆగస్టు 2వ పక్షం వరకు విత్తుకొని అధిక దిగుబడులు పొందవచ్చు. అలాగే ఆలస్యంగా వేసిన వానాకాలం పంటల తర్వాత 2వ పంటగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో విత్తుకొని అతి తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని అర్జించే పంటగా నువ్వులను చెప్పవచ్చు. అలాగే వేసవి ఆరుతడి పంటగా నువ్వుల సాగు చేసినప్పుడు చీడపీడల బెడద అధికంగా ఉండదు. దీని వలన విత్తన నాణ్యతతో పాటు అధిక దిగుబడులు సాధించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. నువ్వుల సాగు కొరకు నీరు నిలువని తేలిక నేలలు సాగుకు అనుకూలమైనవి. నీరు నిలిచే ఆమ్ల, క్షార గుణాలు కలిగి ఉన్న నేలలు సాగుకు పనికిరావు. నేలను 2 నుండి 4 సార్లు మెత్తగా దున్నుకొని గుంటకు తోలుకొని చదును చేసుకోవాలి. అయితే నువ్వులు విత్తుకున్న తర్వాత మొలకెత్తే సమయంలో ఇంకా పూత దశలోనూ నువ్వుల పంటకు కొన్ని రకాల తెగుళ్లు సోకే ప్రమాదం ఉన్నది. అలాగే చీడపీడల బెడద సోకే అవకాశం ఉంటుంది. వీటిని అరికట్టేందుకు సస్యరక్షణ చర్యలను రైతులు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. సస్యరక్షణ చర్యలను గమనించినట్లయితే గడ్డిచిలుక, విత్తనాలు మొలకెత్తే దశలో గడ్డిచిలుకలు మొక్క మొదళ్లను కొట్టివేస్తాయి. ఫలితంగా మొక్క యొక్క ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. వీటి నివారణ కొరకు పంట చేను చుట్టూ జొన్న మొక్కలని అక్కడక్కడ నాటుకోవాలి. అలాగే పొలం గట్లు, పరిసర ప్రాంతాల్లో గడ్డి ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 1.5 గ్రాముల ఎసిఫేట్ ను లీటర్నీటి కలిపి పిచికారి చేసినట్లయితే గడ్డి చిలుకల యొక్క సంతతిని తగ్గించవచ్చు. కాయతొలుచు పురుగు విషయానికొస్తే ఈ పురుగు తొలి దశలో చిన్న గొంగళి పురుగులు లేత ఆకులను కలిపి గూడు ఏర్పాటు చేసుకుని లోపల నుండి ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గోకి తినడం వలన ఆకులు ఎండిపోతాయి. ఈ పురుగు ఆకులనే కాకుండా మొగ్గలు, పువ్వులతో పాటు కాయల్లోని లేత గింజలను కూడా తింటాయి. వీటి నివారణ కొరకు 2 మిల్లీలీటర్లు క్వినాల్ఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్లు క్లోరిపైరిఫాస్ లేదా 1.5 గ్రాములు ఎసిఫేట్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. బీహారీ గొంగళి పురుగు విషయానికొస్తే పంట తొలి దశలో చిన్న గొంగళి పురుగులు గుంపులుగా ఆకులలోనికి చేరి ఆకు యొక్క పత్రహరితాన్ని గోకి తినడం వలన ఆకులు జల్లెడ ఆకులలాగా మారుతాయి. ఎదిగిన గొంగళి పురుగు ఆకుల వెంబడి ప్రాకుతూ మొగ్గలకు, పువ్వులకు ఇంకా కాయలకు రంధ్రాలను చేస్తూ విత్తనాలను తినివేస్తాయి. కోడు ఈగ, లేత మొగ్గలను ఇంకా పూతను కోడు ఈగ తినడం వలన మొగ్గలు పువ్వుగా, కాయలుగా ఏర్పడు

0: పడక, గింజ కట్టక తాలుకాయలుగా ఏర్పడతాయి. ముగ్గ ఇంకా పూత వాడి రాలిపోతుంది. దీని నివారణ కొరకు పురుగులు ఆశించిన తాలుకాయల్ని ఇంకా మొగ్గల్ని ఏరి నాశనం చేయాలి. మొగ్గ దశలో 2 మిల్లీలీటర్లు డైమిథోయేట్ లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదంటే 1 గ్రాము ఎసిఫేట్ లీటర్నిట్టి కలిపి పిచికారీ చేయాలి. పేనుబంక విషయానికొస్తే, పంట వేసిన 25 రోజుల నుండి పంటలో ఈ పురుగు ఆశించడం జరుగుతుంది. పిల్ల ఇంకా తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం ద్వారా ఆకులు పాలిపోయి తర్వాత ఎండిపోతాయి. వీటి యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల నుండి తేనె లాంటి జిగురు పదార్థం విడుదలవుతుంది. అందువలన జిగురు పదార్థం కలిగిన మొక్క ఆవరణలో చీమలు చేరుతూ ఉంటాయి. ఈ పురుగు నివారణ కోసం 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా 1 గ్రాము ఎసిఫేట్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఇక తామర పురుగులు, పచ్చదోమ విషయానికొస్తే, ఈ పురుగులు తల్లి ఇంకా పిల్ల పురుగులు ఆకులు అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి వేస్తాయి. ముందుగా పురుగు ఆశించిన ఆకులు పాలిపోతాయి, తర్వాత దశలో ఆకులు ఎండిపోతాయి. వీటి నివారణకాను డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్నీటి కలిపి పిచికారీ చేసినట్లయితే తామర పురుగులు, పచ్చదోమను నివారించుకోవచ్చు. ఇక తెల్లనల్లి విషయానికొస్తే, ఈ తెల్లనల్లి ఆశించిన ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారి ఈనెలు పొడవుగా సాగి క్రింది వైపుకు ఆకులు ముడుచుకొని పోయి దోణి ఆకారంలో మారి పాలిపోతాయి.
1: వేసవిలో నువ్వుల సాగు, చీడబీడల నిర్వహణకు సంబంధించిన వివరాలవి. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7 గంటలు. ఒక చలనచిత్ర గీతం విందాం.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సైప్రస్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సైప్రస్ అధ్యకులు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఉగ్రవాదం, సృజనాత్మకత, టెక్నాలజీ, ఉన్నత విద్య, పరిశోధన, సాంస్కృతిక సహకారం కోసం సంయుక్త కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేసే అంశాలు ఇందులో ఉన్నాయి. సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, బహుపాక్షిక వేదికలపై సహకారం గురించి కూడా చర్చించారు. ప్రపంచస్థాయి సమస్యలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నామని ప్రధానమంత్రి తెలిపారు.
1: భారత్ ఔర్ సైప్రస్ కే బీచ్ యే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ దోనో దేశో కే ఫైనాన్షియల్ ఔర్ సర్వీసెస్ హబ్ కో జోడ్కర్ కామర్స్ కే లియే క్యాపిటల్ అన్లాక్ కరేగీ. యే సైప్రస్ కే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ ఔర్ అగ్రికల్చర్ సెక్టర్ మే భారతీయ కంపెనీస్ కే లియే నయే అవసర్ ప్రదాన్ కరేగీ ఔర్ భారత్ కే తేజీ సే బఢ్తే షిప్పింగ్ ఔర్ మెరిటైమ్ క్షేత్రో మే నయా నివేశ్ లేకర్ ఆయేగీ.
0: సైప్రస్ అధ్యక్షులు నికోస్ మాట్లాడుతూ గత ఏడాదిలో భారత్ సైప్రస్ సంబంధాలు, అలాగే ఈయూ భారత్ సంబంధాలు పురోగతి సాధించాయన్నారు. ఆయన 4 రోజుల భారత పర్యటనలో భాగంగా ఈరోజు రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. 19వ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరుగుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ

0: మంత్రిత్వ శాఖలు విభాగాల్లో చేరతారు. ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి నిబద్దతకు అనుగుణంగా ఈ దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి రోజ్గార్ మేళా ఒక ప్రధానమైన కార్యక్రమంగా నిలుస్తోంది. గడిచిన 18 రోజ్గార్ మేళాల ద్వారా సుమారు 12 లక్షల నియామక పత్రాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. ఈ స్థానాలు 10 రాష్ట్రాలకు చెందినవి ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుంచి 4 చొప్పున, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి 3 చొప్పున, జార్ఖండ్ నుంచి 2 సీట్లు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి ఒక్కొక్క సీటు ఖాళీలున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే నెల 1న విడుదలవుతుంది. పోలింగ్ జూన్ 18న జరగనుండగా అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా నిర్వహిస్తారు. అలాగే మహారాష్ట్ర, తమిళనాడులో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికలు కూడా ప్రకటించారు. ఈ ఉప ఎన్నికలు కూడా జూన్ 18న నిర్వహిస్తారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటివరకు 2000 కిడ్నీ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసి దక్షిణ భారతదేశంలోనే 1 స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా గుజరాత్, లూథియానా తర్వాత నిమ్స్ 3వ స్థానంలో నిలిచింది. ఈ కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారిలో 95% మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా చికిత్స పొందారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరిగిన అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియా లీడర్షిప్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొని మాట్లాడుతూ, భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడనున్నాయని తెలియజేశారు. ఏఐ, కూలింగ్ టెక్నాలజీలు, స్మార్ట్ గ్రిడ్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. డేటా సెంటర్లు భవిష్యత్ ఆయిల్ ఎకానమీగా మారతాయని పేర్కొన్నారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ లక్ష్యాల్లో సగానికి పైగా ఇప్పటికే సాధించామని తెలియజేశారు. 2030 నాటికి డేటా సెంటర్ సామర్థ్యం 6.5 గిగావాట్లకు చేరుతుందని వెల్లడించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 2 రోజుల రాజస్థాన్ పర్యటనలో భాగంగా జోధ్పూర్ రైల్వే స్టేషన్లో ఢిల్లీ కాంట్కు వెళ్లే 20 కోచ్ల వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. ఇంతకుముందు 8 కోచ్లతో నడిచిన ఈ రైలు ఇప్పుడు పెరిగిన సీటింగ్ సామర్థ్యంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తుంది. ఈ సందర్భంగా భగత్ కీ కోఠీలో వందే భారత్ స్లీపర్ కోచ్ వర్క్షాప్ 2వ దశను ప్రకటించారు. జైసల్మేర్ స్టేషన్లో కొత్త కోచ్ కేర్ కాంప్లెక్స్ను వర్చువల్గా ప్రారంభించారు. రైల్వే బడ్జెట్లో రాజస్థాన్కు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని, రాష్ట్రంలో భారీ రైల్వే అభివృద్ది పనులు చేపడతామని తెలియజేశారు.
1: जोधपुर से दिल्ली की जो वंदे भारत ट्रेन है बहुत ही एक पॉपुलर ट्रेन है. जब से चालू हुई तब से 150% से अधिक इसका रहता था ऑक्यूपेंसी, तो अब इसको 8 कोच से बढ़ाकर यह सीधा 20 कोच में कन्वर्ट कर दिया गया है. साथ ही साथ आज जैसलमेर से अहमदाबाद की सर्विस भी शुरू होगी और जोधपुर में नई गाड़ियां शुरू हो सके इसके लिए एक कोचिंग टर्मिनल की व्यवस्था भी जोधपुर से होगी. और हरिद्वार की एक जो बहुत बड़ी डिमांड है उसके ऊपर भी काम चल रहा है, आने वाले समय में वो डिमांड भी पूरी होगी.
0: देश तीव्र एंडल कारण గత 4 రోజులుగా విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న మధ్యాహ్నం సమయంలో దేశవ్యాప్తంగా గరిష్ట విద్యుత్ వినియోగం 270.82 గిగావాట్లకు చేరి ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను అధిగమించింది. సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య గరిష్ట విద్యుత్ డిమాండ్ ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తీవ్ర వేసవిని దృష్టిలో ఉంచుకుని అవసరమైనంత విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, ప్రజలు విద్యుత్తును పొదుపుగా వినియోగించాలని సూచించింది.

0: కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం పురోగతిపై సమీక్షా సమాపేశం నిర్వహించారు. దేశంలో ఇంటిపై సోలార్ ప్యానెల్స్ అమరిక విధానం వేగంగా దూసుకుపోతోందని, ప్రస్తుతం కేవలం 8 రోజుల్లోనే కొత్తగా 100,000 కుటుంబాలు ఈ పథకంలో చేరాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా స్వచ్ఛ ఇంధన ఉద్యమం ఎంతో వేగంగా విస్తరిస్తోందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని మంత్రి సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. సిబిఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఆన్సర్ బుక్ స్కాన్ చేసిన ఫోటోకాపీ పొందడానికి దరఖాస్తు గడువును ఈ నెల 24 వరకు పొడిగించారు. ముందుగా ఈ గడువు రేపటితో ముగియాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా సిబిఎస్ఈ వెబ్సైట్పై అధిక ఒత్తిడి ఉండడంతో సాంకేతిక అంతరాయాలు ఏర్పడ్డాయని బోర్డు తెలిపింది. స్కాన్ కాపీ అందుకున్న తర్వాత విద్యార్థులకు వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 2 రోజుల సమయం ఉంటుందని పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, క్రీడాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, సైప్రస్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం.

ఈనాటి కార్యక్రమంలో తోటముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం, ఇక ఆరోగ్య సంరక్షణలో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన వివరాలు వింటారు.

0: కార్యక్రమంలో ముందుగా ఒక ప్రకటన.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
0: ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా విత్తన వారోత్సవాలకు సంబంధించిన సమాచారం విందాం.
3: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 మే 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకొని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశెనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2-3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల

0: సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మే 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనుక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంతులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ మే 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: విత్తన వారోత్సవాలకు సంబంధించిన సమాచారం అది. ఇప్పుడు తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం.

0: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి తోట ముచ్చట్లు రేడియో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రైతు సోదరులకు శుభాభివందనాలు. మేము శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగు సిద్దిపేట ఆధ్వర్యంలోని రాజేంద్రనగర్ కళాశాలలో 4వ సంవత్సరం చదువుతున్న ఉద్యాన విద్యార్థులం. నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం అనే అంశం గురించి చర్చిద్దాం. ఈ చర్చలో భాగంగా సాగు పద్ధతులను, విత్తుకోవలసిన విత్తన రకాలను, క్షేత్రస్థాయిలో పాటించాల్సిన సాగు మెలకువలను, పంటలో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు మరియు పంట సాగులో అనుసరించాల్సిన వివిధ అంశాల గురించి సమగ్రంగా తెలుసుకుందాం. ఈ చర్చలో శాస్త్రవేత్తగా మృత్తిక శాస్త్రవేత్త అయిన డాక్టర్ చంద్రశేఖర్ సర్, రైతు జంట వీరయ్య కాంతంగా శ్రీవీర్ మరియు ప్రీత, విద్యార్థిగా అక్షిత పాల్గొంటున్నారు. ఏమయ్యా, మనకున్న ఈ 4 ఎకరాలు నీళ్లు లేక ఎన్నో సంవత్సరాలు పడువబడి ఉంది కదా, ఇప్పుడేమో నీళ్లొస్తున్నాయి, మరి మన ఈ భూమిలో పంట పండుద్దంటావా? ఎలాంటి పంటలు వేసుకుంటే మంచిగా ఉంటుంది?
1: పంటకు అవసరమైన నీళ్లు వస్తున్నాయి, కానీ మన భూమి ఏమో ఎర్రమట్టి, కొంచెం నల్లమట్టి కలిసి ఉంది. ఈ మన భూమిలో ఏ పంట వేస్తే బాగుంటుందో తెలియదాయ్.
0: అవునయ్యా, గదే మా అక్క కూతురు లేదా ఉద్యాన కళాశాలలో చదువుకుంటుంది కదా, మొన్న మన ఇంటికి వచ్చినప్పుడు మన పొలంలో ఏ ఏ పంటలు వేస్తున్నారు అని నన్ను అడిగింది. కానీ నాకేమో తెలియదాయే, నేనేం చెప్తాను? అప్పుడు అక్షిత అంది, రైతులు ఎలాంటి పంటలెయ్యాలి, ఎలాంటి రకాలు ఎంచుకోవాలి, అన్ని విషయాలు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెప్తారట. అవసరమైతే వాళ్ళు మన పొలానికి కూడా వచ్చి అన్ని ముచ్చట్లు చెప్తారని కూడా చెప్పింది.
1: అవునా,

0: మరైతే మన అక్షితాని పిలుద్దాం, అట్లనే ఆ శాస్త్రవేత్తని కూడా పిలవమందాం.
1: ఓ సరేనండి, ఇప్పుడే ఫోన్ చేస్తా. హలో అమ్మా అక్షిత.
2: ఆ పిన్ని, బాగున్నారా?
1: ఆ బాగున్నానమ్మా. ఎలా ఉన్నావమ్మా అక్షిత? అదే అమ్మా, మన భూమిలో ఏదైనా పంట వేద్దామని మీ బాబాయ్ అనుకుంటున్నాడు, కానీ మన భూమిలో ఎలాంటి పంట వేయాలో తెలియదు కదా, అందుకే నీకు ఫోన్ చేశానమ్మా. అదే మీ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తలు ఉంటారంట కదా, మన భూమిలో ఎలాంటి పంటలు వేసుకోవచ్చునో చెప్తారంట కదా, వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకోరాదమ్మా అక్షిత?
2: సరే పిన్ని, తప్పకుండా తెలుసుకుంటాను. ఉద్యాన విశ్వవిద్యాలయంలో నీళ్ళ గురించి వివరాలు చెప్పే ప్రముఖ మృత్తిక శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్ సార్ ఉన్నారు. ఆ సార్ ని అడిగి వివరాలు తెలుసుకుంటాను. అవసరమైతే మన భూమిని చూడడానికి తీసుకొని వస్తాలే.
1: ఓ సరే అమ్మా అక్షిత, సంతోషం.
2: సరే పిన్ని, ఉంటాను మరి. పిన్ని, బాబాయ్ బాగున్నారా? ఇదిగో ఇతనే మా సారు, ఉద్యాన విశ్వవిద్యాలయంలో మృత్తిక శాస్త్రవేత్త. మీ గురించి చెప్పగానే సార్ క్షేత్ర సందర్శనలో భాగంగా ఇక్కడికి వచ్చారు.
0: నమస్కారం సార్, శ్రమకోర్చి ఇంత దూరం మా భూమి వద్దకు వచ్చినందుకు ధన్యవాదాలు సార్.
3: అయ్యో అదేం లేదండి, ఇది నాకు ఎంతో సంతోషం. రైతు ఉన్నతికి, రైతన్న అభివృద్ధికి ఉద్యాన విశ్వవిద్యాలయం ఎల్లప్పుడూ తోడ్పడుతుంది, రైతులకు తోడుంటుంది.
0: మరేం లేదు సార్, మాకున్న ఈ 4 ఎకరాలలో ఏ పంటలు వేసుకుంటే బాగుంటుందో చెబుతారా?
3: తప్పకుండా. ఏ నేలలో ఎలాంటి పంటలు వేసుకోవచ్చు, నేలల రకాలు, నేల స్వభావం వంటి అన్ని విషయాలు చెప్తాను, అడగండి.
0: తప్పకుండా సార్. సార్ నేలంటే ఏమిటి, నేలలు ఎన్ని రకాలుగా ఉంటాయి?
3: భూమి ఉపరితలంపై ఏర్పడే ఖనిజ పదార్థాలు, సేంద్రియ పదార్థాలు, నీరు మరియు గాలితో కూడిన సహజ మిశ్రమాన్నే నేల అంటారు. ఇది మొక్కలు పెరగడానికి అవసరమైన పోషకాలను అందించే ప్రధాన ఆధారం. నేలలు సాధారణంగా వాటి గుణాలు, నిర్మాణం ఆధారంగా ప్రధానంగా 3 రకాలు ఉంటాయి. 1వది బంకమట్టి నేల, క్లే సాయిల్స్ అంటాము. నీటిని ఎక్కువగా పట్టి ఉంచుతుంది, కానీ గాలి ప్రసరణ తక్కువగా ఉంటుంది. 2వది ఇసుక నేల, నీరు త్వరగా ఇంకిపోతుంది, గాలి ప్రసరణ ఎక్కువగా ఉంటుంది. 3వది లోమి నేల, ఇసుక బంకమట్టి సిల్ట్ మిశ్రమం సమాన నిష్పత్తిలో ఉండి పంటలకు అత్యంత అనుకూలమైన నేల. నేల యొక్క భౌతిక, రసాయన, జీవ సంబంధ గుణాలను నేల లక్షణాలు అంటారు. ఇవే పంటలు ఎలా పెరుగుతాయి, ఎంత దిగుబడి ఇస్తాయి అనే విషయాలను నిర్ణయిస్తాయి. ప్రధాన నేల లక్షణాలు నేల ఆకృతి, నేల నిర్మాణం, నీటి నిల్వ సామర్థ్యం, గాలి ప్రసరణ, సారవంతత, నేల pH విలువ లేదా నేల ఉదజని సూచి, సేంద్రియ పదార్థం, సూక్ష్మజీవుల క్రియాశీలత. పంటల పెరుగుదలపై ప్రభావం ఎలా ఉంటుందంటే, నీరు ఎక్కువగా నిల్వ ఉంటే వేరు కుళ్ళే ప్రమాదం, తక్కువైతే మొక్కలు ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. పోషకాల లభ్యత, సారవంతత, pH సరైన స్థాయిలో ఉంటే మొక్కలకు పోషకాలు సులభంగా అందుతాయి. వేరు పెరుగుదల, మంచి నిర్మాణం ఉన్న నేలలలో వేర్లు లోతుగా మరియు ఆరోగ్యంగా పెరుగుతాయి. గాలి ప్రసరణ చూసినట్టయితే, గాలి సరిపడగా ఉంటే వేర్లు శ్వాసించగలవు. సూక్ష్మజీవుల పాత్ర, ఉపయోగకరమైన జీవులు పోషకాలను మొక్కలకు అందుబాటులోకి తెస్తాయి. దిగుబడి పై లక్షణాలు సమతుల్యంగా ఉంటే పంట దిగుబడి మెరుగుపడుతుంది. మొత్తంగా నేల లక్షణాలు సరైన స్థాయిలో ఉంటే పంటలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి ఇస్తాయి.
1: సారు నేల లక్షణాలంటే ఏమిటి, పంటల పెరుగుదలపై వాటి ప్రభావం ఎలా ఉంటుంది?
2: సార్ బంకమట్టి నేలలో, ఇసుక నేలలో, లోమి నేలలో ఎలాంటి పంటలు పండించవచ్చు?
3: బంకమట్టి నేలలో నీరు ఎక్కువగా నిల్వ ఉండే గుణం ఉన్నందున నీటిని ఎక్కువగా అవసరపడే పంటలు బాగా పెరుగుతాయి. ఈ నేలలో పండించే పంటలు చూసుకున్నట్లయితే, వరి పంట అత్యంత అనుకూలమైన పంట. చెరుకు, పత్తి, జొన్న, గోధుమ, పొద్దు తిరుగుడుతో పాటు కొన్ని పప్పు ధాన్యాలైనటువంటి మినుము, పెసర వంటి పంటలను పండించుకోవచ్చు. ముఖ్య గమనిక ఏంటి అంటే, బంకమట్టి నేలలలో నీరు నిల్వ ఎక్కువగా ఉండటం వల్ల డ్రైనేజీ ఏర్పాటు అనేది చాలా ముఖ్యం. నేలను మెరుగుపరచడానికి సేంద్రియ పదార్థాలైనటువంటి కంపోస్ట్, FIM కలపడం మంచిది. సరైన నిర్వహణతో బంకమట్టి నేలలో మంచి దిగుబడులు పొందవచ్చు. ఇసుక నేలల్లో నీరు త్వరగా ఇంకిపోతుంది, గాలి ప్రసరణ తక్కువగా ఉంటుంది, కాబట్టి తక్కువ కాలంలో పెరిగే, తక్కువ నీటితో పెరిగే పంటలు అనుకూలంగా ఉంటాయి. ఈ నేలలో పండించగల పంటలను చూసుకున్నట్టయితే, వేరుశెనగ, పుచ్చకాయ, కర్బూజా, కొబ్బరి, క్యారెట్, బీట్రూట్, ఉల్లిపాయ, వెల్లుల్లి, అదేవిధంగా చిక్కుడు, బీన్స్, మామిడి మరియు జీడిపప్పు వంటి పంటలను పెంచుకోవచ్చు. ముఖ్యమైన గమనిక, నీరు త్వరగా ఇంకిపోవడం వల్ల తరచూ నీరు ఇవ్వాల్సి ఉంటుంది. సేంద్రియ పదార్థాలు కలిపితే నేల నీటి నిల్వ సామర్థ్యం అనేది పెరుగుతుంది. సరైన నిర్వహణతో ఇసుక నేలలో కూడా మంచి దిగుబడులు పొందవచ్చు. అదేవిధంగా

0: లోమి నేలలలో పంటల పెరుగుదలకు అత్యంత అనుకూలమైన నేల. ఇందులో ఇసుక, సిల్ట్, బంకమట్టి సమతుల్యంగా ఉండటంతో నీటి నిల్వ, డ్రైనేజ్, గాలి ప్రసరణ అన్ని సరిగ్గా ఉంటాయి. లోమి నేలలలో పండించగల పంటలు చూసుకున్నట్లయితే ధాన్యపు పంటలైనటువంటి వరి, గోధుమ, మొక్కజొన్న, అదేవిధంగా పప్పు ధాన్యాలు అయినటువంటి పెసర, మినుము, శనగ, అదేవిధంగా నూనె గింజల పంటలు అయినటువంటి వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, అదేవిధంగా కూరగాయల పంటలైనటువంటి టమాటో, వంకాయ, మిర్చి, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ మరియు క్యాలీఫ్లవర్లు పెంచుకోవచ్చు. పండ్ల పంటలు చూసుకున్నట్లయితే మామిడి, అరటి, జామ, సపోటా పండించవచ్చు. మొత్తంగా లోమి నేలలలో దాదాపు అన్ని రకాల పంటలు మంచి దిగుబడితో పండించవచ్చు. అందుకే దీన్ని అత్యుత్తమ వ్యవసాయ నేలగా పరిగణిస్తారు.
1: సార్, సమస్యాత్మక నేలలు అంటే ఏంటి? అవి ఎన్ని రకాలు సార్? వాటిని ఎలా గుర్తించవచ్చో చెప్తారా?
0: వ్యవసాయానికి అనుకూలంగా లేని, పంటల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపే లక్షణాలు కలిగిన నేలలను సమస్యాత్మక నేలలు అంటారు. సమస్యాత్మక నేలల రకాలు చూసుకున్నట్లయితే ఉప్పు నేలలు, క్షార నేలలు, ఆమ్ల నేలలు, నీరు నిల్వ ఉంచే నేలలు, అదేవిధంగా శుష్క నేలలు అనే రకాలు ఉంటాయి. సమస్యాత్మక నేలల లక్షణాలు చూసుకున్నట్లయితే పోషకాల లోపం లేదా పోషకాల అసమతుల్యం, నీటి నిల్వ లేదా డ్రైనేజీ సమస్యలు, నేల ఉదజని సూచి అసమతుల్యం, సేంద్రియ పదార్థం తక్కువగా ఉండటం, ఇటువంటి నేలలను సరైన నిర్వహణ ద్వారా మెరుగుపరిచి వ్యవసాయానికి అనుకూలంగా మార్చవచ్చు. సమస్యాత్మక నేలలను ఎలా గుర్తించవచ్చు అంటే కొన్ని లక్షణాలు పరీక్షల ద్వారా సులభంగా సమస్యాత్మక నేలలను మనం గుర్తించవచ్చు. ఒకటవది నేల రూపం మరియు రంగు ద్వారా, అంటే తెల్లటి పొరలు కనిపిస్తే ఉప్పు నేలలు అని, గట్టిగా ఉండి పగుళ్ళు ఏర్పడిన నేలలను క్షార నేలలు అంటారు, ఎర్రగా లేదా చాలా ముదురు రంగులో ఉంటే ఆమ్ల నేలలు అంటారు. పంటల పెరుగుదల ఆధారంగా కూడా మనము సమస్యాత్మక నేలలను గుర్తించవచ్చు. మొక్కలు పసుపు రంగులోకి మారడం, పెరుగుదల తగ్గడం, మొక్కల వేర్లు సరిగా పెరగకపోవడం, దిగుబడి తక్కువగా రావడం. నీటి ప్రసరణ ద్వారా కూడా సమస్యాత్మక నేలలను గుర్తించవచ్చు. అది ఎలాగంటే నీరు నిల్వ ఉండటం, అదేవిధంగా నీరు వెంటనే జారిపోవడం వంటి లక్షణాల ద్వారా కూడా మనము సమస్యాత్మక నేలలను గుర్తించవచ్చు. నాలుగవ పద్ధతి నేల ఉదజని సూచిక 6 కంటే తక్కువగా ఉంటే ఆమ్ల నేల అని, నేల ఉదజని సూచిక 8 కంటే ఎక్కువగా ఉంటే క్షార నేల అని అంటాం. ఐదవ పద్ధతి వచ్చేసి నేల పరీక్ష ద్వారా సమస్యాత్మక నేలలను గుర్తించవచ్చు. ప్రయోగశాలల్లో పరీక్ష చేయడం ద్వారా ఉప్పుదనం, పోషకాల స్థాయి, నేల pH ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. నీటి ప్రవర్తన, మొత్తంగా నేల రూపం, పంటల స్థితి, నీటి ప్రవర్తన, నేల ఉదజని సూచిక పరీక్ష ఆధారంగా సమస్యాత్మక నేలలను గుర్తించవచ్చు.
2: సార్, నేలల్లో సేంద్రియ పదార్థం గురించి వివరిస్తారా? అలాగే నేలల్లో సేంద్రియ పదార్థం ఏ విధంగా పెంచుకోవచ్చు?
0: సేంద్రియ కర్బన పదార్థం నేల సారవంతతను మరియు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా ముఖ్యమైనది. ఏ విధంగా అంటే పోషకాల నిల్వ మరియు విడుదల, అంటే నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి పోషకాలను నిల్వ ఉంచి మొక్కలకు నెమ్మదిగా విడుదల చేస్తుంది. నేల నిర్మాణం పెరుగుదల చూసుకున్నట్టయితే నేల కణాలను గుళికలుగా మార్చి నేలని మెత్తగా మరియు సులభంగా దున్నడానికి తగినట్లుగా చేస్తుంది. నీటి నిల్వ సామర్థ్యం చూసుకున్నట్లయితే నేలలలో తేమను ఎక్కువసేపు నిల్వ ఉంచి ఎండాకాలంలో మొక్కలకు సహాయపడుతుంది. గాలి ప్రసరణ చూసుకున్నట్టయితే నేలలలో గాలి సులభంగా చేరేలా చేసి వేర్ల శ్వాసను మెరుగుపరుస్తుంది. సూక్ష్మజీవుల పెంపును చూసుకున్నట్లయితే ఉపయోగకరమైన సూక్ష్మజీవులకు ఆహారం అందించి వాటి క్రియాశీలతను పెంపొందిస్తుంది. నేల ఉదజని సూచి సమతుల్యం చూసుకున్నట్టయితే నేల ఆమ్లత లేదా క్షారతను కొంతవరకు సమతుల్యం చేస్తుంది. సేంద్రియ కర్బన పదార్థం క్షయ నియంత్రణకి కూడా ఉపయోగపడుతుంది. నేల గట్టి పడకుండా చేసి ఎరోజన్ ని తగ్గిస్తుంది. మొత్తంగా సేంద్రియ పదార్థం నేల నాణ్యతను పెంచి పంటల ఆరోగ్యకరమైన పెరుగుదలకు పునాది వేస్తుంది. నేలలో సేంద్రియ పదార్థంను పెంచే మార్గాలు ఏమిటంటే వివిధ రకాలైన పద్ధతుల ద్వారా నేలలలో సేంద్రియ కర్బన పదార్థాన్ని పెంచుకోవచ్చు. అందులో మొదటిది పశువుల ఎరువు వినియోగం, అంటే గోమయం, పశువుల ఎరువును నేలలలో కలపడం వల్ల కర్బన సేంద్రియ పదార్థాన్ని పెంచుకోవచ్చు.

0: కంపోస్టు ద్వారా అంటే పంటల అవశేషాలు, ఆకులు, గృహ చెత్తతో తయారైన కంపోస్ట్ని వినియోగించి కర్బన పదార్థాన్ని నేలలలో పెంచుకోవచ్చు. అదేవిధంగా వర్మీ కంపోస్ట్ అంటే వానపాములతో తయారు చేసిన కంపోస్ట్ వాడటం వల్ల నేలలలో సేంద్రియ పదార్థం పెరుగుతుంది. గ్రీన్ మాన్యూరింగ్ అంటే పచ్చి రొట్టె ఎరువులు అయినటువంటి జనుము, జీలుగ, దహించ వంటి పంటలను పెంచి నేలలలో కలపాలి. అదేవిధంగా పంట అవశేషాలు నేలలో కలపడం అంటే కోత తర్వాత మిగిలిన వాటిని కాల్చకుండా నేలలలో కలపడం మూలాన సేంద్రియ పదార్థం కూడా పెరుగుతుంది. కవర్ క్రాప్స్ నేలను కప్పి ఉంచే పంటల ద్వారా కూడా నేల సేంద్రియ కర్బన పదార్థం అనేది పెరుగుతుంది. అదేవిధంగా పంటల మార్పిడి పద్ధతి ద్వారా అంటే పప్పు ధాన్యాలు వంటి పంటలను మారుస్తూ సాగు చేయడం వలన సేంద్రియ పదార్థం నేలలో పెరుగుతుంది. అచ్చాదనం వల్ల కూడా అంటే గడ్డి, ఆకులు వంటి పదార్థాలను నేలపై పరచడం ద్వారా, అదేవిధంగా రసాయనాల తగ్గింపు అంటే రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి నేలలలో సేంద్రియ పదార్థాన్ని పెంచుకోవచ్చు. ఈ పద్ధతులు నేలలలో సేంద్రియ కర్బన పదార్థం పెంచి సారవంతతను మరియు నీటి నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.
1: సార్, కూరగాయలను పండించడానికి మరియు పండ్ల తోటల పెంపకానికి ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయి సార్?
0: కూరగాయలను పండించడానికి లోమీ నేల అంటే లోమీ సాయిల్స్ అనేటివి అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఎందుకు లోమీ నేల మంచిది అని అంటే నీటిని సరైన మోతాదులో నిల్వ ఉంచుకుంటుంది, అదనపు నీరును సులభంగా బయటకు వెళ్లే డ్రైనేజ్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ నేలలలో గాలి ప్రసరణ బాగా ఉంటుంది, పోషకాలు కూడా సమతుల్యంగా పంటకు అందుతాయి. ఒక్క మాటలో నేల, పంట మరియు మనిషి ఆరోగ్యం గురించి చెప్పాలంటే ఆరోగ్యమైన నేల, బలమైన పంట, ఆరోగ్యమైన మనిషి.
2: ఇప్పటి వరకు తోటముచ్చట్లు రేడియో కార్యక్రమంలో నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం అనే అంశం గురించి సమగ్రంగా చర్చించుకున్నాం. మళ్ళీ వచ్చే శుక్రవారం మరొక అంశంతో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇల్లు వాకిలీ కార్యక్రమంలో తరువాతి అంశం ఆరోగ్య సంరక్షణలో ప్రకృతి వ్యవసాయం.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు, ఆరోగ్య సంరక్షణలో ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత, దాని వివరాలు ఈ విధంగా మన రైతు సోదరులకు అందిస్తున్నారు. ఈ యొక్క సూచనలు పాటించి రైతులందరూ చక్కటి ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండించి అందరి ఆరోగ్యాన్ని కాపాడగలుగుతారని కూడా ఆశిద్దాం. పూర్వకాలం రైతు పంటలను పండించుటకు విత్తనాలను స్వయంగా తోటి రైతుల నుండి సేకరించేవాడు. పశువుల ఎరువు, పాటి మట్టి, చెరువు మట్టి, గొర్రెల పెంట, పంది పెంట ఎరువులుగా ఉపయోగించేవారు. పురుగులు లేవు, పురుగు మందులు లేవు. కూలిగా ధాన్యం ఇచ్చేవారు. మిగిలిన పంట రేటు వచ్చినప్పుడు అమ్ముకునేవారు. పెట్టుబడి తక్కువ, అప్పులు లేవు. కావున పంట పండకపోతే చాకిరి మాత్రం నష్టపోయేవాడు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా పంటల దిగుబడులు పెంచాల్సి వచ్చింది. అదే హరిత విప్లవం భాగంగా అధిక దిగుబడులనిచ్చే వంగడాలొచ్చాయి. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకంలోకి వచ్చాయి. పెట్టుబడులు పెరిగి కూలీ రేట్లు కూడా పెరిగాయి. రైతు అప్పుల పాలయ్యాడు. గిట్టుబాటు ధర లేదు, తద్వారా అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడ్డాడు. రసాయనిక ఎరువులు, పురుగు మందులు విచక్షణారహితంగా వాడటం వలన పర్యావరణం కలుషితమైంది. నేల సమతుల్యత దెబ్బతింది. నేలలో సేంద్రియ పదార్థము తగ్గిపోయింది. అనంత కోటి సూక్ష్మజీవులు అంతరించాయి. వానపాములు కూడా కనిపించకుండా పోయాయి. భూమి ఒక మాటలో చెప్పాలంటే నిస్సారమైంది. అధిక మొత్తంలో ఎరువులను ఉపయోగించిన దిగుబడులు పెరగడము లేదు. మన పంటలలో ఎరువులు, పురుగు మందులు అవశేషాల వలన ఏ దేశము కొనుగోలుకు ముందుకు రావడం లేదు. ఈ

లో ఉపయోగించిన పురుగు మందులలో సగం పైగా మన శరీరంలోకి చేరుతున్నాయి. తంటి పాపలకిచ్చే తల్లి పాలలో కూడా విషం ఉంది, వాస్తవం ఉంది. ఫలితంగా మానవాళి అనేక వింత ప్రాణాంతక రోగాలకు గురవుతుంది. ఈ పరిస్థితుల్లో భారతదేశంతో పాటు అనేక దేశాలు రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఉపయోగించని వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నాయి. స్థానిక వనరులతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందుతూ పర్యావరణ పరిరక్షిస్తూ ఆరోగ్యకరమైన పంటలు పండించడమే ప్రకృతి వ్యవసాయం. ఆరోగ్యకరమైన నేల అధిక దిగుబడులనిస్తుంది. ఏ నేల అధిక మొత్తంలో నీటిని పీల్చుకుంటుందో, పీల్చుకున్న నీటిని పట్టి ఉంచుతుందో, పట్టి ఉంచిన నీటిని మొక్కలకు అందిస్తుందో ఆ నేల ఆరోగ్యకరమైన నేల. దీనికోసం నేలలో సేంద్రియ పదార్థం 0.5% కంటే ఎక్కువగా ఉండాలి. కోటాను కోట్ల సూక్ష్మ జీవులను వృద్ధిపరచాలి. తద్వారా వానపాముల సంఖ్యను ఇతోధికంగా పెంచాలి. దీనితో నేల సారవంతమవుతుంది, గుల్లబారుతుంది, నీటిని పీల్చుకునే గుణం పెరుగుతుంది. తద్వారా ధాతు మార్పిడి జరుగుతుంది. పంటకు అవసరమైన పోషకాలు అధిక మొత్తంలో లభ్యమవుతాయి. పంటలకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యకరమైన అధిక దిగుబడులు వస్తాయి. మొక్కలు ఆరోగ్యముగా పెరుగుటకు ప్రత్యుత్పత్తికి ధాతువులు సమ్మేళన రూపములో ఆహారం తీసుకుంటాయి. వాటిని పోషకాలు అంటారు. ఆధునిక వ్యవసాయానికి తగు పాలలో ఉండే ఎరువులకు బదులు కేవలం భాస్వరం, పొటాష్, నత్రజనిని మాత్రమే అధిక మొత్తాలలో ఇస్తూ ఏటికాయేడు భూమిని నిస్సారం చేస్తున్నారు. పోషక లోపాలతో మొక్కలు రోగ నిరోధక శక్తిని కోల్పోయాయి. చీడపీడలకు గురయ్యాయి. దిగుబడులు గణనీయంగా తగ్గాయి. భూమి గట్టిపడిపోయింది. వర్షపు నీరు భూమిలోనికి ఇంకడం లేదు. పైర్లు తరచూ బిడ్డకు గురవుతున్నాయి. దీనికి పరిష్కారం రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకం పూర్తిగా తగ్గించి సమగ్ర సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ఆచరించడం ఒక్కటే మార్గమని నొక్కి ఒక్కానించి తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు, పరిశోధకులు. మరి ఇటువంటి సందర్భంలో సూక్ష్మజీవులను ఏ విధంగా అభివృద్ధి పరుచుకోవాలి, నేలను సారవంతం చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు నిపుణులు. భూమిలో సూక్ష్మజీవులను అభివృద్ధి పరచుటకు దేశీయ ఆవు పేడ, మూత్రము, బెల్లము, పప్పు ధాన్యాల పిండి మొదలగు పదార్థములతో తయారు చేసిన జీవామృతము, అమృత జలము, పంచగవ్యము ప్రకృతి వ్యవసాయంలో ప్రధాన భూమికను వహిస్తాయి. ఏ జంతువు మలమూత్రాలలో లేనంత సంఖ్యలో ఆవు పేడ, మూత్రములో సూక్ష్మజీవుల సంఖ్య ఉండటం గ్రహించదగ్గ విషయము. 1 గ్రాము ఆవు పేడలో 1 మిల్లీలీటర్ ఆవుమూత్రములో సుమారు 400 కోట్ల సూక్ష్మజీవులు, ఎక్కువగా వ్యవసాయమునకు ఉపయోగపడు సూక్ష్మజీవులు ఉన్నాయి. పేడ 5 దినముల వరకు తాజాగా ఉంటుంది. తర్వాత సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోతుంది. మూత్రము ఎంతకాలం నిల్వ ఉంటే సూక్ష్మజీవుల సంఖ్య అంత పెరుగుతుంది. పేడ, మూత్రములకు బెల్లం కలిపినప్పుడు ప్రతి 20 నిమిషములకు సూక్ష్మజీవుల సంఖ్య రెట్టింపు అవుతుంది. అలాగే ఈ జీవామృతము తయారీ కూడా ఏ విధంగా చేసుకోవాలన్న వివరాలు ఈ విధంగా అందజేస్తున్నారు నిపుణులు. ఈ జీవామృతం తయారీ కోసం ఏ పదార్థాలు మనం ఉపయోగించాలి అన్న వివరాలు ఈ విధంగా. ఆవు పేడ 10 కిలోలు, ఆవు మూత్రము 10 లీటర్లు, బెల్లము 1 కిలో, నల్ల బెల్లం అయితే శ్రేష్టంగా ఉంటుంది. పప్పు ధాన్యాల పిండి 1 కిలో, పిడికెడు గట్టు మట్టి 200 లీటర్ల నీరు. ఇక ఏ విధంగా ఈ యొక్క జీవామృతం తయారు చేసుకోవాలంటే పేడ, మూత్రము, బెల్లము, పిండిని 200 లీటర్ల నీటిలో కలపాలి. పిడికెడి గట్టుమట్టి దీనిలో వేయాలి. 1 కర్రతో ఉదయం, సాయంత్రం 2 పర్యాయములు సవ్యదిశలో తిప్పాలి. నీడ కల్పించాలి. 2 దినములు ఊరబోయాలి. ఈ జీవామృతం నీటి ద్వారా గాని, భూమిలో పదును ఉన్నప్పుడు చల్లుట ద్వారా భూమికి అందించాలి. వారం రోజుల లోపున ఉపయోగించాలి. జీవామృతము, అమృత జలము, పంచగవ్యము ఈ 3 మిశ్రమాలలో కోటాను కోట్ల సూక్ష్మజీవుల సముదాయం ఉంటుంది. భూమిలో తేమ ఉన్నప్పుడు భూమిపై చల్లవచ్చును, నీటి ద్వారా అందించవచ్చును. తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయంలో ఘనజీవామృతము ఏ విధంగా తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా. కావలసిన పదార్థాలు ఇలా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఆవు పేడ 100 కిలోలు, బెల్లం 1 కిలో, పప్పు ధాన్యాల పిండి 1 కిలో, ఆవు మూత్రం తగినంత తయారు ఈ విధంగా చేసుకోవాలంటున్నారు.

0: ప్లాస్టిక్ కాగితం పరిచి 100 కిలోల పేడ వేయాలి. 1 కేజీ బెల్లం మూత్రములో నానబెట్టాలి. బెల్లం పిండి పేడలో వేసి బాగా కలపాలి. 2 రోజులు గోనె సంచి కప్పి నీడలో ఉంచాలి. తర్వాత ఎండలో 2 రోజులు దాకా తేమ లేకుండా ఉండు వరకు ఎండబెట్టాలి. దీనిని పొడి చేసి 6 నెలల వరకు ఉపయోగించవచ్చు. భూమిలో విత్తనంతో 1 క్వింటా ఘనజీవామృతమును ఉపయోగించవచ్చు. తర్వాత పైపాటుగా ప్రతిసారి 1/4 క్వింటా ఘనజీవామృతమును ఉపయోగించవచ్చు. పెంట దిబ్బ ఎరువుతో ఘనజీవామృతం. తిరగబోసిన దిబ్బ ఎరువును జల్లెడ పట్టి నీడలో ఉంచాలి. దీనిని పదును చేయుటకు కావలసినంత జీవామృతం కలపాలి. 2 రోజుల పాటు గోనె సంచి కప్పి ఉంచాలి. తర్వాత 3 రోజులు ఎండలో ఆరబెట్టాలి. బస్తాలను నిల్వ ఉంచి 6 నెలల వరకు ఉపయోగించవచ్చు. విత్తనముతో భూమిలో 2 క్వింటాల వరకు పైపాటు ప్రతిసారి 1 క్వింటా చొప్పున ఉపయోగించవచ్చు. తర్వాత అమృత జలం తయారు చేయటకు కావలసిన పదార్థములు: దేశీయ ఆవు పేడ 10 కిలోలు, ఆవు నెయ్యి 250 గ్రాములు, తేనె 500 గ్రాములు, బెల్లం 500 గ్రాములు, నీరు 1/2 లీటరు. తయారు చేసే పద్ధతి: 10 కిలోల పేడలో కొద్ది కొద్దిగా నెయ్యి కలుపుతూ నెయ్యి వాసన వచ్చే వరకు సుమారు 1 గంట సేపు కలయబెట్టాలి. దానిలో తేనెను కొద్ది కొద్దిగా కలుపుతూ 1 గంట సేపు మిశ్రమాన్ని కలయబెట్టాలి. తేనెకు బదులు 1/2 కిలో బెల్లం 1/2 లీటరు నీటిలో జావలా చేసి నెయ్యి కలిపిన పేడకు కొద్ది కొద్దిగా కలుపుతూ 1 గంట సేపు కలయబెట్టాలి. దీనిని చిక్కని కలాపిలా చేసి 200 లీటర్ల డ్రమ్ములో పోయాలి. ఈ డ్రమ్ములో 10 లీటర్ల చొప్పున నీటిని కలుపుతూ ద్రవాన్ని కర్రతో బాగా కలయబెట్టాలి. ఈ ప్రక్రియను 4 గంటల వరకు కొనసాగాలి. ఇది అమృత జలం అవుతుంది. ఇది ఒక
1: ఆరోగ్య సంరక్షణలో ప్రకృతి వ్యవసాయం వివరాలు విన్నారు. ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:45. ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన, ఈ విషయమై పుట్రేవు మానస గారి ప్రసంగం.
2: రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అసంఘటిత రంగంలోని కార్మికులు ప్రధానమైన అభద్రతా భావాలలో ఒకటి తరచుగా అనారోగ్యానికి గురికావడం, మరియు అటువంటి కార్మికులు వారి కుటుంబ సభ్యులు వైద్య సంరక్షణ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండటం. ఆరోగ్య సౌకర్యాల విస్తరణ ఉన్నప్పటికీ భారతదేశంలో మానవలేమికి అనారోగ్యం అత్యంత ప్రబలమైన కారణాలలో ఒకటిగా ఉంది. పేదరికానికి దారితీసే ఆరోగ్య ఖర్చుల ప్రమాదం నుండి పేద కుటుంబాలకు రక్షణ కల్పించడానికి ఆరోగ్య బీమా ఒక మార్గమని స్పష్టంగా గుర్తించబడింది. అయితే గతంలో ఆరోగ్య బీమాను అందించడానికి చాలా ప్రయత్నాల రూపకల్పన మరియు అమలు రెండింటిలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. పేదలు ఆరోగ్య బీమాను దాని ఖర్చు లేదా గ్రహించిన ప్రయోజనాలు లేకపోవడం వల్ల తీసుకోలేకపోతున్నారు లేదా తీసుకోవడానికి ఇష్టపడరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య బీమాను నిర్వహించడం కష్టం. దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో అసంఘటిత రంగంలోని కార్మికులు 93% ఉన్నారు. కొన్ని వృత్తిపరమైన సమూహాలకు ప్రభుత్వం కొన్ని సామాజిక భద్రతా చర్యలను అమలు చేస్తోంది, కానీ కవరేజ్ చాలా తక్కువ. చాలా మంది కార్మికులకు ఇప్పటికీ ఎటువంటి సామాజిక భద్రత కవరేజ్ లేదు. ఈ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. అదే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. ఏప్రిల్ 1, 2008 కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా ప్రవేశపెట్టబడింది అసంఘటిత కార్మికులు మరియు దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ సేవలు మరియు సామాజిక భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. బిలో పోవర్టీ లైన్ దిగువన వర్గానికి చెందిన గుర్తింపు లేని కార్మికులకు ఆరోగ్య బీమా కవరేజీని అందించడం ఈ పథకం లక్ష్యం, మరియు వారి కుటుంబ సభ్యులు ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఉంటారు. ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో చేరడానికి నగదురహిత బీమాను అందిస్తుంది. ఈ పథకం 1 ఏప్రిల్ 2008 నమోదు చేయడం ప్రారంభించింది మరియు భారతదేశంలోని 25 రాష్ట్రాల్లో అమలు చేయబడింది. 2014 నాటికి మొత్తం 36 మిలియన్ కుటుంబాలు నమోదు చేయబడ్డాయి. ప్రారంభంలో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అనే

ఇది కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కింద ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు ఇది April 1, 2015 నుండి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు బదిలీ చేయబడింది. పసుపు రేషన్ కార్డును కలిగి ఉన్న ప్రతి బిలో పోవర్టీ లైన్ కుటుంబం వారి వేలుముద్రలు మరియు ఛాయాచిత్రాలను కలిగి ఉన్న బయోమెట్రిక్ ప్రారంభించబడిన స్మార్ట్ కార్డును పొందడానికి ₹30 రిజిస్ట్రేషన్ రుసుమును చెల్లిస్తుంది. దీని వలన వారు ఎంపానెల్ చేయబడిన ఆసుపత్రులలో ఏదైనా ఒక కుటుంబానికి సంవత్సరానికి ₹30,000 వరకు ఇన్ పేషెంట్ వైద్య సంరక్షణను పొందగలుగుతారు. ముందుగా ఉన్న అనారోగ్యాలు మొదటి రోజు నుండి వర్తిస్తాయి. ఇంటి పెద్ద, జీవిత భాగస్వామి మరియు ముగ్గురు పిల్లలపై ఆధారపడిన పిల్లలు లేదా తల్లిదండ్రుల కోసం కవర్ చేయబడతాయి. 2012-13 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనకి మొత్తం ₹1,096.7 కోట్ల రూపాయలను కేటాయించింది. మొత్తం బిలో పోవర్టీ లైన్

కి 30 రూపాయల రిజిస్ట్రేషన్ రుసుమును చెల్లిస్తుంది. దీని వలన వారు ఎంపానెల్ చేయబడిన ఆసుపత్రులలో ఏదైనా ఒక కుటుంబానికి సంవత్సరానికి 30,000 రూపాయల వరకు ఇన్ పేషెంట్ వైద్య సంరక్షణను పొందగలుగుతారు. ముందుగా ఉన్న అనారోగ్యాలు మొదటి రోజు నుండి వర్తిస్తాయి. ఇంటి పెద్ద, జీవిత భాగస్వామి మరియు 3 పిల్లలపై ఆధారపడిన పిల్లలు లేదా తల్లిదండ్రుల కోసం కవర్ చేయబడతాయి. 2012-13 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనకి మొత్తం 1,096.7 కోట్ల రూపాయలను కేటాయించింది. మొత్తం బిలో పోవర్టీ లైన్ జనాభాను కవర్ చేయడానికి ఉద్దేశించినప్పటికీ ఇది మార్చి 31, 2011 నాటికి భారతీయ జనాభాలో కేవలం 10% మందిని మాత్రమే నమోదు చేసుకుంది. అలాగే ఖజానాకు సంవత్సరానికి కనీసం 3,350 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. ఈ పథకం ప్రపంచంలోని అత్యుత్తమ ఆరోగ్య బీమా పథకాలలో ఒకటిగా ప్రపంచ బ్యాంక్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నుండి ప్రశంసలు పొందింది. జర్మనీ తన సొంత సామాజిక భద్రతా వ్యవస్థను పునరుద్ధరించడానికి స్మార్ట్ కార్డ్ ఆధారిత నమూనాను స్వీకరించడానికి ఆసక్తిని కనబరిచింది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది, దాని ప్రస్తుత ఖరీదైన 2.5 మిలియన్ల పిల్లలకు వౌచర్ ఆధారిత ప్రయోజనాల వ్యవస్థను భర్తీ చేయడం ద్వారా 2 దేశాల మధ్య సహకార ఒప్పందంలో భాగంగా రూపొందించబడిన ఇండో జర్మన్ సామాజిక భద్రతా కార్యక్రమం ఈ సహకారానికి మార్గదర్శకంగా ఉంది. ఈ స్కీమ్లో ఉన్న పెద్ద మార్పులలో ఒకటి అన్సర్వ్ చేయని ప్రాంతాలకు పెట్టుబడులను తీసుకురావడం. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణలో చాలా ప్రైవేట్ పెట్టుబడులు పట్టణ ప్రాంతాలలో తృతీయ లేదా ప్రత్యేక సంరక్షణపై దృష్టి సారించాయి. అయితే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన రాకతో దృశ్యం మారుతోంది. గ్లోబల్ హెల్త్ కేర్ సిస్టమ్స్ వంటి కొత్త యుగ కంపెనీలు, కోల్కతాకు చెందిన కంపెనీ మరియు సీకోయా క్యాపిటల్ మరియు ఎలివర్ ఈక్విటీ వంటి టైర్ 1 క్యాపిటల్ ఫండ్లచే నిధులు సమకూర్చబడిన సెమీ అర్బన్ రూరల్ సెట్టింగ్లలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ హాస్పిటల్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ధోరణి భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ఎంతో అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టించగలదు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన వివిధ ఆరోగ్య సంరక్షణ ఖర్చులను కవర్ చేస్తుంది. వీటిలో అనారోగ్యాలు, వ్యాధులు లేదా ప్రమాదాల కోసం ఆసుపత్రిలో చేరడం, ఆసుపత్రికి వెళ్లే ముందు మరియు పోస్ట్ ఖర్చులు, రవాణా ఖర్చులు, ₹100 సందర్శనకు వార్షిక పరిమితి ₹1,000, ప్రమాదాలకు దంత చికిత్స, సహజ మరియు సిజేరియన్ డెలివరీల కోసం డే కేర్ చికిత్సలు మరియు ప్రసూతి ఖర్చులు. అయితే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కవర్ చేయని సదుపాయాలు HIV ఆర్ ఎయిడ్స్ చికిత్స, పాలసీలో లేని కొన్ని వైద్య విధానాలు, సౌందర్య, దంత పని లేదా పదార్థ దుర్వినియోగం సంబంధిత చికిత్సలు, పుట్టుకతో వచ్చే బాహ్య వ్యాధులు మరియు నిర్దిష్ట విధానాలు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన తక్కువ ఆదాయ కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందిస్తుంది. ప్రధానంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు సమకూరుతాయి. చాలా రాష్ట్రాల్లో భారత ప్రభుత్వం 70% ఖర్చులను భరిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు 30% భరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం భారత ప్రభుత్వం 90% కవర్ చేస్తుంది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు 10% కవర్ చేస్తాయి. లబ్ధిదారులు నామమాత్రపు 1-time రిజిస్ట్రేషన్ రుసుము ₹30 చెల్లిస్తారు. ఇది పరిపాలనా ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ సెటప్ తక్కువ ఆదాయ కుటుంబాలకు సరసమైన ఆరోగ్య బీమాను నిర్ధారిస్తుంది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన నమోదు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కోసం నమోదు ప్రక్రియ అర్హత కలిగిన బిలో పోవర్టీ లైన్ కుటుంబాలు ఎలక్ట్రానిక్గా జాబితా చేయబడి అధీకృత బీమా కంపెనీలకు సమర్పించడంతో ప్రారంభమవుతుంది. ఈ కంపెనీలు జిల్లా స్థాయి అధికారులతో కలిసి గ్రామాలలో ఎన్రోల్మెంట్ షెడ్యూళ్లను ఏర్పాటు చేస్తాయి. తరువాత బిలో పోవర్టీ లైన్ జాబితా ప్రతి గ్రామంలోని నిర్దేశిత స్టేషన్లలో ప్రదర్శించబడుతుంది. నమోదు తేదీ మరియు స్థానాన్ని చూపుతుంది. మొబైల్ స్టేషన్లు వ్యూహాత్మకంగా ఉంటాయి. తరచుగా ప్రభుత్వ పాఠశాలలు వంటి ప్రదేశాల్లో బయోమెట్రిక్ డేటా మరియు కుటుంబ ఫోటోలు సేకరించబడతాయి మరియు స్మార్ట్ కార్డులు జారీ చేయబడతాయి. ఒకసారి లబ్ధిదారులు ₹30 రిజిస్ట్రేషన్ రుసుముతో వారు వారి స్మార్ట్ కార్డులను అలాగే స్కీమ్ ప్రయోజనాలను వివరించే సమాచార కరపత్రం మరియు నెట్వర్క్ ఆసుపత్రుల జాబితాను అందుకుంటారు.

0: మొత్తం ప్రక్రియ సమర్థవంతంగా ఉంటుంది మరియు సాధారణంగా 10 నిమిషాలు పడుతుంది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కార్డ్ వివరాలు మరియు ఆన్లైన్ ధృవీకరణ. స్వాస్థ్య బీమా కార్డ్ అని కూడా పిలువబడే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా కార్డ్ గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. నెట్వర్క్ ఆసుపత్రులలో నగదు రహిత లావాదేవీలను అనుమతిస్తుంది మరియు భారతదేశం అంతటా పోర్టబిలిటీ ప్రయోజనాలను అందిస్తుంది. స్మార్ట్ కార్డ్ రోగి సమాచారాన్ని నిల్వ చేయడం మరియు వేలిముద్రలు మరియు ఛాయాచిత్రాల ద్వారా లబ్ధిదారుల గుర్తింపుతో సహా వివిధ విధులను అందిస్తుంది. బయోమెట్రిక్ వైఫల్యం విషయంలో కార్డుపై ఉన్న ఫోటో ప్రత్యామ్నాయ గుర్తింపు పద్ధతిగా పనిచేస్తుంది. లబ్ధిదారులు తమ స్మార్ట్ కార్డులను నేరుగా ఎన్రోల్మెంట్ స్టేషన్లలో స్వీకరిస్తారు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా పథకం అర్హత ప్రమాణాలు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా పథకంలో నమోదు చేసుకోవడానికి దరఖాస్తుదారులు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. దరఖాస్తుదారు అసంఘటిత రంగంలోని పనిచేయాలి మరియు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందినవారై ఉండాలి. జిల్లా బీపీఎల్ జాబితా. దరఖాస్తుదారుని జిల్లా దారిద్ర్య రేఖకు దిగువన జాబితాలో చేర్చాలి. దారిద్ర్య రేఖకు ఎగువన, దారిద్ర్య రేఖకు కొద్దిగా పైన ఉన్న వ్యక్తులు కూడా రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కవరేజ్కి దరఖాస్తు చేసుకోవచ్చు. సంక్షేమ బోర్డుల కింద నమోదు చేసుకున్న వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పునరుద్ధరించబడిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. అక్టోబర్ 2014లో పునరుద్ధరించబడిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ప్రారంభించబడింది. బ్యాంకు ఖాతా తెరవడం మరియు ఆధార్ కార్డు జారీతో అనుసంధానించబడే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనలో నమోదు. ప్రస్తుతం ఈ పథకం 3 కోట్ల మంది కార్మికులను కవర్ చేస్తుంది. దీనిని నిర్మాణ రంగానికి కూడా విస్తరించనున్నారు. ఆమ్ ఆద్మీ బీమా యోజన మరియు జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం వంటి ఇతర సంక్షేమ పథకాలను చేర్చడానికి ఒకే కేంద్ర స్మార్ట్ కార్డ్ జారీ చేయబడుతుంది. 2008లో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అసంఘటిత కార్మికులు మరియు పేద కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ మరియు సామాజిక భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. హాస్పిటలైజేషన్ కవరేజ్ మరియు సరసమైన రిజిస్ట్రేషన్ వంటి సమగ్ర లక్షణాలతో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ప్రాప్యత మరియు స్తోమతకి ప్రాధాన్యత ఇస్తుంది. మొబైల్ స్టేషన్లు మరియు నామమాత్రపు రుసుములతో సులభతరం చేయబడిన క్రమబద్దీకరించబడిన నమోదు ప్రక్రియ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల సత్వర జారీని నిర్ధారిస్తుంది. అయితే అవుట్ పేషెంట్ ఖర్చులు, ఆసుపత్రులలో చేరడం మరియు మందులు పెరగడం వల్ల బీమా కంపెనీలు తమ పాలసీల నుండి అనేక వ్యాధులను మినహాయించవలసి వచ్చింది మరియు దీని వలన బిలో పోవర్టీ లైన్ కుటుంబాలకు అది భరించలేనిదిగా మారింది. చాలా మంది లబ్ధిదారులు ఉన్నత తరగతులకు చెందిన వారేనని, లక్ష్యం చేసుకున్న లబ్ధిదారులు కాదని కూడా నివేదిక కనుగొంది. ఈ లక్ష్యాలను ఎదుర్కొని బిలో పోవర్టీ లైన్ కుటుంబాలకు ఈ పథకం చేరితే కొంత ప్రయోజనం ఉంటుంది.
1: రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఈ పథకం గురించి పుట్రేవు మానస గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
3: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్నంటాయి.
4: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
3: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03. మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
5: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేళలాగే కేసే సల్ల.

0: ఈ ప్రసారంలో రాత్రి 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమం ప్రసారమవుతుంది. సౌందర్య లహరి వైభవం గురించి డాక్టర్ ఎం అమర్నాథ శర్మ గారి ప్రసంగం వింటారు.
1: కర్షక జనావళికి తారక మంత్రం,
2: మహిళా లోకానికి ప్రియనేస్తం,
1: యువజనులకై ఉత్తుంగ తరంగం,
2: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం,
3: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం,
2: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం,
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం,
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
2: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం,
1: అన్నీ తానై
2: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
2: ఆకాశవాణి,
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:00 కావస్తుంది. వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సైప్రస్ అధ్యకులు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. నోటిఫికేషన్ వచ్చే నెల 1వ తేదీన విడుదలవుతుంది. జూన్18న పోలింగ్, ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశంలో ఇంటిపై సోలార్ ప్యానెల్స్ అమరిక విధానం వేగంగా దూసుకుపోతోందని మంత్రి తెలిపారు. దేశంలోని వృద్ధుల సంక్షేమం కోసం 2 ముఖ్యమైన డిజిటల్ వేదికలను కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో ప్రారంభించింది. కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ వీటిని ప్రారంభించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో 4 రోజులుగా దేశంలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నిన్న పగటిపూట గరిష్ట విద్యుత్ డిమాండ్ 270.82 గిగావాట్లుగా నమోదైందని విద్యుత్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఆన్సర్ బుక్ స్కాన్ చేసిన ఫోటోకాపీ పొందడానికి దరఖాస్తు గడువును ఈ నెల 24 వరకు పొడిగించారు. ముందుగా ఈ గడువు రేపటితో ముగియాల్సి ఉంది. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. రాష్ట ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులు సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం డయాలసిస్ పేషెంట్ల సంక్షేమానికి, ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తోందని మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. 2,356 మంది డయాలసిస్ బాధితులకు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ మంత్రి సంతకం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రేపటి నుండి ఈ నెల 30 వరకు విత్తన వారోత్సవాలు ప్రారంభమవుతాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త

ఆకాశవాణి అమరవాణి సంస్కృత కార్యక్రమం. ఇప్పుట సౌందర్యలహరి వైభవం డాక్టర్ ఎం అమర్నాథ్ శర్మగారి ప్రసంగం వింటారు.

మానవలోకాయ సౌందర్య సర్వస్వరూపేణ శ్రీ శంకర భగవత్పాదైః ప్రసాదిత ఇయం సౌందర్యలహరి శ్రీ జగన్మాతృ పాదార్పణత్వేన సమర్పితేస్మిన్ స్తోత్రరాజే ఏకచత్వారింశత్ శ్లోకాః ఆనందలహరి రూపేణ అవశిష్టాః సౌందర్యలహరి రూపేణ విలసంతి. ఉత్తర భారతదేశే ఆనందలహరి సౌందర్యలహరి ఇతి ద్వైవిధ్యేన శ్రూయతే. దక్షిణ భారతే ద్వయో సమ్మేళనత్వేన సౌందర్యలహరీతి వ్యవహారః సుస్పష్టః. సౌందర్యలహర్యాః 37 వ్యాఖ్యానాని సంస్కృతభాషాయాం విరాజంతే. వ్యాఖ్యాతారః సర్వేపి సౌందర్యహరి స్తోత్రం శ్రీ శంకర భగవత్పాద విరచితమేవేతి ముక్తకంఠత్వేన వదంతి. యయాధీనాధీనా ధనకనక ధారా సమరచి ప్రతీతం నీతాసౌ శివయువతి సౌందర్యలహరి. అనేన శ్లోకపాదేన జ్ఞాయతే యత్ సౌందర్యలహరి స్తోత్రం శ్రీ శంకర భగవత్పాదైరేవ విరచితమితి. అపి చ శంకర విజయ గ్రంథస్థ వాక్యాని అముం అంశం సమర్థయంతి. శ్రీ శంకరాచార్య విరచిత సూత్రభాష్యాది కీర్తిశ్రవణేన తద్వాగ్వైభవ విస్మయ వర్ణనోక్తి సౌందర్యలహరి స్తోత్రంతు తేన వక్ష్యమాణ ద్వాదశ సర్గే మూకాంబాదర్శనోత్తరం కృతమితి మూలత ఏవ స ప్రపంచం సూచయిష్యతి. సౌందర్యహర్యాం ప్రతిపాదిత సిద్ధాంత విషయ శ్రీ శంకర భగవత్పాదాద్వైత సిద్ధాంతస్య విరోధ న భవతి. సనాతనధర్మ ఏవ హైందవాచారత్వేన వ్యవహ్రియమాణ సంప్రదాయావలంబినాం సాధకానాం స్థితిద్వారా ఏవ ఈశ్వరరూపకల్పనం భవతి. సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన. సగుణ నిర్గుణత్వేన ఉపాసనాద్వేధా దృశ్యతే. సగుణరూపే పుంస్త్రీలింగేషు సగుణరూపబ్రహ్మ వివరణ విషయే ఆగమత్వేన వ్యవహ్రియమాణ తత్వగ్రంథాః అతిముఖ్యాః భవంతి. ఏతేషామేవ సమష్టిరూపేణ మంత్రశాస్త్రాణీతి వ్యవహారః. అతిసామాన్యానామపి అవగాహనార్థం హృదయస్పందనార్థం సమాగతాః శాక్తే యాగమాః. సౌందర్యహరి స్తోత్ర రచనానుశీలనేన శ్రీ శంకర భగవత్పాదాః కుండలినీ శక్తిం జాగరీకరణం కృత్వా చచ్చక్ర వేదన విధానే సమయమత సిద్ధాః ఇతి సుస్పష్టః. ఏతేషాం భగవత్పాదానాం గురూపదేశక్రమోపి సాధనే సముపయోగో భవతి. శంకర భగవత్పాదైః స్వీకృత ఉపదేశః అపి చ గ్రంథపరిశీలనం ప్రాప్తానుభూతిపూర్వకానుభవ సారూపా ఏవ ఇయం సౌందర్యలహరి. సమయాచారరూప సర్వస్వమేవ సౌందర్యలహరి స్తోత్రం. సౌందర్యలహరి స్తోత్ర వ్యాఖ్యానగ్రంథేషు శ్రీ లొల్ల లక్ష్మీధర మహామహోపాధ్యాయానాం

లక్ష్మీధర వ్యాఖ్య ప్రథమగణ్య విస్తారాచ భవతి. దార్శనిక భావనే భిన్న భిన్న సంప్రదాయానుయాయినాం అభిప్రాయాః అస్యాం వ్యాఖ్యాయాం విరాజంతే. ఏతే మహనీయాః అనేక మంత్రశాస్త్రగ్రంథానామపి వ్యాఖ్యానం కృతవంతః. తస్మాత్ కారణాత్ యావత్ భారతే సమున్నత గౌరవ ప్రతిష్టాం ప్రాప్నువంతః. వేదానాం సాయణ పండితేవ సౌందర్యహర్యాది పరమ ప్రామాణిక గ్రంథానాం లొల్ల లక్ష్మీధరాః విలసంతి. ఏతే ప్రప్రథమం కొండవీటి గజపతి మహోదయానాం ఆస్థాన పండితాః. తదనంతరం శ్రీకృష్ణదేవరాయ ఆస్థానేపి భాసమానాః ఆసన్. శివశక్త్యవేధాత్మకత్వేన విలసితోయం ప్రథమశ్లోకః ఏవం దృశ్యతే సౌందర్యలహర్యాం. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశలస్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. హే జగదంబ, సర్వప్రభావోపేత శివ, సర్వమంగళాంకిత తవ సాన్నిధ్యేనైవ ప్రపంచ నిర్మాణ సమర్థో భవతి. నోచేత్ పరమశివ ఈశన్మాత్రమపి పందితుమశక్తో భవతి. తస్మాత్ త్వమేవ సర్వారాధ్యా అకృతపుణ్య ప్రణంతుం స్తోతుం వా కథం ప్రభవతి. అపి చ తనీయాంసం పాంసం తవ చరణపంకేరుహభవం విరించిస్సంచిన్వన్ విరచయతి లోకాన నవికలం వహత్యేవం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరస్సంక్షుద్ధ్యేనం భజతి వసిదోద్ధూళన విధిం. హే జగన్మాత, బ్రహ్మదేవోపి తవ చరణకమలస్థిత ధూళ్య అణుమాత్ర సాధనగ్రహణేన చరాచర సహిత సకలలోకసృష్టిం సమగ్రతయా కరోతి. తత్పరాగ కరణభాగేన అనంత రూపో విష్ణు వహతి. ఈశ్వరోపి సంక్షుద్ధ్య భస్మోద్ధూళన విధిన భజతి. ఏవం దత్తాత్రేయ యోగీంద్రాః అపి కథయంతి. యత్పాదపద్మకరందకణాధరిత్రీ యన్మధ్యవర్తి వివరం గగనం సమగ్రం యద్గాత్రసంగికిరణత్రసరేణురేక తస్యాస్తవాంబవపుషో ఇతరేషవేద్యా. అపి చ సుధాసింధోర్మధ్యే సురబిడపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవసతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన సిదానందలహరీం. అమృతసింధు మధ్యప్రదేశే రత్నస్థలే విశేష కదంబవృక్షశ్రేణ్య పరివృత విపినే చింతామణి నిర్మిత గృహే శక్తిస్వరూప త్రికోణాకారమంచే పరమశివశయ్యాయాం దేదీప్యమాన జ్ఞానస్వరూపత్వేన భాసుర రూపసంపన్నాం త్వాం కతిచన ధన్యాః ఏవ భజంతి. నతు సర్వే తదీయం సౌందర్యం తుహిరగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమ విరించి ప్రభృతయః యదా లౌక్యోత్సుక్యాత్ అమరలలనాయాంతి మనసాః తపోభిః దుష్ప్రాపాం విగిరిష సాయుజ్య పదవీం. హే హిమగిరితనయే, తవ దేహావయవ లావణ్యం అన్యలావణ్యేన తులయితుం విరించ్యాది కవీంద్రాః అసమర్థాః భవంతి. తే తవ సౌందర్యవర్ణనం కర్తుం అశక్నువంతి. లోకోత్తర సౌందర్యరాశీభూతాః ఊర్వశి మేనక తిలోత్తమ రంభాదయః ఏవ తవ సౌందర్యం దృష్ట్వా విభ్రాంతమతయః భవంతి. మనసా ఏవ పరమశివ సాయుజ్యస్థానం ప్రాప్తుం భవత్యః ఇచ్ఛంతి ఖలు. అపి చ శరజ్జోత్స్నాం శుద్ధాం శశయుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికగుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరాద్రాక్షామధురి మధురీణాఃఫణితయః. శరత్కాల కౌముదీవ శుద్ధశరీరవిరాజమానాం త్వాం

0: శశి జటాజూటమకుటత్వేన భాసమానం స్ఫటిక మాలికాం దదతీం ఏ నమంతి తేభ్యః మధుర వాగ్వైఖర్యః కిమర్థం న దదాసి. అర్థం అర్థాత్ అవశ్యం దదాసీతి నిశ్చితార్థః. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి దనదో యాతి నిధనం. వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలితదృశ మహాసంసారేస్మిన్ విహరతి సతి తత్పతిరసౌ. మహాప్రళయకాలే హిరణ్యగర్భః విష్ణు అపి ఉపరతిరూప ప్రశమనం యాతి. మృత్యుదేవోపి వినాశో భవతి ధనదోపి నిధనం యాతి. మాహేంద్రీ వితతిరపి వితంద్రీ భవతి. కింతు హే శ్రీదేవి, తవ పతిః అసౌ సదాశివః విశృంఖలత్వేన సంచరన్ను సహస్రదళ కమలమధ్యే పరిదృశ్యమానో భవతి. ఏవం సౌందర్యలహరి తంత్ర మంత్ర యంత్ర సమన్విత శ్రీవిద్యా చ మహావిద్యా భవతి ఇతి శం.
1: సౌందర్యలహరి వైభవం. డాక్టర్ ఎం అమర్నాథ శర్మ గారి సంస్కృత ప్రసంగం విన్నారు. ఈనాటి అమరవాణి సంస్కృత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:15:25. ఇప్పుడు కొన్ని చలనచిత్ర గీతాలు.

0: మీరు విన్న పాట సరిగముల చిత్రం కోసం బొంబే రవి స్వరకల్పనలో కేజే యేసుదాస్ చిత్ర పాడారు.
1: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్నంటాయి.
2: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
1: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03. మీ ఆకాశవాణిలో 738 కిలో హెడ్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేళలాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
1: తప్పక ట్యూన్ చేసుకోండి

ఇప్పుడు శృతిలయలు ఈ చిత్రం కోసం వాణి జయరాం పాడిన తరంగం, స్వరకల్పన కెవి మహదేవన్.

0: చలనచిత్ర గీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:30 దాటి 15 సెకండ్లు. చిత్రసీమ సినిమా పాటలు. ముద్దుబిడ్డ చిత్రం కోసం ఆరుద్ర రచన, పెణ్యాల సంగీతం, పి సుశీల పాడిన జావళి గీతం ఇది.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: సంబంధిత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: చిత్రసీమలో ఇప్పుడు మహాకవి క్షేత్రయ్య చిత్రం కోసం వి రామకృష్ణ పడిన ఆరుద్ర గీతం, సంగీతం పి ఆదినారాయణరావు.

0: జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: ఇప్పుడు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు కెవి మహాదేవన్ స్వరకల్పనలో మూగ మనసుల చిత్రం కోసం ఆత్రేయ గీతానికి ఘంటసాల గానం.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఇప్పుడు వరుడు కావాలి చిత్రం కోసం పీఠాపురం పాడిన పాట రావూరి రచన, జి రామనాథన్ సంగీతం.

ఏ

ఆ పాట ఆడబ్రతుకు చిత్రం కోసం విశ్వనాథన్ రామ్మూర్తి స్వరకల్పనలో పీఠాపురం ఎల్ఆర్ఎశ్వరి గానం చేశారు. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఇప్పుడు విందాం

0: చక్రపాణి చిత్రం కోసం రావూరి రచన, పి భానుమతి స్వీయ సంగీతంలో పాడిన పాట ఇది.
1: చే

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10:31:35. మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు బంగారు పంజరం చిత్రం కోసం స్వర్ణలత బసవేశ్వర్ పడిన దేవులపల్లి రచన, సాలూరు రాజేశ్వరరావు, బి గోపాలం సంగీతం.
1: I'm sorry. I made you wait.
2: నీ కోసం వెయిట్ చేశాను. ఒక మంచి పాట రైట్ చేశాను. వింటావా?
3: కమ్మెరిసెను మోక పెరిగెను కూ కమ్మురిగెను బౌ బౌ బౌ.

ఆ పాట బంగారు గాజులు చిత్రం కోసం ఎల్ఆర్ఈశ్వరి పాడిన సి నారాయణరెడ్డి రచన, టి చలపతిరావు సంగీతం. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం తోడు నీడా చిత్రం కోసం ఆత్రేయ రచన, కెవి మహాదేవన్ సంగీతం, గానం పి

0: పాడేది.
1: సరే, మీ అమ్మ ఏం పాడేది?
0: అత్తవడి

మధుర గీతాల్లో ఇప్పుడు నీతి నిజాయితీ చిత్రం కోసం ఎల్ఆర్ఎస్ వరి బృందం పాడిన కోసరాజు రచన సాలూరి రాజేశ్వరరావు సంగీతం.

ఇప్పుడు వినండి, తరం మారింది చిత్రం కోసం జికే వెంకటేష్ స్వీయ సంగీతంలో పాడిన ఈ పాట.

మీరు విన్న ఆ పాట తర్వాత ఇప్పుడు చివరిగా రంగుల రాట్నం చిత్రం కోసం బి వసంత ఏపీ కోమలపాడిన దాశరథి రచన విన్నాం. సాలూరు రాజేశ్వరరావు స్వరకల్పన.

0: introduce a smart border project equipped with drones, radars, modern cameras and other advanced technologies. The Home Minister said once this initiative begins, the work of the Border Security Force will become significantly easier and stronger. He emphasized that India must adopt new strategies to address cyber threats, hybrid warfare and drone-based challenges. Short-range ballistic missile Agni-1 was successfully test-launched from the integrated test range at Chandipur, Odisha today. Ministry of Defence said that the launch validated all operational and technical parameters. The test was carried out under the aegis of the Strategic Forces Command. The successful launch marks another milestone in India's strategic defence preparedness and reinforces the credibility of the country's minimum credible deterrence capability. Agni-1 is a short-range surface-to-surface ballistic missile developed indigenously as part of India's strategic missile program. The Quad Foreign Ministers meeting will be held in New Delhi on 26th of this month. At the invitation of External Affairs Minister Dr. S. Jaishankar, Foreign Minister of Australia Penny Wong, Foreign Minister of Japan Toshimitsu Motegi and Secretary of State of the United States Marco Rubio are arriving in New Delhi to participate in the meeting. The Ministry of External Affairs said in keeping with Quad vision for a free and open Indo-Pacific, the ministers will build on discussions held in Washington, D.C. on 1st July last year. In IPL cricket, Sunrisers Hyderabad have set a target of 256 runs for Royal Challengers Bengaluru in Hyderabad. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపటి మా ప్రసార విశేషాలు. ప్రభాత ప్రసారంలో 6:10 భావనలు నిరాశ, ఈ విషయమై డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి ప్రసంగం. 6:15 భక్తిరంజన్లో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం. 6:30 పొలం పనుల్లో విత్తన వారోత్సవాల సమాచారం. ఇంకా ఆయిల్ పామ్ తోటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన వివరాలు ఉంటాయి. రేపు ఉదయం 7 మంచిర్యాల జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఎల్ శ్రీనివాస్. 7:15 ప్రసారమయ్యే ఉదయతరంగిణిలో ప్రసూతి ఫిస్టులా సమస్యను అంతం చేసే అంతర్జాతీయ దినోత్సవం ఇంటర్నేషనల్ డే టు ఎండ్ అబ్స్ట్రక్టివ్ ఫిస్టులా గురించిన వివరాలు ఉంటాయి. ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన కిడ్నీ వ్యాధులు నివారణ చర్యల గురించి డాక్టర్ ప్రియదర్శిని గారితో డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారి సంభాషణ. 8:30 కర్ణాటక శాస్త్రీయ కార్యక్రమంలో కాల్వా టి వెంకటేశ్వర్లు గారి నాదస్వర వాదనం. డోల్ సహకారం శ్రీ సీఎం రామచంద్రుడు. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రసార పరంపరలో భాగంగా శ్రోతలకు చేరువలో ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. నిర్వహణ శ్రీ కొలిపాస శంకర్రావు. కొత్తగూడెం కేంద్ర సమర్పణ ఇది. 11:03 ఈ వారం అతిథి శీర్షికన ఆకాశవాణి ప్రజాప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా పద్మభూషణ్ జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారితో గతంలో రికార్డు చేసిన పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీమతి ఝాన్సీ కేవీ కుమారి. రేపు మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమంలో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఆప్కీ యాదోమే ఆకాశవాణి సరదా సంభాషణ ఉంటుంది. 1:20 వనితాలోకంలో దర్శనం శ్రీమతి దామరాజు విశాలాక్షి గారి కథానిక. 2:30 బాలానందంలో విజ్ఞాన విద్యాలయ విద్యార్థిని విద్యార్థులు సమర్పించే కదంబం. రేపు సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో భీష్మ విజయం చిందు యక్షగానం 2వ భాగం. కథకులు శ్రీ గజవల్లి వెంకన్న బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో విత్తన వారోత్సవాల సమాచారం. ఉద్యాన పంటల్లో ఎర్రల ప్రాముఖ్యత గురించిన వివరాలు వినొచ్చు. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో విత్తన వారోత్సవాల సమాచారంతో పాటుగా ఆరోగ్యానికి అవకాశం

పండు సాగు విధానం. ఈ విషయమే ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ పి హరికాంత్ గారి ప్రసంగం ఉంటుంది. రేపు రాత్రి 8:03 2026 మే 14 జరిగిన పల్లెపాటుల పండుగ వేడుకపై ఆకాశవాణి నివేదిక వింటారు. 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ సంచిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో చంగనశ్శేరి సిపి మాధవన్ నమోద్రి గారి కర్ణాటక గాత్రిక చేరి వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపటి మా ప్రసారాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13:55. ఇంతటితో ఈనాటి మా కార్యక్రమాలు సమాప్తం. మా ప్రసారాలు ఇంతటితో ముగుస్తున్నాయి. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 4.5 మీటర్లు 738 kHz, డిఆర్ఎం రిసీవర్ 729 kHzలపై ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు శ్రోతల నుంచి సెలవు తీసుకుంటూ అందరికీ నమస్కారం, శుభరాత్రి, జై హింద్.